0: ఎంజాయ్ పీస్ ప్రాస్పెరిటీ.
1: సర్వులు కూడా క్షేమంగా ఉంటుండాలి.
0: లెట్ ఆల్ బీయింగ్స్ బి సేఫ్.
1: సర్వ దేశములు కూడా క్షేమంగా ఉంటుండాలి.
0: ఆల్ కంట్రీస్ ఎంజాయ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ.
1: ఒక్క భారతదేశం అనేటువంటి ఒక సంకుచితమైన భావము ఉంచుకోరాదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ నారో ఫీలింగ్ దట్ ఓన్లీ ఇండియా షుడ్ ప్రాస్పర్ ఆర్ బెనిఫిట్.
1: విశాల భావంతో
0: హ్యావ్ దిస్ బ్రాడ్ మైండ్ బ్రాడ్ థాట్స్.
1: మీరు సేవలు చేయడానికి ప్రయత్నించాలి.
0: డూ యువర్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాడ్ విజన్.
1: విశాల హృదయమే లేకుండినా
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్
1: సర్వ సాధనలు కూడాను కేవలము ఒక వ్యక్తమైపోతాయి.
0: ఆల్ యువర్ సర్వీస్ వుడ్ బికమ్ యూస్లెస్ అండ్ ఫ్రూట్లెస్.
1: కనుక నేటి నుండి
0: దేర్ఫోర్ ఫ్రమ్ టుడే
1: రాబోయే 60th బర్త్డే 60 సంవత్సరం బర్త్డే అని మీరు అనుకుంటున్నారు.
0: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: ee lopala meeru sankalpinchukunnatvanti 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
0: And before this deadline of the 60th birthday, the 6000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: okkokka pallaku kudanu vidyanu andinchali.
0: Achieve the targets laid down.
1: విద్యా సంస్థను స్థాపించాలి.
0: In every village have an education
1: institution. వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Bring the health care to these villages.
1: జలమును వారికి అందించాలి.
0: Give them drinking water.
1: రోడ్లను వేయాలి.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: These are the main points of your sadhana.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: Instead of doing this by saying that we have adopted a village, we indulge in activities which are nothing at all. This is not proper.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడాను కొరతపడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకని ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
0: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: So thereby, you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వీ ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: In order that we might make some savings of money, try to curb our expenditure.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: There are many wealthy people who on occasions like marriage and so on spend thousands of rupees.
1: ఈ ఉన్న వారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: In this process, what do? They give to those who themselves are wealthy. Rather than do it, give to those who do not have money to go by, and thereby bring some relief.
1: Misuse of money is evil, annaru.
0: Misuse of money is evil, it's been said.
1: Kanuka, manam don't waste food.
0: Therefore, don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ee naligintu dwara manam entaina sevalu cheyochu.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: Kanuka ee naadu ee pallella sevalu chese nimittamai సత్యసాయి ట్రస్టు కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకమైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: సో టుడే ద సత్యసాయి ట్రస్ట్ ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ ద విలేజెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ కన్వీనియన్స్.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు తెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: ది సత్సాయి ట్రస్ట్ ఈస్ సెట్టింగ్ అసైడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టుడే. దేర్ ఆర్ మెనీ సేవర్స్ హూ వాంట్ టు డూ బట్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ.
1: మీరు వచ్చిపోయేటువంటి ఖర్చుల కోసము
0: ఫర్ వాంట్ ఆఫ్ మనీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ సో.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే, కానీ
0: దిస్ మనీ ఈస్ గివెన్ నౌ ఫర్ యూ టు అండర్టేక్
1: అనవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
0: ఫర్ అండర్టేకింగ్ జర్నీస్ ఫర్ యువర్ స్పాట్స్ ఆఫ్ సర్వీస్.
1: ఒక్కొక్క జిల్లా కూడా ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
0: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. దేర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వీఆర్ గివింగ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకొని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమపూర్వకంగా
0: అండ్ హావింగ్ రిసీవ్ దిస్ లవ్
1: దయా ప్రేమల హృదయంతో
0: ప్లంజ్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీస్
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
0: Today, I, born out of, with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: Dr. Subbarao.
0: Dr. Subbarao.
1: Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur. Bihar, Mathur.
2: Next one is Bhardwaj from Delhi. Mr. R. S. Prasad from Haryana.
1: Gujarat?
3: Yes.
1: Mathur.
2: Himachal Pradesh, Mr.
1: Haryana,
2: Varma.
1: Haryana.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K. S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savant.
1: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
1: Come on.
2: Madhya Pradesh.
1: Orissa.
2: Punjab, Mr. B. K. Soni. Rajasthan, K.S. Goel. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamala Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the state trust. Sri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసు కహో.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: సహజంగా గోచరమయ్యేటువంటి ప్రతి పదార్థములకు కొన్ని రంగులు ఉంటుంటాయి.
0: The material that we find outside has got certain colors.
1: కానీ ఆ రంగులు ఆ పదార్థములకు సహజమని భావిస్తున్నాము.
0: We consider the color of an object is a natural quality.
1: కాదు కాదు.
0: No.
1: అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రంలో చూస్తే నీల రంగుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగాని
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: The true form either you don't see.
1: నీటి నుండి కరెంటు పుట్టుతూ ఉండాలి.
0: Out of water you get electricity.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: కానీ కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంట్ ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: కానీ ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడే బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడీ ప్రజలు కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎ రెనన్షియంట్ హింసెల్ఫ్ హి స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ది రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ ఎసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virja Homa. Virja Homa. Tanu maraninchinattu, tana karmalu tane cheskunnattu, deenikanta arpitam gavinchi, tanu nootanamainatunte oka veshamu, nootanamainatunte oka naamamu dharistadu.
0: Virja Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: Purapu roopam poyindi.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. నవదానందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంతా ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: He performs his own obligation.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి యొక్క వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బుర్గల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 languages, highly intelligent and ardent devotee of Bhagavan.
1: Sakshat Bhagavantuni chetane, Bhagavantuni todane, Badrinath, Kedarnath, Amarnath ku vellali, idi naa yokka korika ani taru nirnayinchukunnadu.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantamu nunchi నాతో 200 మంది వచ్చారు.
0: ఆన్ కమింగ్ టు నో దట్ భగవాన్ ఈజ్ విజిటింగ్ దోస్ సెంటర్స్ అరౌండ్ 200
1: పవిత్ర హృదయుడు హిమ్ పవిత్రమైన దంపతులు వారిద్దరూ ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణరావు యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేము చేస్తాం, మీరు కూర్చోండి. చీచీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing.
1: హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: హి వాస్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హి వాస్ దేర్ ఇన్ హైదరాబాద్.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడా క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్డ్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ delay, therefore everyone should
1: come out. The volunteers, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
0: All the volunteers will drive them forth quickly to pass on.
1: అతని హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: Students should know the heart of Gurgul Ramakrishna.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: He also stood in the line queue.
1: IGP వచ్చాడు. సార్, మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: Inspector General of Police came and said, sir, you are the Chief Minister. You don't have to stand there with you.
1: Chief Minister. Adhyatmikanga nenu Chief Devotee.
0: And he said, politically I am the Chief Minister, but spiritually I am Chief Devotee.
1: Chief Devotee.
0: Chief Devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్లని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: Students should know the heart of Gurgul Ramakrishna.
1: Aina queue lo poi nilchukunnadu.
0: He also stood in the line queue.
1: IGP vachadu sir.

0: లేకపోయారు.
1: There in that village colony, nobody were
0: there. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంస్కారం చేయాలి.
1: The body has to be taken to the funeral.
0: ఎవ్వరూ అక్కడ రాలేదు.
1: Nobody came.
0: ఈ నంబూతిరి ప్రార్థనలు బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
1: Nambudri Brahmin said, one should not touch that body.
0: ఎందుకంటే ధర్మం విరుద్ధమైనటువంటి దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
1: Shankara is acting something against the norms of dharma.
0: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే తన దొడ్డు లోపలనే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
1: As there is no way,
0: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
1: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
0: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
1: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
0: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
1: If you go to Kerala, you will find the houses straight behind none.
0: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాది.
1: There is no open space behind
0: it. ఎందుకంటే ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
1: Because they need some position to lay a permanent rest.
0: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
1: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
0: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
1: Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
0: Dari nadchukuntu pothunnadu.
1: He was just walking along.
0: Kashikanta nadchukone povali.
1: In those days one has
0: day and night.
1: Day and night.
0: Anaru torch light kuda levu.
1: There were no torch lights in those times.
0: Ee pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
1: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
1: Watching the disciples, he said, you are also young, you are also students.
0: ఈ నాటి యువకులైనటువంటి బాలబాలికలు కాని మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండదు కానీ నిజమైనటువంటి ఆత్మని ఎవ్వరు కూడాను విచారించటం లేదు.
1: You are young men and women, you are young sisters and students. You are just carried away by the body, which is nothing but fecal
0: mala mutra durgandha mamsaraktamto kudinaatundi ee dehanni varistunnaru.
1: In fact you love the body, which is nothing but
0: the saundaryalu chustunnaru.
1: You are carried away by the beauty.
0: Ee saundaryalu chusi aagashistunnaru.
1: You are attracted by the beauty.
0: Aagashistunnaru.
1: You want it.
0: Chi chi idi sariyainatundi kaadu.
1: What a shame it is, it is not proper.
0: Idi manavudiga putti
1: having been born a human being
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతి.
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మోమెంట్.
0: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేవు.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేవు.
1: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
0: కట్టగటువంటి కాలిపోయే శరీరం లేవు.
1: అల్టిమేట్ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్స్ యవ్వనము.
1: This youth is like a passing cloud that has come in between.
0: Ani akkada oka vidhamainatundi oka shlokam cheppi akkada unnatundi prajalakandarkini deenini gurinchi aneka vidhamuga kudanu konta heenanga kudanu bodhisthu vachadu.
1: There he composed a shloka and started explaining to the entire assembly over there.
0: Anaga yuvakulainatundi varu ati jagrataga melagali.
1: It only means youngsters should conduct themselves
0: very carefully.
1: They should forget the body feeling whatsoever.
0: ఇదంతా కూడా నువ్వు కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరం.
1: The whole body is full of foul smell, bad smell.
0: దీని అందసందమునంతా కూడా నువ్వు ఎక్కడ ఉంటుంది?
1: Where does the real beauty lie?
0: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: It is only your delusion. You cannot bear that foul smell any longer.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
1: Here is a story.
0: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
1: A king has only son.
0: ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది.
1: Attained age of

0: ఫిఫ్టీ ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవింక యువరాజు కావాలి.
0: ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యూ షుడ్ బి ఎ ప్రిన్స్ నౌ.
1: నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నాడు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: But it's not his intention to make him feel sad.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: Without talking anything, he retired.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: The son also felt a little bit sad.
1: నోటితో అన్నాడు మాత్రమే కానీ conscience తృప్తి కాలేదు.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో కొంత నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చుననుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితమంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితమంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
0: He reversed the horse back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who.
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
0: He said, I saw
1: ఆ అమ్మాయిని నేను వివాహమాడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎన్క్వైరీ చేశాడు.
0: ఫాదర్ వాజ్ హ్యాపీ దట్ బాయ్ అట్లీస్ట్ అగ్రీడ్.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడాను ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడాను చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: ద బిజినెస్ మెన్ వాజ్ సో హ్యాపీ బికాస్ హీస్ గోయింగ్ టు హ్యావ్ ప్రిన్సెస్ సన్ ఇన్ లా, వాట్ మోర్ ఇస్ దేర్.
1: కానీ బిడ్డకు చెప్పలేదు.
0: బట్ హీ డిడ్ టెల్ హిస్ డాటర్.
1: ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు, చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: ఈ రాజకుమారునికి కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: One day she said, I'm not going to marry.
1: రాజుకు ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: How to convey this?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదని మా బిడ్డకు చెప్పండి అని.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath and she sat in meditation.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
0: in order to hold on to my vow,
1: రాజుకు అసంతృప్తి కాకుండా,
0: in order not to dissent,
1: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
0: to see that my father,
1: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
0: please show me a way, give me some vision,
1: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి,
0: give me some vision, a divine thought to get away from this muddle of the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఇన్ హర్ సెల్ఫ్.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్, సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: హౌఎవర్ 8 డేస్ టైం షుడ్ బి గివెన్ టు మీ.
1: సరే, ఇంకా 8 డేసా అని ఆ రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
0: ద ప్రిన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ 8 లాంగ్ డేస్ హి హాడ్ టు వెయిట్.
1: సరే, ఈ వార్తను రాజుకు పంపించాడు.
0: దిస్ మెసేజ్,
1: రాజు చాలా సంతోషించాడు.
0: ద కింగ్ వాజ్ హ్యాపీ.
1: ఆనాటి నుండి,
0: సిన్స్ దెన్,
1: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్
0: పర్గెటివ్. దిస్ లేడీ వెంట్ టు ఎ డాక్టర్ అండ్ షీ టుక్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ పర్గెటివ్.
1: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that purgate strong dosage that she had dysentery.
1: ఒక్కొక్క దినము పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
0: All the material is collected in very big vessels.
1: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
0: 8 డేస్ టైం ఆల్ ది వెసల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మెటీరియల్.
1: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
0: At the end of the 8th day, they should meet.
1: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
0: The prince should answer some questions.
1: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
0: This was the decision agreement before.
1: 8 దినములు జరిగిపోయింది.
0: All this passed.
1: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది, అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
0: All her face, all her personality became ugly now.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
0: All of you know, when you suffer from strong continuous dysentery, you become weak naturally.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
0: She went there in a palanquin and about to put questions, expecting answers.
1: చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని.
0: This prince is waiting for her arrival like a chataka bird.
1: ఈ అమ్మాయి దిగింది.
0: The girl got down.
1: ఆమె ఇద్దరు చెరికత్తెర పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
0: లోపలి
1: చూచాడు ఈ రాజకుమారుడు.
0: She didn't have enough for strength to walk on her own. She was accompanied by servants.
1: 8 మంది చెలికత్తెలంత 8 పాత్రలు కూడా తీసుకొని
0: వస్తున్నారు. 8 servants were bringing very big vessels along with them.
1: 8 vessels
0: carrying.
1: చూచాడు రాజకుమారుడు.
0: ద ప్రిన్స్ సా,
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: ద గర్ల్ ఐ సా వాస్ వెరీ బ్యూటిఫుల్.
1: ఈ బిడ్డ ఎవరో కురిపి అయినటువంటి రోగి.
0: హూ ఇస్ దిస్ అగ్లీ లేడీ?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందది.
0: షీ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్ ఐ బిలీవ్.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఇప్పుడు కోరలేదన్నాడు.
0: సో ఐ నెవర్ వాంటెడ్ సచ్ ఎ లేడీ.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ సెడ్, ఓ ఫ్రెండ్స్,
1: మీరు నా అందాన్ని చూసి మీరు భ్రమించారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై మై బ్యూటీ.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూసి మీరు ఆశించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ బీయింగ్ క్యారీడ్ అవే బై మై బ్యూటీ.
1: నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
0: ఆల్ మై బ్యూటీ ఇస్ దేర్ రైట్ నౌ ఇన్ దోస్ 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
0: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 vessels.
1: తర్వాత నన్ను వివాహం ఆడ.
0: లేటర్ యు మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రంతో మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యు ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ మై బ్యూటీ.
1: దీన్ని చూచా నా అందమని భావించావు అని ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: షీ వెంట్ ఆన్ ఆర్గ్యూయింగ్ వెహెమెంట్లీ.
1: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: బికాజ్ షీ హస్ డివైన్ థాట్.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు, చీ,
0: హీ టు ఫెల్ట్
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్ ఆల్?
1: పాంచ భౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 years లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
1: బాల్యమందు,
0: యు కెనాట్ బిలీవ్ ఇట్.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదివియందు, ఊరను అడవిను బుద్ధకృత్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ, వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఫిలాసఫీ సో బ్యూటిఫుల్లీ టాట్ టు హిమ్ బై.
1: దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కాని కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body, thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
1: అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
1: బాలబాలికలారా,
0: boys and girls,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: Daily you go to cinemas.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: You see cinemas.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు.
0: There is principle of non-dualism there.
1: చక్కగా వివరిస్తాడు.
0: Explain clearly.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
0: When you go and sit in a theater, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of the
1: screen. కానీ
0: మీరు
1: వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: They go and come again.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గత్. జా గత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: see
0: the screen.
1: మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: నెక్స్ట్ మూమెంట్ హి టాక్డ్
1: సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
1: అంతా విష్ణుమయమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు,
1: అంతా దైవమయమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందులో ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సార్ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: అట్ వన్ టైమ్ హి సెడ్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ది వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: నౌ హి సేస్
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: దట్ హి సేస్ ది హోల్ వరల్డ్ ఇస్ నిజమా,
1: ఇది నిజమా,
0: ఇస్ దట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ నౌ,
1: అది నిజం ఇది నిజం అన్నాడు శంకర్.
0: శంకర సేడ్ దట్ ఇస్ ట్రూత్ దిస్ ఇస్ ఆల్సో ట్రూ.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి,
0: పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, పునరపి మరణం పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంతా కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
0: But the world there is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommalatone kalichi undi.
0: The screen got itself mixed screen with the
1: screen. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
1: అది సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్.
1: స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు.
0: వితౌట్ స్క్రీన్ దేర్ నో పిక్చర్స్.
1: కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుంది.
0: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్.
1: కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు.
0: సో యూ థింక్ ఓన్లీ పిక్చర్.
1: ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటిది ఉంటుంది.
0: దేర్ ఇన్ దిస్ పిక్చర్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is fully divine.
1: Anni bommalu endukodanu undinatvantidi aatma okkati.
0: In all the pictures,
1: adi
0: in all the forms,
1: adi ye screen.
0: In all the forms there is only one aatma.
1: Screen valane anni kodanu vastunnayi potunnayi kalustunnayi velutunnayi.
0: Because of the atmic principle of screen, screen
1: all things come and go. Screen bommale kanipinchavu manaku.
0: Without the screen you cannot see the picture.
1: Kanuka adantha satyamainatundi.
0: Therefore that's all true.
1: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
0: This theory of non-dualism was taught to the entire world.
1: Jagat anta oka screen.
0: The whole world is a screen.
1: Indulo puttedi chachedi ikka jeevulanta kuda nu ee screen paine kanipistunnayi manaku.
0: All the creatures born and that die later appear on the screen.
1: Kaani prathi bomma endukoda nu ee screen kuda nu leenamai untundadi.
0: But in every picture there is screen.
1: Screen lekapothe bommale manaku undavu.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: దేర్ఫోర్ నాన్ డ్యూయల్స్ మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
1: అది స్క్రీన్.
0: దట్ ఈస్ ది స్క్రీన్, రియల్ స్క్రీన్ విచ్ ఇస్ ది డివినిటీ.
1: జగత్ అంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: ద హోల్ వరల్డ్ ఈస్ సంథింగ్ దట్ గోస్ అండ్ పాసెస్.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్ అంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: అండ్ దేర్ఫోర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇల్యూషన్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ విచ్ ఇస్ ఎటర్నల్. కనుకనే
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: సో ట్రూత్ ఈస్ వన్, ఓన్లీ వన్.
1: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: వితౌట్ ది స్క్రీన్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుంది.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుంది.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు, దానినే రాములు అన్నాడు, దానినే కృష్ణుడు అన్నాడు, దానినే విష్ణువు అన్నారు, దాన్నే శివుడు అన్నారు, దాన్నే అల్లా అన్నారు, దానే ఉల్లా అన్నారు, అనేక రకముగా పెట్టి వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ ప్రెజెంట్
1: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు మెట్టింది కాదు పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజన్డ్ బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
1: పుట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకు అంతరకుడును చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్
1: అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ యువర్ సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్, ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడ పింగళ సుషుమ్న అని చెప్పి చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడ పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation exhalation take place, ida pingala retained, ida pingala
0: purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Pranayama sambandhamainatundi sadanne atma sambandhamaina sadanlo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is what atmic principle.
0: Yama asana pranayamam pratyaharam dharana dhyanam samadhi. ఈ అష్టాంగ యోగములు యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా, దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్ హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐ బ్రోస్. కనుక
0: దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhoomadhya sthanamlo. Anaga Atma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge, wisdom.
0: Adi garu antarvahini.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో ఏ కార్ లోనో ఏ దీంట్లో మనం చేద్దాం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ, వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలు అప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని తోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
1: 200 years ago when Meera was necked out of the palace by her husband, she addressed her mind not to the

0: తీర్.
1: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
0: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
1: దేర్ వి ఫైండ్ కృష్ణ.
0: అక్కడ ఉన్నాడు.
1: వెర్ ఇస్ హి?
0: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్ జమునాతి.
1: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
0: భర్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
1: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
0: హే మన్
1: మేక్ ఇన్ రిజర్వేషన్
0: గంగా జమునా తీర్ చెల్లు రేమన్.
1: She commanded her mind to go to that place.
0: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
1: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలకును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యుయలిజం వాస్ టాట్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
0: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
1: దిస్ నాన్ డ్యుయలిజం థియరీ
0: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఆ సమయం లోపల
1: అట్ ద టైమ్
0: గురు గోవింద అనగా గౌడపాదుడు,
1: గౌడపాద
0: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
1: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
0: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
1: అర్లియర్ హీ వాస్ అడ్రెస్డ్, హీ వాస్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
0: అక్కడ కొంతవరకు శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
1: దేర్ వాస్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
0: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
1: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
0: మధ్య మార్గంలో
1: ఆన్ ది వే
0: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
1: హీ వాస్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
0: ఆ సమయం లోపల
1: అట్ ద టైమ్
0: తన భార్య, పండితుని భార్య,
1: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
0: నీకు మొన్న చెప్పాను
1: భగవాన్ సెడ్
0: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
1: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
0: కట్టెరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
1: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్. దట్ వాస్ హర్ డిసిషన్ అండ్ జడ్జ్మెంట్.
0: ఓడిపోయాడు.
1: హర్ హస్బెండ్ lost, was defeated.
0: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
1: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
0: ఆ ఉభయ భారత్ చెప్పింది.
1: ఉభయ భారతి సెడ్,
0: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
1: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
0: నేను అర్ధాంగి.
1: ఐఎమ్ హిస్
0: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
1: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
0: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
1: My husband cannot be an ascetic until unless you defeat me because I am his half body.
0: సరే వాదించమన్నాడు శంకర్.
1: He said, okay, argue now, he said.
0: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
1: She questioned on the certain things of householder state.
0: శంకర్ల వారికి తెలియదు.
1: Shankara has no knowledge of a householder level.
0: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
1: And he wanted 1 month time.
0: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
1: To answer the questions, he wanted 1 month time.
0: ప్రయాణమవుతూ పోతున్నాడు.
1: And he was proceeding.
0: ఆ రాజ్యంలో కాశీరాజు
1: there at the time the king
0: మరణించాడు.
1: He died.
0: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
1: The dead body of the king of Kashi was kept on one side.
0: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
1: As it was the right time, Shankara has
0: entered into this body.
1: And the body of Shankara was there on the other side.
0: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
1: He has entered into the body.
0: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
1: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
0: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్ ఇట్.
0: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
0: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ద కింగ్.
0: కూడా తాను అంగీకరించలేదు.
1: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
0: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
0: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
1: He answered and he went to Kashmir where we find greatest exponents.
0: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
1: The Kashmir scholars are very great.
0: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
1: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
0: కేకేయ రాజు అనగా కైక తండ్రి.
1: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయ.
0: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
1: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
0: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
1: ద మూమెంట్ హీ
0: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
1: The moment she entered, he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
1: With all the effort they could not open the door.
0: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
1: All scholars went there to the temple and prayed.
0: ప్రార్థనలు సల్పుతున్నారు.
1: They prayed and prayed.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
1: They also reciting all important shlokas.
0: కానీ ఏమి తెరవలేదు.
1: But nothing had happened.
0: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
1: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
0: శంకర్లు వారు చాలా గొప్పవారి.
1: శంకర ఇస్ గ్రేట్.
0: అతను ఇప్పుడు ఆచార్యుడు.
1: Now he is preceptor.
0: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినారు.
1: Since he has many disciples, now he is ఆచార్యుడు. ప్రతి
0: ఆచరించి తాను చేపించి వచ్చాడు.
1: Therefore that what he has been
0: telling. ఆచార్యుడే.
1: He is a
0: కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
1: Now he is polluted to some.
0: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
1: When once he is free from that little pollution, unsacred act, then the door to the temple will open automatically.
0: అప్పుడు వరదేవత స్తోత్రాన్ని చెప్పేసేస్తూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్
0: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
0: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
1: It is my mistake to have entered into the body of the king.
0: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లో నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
1: He has forsaken all the food and drink and undertook deep penance.
0: 12వ దినం తలుపు తెరుచుకుంది.
1: On 12th day the doors of the temple opened.
0: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
1: That was the strong determination of Shankara.
0: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
1: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్? ఇట్ షుడ్ ఓన్లీ లవ్.
0: ఇష్టాపూర్వకంగా కాదు, ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
1: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
0: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
1: When you start loving God with this feeling of the spirit of Atma,
0: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
1: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
0: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
1: Actual love in spirit is
0: the ప్రేమనే God.
1: That love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
1: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
0: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్న, పద్య గద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
0: ఈ వేదాంగ ఇతిహాసములు పురాణములు ఇవి కాదు ప్రధానములు.
1: నాట్ ది సీక్రెట్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్.
0: ఏమి చేసినా అది మంచిది.
1: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
0: అది ఏ పవిత్రము,
1: దట్ ఈస్ సీక్రెట్.
0: అది ఏ దివ్యత్వము,
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇది ఏ ఆత్మతత్వం,
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
1: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
0: అది ఆత్మనే ఇది ఆత్మనేని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దిస్ ఇస్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ హి స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టీచింగ్ ద వేదాంత ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కట్టగలప్పటికి ఇంకా ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
1: అండ్ హీ స్పోక్ రాదర్ హార్ష్లీ టు యంగ్స్టర్స్ ఆల్సో.
0: మీరు కేవలం దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
0: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
1: దర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
0: ప్రతి దినము కూడాను
1: ఎవ్రీ డే
0: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
1: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
0: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
0: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
1: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
0: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మదచ్చతి, అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
1: The Pandit said you should listen to the talks all the 7 days completely without fail so as to derive full benefit.
0: ఐదు దినాలు జరిగింది.
1: 5 days passed.
0: ఆరో దినము,
1: 6th day,
0: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
1: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
0: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
1: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
0: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
1: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
1: టుడే యూ అటెండ్ ఇట్,
0: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
1: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
0: చెప్పాడు.
1: హి సెడ్
0: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
1: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
0: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
1: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
0: Panditun daggariki vellaadu.
1: Again he went to the scholar.
0: Pandita,
1: he said, oh scholar,
0: nee epudina ma kumarunu pampistunnanu,
1: tomorrow I am sending my
0: tivramaina vairagyanni bodhinchakandi.
1: Don't teach detachment tomorrow.
0: ఈ ప్రాపంచకం పైన చేసుకుంటే రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
1: టీచ్ దాట్ సో దాట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
1: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
0: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
1: దెన్ హి సెడ్,
0: మీరు 6 దినాలు విన్నారు,
1: ఓ బిజినెస్ మ్యాన్,
0: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ.
0: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
1: జస్ట్ ఫర్ 1 డే?
0: రాదు రాదు రాదు.
1: జస్ట్ ఫర్ 1 డే యూ
0: సంస్కారమైనటువంటి నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి యొక్క పాపములు ఎట్టు పోలి తొలగిపోతాయి.
1: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
0: సులభంగా తెగేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
0: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
1: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
0: appude nityamu danu upayoginchukodaniki veel avutundi.
1: Then we can make use of that.
0: Upayoginchi nityamu upayoginchukunte paatra prathi dinamu tomalsunde.
1: A vessel that we make use of it every day must be cleaned every day.
0: Eppudu pedda pedda paatralanta pendiki upayogistaru adi matram samvatsaranku kothuru tomute chalu.
1: But big vessels which are used at wedding times are cleaned once in a year.
0: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
1: Those of the daily use must be cleaned every
0: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
1: This youth stage we should clean every day.
0: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: That was the teaching of Shankara, the principle of detachment.
0: ఈ వైరాగ్యం ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
1: You know what vairagya is?
0: పూర్వం చెప్పాను.
1: భగవాన్ సెడ్ అదర్ డే,
0: తిన్న అన్నం కక్కిన తరువాత,
1: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
0: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
1: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
0: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
1: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
0: Try anukunte dry aipothundi.
1: We should never say I shall try, because when you say try, it becomes dry.
0: Must do.
1: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యూ మస్ట్ డూ, యూ మస్ట్.
0: మీకోసమే,
1: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
0: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసింది.
1: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
0: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
1: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
0: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
1: హీ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫుడ్.
0: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
1: అండ్ వీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
0: అది ఆ డిటర్మినేషన్.
1: We should develop the
0: strong determination.
1: Strong determination.
0: Chala pattudalato pattali
1: dinu. We should have strong determination.
0: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
1: Then we'll get the appropriate result.
0: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
1: It's not something like giving up and accepting later.
0: Kani okka thuri vadalna valle pettindi ayipoyindi.
1: When once it is given up, that's all, end of the matter.
0: Atti teevramainatti bhavani udayamlo pettukunnappude daivattamallo avirbhavistadu.
1: Then once we have that strong determination,
0: actually it is satyam satyam satyam.
1: You settle and understand this is the truth and truth alone.
0: Kanuka shankaralu vachi vairagyamu జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్ టాట్ బై శంకర హెల్ప్ దిస్ వరల్డ్.
0: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
1: ద థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
0: నడుచుకోవాలి.
1: దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
0: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. యూస్ మియర్లీ
0: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
1: ద బాడీ షుడ్ నెసెసరీ
0: మనస్సుతో దాన్ని త్యజించాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
0: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
0: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
1: దట్ యు విల్ గెట్.
0: దైవం సత్యం.
1: గాడ్ ఈస్
0: జ్ఞానం సత్యం.
1: విజ్డమ్ ఈస్
0: అనిత్యం.
1: Everything is ephemeral.
0: Kanukane satya gnanam anantam brahma tattvam.
1: Therefore God is infinite, God is wisdom, God is truth.

నాస్తి ప్రాప్తి నాస్తి.

0: లోభత్వం కంటే వ్యాధి మరొకటి లేదు.
1: There's no other disease more than miserliness.
0: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
1: Disease is not limited to the body alone.
0: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
1: Disease also you find it affecting the mind and all.
0: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
1: The history might have told you that how Dushyasana, Duryodhana were humiliated and ruined themselves because of this greed.
0: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
1: And hence greed is a long disease.
0: Nayandu lobhatvam ledu naaketti rogamu raadu.
1: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
0: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
1: ఐఎమ్ ఆల్వేస్ హెల్తీ.
0: నాస్తి క్రోధం సమోరిపుహి. ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
1: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యు డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
0: నాకెవరిపైన ద్వేషం లేదు.
1: I don't hate anybody.
0: ఎవరు నాపైన ద్వేషం లేదు.
1: In fact, no one has any hatred towards me.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: I love all.
0: అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All love me too.
0: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
1: In fact, the life principle is uniform in all.
0: ప్రపంచమనే గృహము ఒక్కటే.
1: In fact, the whole world is one mansion.
0: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము.
1: It is a relationship that exists among the members of this family of the universe.
0: Kanuka krodhame sarva bhedamulaku moola karanamu.
1: Anger is responsible for all differences.
0: Kanuka na endetti krodhamu etti dveshamu na endu e maatramu ledu.
1: Therefore there is no trace of anger. There is no hatred in me.
0: Kanuka andaru na vaari andaru nannu premistaru.
1: All belong to me. I love them. They love me.
0: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
1: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
0: నేను దరిద్రుడు కాదు.
1: ఐఎమ్ నాట్ పూర్.
0: నా ప్రేమనే నా ధనము.
1: లవ్ ఇస్ మై ప్రాపర్టీ.
0: నా త్యాగమే నా సంపద.
1: The sacrifice is all affluence.
0: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
1: How can I be miserly when I am so rich enough because of love?
0: Kanuka naaku daridram aneetundide ledu.
1: So there's no poverty in me.
0: Ee moodu gunamulu prati vyaktiki athyavasaram.
1: These three qualities are essential for every man.
0: Kanuka nenu ellappudu kudanu aanandanga untuntanu.
1: And hence I'm always in bliss.
0: Vyadhya ledu.
1: There's no sickness.
0: Dveshula kanadaru.
1: No trace of hatred.
0: Daridrama asale ledu.
1: There's no poverty anywhere.
0: Inka naaku enduku ee bedamu?
1: Then what for?
0: Naaku enduku ee vicharamu?
1: Why anxiety?
0: Naaku vicharam annade eppudu raadu ledu.
1: I am never worried, nothing whatsoever.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Garga maharshi.
1: Sage Garga.
0: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
1: వాజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
0: యాదవుల యొక్క కులగురువు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
0: మహాపండితుడు.
1: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్.
0: మహాజ్ఞాని.

0: wisdom.
1: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
0: He is all knowledgeable person.
1: యశోదానందుని ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
0: He visited the residence of Yashoda and Nanda to name the child.
1: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
0: I am not showing all that I have heard here.
1: శుక్ల
0: అరుణ
1: పీత అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
0: Incarnations appear in these three colors.
1: కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
0: This newborn child has the color Krishna color.
1: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకమన్నాడు.
0: And so the name Krishna is most appropriate to the child.
1: ఈ నామకరణం చేసిన తర్వాత
0: after christening him
1: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి
0: he taught many of the mysteries and miracles and shared with them and he himself experienced
1: తాను వెళ్లిపోయాడు.
0: And he returned.
1: కొంతకాలమైన తర్వాత
0: after some time
1: తిరిగి
0: again
1: ఈ గర్గుడు యశోదానందుని ఇంటికి వచ్చి
0: Gargya came to the residence of Yashoda and Nanda.
1: Gopala Balaramulnu chutaniki taanu prayatninchadu.
0: He wanted to meet Balarama.
1: Krishnudu chaala allari pannulu chestu vachadu.
0: Krishna was very mischievous.
1: Illanta tirugutu vastunnadu.
0: He went around the whole of the house.
1: Kaani aa pillavaanni oka room lo petti Yashoda ఈ గర్గునికి స్వయం పాకం చేసుకోవటం వాడుక.
0: Gargya was in the habit of partaking the food prepared by him.
1: ఎవరు వండినటువంటి భోజనం కూడాను తాను భోంచేయడు.
0: The sage does not eat food prepared by anyone.
1: ప్రతి ఒక్కటి స్వయం పాకమే.
0: He cooks for himself.
1: అప్పుడు ఆమె పదార్థములు ఇచ్చింది.
0: Then she gave him all the provisions required.
1: కాలము చాలదు.
0: Time is not enough.
1: నాకింతా బెల్లము ఇంత రవ్వ ఇంత పాలు ఇవ్వండి నేను పాయసం చేసుకుంటానన్నాడు.
0: He wanted the jaggery and the flour and the milk in order to make the
1: pudding. అప్పుడు చక్కెర మనకు లేదు.
0: Sugar was not there at that time.
1: బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాడు.
0: All preparations are made out of jaggery.
1: తాను పాయసం చేసుకున్నాడు.
0: He made a pudding.
1: ఒక పాత్రలో పోసుకున్నాడు.
0: Kept it in a vessel.
1: అతను విష్ణు భక్తుడు.
0: And he is a devotee of Vishnu.
1: విష్ణు నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు.
0: He was chanting the name of Vishnu.
1: రూములో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు. ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
0: Boy Krishna was kept in a room ran all the way and started eating all this pudding kept in a vessel.
1: ఏదో శబ్దం అవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
0: Noticing the sound around, Gargya opened his eyes and noticed.
1: గోపాలుడు తింటున్నాడు.
0: He saw Gopala eating.
1: యశోదని పిలిచి అమ్మ చూస్తివా నీ కుమారుడు నాకు ఆకలి అవుతున్నది నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
0: And he told Yashoda, see, I'm very hungry. I'm about to eat. But most surprisingly, Krishna came over here and started eating.
1: యశోద చేయి పట్టుకుని లాగి నాయన అతను పరమ గురువు మన యాదవులకంతకుడును పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
0: Yashoda caught hold of the hand of Krishna and said, look here, Gargya is noblest and highly esteemed one.
1: అతిథి అభ్యాగతులను ఆదరించడము మన యొక్క సహజ ధర్మం.
0: It is our duty and responsibility to honor the guest first.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను కానీ నేను వెళ్ళలేదు అన్నాడు.
0: కృష్ణ సెడ్, ఐ రెస్పాండెడ్ టు హిస్ ప్రేయర్ అండ్ కాల్. ఐ హావ్ నాట్ గోన్ ఆన్ మై ఓన్.
1: అప్పుడు యశోద గర్గుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాణ్ణి?
0: దెన్ యశోద ప్రేయర్ టు గర్గ్య, స్వామి వై హావ్ యు కాల్డ్ మై సన్?
1: అమ్మా నేను పిలవలేదు. తక్షణమే కృష్ణుడు వచ్చి గర్గ అబద్ధం ఆడవద్దు.
0: కృష్ణ కేమ్ ఇమిడియట్లీ, డోంట్ స్పీక్ లైస్ గర్గ్య.
1: నీవు ప్రార్థించింది ఎవరిని?
0: Whom have you prayed to?
1: నన్ని.
0: You pray to me.
1: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనుకునేటం ఇది న్యాయం కాదు.
0: You prayed that I should partake the offering and now you start complaining.
1: అప్పుడు గర్గుడు చింతించాడు. విష్ణుకృష్ణుడు రెండు కూడా నువ్వు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద ట్రూ కృష్ణ ఇన్ ది ఫామ్.
1: విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు.
0: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
1: అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తి పడ్డాడు గర్గుడు.
0: గర్గుడు వాస్ హ్యాపీ బై పార్టేకింగ్ ద రిమైనింగ్ ఫుడ్ లెఫ్ట్ ఓవర్.
1: ఇలాంటి పరిస్థితుల యందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
0: When was he born, Krishna?
1: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
0: బిఫోర్ క్రైస్ట్,
1: 3228 సంవత్సరము
0: 3228 ఇయర్
1: సుగుణ అనేటువంటి ఒక నెలలో,
0: ఇన్ దట్ మంత్ సుగుణ,
1: జూలై 20వ తేదీన
0: ఆన్ 20th of July
1: అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు.
0: లేట్ ఇన్ ద మిడ్ నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
1: ఇప్పుడు 2001
0: Now this year is 2001.
1: దానికి పూర్వము 3228 సంవత్సరాలకు
0: బిఫోర్ క్రైస్ట్ ఇట్ వాస్ 3228.
1: ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 సంవత్సరములు.
0: ది ఏజ్ ఆఫ్ కృష్ణ క్యాలిక్యులేటెడ్ టు దిస్ డే ఇస్ 5229.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
0: హి వాస్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ ఆన్ అష్టమి డే.
1: రోహిణి నక్షత్రం,
0: ద స్టార్ వాస్ ద రోహిణి.
1: అష్టమి రోహిణి నక్షత్రం నందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
0: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
1: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానము లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
0: There in the court of Kamsa, there was a demon.
1: ఆమె పేరు ఎవరికి చెప్పేది కాదు.
0: And her name is not known to anyone.
1: కాని పూతన అని పిలుస్తూ వచ్చారు.
0: But people call her as
1: పూతన. ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
0: వాట్ భూతన డిడ్ ఇన్ దోస్ డేస్ వాస్ షీ విజిటెడ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ రెసిడెన్స్, వేర్ ఎవర్ దేర్ వాస్ ఎ చైల్డ్ అండ్ పాయిజన్స్ ద చైల్డ్.
1: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
0: అల్టిమేట్లీ షీ రీచ్డ్ రేపల్లె.
1: యశోద ఇంటి ముందు నిలిచింది.
0: She stood in front of the
1: house. అందమైన స్త్రీగా తయారైంది.
0: She looked very beautiful.
1: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
0: She stepped into the house.
1: ఊయల్లో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
0: And in fact she has picked up Krishna out of the swing and started feeding the babe.
1: కృష్ణుడు కూడా ఏ మాత్రం అల్లరి చేయలేదు.
0: Krishna was not agitated or disturbed.
1: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
0: And in fact she mixed poison in the milk.
1: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహంలోనున్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు.
0: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హి మేడ్ హర్
1: ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
0: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కే
1: రాక్షసి.
0: పూతన ఇస్ ద డెమన్.
1: ఈ రాక్షసిని చూచి
0: వాచింగ్ దిస్ డెమన్
1: చాలా భయపడి కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
0: He said, Krishna, why did you go to her?
1: Amma, nenu dani jodiki velaledu, ade naa jodiki vachindi.
0: He said, Mother, I did not go to her. In fact, she came to me.
1: Nannu champadanikai vachinatundi.
0: She came to kill me.
1: Ee putanu hata marchatam naa yokka kartavyam anna.
0: It is my duty to kill such a putana.
1: ఈ విధంగా చేసి
0: హావింగ్ డన్ సో
1: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
0: యాజ్ వాస్ గ్రోయింగ్ అప్ డే బై డే
1: ప్రేపల్లలోని బాలలతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
0: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ వ్రేపల్లె.
1: ఈ వ్రేపల్లెలో బాలులతో చేరి గోవులు తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
0: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ ఎ కౌహర్డ్ బాయ్.
1: ఆ అరణ్యములో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
0: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
1: కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు.
0: In fact, they have forgotten the time and even the cows there.
1: ఈ గోవులు క్రమక్రమేణా కూడాను మరొక అడవిలో ప్రవేశించినాయి.
0: And cows moved to some other forest thereafter.
1: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
0: అండ్ దేర్ వాస్ బాన్ఫైర్ ఎట్ దట్ మూమెంట్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
0: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
1: కృష్ణ మా గతి ఏమిటి,
0: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్,
1: ఈ గోవులు ఏమైపోయినాయో,
0: వాట్ వుడ్ హ్యాపెన్,
1: వీటిని రక్షించలేవా నీవు,
0: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ
1: అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
1: బాలురారా,
0: బాయ్స్,
1: మీరేమి కంగారు పడకండి,
0: డోంట్ బి వరీడ్ ఎనీవే,
1: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
0: You close your eyes for some time.
1: Idantha aaripothundi anna.
0: Everything would be cooled down.
1: Krishna agnanu ye maatram kodunu javadaateetunte vaaru kaadu Gopalulu.
0: The other boys never disobeyed the command of Krishna.
1: Cheppinattuga nadchukuneetunte vaadu Gopalulu.
0: Other boys followed strictly the command of
1: Krishna. Andaru kannulu moosukunnaru.
0: All of them closed their eyes.
1: కొంత సేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది.
0: After some time the fire was
1: గోవులన్నీ వచ్చేసాయి.
0: The cows started returning.
1: చూచారు పిల్లలు.
0: All boys watched.
1: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామములో ప్రతి ఇంట కూడాను ఈ గోపాలుని మాత్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: Watching this miracle happening, the other boys went on visiting all the residences and sharing this miracle.
1: ఎంత గొప్ప మంట,
0: what a fire!
1: ఈ గొప్ప మంటను ఎవరు కూడాను చల్లార్చలేరు, ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
0: No one can extinguish that fire havoc.
1: కృష్ణుడు సామాన్యుడు కాదు,
0: he is not ordinary one,
1: ఇది కేవలము దైవ స్వరూపుడే,
0: he is very god himself
1: అని గ్రామమునంతా చాటారు.
0: And then he publicized, they published.
1: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
0: Following day they went along with the cows.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
1: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
0: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
0: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐఎమ్ హంగ్రీ.
1: గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు,
0: యూ డోంట్ నీడ్ టు గో.
1: సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
0: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
1: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలునికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి.
0: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
1: Akkada poi adigetappudiki vaaru idi sadhyam kaadu.
0: Those people said, no, it's not possible.
1: Evadu gopaludu valla pillavaada maaku akkarledu, mem anni kudu bhujinchin tarvata poojalu poorthi aina tarvata yagnam poornavruthi jarigina tarvata ee prasadam mem pettam annaru.
0: They said, we are not going to give food any longer. Who is the cowherd boy Gopala? It's only after the priest partake their food then the remaining food would be distributed.
1: Tirigi nirasha cheta vachi krishnuliki chepparu.
0: The boys returned totally disappointed.
1: Krishnudu chepparu,
0: Krishna said,
1: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసు కానీ అయ్యలకేం తెలుసునరా.
0: ద సఫరింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ నోన్ టు మదర్ నెవర్ టు ఎ ఫాదర్.
1: కనుక మీరు వెళ్లి అమ్మలు ఉంటుంటారు, అమ్మల్ని పోయి అడుగక్కండి.
0: సో బెటర్ బాయ్స్ యు గో అండ్ అప్రోచ్ మదర్.
1: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైన వంటలు చేస్తూ ఉన్నారు.
0: బై ది టైమ్ ద బాయ్స్ వెంట్ దేర్ దే సా మెనీ మదర్స్ లేడీస్.
1: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
0: We have come here in
1: Krishna chaala aakalito unnadu.
0: Krishna is very hungry.
1: Athani aakalu teechada kosamani mimmanna bhojanam adevanni chepparu.
0: In fact you have come here to take the food from
1: you. Ayyo nayana, sarvulakunu bhojanam pettetundi bhagavantudu mammanni bichchinaga adugutunnada, inta adrushtam maaku chikkinda ani vaari anni packle chesukoni mootalu kattukoni vaalle bhartulaku cheppakunda aa mootalu teesukoni vacharu.
0: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food they were prepared and packed the food themselves and sent to Krishna.
1: Krishnudiki chakkaga anni vantalu pettaru.
0: They sent all preparation.
1: Krishnudu gopalaru bhujinchina tarvata
0: and of Krishna and Gopala
1: spoke. Krishnudu cheppadu, amma mee padulu akkada kaachukoni untaru.
0: Your husbands will be waiting for you there.
1: Meeru vellandi annadu.
0: He wanted them to go back.
1: Kartavyam yoga muchyate.
0: Discharging the duty is yoga.
1: Mee duty meeru cheyandi.
0: Do your duty.
1: ఆలస్యం చేయకండి.
0: నెవర్ డిలే.
1: వెళ్ళండి అన్నాడు.
0: బెటర్ యూ రిటర్న్.
1: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
0: దే వర్ నాట్ ప్రిపేర్ టు గో.
1: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ ప్రాపర్టీ, దేర్ ప్రాపర్టీ.
1: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి
0: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
1: కృష్ణుడి యొక్క లీలామానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభ్రంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ ద మిస్టర్ ఆఫ్ కృష్ణ ద మైండ్స్ ఆఫ్ ద హస్బెండ్స్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
1: వారు చాలా ఆనందించి
0: వెరీ హ్యాపీ,
1: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పత్నిని అడిగారు.
0: ద హస్బెండ్స్ ఇన్ ఫ్యాక్ట్ ఆస్క్డ్ హావ్ యు కమ్ విత్ ద ప్రసాద ఆఫరింగ్.
1: వాళ్ళు ఆ ప్రసాదం అందరికీ విప్రులకంతా పంచారు.
0: ద ప్రసాద వాస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ఫ్రెండ్స్ దేర్.
1: ఇంకా సాయంకాలం అయిపోయింది.
0: ఇట్ వాస్ ద ఈవినింగ్ టైం.
1: తాను ఇంటికి వస్తున్నారు.
0: దే వర్ రిటర్నింగ్.
1: దారి లోపల అగాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
0: ఆన్ ది వే దే ఫౌండ్ ఎ డెమన్ లయింగ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిగ్ సర్పెంట్.
1: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
0: ఆల్సో ద డెమన్ సెంట్ బై కంస.
1: వాని పేరు అగాధుడు.
0: హిస్ నేమ్ ఇస్ అగాధుడు.
1: అగాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
0: దిస్ మైటీ సర్పెంట్ అగాధ ఓపెన్ ద మౌత్, ఈవెన్ కార్స్ కెన్ గెట్ ఇట్. అంత
1: పెద్ద నోరు,
0: సచ్ ఎ బిగ్ మౌత్ ద అగాధ.
1: గోవులన్నీ మింగేసేశాడు.
0: అండ్ హి స్వాలోడ్ ఆల్ ద కౌస్.
1: గోపాలను మింగడానికి వస్తున్నారు.
0: అండ్ హి వాస్ రెడీ ఈవెన్ టు స్వాలో గోపాలస్.
1: గోపాలుడు, కృష్ణ కృష్ణ కృష్ణ నీవే మాకు గతి.
0: ద అదర్ బాయ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
0: When people ask us at home, what happened to the cows, how are we going to pacify
1: them? Ani Krishnudu prarthincharu.
0: They prayed to Krishna.
1: Meeru tondara padakandi, tondara padakandi.
0: He said, don't be in a hurry.
1: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
1: ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు.
0: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
1: ప్రవేశించి తాను పెద్ద ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
1: ఆ సర్పం చీలిపోయింది.
0: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
1: మరణించింది.
0: పీసెస్
1: మరణించింది.
0: డైడ్ దేర్.
1: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావిస్తుకుంటూ వచ్చారు.
0: ది అదర్ బాయ్స్ వెంట్ ఆన్ ప్రొపగేటింగ్ పబ్లిసైజింగ్ దిస్ మిరకల్ విత్ ద రెస్ట్.
1: ఈ వార్తను కూడాను గోకుల్ లోపల అందరికీ చెప్తూ వచ్చారు.
0: దిస్ న్యూస్ వాస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవ్రీవేర్.
1: ఈ విధమైనటువంటి ఇదేళ్లు ఆనాటి గోపాలు క్షణ క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దోస్ బాయ్స్ ఇన్ దోస్ డేస్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా
0: వెన్ డేస్ వర్ పాసింగ్ బై,
1: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
0: కంస కుడ్ కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కిల్ కృష్ణ.
1: కంసుడు దగ్గర ఉన్నటువంటి యొక్క ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపటం మంచిదనుకున్నారు.
0: అండ్ హి హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నోన్ ది రిలేషన్.
1: అక్రూరుని పిలిచారు.
0: దే సమన్డ్ అక్రూర.
1: అక్రూర,
0: అక్రూర,
1: మన యాగమునకు ఆ కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు.
0: బిఫోర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సేక్రెడ్ రిచువల్ యాగ.
1: ఆయన కృష్ణ బలరామును తీసుకుని పోవటం ఇష్టం లేదు.
0: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెమ్.
1: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు.
0: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాస్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
1: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
0: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
1: శిరస వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
0: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
1: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
0: బలరామకృష్ణ సాట్ దేర్.
1: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
0: అండ్ హి వాస్ టేకింగ్ దెమ్.
1: కానీ గోపికలు అందరూ కూడా గోపాలు అడ్డం పడ్డారు.
0: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
1: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
0: కృష్ణ డోంట్ లీవ్ అస్.
1: మాకు గతి ఎవరు?
0: హూ విల్ ప్రొటెక్ట్?
1: వాడు మహారాక్షసుడు.
0: అండ్ హిస్ అ డెమన్.
1: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
0: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
1: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
0: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ అబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
1: కానీ కృష్ణుడు సమయానికి తగుమాటలున్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
0: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఏ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ ఆఫ్ టైం.
1: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
0: దే రీచ్డ్ మధుర.
1: కుబ్జ, వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
0: కుబ్జ, ఏ షార్ట్ విత్ ఏ హంచ్.
1: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
0: కుబ్జ వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెన్స్.
1: ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదియే.
0: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జ.
1: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
0: కృష్ణ వెంట్ దేర్.
1: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు, ఎవరి కోసం అన్నాడు.
0: హి సెడ్, ఓ డ్వార్ఫ్ లేడీ, వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారీయింగ్ సెన్స్ వేర్.
1: అయ్యా బాలక, నీకు ఈ సంగతి తెలియదు.
0: She said, oh boy, you don't know what I'm doing.
1: మా కంసుడు చక్రవర్తి.
0: మై కంస ఇస్ అన్ ఎంపరర్.
1: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
0: హి రియలీ లైక్స్ ఆల్ దిస్ సెన్స్.
1: అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
0: ఐఎమ్ క్యారీయింగ్ ఆల్ దిస్ సెన్స్ టు హిమ్.
1: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
0: దెన్ కృష్ణ అండ్ బలరామ స్మైల్.
1: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ దేర్ సాఫ్ట్లీ.
1: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
0: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హి హస్ జస్ట్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫీట్.
1: చెక్కుల కింద చేతి పెట్టాడు.
0: అండ్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
1: పైకి ఈడ్చాడు.
0: అండ్ లిఫ్టెడ్ అప్.
1: ఆ పొట్టిగా ఉన్నటువంటిది, వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించి,
0: కుబ్జ హూ ఇస్ షార్ట్ విత్ ఎ బెంట్ బాడీ, హర్ బాడీ బికేమ్ స్ట్రైట్ దెన్ అండ్ దేర్.
1: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర, కంసుడి దగ్గరికి.
0: కుబ్జ కుడ్ నాట్ కంట్రోల్ హర్ హ్యాపీనెస్, షీ ర్యాన్ ఆల్ ద డిస్టెన్స్ టు కమ్. దీనిని
1: చెప్పాడు త్యాగరాజు.
0: దిస్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ నరేటెడ్ బై త్యాగరాజు.
1: ఈ భగవంతుడి లీలలు తెలియదు తరమా?
0: Is it possible to estimate miracles of God?
1: Vachama gocharundani ni charitamulanu pogada brahmadulakunaina tarama kaachukunnanu needi krupakai naamoralakinchi prabhumayya vachama gocharundani.
0: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
1: Kaaludu goni poyina guru pitrini techichinaavu.
0: In fact, you have brought back to life.
1: Kaalini madamalchinaavu.
0: And you killed the serpent.
1: Vasudeva devaki charanu vidipinchinaavu.
0: And you made Vasudeva.
1: Melugandi aina aa Draupadi aa Krishna ayani moralida prochinaavu.
0: And you protected the Draupadi at the time of humiliation.
1: Kucheluni aarti deechinaavu.
0: And you also made Kuchela quite happy.
1: Kurupi aina Kubja vakramalanu pogottinaavu.
0: And Kubja could be
1: melu melu pandavulanu gaachinaavu.
0: And you protected everybody.
1: 16,000 Rama మణులను బ్రోచినావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ప్రొటెక్టెడ్ 16,000
1: గోచరుండని.
0: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
1: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ.
0: కృష్ణ, ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
1: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్య వాచామ గోచరుండని.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
1: ఈ మహత్తరమైన చరిత్రమును గ్రామమంతా ప్రాకిపోయింది.
0: ద హోల్ స్టోరీ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్.
1: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
0: అండ్ దెన్ కంస డెవలప్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
1: అక్కడ మరీ యుద్ధం పెట్టాడు.
0: అండ్ దెన్ హి మేడ్ అనదర్ నైట్.
1: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
0: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
1: దాన్ని చూడటానికని అర్జునుడిని పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
0: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
1: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే,
0: యాజ్ బలరామ అండ్ కృష్ణ వాస్ పాసింగ్ బై ద స్ట్రీట్,
1: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటకు వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: లేడీస్ హూ ఆర్ దేర్ అట్ దేర్ రెసిడెన్సెస్ కేమ్ అవుట్ టు గ్రీట్ దెం అండ్ వెల్కమ్.
1: ఎవరి పిల్లలు?
0: Who are these boys?
1: తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు.
0: Brilliant and effulgent.
1: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
0: They are prince, princess.
1: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
0: They were talking like that.
1: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
0: And they entered into the palace.
1: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరికి జరుగుతూ ఉంటుండాలి.
0: And they went on the fight there.
1: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
0: No one lost and no one won there.
1: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
0: The boys got in.
1: ఎక్కడ?
0: వేర్?
1: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు. కింద పడ్డాడు కంసుడు. పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
0: అండ్ కృష్ణ టోర్ హిమ్ టు పీసెస్.
1: కంసుడు మరణించాడు.
0: కంస డైడ్.
1: కంసుని మరణించిన తక్షణమే,
0: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస,
1: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
0: అండ్ టూ వైస్ ఆస్తి ప్రశాస్తి.
1: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక,
0: as it was not possible for them to stay any longer,
1: tandri intiki bayalteri poyaru.
0: They were returning to house of their parents.
1: Kaani tandriki ee vaartha chepparu.
0: And this news was conveyed to their father.
1: Vakasudu aa tandri.
0: And father also said them powerful.
1: Ee vaartha vinna tachaname,
0: the moment he got the news,
1: marinta kopam pejjarilli,
0: he was more furious.
1: Balarama krishnunu champadaniki anpayil deraru.
0: He was prepared to kill Balarama krishna.
1: Ee vidhanga aneka paryayamulu vachi,
0: దే కేమ్ రిపీటెడ్లీ.
1: బలరామకృష్ణుడితో పోరాడి
0: దే ఫాట్ విత్ బలరామకృష్ణ.
1: ఏమాత్రము విజయాన్ని సాధించుకోలేక
0: దే కుడ్ నాట్ విన్ ఎనీ టైమ్.
1: అవమానంతో తాను వెళ్లిపోయాడు.
0: దే రిటర్న్ ఇన్ షేమ్ అండ్ హ్యూమిలియేషన్.
1: ఈ విధంగా కృష్ణుని యొక్క లీలన్నింటినీ కూడాను కేవలము దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తన ప్రకటించే నిమిత్తము.
0: The miracles of Krishna have got twofold purposes. One, to kill the wicked and to protect the pious people. Dada.
1: కాని ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని.
0: దట్ ఈస్ ది ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర యుగ.
1: మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
0: బట్ దట్ హస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది యుగ.
1: మంచి మాటల చేత,
0: ఇట్స్ గుడ్ టాక్,
1: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
0: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
1: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు.
0: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
0: బై షోయింగ్ ది మిరకిల్స్
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
0: ఏ లేడీ ఏ వెండర్ ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ కేమ్ విత్ ఎ బాస్కెట్.
1: ఆనాడు పండ్లకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
0: దోస్ డేస్ దే నెవర్ పెయిడ్ మనీ.
1: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పలములు కొనేటువంటి వారు.
0: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్ వేర్ దే గివ్ ద గ్రెయిన్.
1: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
0: అండ్ ద ఫ్రూట్ వెండర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ వాచింగ్ బలరామకృష్ణ.
1: పిలిచింది, మంచి పలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
0: షీ పిక్డ్ అప్ వెరీ గుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గేవ్ ది టూ బాయ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సే,
1: అమ్మా నీ ఫలమును నేను భుజించాను.
0: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
1: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ ఫలమును భుజించి వృధాగా నేను కాలమును చేయను.
0: ఐ మస్ట్ గివ్ యు సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ హావ్ పార్టేకెన్. ఐ డోంట్ టేక్.
1: ఇంట్లో వెళ్లి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
1: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
0: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద బార్. ఇది
1: కొంచెం మిగిలినాయి.
0: అండ్ ఓన్లీ ఫ్యూ.
1: ఆ మిగిలింది ఆమె బుట్టలో వేశాడు.
0: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
1: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు.
0: దట్ లేడీ వాస్ నెవర్ బాదర్డ్ వాట్ ఇట్ ఇస్.
1: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
1: ఇంటికి పోయింది, బుట్ట దింపింది.
0: షీ వెంట్ హోమ్ అండ్
1: ఆ బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
0: కృష్ణుడు
1: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
0: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
1: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
0: ద మిరకిల్స్ ఆఫ్ కృష్ణ,
1: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
0: దే ఆర్ బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్, నో కంపారిజన్, ఇర్రెసిస్టిబుల్.
1: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
0: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్, బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
1: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి
0: the divinity of krishna has been experienced by
1: vaari jeevitamulu saathakam gaavinchukunnaru.
0: And they redeemed god their lives liberally.
1: Aa naati jeevitam aneetundi chaala pavithramaitundi.
0: The life in those days was highly sacred.
1: Paropakaram tappa parapakaram aneetundi ee naadu eriganaatundi vaaru.
0: In fact it was only help rendered, no
1: eppudu help help help.
0: They helped all the time.
1: Alanti paristhithilo lopala bhagavantunni poorthi gurtinchukuntu vacharu.
0: They could know god right from the beginning.
1: మనం చేయవలసింది పరోపకారం.
0: వీ హావ్ టు సర్వ్ అదర్స్.
1: ఎవరిని బాధించకూడదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
1: ఎవరిని హింసించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ విధంగా చేస్తూ రావటం చేత
0: సిన్స్ దే వర్ డూయింగ్ సో
1: అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ అబ్జర్వింగ్.
1: ఈనాడు కూడా అంతే.
0: The same is true today.
1: నా ఆచారమే ప్రధానము.
0: In fact, what he is doing is important.
1: ఎవ్వరు కూడా నాపైన ద్వేషం లేదు.
0: In fact, no one hates but one.
1: ఎవ్వరికి నాపైన అయిష్టం లేదు.
0: No one dislikes him.
1: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
0: Bhagavan loves you all and you love him in turn.
1: విశ్వమంతా ఒక కుటుంబము.
0: The whole world is a family.
1: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
0: In this family,
1: ద్వేషములు ఎక్కడవి? అసూయలు ఎక్కడవి?
0: No jealousy.
1: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
0: These are all artificial.
1: కానీ ఎవరేమి కల్పించుకు ప్పటికీ నా సత్యం నా సత్యమే.
0: Let anyone say anything, the truth is Bhagavan.
1: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
0: Speak truth softly and sweetly in a most palatable
1: way. ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
0: In this world there is no other god beyond truth.
1: Truth is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ రెండింటినే మనం చక్కగా తీసుకోవాలి.
0: These two should be cardinal principles.
1: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
0: భగవాన్ said his property.
1: ప్రేమనే నా యొక్క సంపద.
0: Love is భగవాన్స్ property.
1: త్యాగమే నా యొక్క భోగము.
0: Sacrifice is
1: ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి?
0: Yes, that you simply.
1: ఈ ఆనందం చూస్తుంది చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
0: Because of his bliss he is able to accomplish.
1: ఎవ్వరూ ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
0: Nobody need to worry on any account.
1: నా కార్యములన్నీ విజయమే.
0: భగవాన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి.
1: మనం చేసేటువంటి మంచి కార్యం కనుకనే మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
0: You don't need to worry for any of the good tasks to be undertaken.
1: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
0: Sacrifice will get help from all.
1: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ
0: people.
1: త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
0: If you are ready to sacrifice, you have grown.
1: భారతదేశం పవిత్రమైన దేశము.
0: Bharat is a sacred land.
1: ఇది త్యాగ భూమి.
0: It's a land of.
1: ఇది యోగ భూమి.
0: It's one of spiritual discipline.
1: Not భోగ భూమి, కర్మ భూమి.
0: It's one of action, not of affluence.
1: నా కర్మణ నా ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానస.
0: No position, no authority, nothing whatsoever.
1: ఈ త్యాగ భావం చేతనే ఇన్ని విధములు సమకూరుతూ ఉన్నాయి.
0: It is a sacrifice that makes others to follow.
1: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
0: Many many things that Bhagwan.
1: ఏ విధమైనటువంటి పనులు?
0: Many.
1: నాకు అక్కడ ఎన్నటువంటి పనులు ఏది లేవు.
0: And in fact he does not want anything personally.
1: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
0: the morning the moment newspaper
1: ee paper lopala bharatiya sanskruti viruddhamainatundi veshalu kanipistuntayi.
0: All those news items are against the culture of Bharat.
1: Mana bharatiya stree dharmamulu enta pavitramainatundi vivi.
0: And in fact the code of Bharat
1: prachina kaalam nunchi kodunu mana streela yokka gauravamu anta goppadiga kanipistundi.
0: The ancient culture of Bharat speaks depicts of
1: aa streela nunchi sarva shaktulu avirbhavistu vachayi.
0: And we find in a different way today.
1: కనుక అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
0: And we find their behavior also.
1: ఈ సినిమాల వల్ల ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
0: The culture of Bharat is ruined by cinemas and papers.
1: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
0: We have to uphold the culture of Bharat.
1: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
0: We have to protect, safeguard the
1: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
0: We have to undertake sacred activity.
1: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
0: And we should certainly go by an ideal.
1: నేను ఒకటి తలుచుకున్నాను.
0: భగవాన్ విల్డ్
1: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
0: భగవాన్ విల్డ్ టు గివ్ లక్ష అండ్ లక్ష to those people who want to protect, safeguard the culture of lady.
1: Aa vidhanga papers gaani cinemalu gaani istupothe mana bharatiya sanskrutini poshimpa padutundi.
0: And in fact the culture can be upheld and maintained by
1: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
0: In this world everything is related to money.
1: Kargune dhanamtone ee dharmanni manam kaapadali.
0: And therefore dharma has got to be protected.
1: Vipreetamaina kunti veshalu ye maatramo paper lo kanipinchakoodadu.
0: And we should not
1: asabhyamaina kunti veshalu ye maatramo manam choodakoodadu.
0: You should not say that.
1: Ee naati pillalu aa veshalu chustunte entano మారిపోయిపోతున్నాయి.
0: యూ షుడ్ నాట్ ఫైండ్ ఎనీ అబ్సీనిటీ ఆర్ వల్గర్ థింగ్.
1: భవిష్యత్ బాలురంతా కూడా నాశనం అవుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్.
1: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
0: వి హావ్ టు ప్రొటెక్ట్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కూడా పాటుపడాలి.
0: భగవాన్ ఇస్ రెడీ టు డు ఎనీథింగ్ టు
1: నేను సిద్ధంగా ఉన్నాను.
0: Bhagwan is ready.
1: Inka munmundu ee bharatiya sanskrutini poshinchali.
0: In future the culture of Bharat has to be
1: satyam cheppali.
0: Truth has to be
1: dharmam cheyali.
0: Dharma has to be
1: done. Anyaya akramanna arikattali.
0: One has to control injustice.
1: Ee vipreetamainatundi veshalanu dooram cheyali.
0: All perversions should be
1: gaurava maryadalato mana streelanu kaapadukovali.
0: The respect and the esteem of the ladies should be maintained.
1: Streela gauravame mana bharat desham yokka gauravamu.
0: The respect of the women stand for
1: aa streela yokka bhagyame mana bharat desham yokka bhagyamu.
0: And in fact their wealth is the wealth.
1: అలాంటి భాగ్యలక్ష్ములంతా మనము ఈనాడు వెస్ట్ లక్ష్ములుగా
0: మార్చుకుంటున్నాం.
1: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా
0: ఉంటుంటారు.
1: కనుక తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కొత్త నేను ఇప్పుడు ఇంకో హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
0: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
1: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఫైండ్ కాంట్రడిక్టరీ బిహేవియర్.
1: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు,
0: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్.
1: వాళ్ళు వినేటట్టుగా అమ్మ నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
0: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్.
1: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
0: అండ్ దే గో ఆన్ getting up from the bed.
1: అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
0: The children also get up fighting with each other.
1: కనుక అలాంటివి జరగకూడదు.
0: Such thing should not happen.
1: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
0: One has to obey the command of the father.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
0: We have to make our parents happy.
1: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
0: Parents are ready to sacrifice their lives for children.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మనం భారతదేశంలో పెంచాలి.
0: This kind of behavior conduct has got to be encouraged.
1: కానీ దురదృష్టవశాత్తు
0: unfortunately
1: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
0: We have many orphans who are really suffering.
1: అట్లాంటి పిల్లలు తెప్పించి వాళ్ళకు కొన్ని గృహములు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
0: భగవాన్ విల్ దట్ ఆర్ఫన్స్ షుడ్ బి మేడ్ ఇంటు ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: దానిని గురించి
0: అబౌట్ దట్
1: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
1: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
0: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
1: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
0: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
1: నేను దోచుకునే స్వభావం కాదు.
0: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
1: నాదంతా బట్టబయలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
1: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
0: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెమ్ హియర్.
1: వాళ్లకు చదువులు చెప్పించి
0: విల్ ఎడ్యుకేట్ దెమ్.
1: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
0: ఇఫ్ మదర్ ఇస్ దేర్
1: ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
0: విల్ డిపాజిట్ 1 లక్ష ఇన్ హర్ నేమ్.
1: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
0: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ద మదర్ కెన్ క్యారీ ఆన్ హర్ లైఫ్.
1: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
0: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: ఈ విధమైనటువంటి ప్లాన్ వేసి
0: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
1: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్ is a very high ideal for the humanity.
1: Pinadi vidyavantulu entha mandi unnaru kaani avyekuliga untunnaru.
0: There are many educated people but they are dunces.
1: కాని విద్యలో వివేకం కావాలి.
0: డిస్క్రిమినేషన్ ఇస్ నెసెసరీ.
1: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
0: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
1: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
0: భగవాన్ డిటర్మిన్డ్.
1: ఎవరేమైనా అనుకోని,
0: లెట్ ఎనీబడీ సే,
1: ఎవరు నన్ను ఏ విధమైనటువంటి యొక్క దీనిగా భావించరాదు.
0: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
1: నేను చేసేది మంచి పని.
0: భగవాన్ డస్ గుడ్.
1: ఎవరిపైన ద్వేషం లేదు. అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
0: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
1: కనుక మనం అందరూ ప్రేమిస్తారు.
0: ఆల్ విల్ లవ్.
1: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
1: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవ్వరూ లెక్క చేయకండి.
0: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
0: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు.
0: హావింగ్ డిటర్మిన్ కంటిన్యూ కంటిన్యూ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
1: కోరినదేదియో కోరనే కోరితిరి.
0: హావింగ్ డిజైర్.
1: కోరిన కోరికయో కూడనే కోరితిరి. కోరికనేది ఇడిదాకా విడవకుండు.
0: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
1: తలచినదేదియో తలచనే తలచితిరి.
0: హావింగ్ థాట్ ఓవర్.
1: తలపు తీరుడు దాకా పోవకుండా.
0: అంటే థాట్ ఇస్ రియలైజ్డ్. డోంట్
1: అడిగినదేదియో అడగనే అడిగి తెలియ.
0: హావింగ్ ఆస్క్డ్ ఫర్ ఇట్.
1: అడిగినది దాకా విడవకుండు.
0: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: కోరుపడలేక మీరైన ప్రోబు వలయు.
0: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్ అవుట్.
1: వడలు తెలియక మీరైన అడుగవలయు. ఇది మన ఇద్దరికి సంబంధము.
0: This is the relationship.
1: వడలు తెలియక మీరైనా అడగాలి.
0: You have to ask out of discuss.
1: కోరపడలేక నేనైనా ప్రోవాలి.
0: And Bhagavan has to bless your
1: సంబంధం. ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
0: This is the relationship between you and Bhagavan.
1: కొరకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
0: Start doing all good deeds.
1: సదాచార ప్రవర్తనను మరగండి.
0: Follow the good practices in life.
1: మన స్త్రీలను కాపాడుతూ రండి.
0: దట్ ఇస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
1: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
0: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
1: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
0: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
1: భవనాలతో కాదు వచ్చేది.
0: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
1: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలు పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ
0: వచ్చారు.
1: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి
0: హరిశ్చంద్ర
1: ఎల్ల లోకములు ఎరసగొనేసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుతున్నాడు.
0: As Nala, the king, has he taken any bit of land along with him?
1: ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
0: Many people have taken birth in this land.
1: మరణించినటువంటి భర్తను కూడా తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
0: In fact, the one of like Savitri could bring her back to life.
1: That Sumati అంటే ఆమె సూర్యోదయమే కాకుండా చేసింది.
0: And in fact, Sumati also would see that
1: అట్టి పవిత్రమైన శక్తి కలిగినటువంటి స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు.
0: This is the land of many of the ladies of character.
1: కదా అట్టి స్త్రీ గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
0: We should hold the respect of women.
1: స్త్రీలంటే మనం లెక్క లేకుండా చూస్తున్నాము.
0: We should not neglect them.
1: ఆడవారంటే పనికిరాని వారిగా భావిస్తున్నాము.
0: You cannot consider them cheap.
1: చాలా తప్పు తప్పు తప్పు.
0: It is a big mistake to feel so.
1: దేశం యొక్క సౌభాగ్యం అంతా వారిపైనే ఆధారపడి ఉంది.
0: The greatness of the country depends on women.
1: కనుక ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
0: So we have to maintain and safeguard.
1: ఇది మీ యొక్క గొప్ప విద్య.
0: And this is true.
1: ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
0: This education you have acquired.
1: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ధనము సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
0: Education doesn't mean acquiring a degree and going abroad.
1: కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
0: And we have to see the culture.
1: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
0: The culture of the country should fly high.
1: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
0: We should do good activity.
1: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
0: If anyone criticizes you, yet you love him.
1: దీనికి నేనే సాటి.
0: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
1: నేనే దీనికి విట్నెస్.
0: భగవాన్ ఇస్ ద విట్నెస్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
1: కనుక మీరు కూడా ఈ విధంగా ఉండి
0: బెటర్ యూ ఫాలో హిమ్.
1: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
0: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి
1: ఆబ్స్టకల్స్. చెట్టుకి రాళ్ళు దెబ్బలు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
1: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
0: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురు.
1: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
0: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ ఆబ్స్టకల్స్.
1: కనుక మనం ఏమాత్రము భయపడకూడదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
0: Stone that is cut in several directions would shape into a diamond.
1: ఆ కోతలేగిన కొయకపోతే వజ్రానికి విలువే లేదే.
0: Without cutting the diamond has no value.
1: కాబట్టి దూషణ లేకపోతే మన భూషణ పైకి రాదే.
0: Without criticism you cannot come up in life.
1: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణ మనం కాపాడుకోవాలి.
0: Don't be mindful, don't care any criticism.
1: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
0: We should do the good we are supposed to.
1: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
0: Bhagavan expects that all our college students should be ideals.
1: ఆనాడి కృష్ణుడి జతలోపల బలరామ జతలోపల గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: All boys have learned from Krishna and Balarama.
1: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉంటుంది.
0: Today you are students.
1: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
0: You should share this idealism with
1: the తల్లిదండ్రులను గమనించాలి.
0: And you should show an example.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: You should love your parents.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
0: You should serve your parents.
1: వారి ఆజ్ఞను శిరసావహించాలి.
0: You should obey their command.
1: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు అది మన ప్రధాన లక్ష్యం.
0: The culture of Bharat wants you to pray for the
1: అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సుఖంగానే ఉండాలి. నేనొకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
0: Sacrifice selfishness.
1: పరార్థాన్ని పెంచుకోవాలి.
0: And love more spirituality.
1: పరమార్థాన్ని పెంచుకోవాలి.
0: And then you should grow more in spirituality.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య.
0: This is true education.
1: ఆ విద్యను మీరు పోషించుకోండి.
0: That see that you are educated in this way.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మనము
0: we
1: చదివిన చదువులంతా కూడాను కేవలం ధనార్జన కోసం కాదు.
0: Not meant for money.
1: గుణార్జన కోసము.
0: It's only to cultivate virtue.
1: ధనము బలము చెలివి మూడింటిని పెంచుకుంటున్నారు.
0: We are just growing more and more money, strength and association.
1: కాని గుణమును పెంచుకోవాలి.
0: We are not developing
1: కలిమి చెలివి బలము ప్రధానం కాదు.
0: It is not the friendship, it is not
1: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: And it's not that important.
1: గుణము లేకపోతే ఎంత చెలివి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Without guna
1: ఎంత ధనము ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Useless.
1: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
0: So we have to cultivate virtues.
1: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
0: So you should be virtuous one.
1: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచమంతా చాటాలి.
0: బీయింగ్ వర్చువల్స్ యూ కెన్ షేర్ ద హిస్టరీ.
1: అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
0: Very soon there will be unity in this country.
1: ఈనాడు కృష్ణాష్టమి.
0: టుడే ఇస్ కృష్ణాష్టమి.
1: భగవంతుని పుట్టిన దినము.
0: the birth of God.
1: ఈ నాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
0: భగవాన్ ఇస్ గివింగ్ ఎ ప్రామిస్ టుడే.
1: అన్ని దేశముల వారు కూడాను,
0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్,
1: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా, అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
0: ఆల్ విల్ బి వన్, స్టాండ్ యునైటెడ్ నౌ.
1: ఆ విధంగా మనం సాధించాలి. కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
0: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
1: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
0: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
1: కనుక ఈ యూనిటీ కావాలి.
0: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
0: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం, డివినిటీ వస్తుంది.
0: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
1: అదే డివినిటీ.
0: దట్ ఇస్ ద
1: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
0: ఫర్ ద డివినిటీ యూనిటీ.
1: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
0: ఫర్ యూనిటీ ప్యూరిటీ ఇస్
1: రిక్వైర్డ్. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
0: దేర్ఫోర్ యు ఆఫ్ ద యూనిటీ గెట్ ద డివినిటీ.
1: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
0: దట్ డివినిటీ వి షుడ్ అచీవ్.
1: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా.

कोई अपना नहीं भगवान बिना कोई

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putti gittutaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manamu pradesha petti mana jeevithamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prathi manavudu kudanu vicharinchavalasinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: Nijamuga itti lotuga adigi vicharam chesinatvanti okka vyaktiki oka vidhamainatvanti vyakti kuda nu raaka tappadu.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి చెప్పండి.
2: ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aite janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prathi manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death,

0: and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth. We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావు అంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరియైనటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటము ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరియైనటువంటి జవాబు.
0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
0: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కానీ జన్మించటం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించటం మానవుని యొక్క కర్తవ్యం.
0: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశింపచేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
0: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: Dehame lekapothe manasu tattvani gurtinchatam sadhyam kaadu.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను దేహమును పురస్కరించుకుని ఈ యొక్క జగత్తునందు ప్రకటన అవుతున్నది.
0: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: Manava janmamu mahapavitramainatundi. Jantunam narajalma durlabham. Enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమనించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము చావటము ఇంకా తల్లి గర్భం లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది. అనగా మీకు ఆ స్థితి యందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయ లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్లారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: Man is a sacred animal. Of all the animals, which includes man, to be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్ లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: Every man comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వీ మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్, బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ట్రైన్ విచ్ స్టార్ట్స్ అండ్ ట్రావెల్స్ ఎట్ గ్రేట్ స్పీడ్.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది. కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pin nu vesetappudiki adu nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైన్ ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికీ నిలిచకపోయినప్పటికీ ఆ ఒక్క చిన్న పిన్న ద్వారా ఈ ట్రైన్ కంట్రోల్లో విప్పింది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణ ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself, even as a small pin, to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
0: We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing.
1: ఉండటమే మనకు పెద్ద ఆశ్చర్యం అనిపించుకోవాలి.
0: రియలీ వెన్ వీ థింక్ డీప్లీ అండ్ కన్సిడర్ దిస్ మ్యాటర్, ఇట్ షుడ్ నాట్ బి ఎ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్ దట్ లైఫ్ విల్ ఫ్లై అవే ఫ్రమ్ దిస్ బాడీ. వాట్ షుడ్ కాజ్ సర్ప్రైజ్ ఈస్ దట్ లైఫ్ షుడ్ అట్ ఆల్ స్టే ఇన్ దిస్ బాడీ ఫర్ దట్ టైమ్.
1: అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: దిస్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక సైకిల్ టైర్ ఉంటుంది లేక కారు టైర్ ఉంటుంది, అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి యొక్క ఎయిర్ అంతా కూడా వెళ్లిపోతుంది.
0: వీ హ్యావ్ ఎ సైకిల్ టైర్ ఆర్ ఎ కార్ టైర్. ఇఫ్ ఇన్ దట్ టైర్ ఇఫ్ యూ పియర్స్ ఎ స్మాల్ పిన్, దెన్ ఆల్ ది ఎయిర్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది టైర్ విల్ గో అవుట్.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడా కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహం అనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
0: ఈవెన్ వెన్ ఎ స్మాల్ పిన్ ఈస్ పియర్స్డ్ ఇన్ టు దోస్ టైర్స్ ఆల్ ది ఎయిర్ జస్ట్ గోస్ అవుట్. అండర్ సచ్ కండిషన్స్ వీ షుడ్ రియలీ వండర్ హౌ దిస్ టైర్, ది టైర్ ఆఫ్ అవర్ బాడీ, వెన్ ఇట్ హ్యాస్ 9 పంక్చర్స్ టు ఇట్ ఆల్ ఓవర్ ది బాడీ, దట్ ఇన్ దట్
1: బిగ్ పంక్చర్.
0: 9 big punctures all over the body. In under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: Kanuka manaku ee yokka jeevitam anetundi inta kalamu ee dehaanni nilabettinanduku manamu taginatundi krutagnatanu andinchadaniki pavitramainatundi karyam lopala mana kayamunu praveshapettali.
0: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: Aa dekhamanandu utvasa nishvasa swaroopudainatvanti yokka hamsa gayatri japamnu swarinchetvanti yokka aa yokka gali yokka tattvanni manamu artham chesukotaniki punukovali.
0: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
1: కనుక సర్వత్ర భగవత్ స్వరూపమే, సర్వత్ర భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం నందుంచుకొని దేహమే నా యొక్క ఆధారమని ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహం అనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం నందుంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు, నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్ని ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నానని నీవు భ్రమిస్తున్నావు. కాదు కాదు, దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
0: యు ఆర్ ఇమాజినింగ్ దట్ యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఐస్. నో, యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ విత్ గాడ్స్ ఐస్.
1: కాన సర్వము భగవత్మయమైనటువంటి ఈ జగత్తునందు ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై మనము పరితపించనక్కరలేదు. ఈ దేహ నిమిత్తమా మనం పరితపించవలసింది? ఇది మనుషుని యొక్క లక్షణము కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు. ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా? అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
0: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్. ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
1: Kanuka, manamu ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
0: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్ విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమొందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును.
0: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్. దెన్ ఓన్లీ ది డిజైర్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్ డై? In an outward manner, will the result be got? Will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka, mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
0: First thing to do is to find out who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
0: టిల్ యు అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యు డు, హౌ మెనీ గుడ్ థింగ్స్ యు డు, యు విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధలను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణ యందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
0: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ దేర్ ఆఫ్టర్ విత్ అవర్ ఓన్ ఎఫర్ట్ అవర్ సెల్వ్స్ డూయింగ్ పార్ట్ ఆఫ్ దీస్ గుడ్ థింగ్స్ దాట్ ఈస్ ది వే బై విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ట్రూ సిచ్యువేషన్.
1: కానీ మీ అదృష్టవశాత్తు మీరే ఆ అనుభోగుల దగ్గరికి వెళ్లడానికి బదులు మీ చెందకే అనుభోగులైనటువంటి పెద్దలు అన్ని విధములైనటువంటి యొక్క విద్యను అర్జించినటువంటి యొక్క అనుభోజ్ఞులు మీ చెంతకే వచ్చి నిత్యము వారి యొక్క ప్రబోధలను వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిలయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనో ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
0: However, by your good luck, instead of your having to go to such experienced people and elders, the experienced people and elders are coming to you during this month. Daily in their teachings and in their sacred sayings, they are telling you what is good. And if out of that, even some small portion can be put by you into practice, and if you understand the significance of those things, in future you will become valuable acquisitions for our country.
1: దీనికి ఒక చిన్న కథ.
0: There is a small story for this.
1: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
0: One king used to ask 3 questions of all people who came to him.
1: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది. రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
0: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
1: Kani, entamandi enni rakamulainatundi javabulu cheppinappatikini, ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
0: దీస్ పీపుల్ యూస్ టు గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ బట్ ది కింగ్ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్.
1: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్లాడు.
0: వన్ డే హీ వెంట్ టు ది ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ సమ్ ప్లెజర్.
1: పర్వతములు, కోలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికీ ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
0: He was moving about the hills and the lakes and the trees, and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
1: Itanu ee maharaju ashramlo cheretappatiki ashram vasi ainatundi okka sadhuvu poolamokkalaku neeru vostu untundinadu.
0: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
1: Kani ee raju alasi vachitamu taanu gamaninchadu. Tachchaname taanu postunnatundi okka paathrana oka chota petti ee sadhu parigetti velli tanaku challati neernu tiyyati pandunu andinchadu.
0: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
1: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
0: At that time, another individual was brought by other sadhus to the same ashram, and that individual was wounded all over his body.
1: ఆయొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకములైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
0: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds, and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
1: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
0: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
1: Tachaname ee maharaju kalatitamainadi nenu ink naa gramamuniki vellostanani sadhuvuku krutagnata cheppe nimittamai sadhu daggariki vachadu.
0: The king came to the sadhu with a view to tell him that it is now time for him to go back to his place, and he just wanted to express his gratitude to the sadhu.
1: Sadhuvu chakkaga aashirvadinchi అతని ఇంక వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునుకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరిచాడు.
0: ది సాధు బ్లెస్డ్ ది కింగ్ అండ్ సెడ్ yes, now you can go back. But the king had the three questions which he was asking everyone, troubling him. He thought, if I put the three questions to the sadhu, maybe I will get the correct answers. And he asked the three questions.
1: ఈ యొక్క ప్రశ్నకు సాధు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
0: సాధు రిప్లైడ్, yes. In what you have seen till now, in what has gone on till now, the answers to your three questions are contained.
1: ఈ మహారాజుకు ఏమాత్రమూ అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకును అమాయకుడిగా ఉంటున్నాను. ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్ కు ఆన్సర్స్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
0: The king did not understand. Therefore, the king asked the sadhu, I do not seem to be sufficiently sharp as to be able to get the answers. I request you to expatiate and expand them and give me the correct answers for the three questions.
1: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను. అది నా కర్తవ్యం.
0: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
1: కానీ అట్టి కర్తవ్యకరమని ఆచరించే సమయం నందు నీవు ఆశ్రమానికి వచ్చావు. కనుక వచ్చిన తక్షణమే నా కర్తవ్యాన్ని అక్కడ పెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఆదరించేటువంటిది నా ప్రథమ కర్తవ్యము. కనుక వచ్చాను, నీకు చల్లని నీరు, తీయని పండ్లు ఇచ్చాను, నీకు శ్రమ తీర్చాను.
0: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
1: నిన్ను కొంతవరకును శాంతి పరిచే సమయమునందే ఇంకొక ఒక బాధలతో వచ్చినటువంటి వ్యక్తి అక్కడ చేరాడు. అతని బాధలు నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
0: While relieving you of your pain and your tiresomeness, there came another individual who had some great troubles. Therefore, I gave up the duty of serving you and I went to that individual who is having some trouble.
1: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యము లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించే ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతులు ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో, మంచి పలుకుతో, మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
0: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
1: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు, ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా, మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వము తోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైం. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను, సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
1: Kanukare. ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ, ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
0: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
1: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం తొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి ఒక జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు, భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగము చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
0: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
1: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని, కేవలము దేహం పుట్టింది దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరైనటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
1: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైనా లోకము లోపల అశాశ్వతమే. కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
0: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
1: Prahladuru cheppadu, chetularanga shivuni poojincharani, noru navvanga harikirti nuduvareni, dayayu satyambu dharanilo talupadeni, kaluganeetiki tallula kadupu cheta.
0: Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva.
1: Satkaryam. Pavitramaina karyam.
0: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
1: కనుక అట్టి తల్లి గర్భమునందు జన్మించినటువంటి యొక్క పుత్రుడు ఆ తల్లి గర్భమును సంతృప్తిపరిచే నిమిత్తము కొంతవరకు మనం కృతజ్ఞత చూపాలి. మన యొక్క రుణములు 4 ఉంటున్నాయి. మాతృరుణము, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
0: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
1: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
0: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
1: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
0: There is also a name, భూతబలి, that is, you sacrifice a bhuta or a life.
1: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం. కాదు, బలి అనగా సుంకము.
0: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వి కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఇస్ ఎ ట్యాక్స్.
1: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే, కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధముగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును అందరానటువంటి సుఖమును పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనము పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
0: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. వై? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads. So we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
1: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, aanandamu kavalanukuntunnadu. Kanuka ee aanandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
0: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
1: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
0: So, in order to get what you desire, what you want, you have to in return pay something.
1: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurvakamainatvanti yokka surrender ni andinchi atani daggara nunchi kudanu pavitramainatvanti aanandanni manam anubhavinchukune nimittamai ee yokka pavitra margamulanta kudanu peddalanta yerparcharu.
0: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
1: Kani ee naadu manamu bhakti bhakti bhakti antunname kani bhakti ante emito kodano artham kani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kodu kaalam vyartham chestunnam.
0: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
1: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani సుఖము రాని, సర్వం కూడాను నా మంచి నిమిత్తమై, ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ వరప్రసాదమని అనేటువంటి యొక్క ఏకత్వానికి మనము సంసిద్ధులై ఉంటుండాలి.
0: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
1: మనము ఏమి చేసినా కూడాను మన ఫలితము మన కర్మను అనుసరించే ఉంటుంటాది.
0: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
1: నీవు ఒక ఆఫీస్ లో ఫుల్ టైం నీ వర్క్ చేస్తివా, నీకు ఫుల్ పే ఇస్తుంటాడు. కానీ హాఫ్ టైం వర్క్ చేస్తివా, నీకు హాఫ్ పే ఇస్తుంటాడు. కానీ ఈనాడు మంచి ఫుల్ డివోషన్ లేదు, పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. దానివల్ల నువ్వు చేసేది పార్ట్ టైం, అడిగేది ఫుల్ పే. ఎట్లా ఇస్తానికి వీలవుతుంది?
0: ఇన్ అన్ ఆఫీస్ ఇఫ్ యూ వర్క్ ఫుల్ టైం యూ విల్ గెట్ ఫుల్ పే. ఇఫ్ యూ వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ టైం యూ విల్ గెట్ హాఫ్ పే. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
1: Kanuka, manamu, manasu anto into ichi, manamu full pay anugrahamane tundi kawalante atan ivadu. Kanuka, niyo purti ni hudayapurukanga, na hudayavasi niyo. నీయొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద, సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
0: ఇఫ్ యూ గివ్ ఓన్లీ part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యలు కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కాని, సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కాని, ధర్మస్థాపన నిమిత్తమై కాని, లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్, బట్ ఇట్ డస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ డజంట్ ఎయిమ్ ఎట్ ది సోషల్ వెల్ఫేర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద పీస్ యాజ్ ఎ హోల్ ఇన్ జనరల్.
0: విద్యార్థులు కానీ విద్యావంతులు కానీ అమితమైన జీతమును ఆశించి ఉద్యోగంలో ప్రవేశించుటకు ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
1: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
0: ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
1: వి కన్సిడర్ ద జాబ్ ఇస్ ది క్వాలిఫికేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ద జాబ్ ఇస్ అండర్టేకెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్ అండ్ నాట్ టు రెండర్ హెల్ప్ టు ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
1: దే గో టు దేర్ ఆఫీసెస్ ఆర్ కాలేజెస్ యాస్ ద కేస్ మే బి అట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ రిటర్న్ బై 5 o'clock ఇన్ ద ఈవినింగ్.
0: ఆఫీసులు ఎందు కళాశాల ఎందు తామేమో శ్రమ పడినట్టుగాను, తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
0: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
1: Is there peace in these clubs?
0: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
1: Do they give you rest?
0: లేదు, లేదు.
1: No.
0: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
1: This is the weakness among the educated.
0: Nijamga tanaka vishranti kavalante tana bedroom lo padaka veskonu pandukonu.
1: Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep.
0: Kani ee naati vidyavantulu tama vishranti tama shanti clubullo unnadani bhraminchi aa clubullo praveshistunnaru.
1: The modern educated people feel that there is rest and peace in these clubs.
0: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతికి?
1: వాట్ డు దే డూ దేర్?
0: కార్డ్స్ ఆడుతున్నారు.
1: దే ప్లే కార్డ్స్.
0: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
1: దే ఆల్సో టేక్ టు బాటిల్స్.
0: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
1: దే గెట్ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది టైర్సమ్నెస్.
0: ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా?
1: ఇస్ ఇట్ ఎ నోబుల్ పాత్ ఆర్ ద పాత్ దట్ పుట్ యు టు రూయిన్?
0: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
1: ఇస్ ఇట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆర్ ద వన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎన్ ఇల్లిటరేట్?
0: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
1: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
0: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: But it's highly dangerous.
0: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుంది.

0: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ టు యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: This alcoholism, to what extent does it take
1: you? First, the man drinks the wine. Next, the wine drinks the wine.
0: Second, the wine drinks the wine.
1: Third, the wine drinks the man. కట్టగలబడికి ఆ వైన్ తననే మింగివేస్తున్నాడు.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గములో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్స్ ఆడటానికి వచ్చినటువంటి వాడికి థ్యాంక్స్ చెప్తాము.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వాడికి థ్యాంక్స్ అంటాము.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: Bottle ku bottle atikinchatamu anaga touch cheyatamu thanks antamu.
0: They just join the bottle, say cheers and say thanks.
1: Idi enta vidyahinataku koni pothundado meeru chakkaga yochinchukovachu.
0: To what sort of a plight it would take you, you can understand.
1: Idi vidya yokka sahaja lakshanam kaadu.
0: Isn't that the quality of education?
1: Manamu oka gramamlo undinappudu,
0: when we are in a village,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: ఇఫ్ ఎనీవన్ హెల్ప్స్ us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: when they talk to you,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you, you say thanks.
1: మన కర్చీఫ్ మన కింద పడిపోతే మన కర్చీఫ్ మనకి ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: Bazaar lo unnatundi oka pole nunchi mana intiki current supply chesthe deeniki electricity tax ani istunnam.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: Manam konukunnatundi bhoomilo manam illu kattukuntundi house tax kuda ani istunnam corporation.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: Inka bhagavantudu anugrahincheetundi oka varaprasadalu ettivi.
0: What are God's gifts?
1: Oka fan vesukunte aa fan kosam ento manamu kharchu chesi tax kattunnam, current tax.
0: If you want to have a fan, you have to pay the electric bill.
1: Water adhikanga upayoga pettukunte aa water bill kuda ichchesestunnam.
0: If you make use of water drawing out of the tap, you have to pay water tax.
1: Bhagavantudu మలయ మారుతంగా కూడా నువ్వు గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
0: The wonderful breeze gifted by God, what kind of tax
1: ఏమి ట్యాక్స్ మనం భగవంతుడికి అందిస్తున్నాం?
0: What tax we pay to God?
1: సూర్యుడు జయదీప్యమానంగా ప్రకాశిస్తూ జగత్తునంతా వెలిగిస్తూ ఉండినందుకు ఈ సూర్యునికి మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: ఇంకా వాటర్ కుంభవర్షం కురిచి వంకలు ప్రవహించి చెరువులు నిండింపజేసి ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యు హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్.
1: అల్పమైనటువంటి విషయాలకంతా మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: We pay tax for all selfish purposes.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Free.
0: Water free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: అంతా ఫ్రీగానే ఇస్తున్నాడు భగవంతుడు.
0: Everything is given to you free.
1: ఈ భూమి అంతా భగవంతుడు అనుగ్రహించినటువంటిది.
0: This earth is the gift of God.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ భూమికి ఏదో కొంత లిమిట్ పెట్టుకుని 40/30 అని సెట్ పెట్టుకుంటే దీనికి ట్యాక్స్ మనం కడుతున్నాం.
0: Then once you have got certain boundary limit 40 by 30, you pay the tax.
1: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: Only God.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All five elements are divine.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries of tax we pay to God.
1: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము.
0: For all
1: ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితమునకు అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుభవించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: God has given us this eternal, most essential things, but what kind of
1: gratitude we express?
0: Yet we blame Him, God, you have not given that and this.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: Instead of help, we are even harming.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: You don't pay the tax or express gratitude for all things that you received, but yet you want more.
1: Kanukane ee durasalu perigipovatam chetane durgunamulu kuda nu dantho paatu perigutu vastunnayi.
0: Because of excessive desire you have bad habits too.
1: Ee yokka durgunamulu perigipovatam chetane durahankaramulu kuda perugutunnayi.
0: Because of these bad qualities you are egoistic.
1: Durasa durahankaramu durgunamu మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము, సహనము, సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపతీ.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: Today mankind has no satisfaction.
1: తృప్తియే లేదు.
0: No satisfaction whatsoever.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు
0: at one
1: నారాయణుడు దర్శించాడు.
0: At one time a devotee visited
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ, why have you built this మేరు mountain?
1: బంగారు కొండను సృష్టించావు.
0: You have created this mountain of gold.
1: ఇంతే కాదు.
0: Not only this.

0: కోప తెలయేరు.
1: The running flow of water,
0: Tirukondalun,
1: the mountain,
0: Chitrapayogopa Aranadyavida Vidyalanniyu,
1: and all the mysterious and peculiar forms of knowledge.
0: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా?
1: ఓ గాడ్, యు ఆర్ గివింగ్ ఎ లాట్.
0: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా జీవశక్తిని ప్రసాదిస్తున్నావు.
1: యు హావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ.
0: నో,
1: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువు అంతా కూడా ఈ అడవులంతా తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్,
1: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఇస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కొండలను సృష్టిస్తున్నావు,
1: యు క్రియేట్ మౌంటైన్స్.
0: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
1: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.
0: మౌళి

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విచ్ఛాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళికుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకొరేటెడ్ హిస్ హెడ్ బై వే లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికీ అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళికుడికేడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో
0: కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విచ్ఛస్త్రవద్దయా వృష్టితోడ.

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంత మాలిన్యంప చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రంగా ఆవించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy
0: దీనిని ప్రాచీన కాలమునందు మహర్షులు బలి అని పేరు పెడుతూ వచ్చారు.
1: తేజస్ in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani
1: sacrifice by way of tax to God.
0: Bali nanka edo oka prani ni bhagavantunaku bali ivatamani misunderstanding chestunnaru, apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga sacrifice kaadu, oka prani ni himsinchadam kaadu.
1: It's not harming any animal.
0: Bali anaga tax ani deeniki artham.
1: Your bali or sacrifice meant tax.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అనుకుంటున్నాం. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: వీ టేక్ ది రాంగ్ మీనింగ్. శిఖండి మీన్ ఇదర్ ఎ మ్యాన్.
0: శిఖండి అనగా కృష్ణుడు ఆ శిఖపించమును దర్శించినటువంటి ఒక కృష్ణుని పేరే శిఖండి. నారాయణుకి శిఖండి అని పేరు పెట్టారు.
1: నారాయణ ఇస్ కాల్డ్ శిఖండి, కృష్ణ ఇస్ కాల్డ్ శిఖండి.
0: శిఖమనగా నెమలి పించమును ధరించినటువంటి వాడు శిఖండి.
1: శిఖండి ఇస్ ద వన్ దట్ వేర్స్ ది పీకాక్స్ ఫెదర్.
0: కృష్ణుడు,
1: కృష్ణ హింసెల్ఫ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: There's so many sacred words there. We go by the wrong interpretation and misunderstand.
0: కనుకని బలి అనేటువంటిది కూడాను హింసించడం కాదు.
1: So bali or sacrifice doesn't mean harming.
0: Tax అన్నాడు.
1: It's a tax.
0: భగవంతునికి ఒక tax మనం అందించాలి.
1: We have to pay tax to God.
0: ఏమిటి ఈ tax?
1: What's this tax?
0: అనగా
1: meaning
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే tax.
1: Expression of one's own gratitude is tax payment.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: How do you express?
0: Prayer తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: You express gratitude by praying.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: All the bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి tax ను అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తం చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what పోతన said.
0: ఓ రామ చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both his hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారము లేకుండా, ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: Without any attachment or possessiveness, not mindful of what others would say,
0: one should pray, bhagavantuni naamamunu smarinchukolekapothunnaru.
1: Though some have got good voices, they don't sing well.
0: Enduku variki ee naaluku undedi?
1: Why the tongue is given?
0: Kevalam tinadaniki naaluku ichindedi?
1: Is it only to eat?
0: Naaluku undi kudanu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుకు మాత్రమే.
1: ఇట్ ఈస్ లైక్ ద టంగ్ ఆఫ్ ఎ ఫ్రాగ్.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: వై ద టంగ్ ఇస్ ప్రెసెంట్?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ ఓన్లీ టు
0: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ పే ద ట్యాక్స్.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: అదర్వైజ్ యుల్ బి ఇండెటెడ్.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవరు లేరు. అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swarupule.
1: All others from your point of view, no, they are God himself.
0: Kanuka evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize anybody.
0: Evvarini manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti krutagnata andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavu nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్.
0: నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటాడు.
1: ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: క్రొకడైల్ will be eating all the left over there and
0: ee vidhanga kontha kaalam chakkaga tinindi aa crocodile kuda nu chakkaga balchindi.
1: As time passed off, the crocodile also has grown fatty.
0: Ee kotiki crocodile kuda chakkaga sneham erpadipoyindi.
1: It's a very good friendship between the monkey and the crocodile.
0: Ee crocodile cheppindi.
1: The crocodile said,
0: "Oh monkey baba,
1: oh brother in law monkey,
0: oh brother in law monkey,
1: oh brother in law monkey,
0: nee daggara nunchi nenu dinnamu vindunu aaragistunnanu.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: Kanaka neevu kuda మా ఇంటికి ఒక దూరం చుట్టి విందు మా విందును ఆరగించాలి అని.
1: యూ ఆల్సో విజిట్ అస్ వన్ డే అండ్ యాక్సెప్ట్ హాస్పిటాలిటీ.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: మంకీ వాస్
0: దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొద్దిగా యోచన చేసింది.
1: ద మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్
0: ఈ మంకీ. ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: మంకీ ఈస్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్ బోర్న్ టు అవర్ బర్త్.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్కి కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే, ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఐ మై టు కమ్
0: టు యువర్. నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కానీ నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్-ఇన్-లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా యొక్క వైపు ఈ సంతృప్తిని నేను ఇవ్వాలి, అందుకోసం నిన్ను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: I should satisfy my wife. For that purpose I brought you here.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ థాట్,
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: I'll be so happy to please your wife.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: Why didn't you tell me beforehand?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుంది ఏమను, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place, therefore I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down, therefore I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకుని వచ్చేస్తాను అన్నాడు.
1: Now let's go back, let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: సిట్టండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: గుండెని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it is going to club.
0: ఇక్కడే నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
1: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ, ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో,
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్స్?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
1: మై ఫ్రెండ్స్ షుడ్ బి,
0: నా కష్టమునందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
1: దిస్ ఇస్ ద ట్యాక్స్.
0: ఏ హృదయంబును సగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇట్స్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యూ హావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్.
1: ఐ యామ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యు. యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యు ఓన్లీ. ఐ యామ్ నథింగ్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్.
0: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjaliki tintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ni kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen antakante vere em cheyalenu.
1: I can't do more than
0: na nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Naa daggara emt undadi?
1: What else I have?
0: Yemaina unte adi nivichinatvantidi.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantidi ekkada ledu.
1: Nothing like mine.
0: Idi cheshaseerude anetvanti okka cheshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthuchadu.
1: This is the nature that started.
0: Lakshmanudu ramulato prarthistu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana taradi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam siranagati.
1: Lakshmana
0: prayed to Rama.
1: What is this surrender?
0: Nalo emi ledu.
1: I don't have anything.
0: Kanaka anta nide ane.
1: Everything is yours.
0: Idi manam bhagavanturiki ivvalsinatvanti okka tax.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist or theistic atheist or atheistic theist, whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక టాక్స్ ని మనం అందించడానికి సిద్ధం లేకుండా,
1: without being ready to pay sacred tax,
0: భక్తులము భక్తులమని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే, అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job,
0: నేమ్ రాస్తారు పలాన సో అని సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు లేక ఐఏఎస్ అని వేసేస్తారు లేక ఐపీఎస్ అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA, their degree.
0: కాని ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: They give you jobs seeing your degrees.
0: కాని ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: But a person without any knowledge of the alphabets wanted a job.
0: Ramayya and rasadu.
1: He wrote Ramayya.
0: TD.
1: TD.
0: Yes, sir. Yes, yes.
1: Yes, yes.
0: And rasadu.
1: He wrote like that.
0: TD.
1: TD.
0: Yes, yes.
1: Yes, yes.
0: Emitra ee degree lu ekkadi nunchi vachayi?
1: TD. TD.
0: Means 10 daughters.
1: TD. T 10 D daughters. TD.
0: Yes, yes.
1: Yes, yes.
0: అనగా ఏంటి? ఫైవ్ సన్స్.
1: ఎఫ్ ఎస్ ఎఫ్ ఫర్ ఫైవ్.
0: నా డిగ్రీ అన్నాడట.
1: దిస్ ఇస్ మై డిగ్రీ.
0: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
1: ఇస్ దిస్
0: పిల్లలు కట్టడం డిగ్రీనా?
1: ఇస్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇస్ దట్ ఏ డిగ్రీ?
0: అది కాదు. మనము ఏ డిగ్రీ మనకు సున్వంతరిస్తే అమృతస్య పుత్ర అదే మన డిగ్రీ.
1: ద డిగ్రీ ఇస్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్
0: గాడ్. భగవంతుని యొక్క అంశమును.
1: ఐఎమ్ స్పార్క్ ఆఫ్ ది డివైన్.
0: భగవంతుని యొక్క ఇది స్టేషన్.
1: And just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
1: వీ షుడ్ నో దట్ వీ ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది డివైన్.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
1: యు ఆర్ మై స్పా.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: యు ఆర్ నాట్ ఆఫ్ నేచర్.
0: పంచభూత అంశం కాదు. సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: వెరీలీ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపడికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: Chata varshamulu daaka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
1: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
0: Balyamando
1: childhood
0: leka prayamando
1: in youth
0: లేక ముసలియందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముదిమియందో
1: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఊరనో అడవినో
1: ఎదర్ ఇన్ ద టౌన్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఉదక మధ్యంబును
1: ఆన్ ద వాటర్
0: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు.
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్ నోన్.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: ఎప్పటికైనా అది నిశ్చయం.
1: దట్ ఇస్ సర్టన్.
0: కనుక ఎప్పుడో
1: వెన్
0: ఎక్కడో
1: వేర్
0: ఏ విధంగానో
1: హౌ
0: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తా.
1: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ.
0: ఇది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: దేహం ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
0: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది
0: కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ హృదయము?
1: దట్ ఈస్ హార్ట్.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: వీ షుడ్ బి ట్రూ ఆస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
0: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
1: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్.
0: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: ఇంకా ఎటువంటివి ఎటువంటివి ఉన్నాయో
1: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
0: ఎవ్వరికి తెలియదు.
1: నో వన్ నో.
0: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
1: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
0: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము ఇది మనం చేయవలసిన ట్యాక్స్.
1: వీ పే ది ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వీ ఆఫర్
0: దేహం అనే పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: హృదయం అనే ఫలము.
1: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్.
0: హృదయం అనే పుష్పము.
1: అండ్ ద హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: మైండ్ అనేటువంటి ఫలము.
1: మైండ్ ఇస్ ద ఫ్రూట్.
0: ఆనందం అనేటువంటి తోయము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఆనంద బాష్పములు అందించాలి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
0: అంతేకాని శోక బాష్పములు కాదు.
1: నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫర్ సారో.
0: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కాని అతి సత్య సత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో సచ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
0: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్టులు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: వీ జస్ట్ ఆఫర్ దోస్ దట్ వీ సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ పాస్టింగ్.
0: సత్యం అనేది ఒక్కటి,
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నీ జీవము, దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము.
1: యువర్ లైఫ్ అండ్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
1: There's no peace in playing.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: No peace in drinking.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: Not in eating.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24 hours. ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
1: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
0: డ్రింక్ అండ్ ఈట్. మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది, కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును, జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు, ప్రజలకు అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్.
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: వీ షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వి
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్.
0: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవం చూపించాలి.
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalam potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living.
0: Kooti kosam vidya vignanam kosam.
1: This education is for vignan or wisdom.
0: Vignanam kavali manaku.
1: It's the wisdom that we need.
0: Emti aa vignanam?
1: What is that?
0: Nityanatya vishpasthilana shakti vignanam.
1: That vignana wisdom is
0: vignanam to kudinatvanti vignanam.
1: This wisdom is a one of discrimination discretion.
0: Kanuka
1: so
0: manam ee naadu అనేక మందిని మనం కళ్ళతో చూస్తున్నాము.
1: టుడే వీ సీ మెన్.
0: మన అశాంతి ఎక్కడనో, దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
1: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
1: యు ఫైండ్ ఎనీ రిలీఫ్?
0: కనుకనే మనం నొప్పి ఒకటి, ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
1: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్.
0: అనగా మన అశాంతి ఒక్కటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకపోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలక వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
1: And the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion.
0: Father
1: loves his son very
0: much. As the
1: son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment ichadu.
1: He gave ointment.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తెక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు
0: బిటన్. నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు.
1: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్
0: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు, మూల దిక్కాడు.
1: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
1: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain.
0: మన ప్రయత్నములంతా అట్లాటిగానే ఉన్నాయి.
1: All our modern efforts are of
0: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where is this restlessness?
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We have to know the causes for this restlessness and find solution.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: we don't know the truth.
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
1: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ ఎస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్.
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టు.
0: దైవం ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము,
1: యువర్ గాడ్.
0: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ, డిసైడింగ్ దేర్
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది, నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్లా చిక్కుతాడు?
1: If you want to be in search of God, where else can you find
0: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది, ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If he says that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూచినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only
0: one. రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు, కృష్ణుడు వేరు కాదు.
1: Rama and Krishna are not.
0: శివుడు వేరు, రాముడు వేరు కాదు.
1: Shiva
0: అంత రూపనామం వేరు వేరే.
1: The names
0: ఒక్కడే.
1: The names and forms are different but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
0: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
1: యూ మే సే వై హాస్ హి డిసెండెడ్
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
0: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డు యు గెట్ ద లైట్?
0: పూలు తూది దారముంది, పుష్పమాల తానగునా?
1: యు గాట్ ద ఫ్లవర్స్, ద నీడిల్ అండ్ ద థ్రెడ్. కెన్ యు మేక్ ఇట్ ఎ గార్లెండ్?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లెండ్.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి.
1: ట్రైన్
0: బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులు ఉందా?
1: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ఆటోమేటిక్ లైన్.
0: ఒకడు జగతిని సృష్టింపనుండవలది?
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
0: ఆటోమేటిక్ లైట్ కంతా కూడా అవధులు ఉండాలి కదా.
1: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టెన్ బౌండరీస్.
0: ఒకడు జగతిని సృష్టింప ఉండవలదా?
1: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రావాలి.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: కేవలం తెలపటం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: Not merely to declare but to share the divine love with everybody.
0: అంత పంచడానికి వచ్చినాడు.
1: Yes, come here to share with everybody.
0: మీ హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
1: But as is the container of your heart.
0: కనుక సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు వైడ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్ బికాజ్ ఆఫ్ విజన్ అండ్ ద కన్వర్సేషన్.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: ఇఫ్ యూ మేక్ ఇట్ బిగ్ అండ్ బిగర్ యూ కెన్ గెట్ లాట్స్ మోర్ అండ్ మోర్.
2: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: రాత్రి వేళల యందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళల యందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకములయందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి అది ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ద డార్క్ దట్ విల్ మేక్ యూ ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: యూ ఇన్ ద డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యూ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ద డార్క్ బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will
0: వెన్నెలను చూచినప్పుడు మానవుడు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గంలో సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారు, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవురు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: కనుక మూన్లైట్ అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిగా ఉంటుంది.
1: On that full moon day, the human heart also would be full.
0: మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chetcho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal. Kanuka moonlight anaga poornima dinamu manavuni yokka hrudayam kudanu poornimamainatuntiga untundi.
1: On that full moon day, the human heart

0: పశుపుడను చల్లగా సద్భావములతో సత్సంకల్పములతో అభివృద్ధి ఉంటుంది.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: కనుక పూర్ణిమము అనేటువంటిది చీకటిని పోగొట్టి అజ్ఞానమును దూరము చేసి భయమును కూడాను దూరము చేసి శాంతిని, భద్రతను, ఆనందాన్ని, సత్సంకల్పాలను అభివృద్ధి పరుస్తుంది.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear. It will keep you in peace, delight and bliss.
0: Inka pagati velayilendu suryudu andarikini velugunu andistuntadu.
1: During the daytime, it is the sun who gives us light.
0: Ee suryude lekapothe jagatte ledu.
1: Without the sun, there is no universe.
0: Suryude ee bhulokamulaku ప్రత్యక్ష దైవం.
1: సన్ ఇస్ ద వెరీ గాడ్ టు దిస్ ప్లానెట్ ఎర్త్.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: విదౌట్ ద సన్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: పంటలు లేవు.
1: దేర్ ఇస్ నో హార్వెస్ట్.
0: వృక్షములు లేవు.
1: నో ట్రీస్.
0: గాలి లేదు.
1: నో ఎయిర్.
0: తిండి లేదు.
1: నో ఫుడ్.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: అండ్ లివింగ్ క్రీచర్స్ కెనాట్ సర్వైవ్.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: బికాస్ ది సన్ వి ఫైండ్ ద లివింగ్ క్రీచర్స్ సస్టైన్ దేర్ లైఫ్, యు ఫైండ్ ద క్రాప్ అండ్ ద హార్వెస్ట్, ద ఫ్లో ఆఫ్ ది రివర్స్ అండ్ వి ఫైండ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవము.
1: Therefore, sun is the very God to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: The hydrogen which is so powerful present in the sunlight,
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: Only fraction is present helium.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యుడిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ముంచవచ్చు.
1: ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఆర్ సో బిగ్ దట్ యూ కెన్ జస్ట్ పుట్ ది హోల్ ప్లానెట్ వర్క్ ఇన్ వన్ ఆఫ్ ద హోల్స్ అండ్ టేక్ ఇట్ అవుట్.
0: పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యుడిలో.
1: సో బిగ్ ఆర్ ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: నాట్ వన్ ఆర్ టూ, థౌజండ్స్ ఆఫ్ సచ్ హోల్స్ ఆర్ ప్రెజెంట్.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ద ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్,
0: ఇది చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రిజం అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light during the day. Third one.
0: తిలోకే ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతే ఇతి ధర్మః. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో, అప్ హోల్డ్. ఓ దట్
1: అప్ హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్ హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: ఫర్ ఆల్ యాక్షన్స్ ధర్మ ఇస్ ద వెరీ లైఫ్.
0: ఆ యొక్క ప్రాణం సమానమైన

0: ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma which is the very life force, there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: Here is fire.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: What is its dharma?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: The fire can burn, it is its dharma.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's coal.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadaname itundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatvanti dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిండేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ది హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ది హార్ట్, ది వర్డ్ అండ్ ది బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యు స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వీ రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way: O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరచుకుంటున్నాం అసత్యం చేత.
1: ద టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: హౌ షుడ్ వి టెల్ ది

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్ట ఉండాల? ప్రీతి హితం చేయతి. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak
0: soft. ఇది సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు యందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండవది నిజం అని ఒకటి ఉంది.
1: There is second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒక్కటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలువ కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీవు శాలువ లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలువ కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది, ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: బట్ ద వన్ దట్ రిమైన్స్ యెస్టర్డే రిమైన్స్ టుడే విల్ కంటిన్యూ టు రిమైన్ టుమారో, దట్ ఇస్ ద ట్రూత్.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: Madhya madhya maratu undeyatvantidanta kudanu, kadantu undeyatvantidanta kudanu, kontha varaku malanyamayyatvantidanta kudanu, adi satyam kaadu, adi nijam.
1: Therefore that comes in between and passes off, highly polluted,
0: kanipinchetvantidi nijam.
1: That what you see for the moment is a fact.
0: Eppudu kanipinchetvantidi satyam.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kudanu రుతం అన్నారు.
1: ఇన్ వేద సత్య ఇస్ కాల్డ్ రుతం.
0: ఈ రుతం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రుతం?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: నాట్ మియర్లీ ది ఆబ్జెక్ట్ ఇట్ క్యారీస్ విత్
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుంటారు.
1: ఇట్ హెస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ,
0: డిస్క్రిమినేషన్. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు రుతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్
0: రైట్‌నెస్. అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది విల్ స్టాండ్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ రుతం?
1: దాట్ ఈస్ రుతం.
0: కనుక మానవత్వం యొక్క దివ్యమైన విలువలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది డివైన్ హ్యూమన్ వాల్యూస్?
0: దీనిని మూడు పదములతో చెప్తూ వచ్చాము.
1: దీస్ ఆర్ సెడ్ ఇన్ త్రీ వర్డ్స్.
0: ప్రీతి, భీతి, నీతి.
1: వన్ ఇస్ ప్రీతి, నెక్స్ట్ ఇస్ భీతి, ద థర్డ్ వన్ ఇస్ నీతి.
0: ప్రీతి దైవ ప్రీతి.
1: ప్రీతి దైవ ప్రీతి, లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ దైవ ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము సత్యము రెండు కూడాను మనలో ఆవిర్భవిస్తాయి.
1: When there is love of God, you will have all the peace and truth.
0: భీతి పాప భీతి.
1: భీతి పాప భీతి, fear of sin.
0: ఈ పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: When there is fear of sin, there will be love.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: And you will also remain peaceful.
0: నీతి.
1: నీతి మొరాలిటీ.
0: ఏంటది సంఘనీతి?
1: ఇట్ ఇస్ ది మొరాలిటీ ఆఫ్ సొసైటీ.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దేర్ యు ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: ప్రీతి అనేటువంటిది ఒక్క దానిని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందుకును ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness,
0: peace, and love. ఈ అన్నిటిని ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుక ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: Manavata viluva preetiye.
1: The human value in this
0: aa
1: world
0: premane prati manavuni endu kuda untundadi.
1: This love is present in every person.
0: Kanukane daivam sarva bhutamulu endu untunnadu anetvanti oka tattvanni vedam ghoshinchindi.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. Yavani Isvarudu, premane Isvarudu.
1: Who is God? Love is God.
0: Prema Isvara hai. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకునియే లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: దేర్ఫోర్ స్వామి సేస్ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission from mother
0: yendu poi edaru lopala 42 dinamulu tapas chesadu.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: Tadupari tana yokka tasvarupanni taru gurtinchukunnadu.
1: He has known his true self.
0: Moodu varamulu koraadu.
1: He asked for three boons to be granted.
0: Yemani,
1: what are they?
0: Modatidi,
1: first,
0: oh my God, my father, na tandri, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for three boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్ బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఎ
0: లై. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇది మొట్టమొదటి కోరిక.
1: దట్ ద ఫస్ట్ బూన్.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోకులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there.
0: అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: వారిని చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: feel envious. ఇది మానవుని యొక్క అల్ప బుద్ధి యొక్క లక్షణాలు.
1: దట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ మీన్ పీపుల్.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ హ్యూమన్ హార్ట్.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: ఈవెన్ అనిమల్స్ డోంట్ హ్యావ్ దట్ జెలసీ.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి యొక్క చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: యువర్ బ్లిస్ ఇస్ మై బ్లిస్.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: యువర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్, సో ఎమ్ ఐ.

0: నీవు పూర్ణుడు, నేను పూర్ణుడు.
1: You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలో నేను ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: మూడో వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, it's nothing like love nor the child, he is God.
0: అది ఏ? The one you think you are.
1: The one you think you are.
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటిది? దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger,
0: I am the messenger of God.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti nee manasu yokka tattamu.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I am your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: నీ అంశమును.
1: I am your spark.
0: ఆత్మ రీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one.
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడాను W's గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
0: ఈ work, worship, wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడాను మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషముల ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu, who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటి భగవంతుడు సర్వంతర్యామిని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where is God? Where is God?
0: పాలును తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యు హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: కనుక నీ హృదయమే పాత్ర.
1: Your heart is the container.
0: నీ ప్రేమనే ఇందులో పాలు.
1: The love is milk there.
0: ఈ ప్రేమను అనేటువంటి దాన్ని భగవంతునికి అర్పితం అనేటువంటిది నీ మదనం.
1: Offering to God is churning.
0: అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది.
1: Then you will have the manifestation.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
1: God is present everywhere.
0: సర్వత్రా ఉన్నది పాలలో వెన్న.
1: And butter is present all over the
0: milk. కనిపించదు.
1: You don't see.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: Then how do you see?
0: దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: When you apply yourself and process.
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాది, ఎక్కడ ఉంటుండాది అని సందేహించవచ్చు.
1: You may doubt who would be the recipient of God's grace.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్ డస్ ఇట్
0: గో? వైపులా చూస్తుండాలి.
1: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
1: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
1: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
1: భగవాన్ వాచెస్ దోస్ దట్ స్లీప్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్.
0: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి.
1: హీ ఆల్సో వాచెస్ దోస్ దట్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్.
0: చింతలు వేరు వేరుగా ఉండవచ్చును, కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
1: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
0: ఆ యొక్క గుంపులో కూడా నువ్వు రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలి ఇతను పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసమణి.
0: చక్కగా చెప్తున్నాడు భగవద్ విషయాన్ని.
1: పరమహంస ఇస్ టీచింగ్ ఆల్ డివైన్.
0: కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి.
1: రాసమణి ఇస్ జస్ట్ నాడింగ్ హర్ హెడ్, ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ లిసనింగ్. కానీ
0: ఈ విషయం రామకృష్ణకు తెలుసు బాగా.
1: బట్ పరమహంస నోస్ ప్రిటీ వెల్.
0: లేచాడు కుర్చీ నుంచి.
1: హి గాట్ అప్ ఫ్రమ్ ద చైర్.
0: ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కతూరి చెంపల పైన కొట్టాడు.
1: హి స్లాప్డ్ హర్ ఎట్ వన్ మోమెంట్.
0: అందరికి ఆశ్చర్యమే.
1: ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఈ పిచ్చివాడు ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమిటనికి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: ఇన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
1: What all they listen, they must practice.
0: కానీ
1: బట్
0: నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారణ చేసుకుంటున్నావా?
1: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫైర్.
0: నీవు అట్టు కోర్టు విషయం విచారం చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారం చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
1: Then you want to think of tomorrow's court litigation.
0: అనగా ఈ యొక్క వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్. మెనీ పీపుల్ అటెండ్.
0: ఏం చేస్తారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
0: ఇన్నో యోచన చేసుకుంటూ ఉంటారు.
1: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్
0: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
1: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
0: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: దిస్ ఈజ్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్
0: ప్రాక్టీస్. కనుకనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ
0: భూవస్సువహ. ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: రే దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body. మనసు
0: రీతిగా చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
1: All the things.
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of the
0: ఈ ఆనందమునకును మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగును అందించేటువంటిది ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగును అందించేటువంటిది ధర్మము.
1: So it's only dharma that illumines all the three
0: worlds. మూడుకును దైవాధీనం.
1: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
1: So there is fourth factor, human effort.
0: సుపుత్రే కులదీపక, మంచి పుత్రుడు కులములకే వెలుగు అందిస్తుంటాడు.
1: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good అనేటువంటిది G-O-O-D, good.
1: The spelling G-O-O-D.
0: మిథ్యలోకే అనేస్తే, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో, జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: The whole world is illusion, but Brahman is all
0: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: This illusion is one zero.
0: G-O-O-D, ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this G-O-O-D, remove this illusion zero.
0: గుడ్ లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore one zero is God.
0: God's son is good son.
1: Therefore God's son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
1: They should have divine feelings.
0: దైవ కర్మలు.
1: Divine actions.
0: దైవ చింతనలు.
1: Divine thoughts.
0: దైవ ప్రవర్తనలు.
1: Divine behavior.
0: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
1: He is the one, the good son.
0: సు అనగా మంచి.
1: సు means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి,
1: one should follow the command of the parents.
0: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని,
1: receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి,
1: make them happy.
0: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి,
1: expressing gratitude for all
0: help received. వారిని సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్, ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్. మలయ
0: వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధను అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికి అంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏం చెయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకు ముందుకు చూడు నువ్వు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం నాకు పుట్టాడని చెప్పుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: That day when the son gets good name in society, you should celebrate.
0: పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: ఫాదర్ విల్ నాట్ బి ఇన్స్టెంట్లీ హ్యాపీ నో ఆన్ కమింగ్ టు నో ద బర్త్ ఆఫ్ హిస్ సన్.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్ ఆన్ కమింగ్ టు నో ద నేమ్ ఆఫ్ హిస్ సన్.
0: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the father will be happy.
0: అదే దైవానికి కూడాను గొప్ప ఆనందం.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over but it is dim.
0: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్ లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: దేర్ఫోర్ ద లైట్ ఎట్ హోమ్ ఇస్ సెల్ఫిష్నెస్.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం.
1: పరార్థం.
0: సన్లైట్ యదార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి యొక్క వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుడి వల్లనే సర్వమస్తం కూడాను జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ బికాజ్ ఆఫ్ మోర్ ఇన్ ది నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రమే సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఎడ్యుకేషన్ కెన్
0: నాట్ బి గుడ్ సన్. తీసుకున్నంత మాత్రమే సత్పుత్రులు కాదు.
1: బై మేర్ ఆక్యుపింగ్ పొజిషన్ కెన్ నాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉండాలి.
1: ఇట్ ఇస్ ఎ గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: మేనర్స్.
1: గుడ్ మేనర్స్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డివోషన్.
1: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్. డ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: ద్వైతము,
1: డ్యువలిజం.
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: ఏ షుగర్ కేన్?
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్, బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్, మన షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ
0: లేదు. ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునే అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్.
0: ఇది ఎంతకాలం ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్.
0: అని ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugarcane juice is converted into sugar.
0: Sugar ga maarchetappudiki eppudaina ekkadaina dento aina vesukochu upayogam chesukochu.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: Kabatti sugar juice anetundi advaitamu, sugar anetundi visishta advaitamu.
1: Therefore, sugar is qualified non dualism. Sugarcane juice is
0: visishtamaina advaitamu,
1: and that is special qualified non.
0: Eppudiki untuntadi.
1: It remains all the time.
0: Dento aina upayogam chesukochu.
1: You can mix it with any.
0: Inka dvaitamu,
1: dualism,
0: madhvacharyulu.
1: Dualism is proposed by madhvacharyulu.
0: Advaitamu shankaracharyulu.
1: Non dualism shankara.
0: Visishta advaitamu ramanujacharyulu.
1: Qualified non dualism ramanuja.
0: Dvaitamu madhvacharyulu.
1: Dualism is of
0: madhvacharyulu. Emani cheppadu?
1: What did he say?
0: Bhagavantuda,
1: oh god,
0: nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: నాకు షుగర్ జ్యూస్ సక్కర లేదు.
1: I don't want sugar cane juice.
0: నేను షుగర్ ను షుగర్ జ్యూస్ ను తినేటువంటి చీమగా నేను పుట్టాలి. జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ ఎస్ అన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్ అండ్ ద షుగర్.
0: తెలీదు,
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు.
1: యూఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ బి స్వీట్.
0: దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ ఇన్ ఎన్ ఇండివిజువల్, వీ షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకొద్దు అన్నా.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్, బట్ నాట్ ది షుగర్ ఇట్సెల్ఫ్.
0: అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యుయలిజం. టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: They go by all the three levels, dualism, sugar
0: juice అద్వైతము,
1: sugarcane juice is non-dual,
0: sugar ద్వైతము,
1: sugar is dual.
0: Sugar తినేటువంటి వాడు ద్వైతము.
1: The one who eats is dual.
0: అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైతము, గారు ఒక్కటే. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లోనూ చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగానే ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీవన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు, నా ఎందు, అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్
0: లై? ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
0: అందరి యందు దైవం ఒక్కటిగానే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
0: ఆర్ బ్రైట్. వోల్టేజ్ యొక్క డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో.
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో.
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్. ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ కాలైదైపోతుంది.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ee karanu nippula vesti em ayipothundi.
1: When you put it in fire, what will happen?
0: Karra adrushyam ayipothundi.
1: It will vanish.
0: Kaani bogguga tayaravuthundi.
1: But it becomes cold.
0: Karra poyindi bogguga undi.
1: The stick is not there, but
0: karanu muttukunte manaki em malinyam kavatam ledhu. Boggu muttukunte malinyam ayipothundi.
1: When you touch the stick, no dirt would adhere to you, but when you get it cold,
0: tellaga cheyalante em cheyali?
1: How to make this coal look bright and white?
0: Amayakulu, అజ్ఞానులు, అనేక మంది ఈ బొగ్గును తెల్లగ చేయదని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లగ కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్. కోల్ తీసుకుని
0: వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లగా తెల్లగ.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become cold?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంపర్కం చేత కోల్ అయింది.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఇట్ బికేమ్ కోల్.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్ బ్యాగ్.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగా పెట్టి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and continuously, even the coal becomes white bright.
0: కనుకనే హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is cold.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కనుకనే పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is cold.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది.
1: Very
0: లైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
1: Put it in the fire.
0: ప్రేమలోనే పడేసి.
1: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది. ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously, it becomes so light it can be blown easily.
0: ఈ కర్ర ఉంది. కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కాలి అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బస్సం మాదిరి వేస్తే ఉఫ్ అంటే పైకి పోతుంది.
1: అండర్ హ్యాండ్ ఇఫ్ యూ బర్న్ దిస్ వుడ్ అండ్ మేక్ ఇట్ ఇన్ యాష్ యూ కెన్ బ్లో ఇట్ అవుట్.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ పోతుంది.
1: ఇఫ్ ఇట్స్ లైట్ ఇట్ ఇన్ రీచ్ హైట్.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: మోర్ ఆఫ్ ది వెయిట్ ఇట్ కమ్స్.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, వెయిట్ ని తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ నోబుల్ హైట్స్ దేర్ షుడ్ బి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: ఈ యొక్క వెయిట్ ని తగ్గించుకుంటూ పోతే లైట్ లైట్ లైట్ లైట్ లైట్ అయిపోతుంది.
1: యాజ్ యూ రిడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ది లగేజ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ వుడ్ గో అప్.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కట్ డౌన్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కట్ డౌన్ యువర్ డిజైర్స్.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: ఫస్ట్ వి షుడ్ కట్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ అటాచ్మెంట్ ఈగో అండ్ జెలసీ. వై?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: దేర్ ఆర్ త్రీ ఎనిమీస్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్.
0: డిజైర్ భక్తిని నాశనం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: యాంగర్ కిల్స్ విజ్డమ్.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడా నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: దేర్ ఫోర్ ద వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దిస్ త్రీ.
0: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ డోంట్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ టు టాక్ వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది. కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ నాట్ క్యూర్ ఫర్ దీస్ త్రీ.
0: ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుమును కూడా అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్ కెన్ బి మెల్టెడ్.
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొట్ట మనము నాశనం చేసుకోవాలి.
1: Therefore, we should kill our bad quality.
0: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: There's no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: కూర్చుంటారు, ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యమే కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్ చేయి, టాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి, ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్.
0: కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ నుంచి.
1: బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్. కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో నిలిచి కిందికి వచ్చి పడిపోతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ పుష్ అసైడ్ ఎన్ ఐరన్ బాల్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ ఇట్ విల్ ఫాల్ డౌన్.
0: ఇంద ఉన్నటువంటి రాయిని పైకి కొండపై పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది.
1: బట్ టు లిఫ్ట్ ఎ బౌల్డర్ ఫ్రమ్ ద బాటమ్ అండ్ కీప్
0: దానికి నేను ప్రయత్నం చేయనక్కర్లేదు, నెట్టితే చాలు, కింద పడిపోతుంది.
1: యూ డోంట్ నీడ్ టు ట్రై టు బి బ్యాడ్.
0: మీకు అందరికీ బాగా తెలుసు,
1: యు నో
0: ప్రెడ్యూ. పెద్ద లోడుగా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనుప లారీ కూడా ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
1: The lorry or a bus with full load as it climbs up the mountain it makes sound. అప్పుడు అంటే
0: చాలా బాధ కలుగుతుంది.
1: To move upward it suffers.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: In order to fall,
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: Don't make an effort to.
0: కష్టమైనా సరే look up.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక crime కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
0: ఈ సందేహాలకు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్స్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
1: ఇన్ఫాక్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ విథిన్ యూ.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విథిన్ యూ ఎవ్రీథింగ్ అపియర్స్ బ్యాడ్.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ సో ఇస్ ద విజన్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: బట్ యూ డోంట్ సీ విథిన్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: బికాజ్ యువర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
1: యూఆర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుక దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్. అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్
0: టూ. మంచి మనిషిగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి. గురువులు కూడా గౌరవించాలి. తల్లిదండ్రులను పూజించాలి. వారి మార్గం శిరసా వహించాలి. రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితో మైత్రి.
1: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఈస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్ పీస్.
0: ప్రజాక్షేమమైన తలక్షేమంగా భావించాడు.
1: అండ్ హిస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్. కనుకనే
0: ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన.
1: వి ప్రే.
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I'm a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఎవరైనా ఎట్టన పని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద వరల్డ్.
0: ఇది స్వార్థము.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యు మే హావ్ లిటిల్.
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా. చెప్పాడు
1: తులసిదాస్ ఆల్సో సేడ్,
0: నామరతన ధన పయో పయో రేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్. దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము. సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్? ద నేమ్ ఆఫ్ గాడ్. దట్స్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసేసి.
1: మీరా ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హి ఫెల్ సాడ్.
0: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది.
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: చెప్పేసేసింది.
1: చెలోరేమన్
0: చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానం. అక్కడికి వెళ్ళి మనసా.
1: ఓ మైండ్ యూ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్ యమున విచ్ ఇస్ ద సెంటర్.
0: ఎక్కడ పోయినా నీకు శాంతి లేదు.
1: యూ వోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: గంగా యమున. గంగా సత్కర్మ, యమున సత్ప్రవర్తన. ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
0: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యూ డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అది breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: రెండింటిని ఇండిపేట్మెంట్ యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhakam. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దీస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పర్ఫెక్ట్. ఇది కూడా నువ్వు అక్కర్లేదు. ఇవి కూడా నువ్వు దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డూ విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవి అవసరం.
0: దీస్ ఆర్ నెసెసరీ టు
1: హావ్. కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక చిరునవ్వు తోడ వారి గుండె నిండి రసోవై సహా అనుసూక్తికి రంజిల్లునప్పా.

0: If all the tasks thought over are reversed, the one who accepts it with all the smile, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum raso vaisaha, the center of God in a sense, that is the personification.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమును సృష్టించినది, పోషించినది, రక్షించినది, అంతిము గావించినది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
0: మెనీ డిక్లేర్ దట్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ ప్రొటెక్షన్ అండ్ అన్హిలేషన్.
1: కానీ దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని

0: రక్షిస్తున్నాడు. ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు?
1: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్?
0: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ యూనివర్స్ దే ఆర్ డివైన్.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైనప్పుడు జగత్తు ఏ పని చేయలేదు.
1: ద వరల్డ్ కెనాట్ సస్టెయిన్ ఆర్ మెయింటైన్ వితౌట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ డెఫినెట్ నేమ్.
0: కేవలము శబ్దస్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
1: ద ఫైవ్ సెన్సెస్ కాన్స్టిట్యూట్ ద డివినిటీ.
0: ఇందులో మొదటిది భూమి.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ఎర్త్.
0: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
1: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాస్మస్ ఇన్ జనరల్.
0: ఈ భూమి కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
0: ఈ భూమి పైన గొప్ప గొప్ప పర్వతములు ఉన్నవి.
1: యు హావ్ మౌంటైన్ రేంజ్ ఓవర్ ఎర్త్.
0: అడవులు ఉన్నవి.
1: ఫారెస్ట్.
0: కొండలున్నవి.
1: హిల్స్.
0: సముద్రమున్నది.
1: ఓషన్.
0: నదులున్నవి.
1: రివర్స్.
0: గ్రామములున్నవి.
1: విలేజెస్.
0: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
1: విత్ సో మెనీ ది ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ది ఎర్త్ ఈజ్ సో హెవీ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్ రివర్స్ అండ్ ద ట్రీస్ దే ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్.
0: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు.
1: బట్ సైంటిస్ట్ హెస్ ప్రూవ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇస్ నాట్ స్టాటిక్.
0: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా, ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి ఒక పర్వతములు కూడాను తిరగాలి కదా.
1: As the earth revolves, its natural corollary that mountains also
0: నదులు కూడాను తిరగాలి కదా.
1: So also rivers.
0: సముద్రం కూడాను తిరగాలి కదా.
1: The ocean also should move.
0: అడవులు కూడాను తిరగాలి కదా.
1: And forests too.
0: ఇవి ఏవి తిరగటం లేదు.
1: They don't move, they don't shake.
0: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి యందున్నది.
1: The earth has got the capacity to keep them all stable and steady.
0: కదిలేటువంటి ట్రైనుకు కింద పట్టములు ఉంటున్నాయి.
1: The train that moves has got the support of the track that does not move.
0: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
1: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
0: కనుకనే ఈ భూదేవి యందు సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
1: This planet earth has got all the potentialities.
0: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడాను ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
1: All that is needed for human life and for all the rest of the beings are present in this earth.
0: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను భూమి యందే లభ్యమవుతున్నవి.
1: All the material that man needs is available in earth.
0: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి యొక్క శక్తి స్వరూపిణి.
1: Therefore, it is the planet Earth that protects the entire humanity.
0: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక
1: man is not able to know this truth.
0: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
1: Man moves about, carries on his livelihood thinking that there's some other mighty power behind this protection.
0: కాదు కాదు.
1: No.
0: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రొటెక్ట్ ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ క్రీచర్.
0: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ ద నేచర్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ భూమి ఏ స్తంభించినా సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
1: ఇఫ్ ది ఎర్త్ రిమైన్స్ స్టాండ్ స్టిల్, ద హోల్ క్రియేషన్ కమ్స్ టు ఎ స్టాప్.
0: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
1: Earth does not mean merely the sand that you find.
0: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలభాధ చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
1: For the last thousands and crores of years, the earth has been passing through certain changes, such that it has got ups and downs at various levels.
0: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
1: Earlier, the earth was plain enough.
0: ఇలాంటి సమానమైనటువంటి ఒక భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుముక వర్షం కురిచింది.
1: The earth that was plain went through the downpour of rain crores and crores of years ago.
0: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయాయి.
1: Because of the water there appeared the ups and downs.
0: సముద్రం కూడా ఏర్పడింది.
1: There formed the ocean.
0: అంతకు పూర్వం ఏమీ లేదు ఈ యొక్క జగత్తునందు.
1: ప్రయర్ టు దట్ దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దిస్ క్రియేషన్.
0: ఇంకా రెండవదైనటువంటిది జలము.
1: ద సెకండ్ ఇస్ వాటర్.
0: ఈ జలము ఇక్కడ అక్కడ అని ఎక్కడ చెప్పుచినా సర్వత్రా నిండినటువంటిది.
1: ద వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఇట్టి జలమయమైనటువంటి యొక్క సముద్రము, జలమయమైనటువంటి నదులు, జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
1: We are able to see water there in ocean, water in rivers, water in the human body too.
0: ప్రతి మానవుని యొక్క దేహం నందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In fact, every human notices water in the form of sweat.
0: ఆ జలమే లేకపోయినా మానవుడు శామైన జీవించలేడు.
1: Without water in him, man cannot live.
0: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
1: Therefore, water is life in one way.
0: ఇంకా మూడవది ఉష్ణము.
1: Third one is heat.
0: ఈ ఉష్ణము మీకు అందరికి తెలుసును.
1: You all know about this heat.
0: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: The heat maintains life.
0: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా
1: without heat,
0: 98.4 అనేటువంటి ఒక ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
1: Without heat in the human body, 98.4. It cannot continue to live.
0: ఇంత మాత్రమే కాకుండా ప్రతి మానవుని యొక్క జఠరాగ్ని ఎందుకు అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటున్నది.
1: In fact, there is fire in jathara, the abdomen part.
0: ఈ విధంగా ఒక రాతికి కొట్టినప్పుడు రాయి ఎందుకు అగ్ని ఉన్నది.
1: When you strike two stones against each other, you find the fire.
0: గాలికి కొమ్మలు కొమ్మలు రాసుకున్నప్పుడు అందులో కూడా అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: Likewise, when two branches rub against each other, you find the fire.
0: సముద్రమునందు కూడా అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: There is fire in the ocean also.
0: దానిని బడభాగ్ని అన్నారు.
1: The fire of the ocean is called
0: బడభాగ్ని. అగ్ని అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
1: The fire has got so many forms and names that we make use of.
0: ఇంకా నాలుగవది.
1: The fourth one.
0: వాయు.
1: The wind.
0: ఈ వాయువే సర్వజీవులకు ప్రాణము.
1: Wind is the life of living beings.
0: ప్రతి మానవుడు కూడా జీవించవలనన్నా ఈ వాయువు చేతనే జీవించగలుగుతున్నాడు.
1: Man carries on his life sojourn, breathing.
0: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
1: This wind is present all over.
0: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
1: You cannot specify the location for the wind
0: ఎక్కడ చూసినప్పుడు ఉంటున్నది ఈ వాయు శక్తి.
1: Wherever you find, wherever the place is there is wind.
0: దీని వలన అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
1: Because of this air, so many creatures live.
0: ఇంకా ఐదవది ఆకాశం.
1: The fifth one is the space.
0: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
1: It is the one of the sound.
0: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి ఒక భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: It is out of this sound only the rest of the elements came to existence.
0: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటివి కనుక
1: since they have come out of this space, the sky,
0: ఈ యొక్క భూమి,
1: the earth,
0: ఏక జలము,
1: వాటర్,
0: అగ్ని,
1: ఫైర్,
0: వాయువు,
1: the wind,
0: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
1: They are all the products

0: ది స్పేస్ ఆఫ్ ది స్కై.
1: ఈ ఐదుగురును చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్.
1: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు,
0: therefore the five elements that protect us in every way,
1: manavudu gurtinchukolaleka
0: are not understood by man.
1: Tanan rakshinchetundi devudu ekkado unnadani,
0: and he thinks that God is elsewhere.
1: Idina pratyekinchetundi roopam kaliginatundi vaadani,
0: that God has a specific form.
1: Sarvatra undi kuda nu kanipinchakunda unnadani,
0: that though he is everywhere that he is not seen.
1: Aneka mandi aneka rakamuluga dinni varnistu vacharu.
0: People interpret and narrate in various ways.
1: ఇది కేవలము వారి ఊహంలే కాని ఇది సత్యములు కాదు.
0: దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్ బట్ నాట్ ద రియాలిటీ.
1: దీనినే గుర్తించుకుంటున్నాకని బుద్ధుడు అనేక రకమైనటువంటి సాధనలు చేశాడు.
0: టు రికగ్నైజ్ టు ఎక్స్పీరియన్స్ బుద్ధ అండర్టుక్ సో మెనీ స్పిరిచువల్
1: గ్రంథములన్నీ కూడా పఠించాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: పెద్దలందరినీ దర్శించాడు.
0: హి మెట్ మెనీ నోబుల్ పీపుల్.
1: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
0: హి లిజన్ టు ఆల్ కాన్వర్సేషన్.
1: కట్టగడపటికి మనసుకు తృప్తి లేకపోయేది.
0: హి హాడ్ నో సాటిస్ఫాక్షన్.
1: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
0: హి కుడ్ నో దట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద మైటీ పవర్స్.
1: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
0: ద మైటీ పవర్ హాస్ గాట్ టు బి కాగ్నైజ్డ్
1: అని విచారణ చేసినప్పుడు,
0: వెన్ హి ఇన్వెస్టిగేటెడ్,
1: అంతా తనయందే కనిపించినది.
0: హి కుడ్ నోటీస్ ఆల్ ఎలిమెంట్స్ విదిన్ హిమ్.
1: భూమి,
0: ద ఎర్త్,
1: జలము,
0: వాటర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: వాయువు, ఆకాశము, అంతా తనయందే ఉంటున్నది.
0: ఆర్ ఆల్ విదిన్ హిమ్.
1: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకును సంచరిస్తూ ఉన్నవి.
0: ద ఫిజికల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫామ్ విదిన్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ ఆపరేట్.
1: ఈ ఆకాశమునికే ఆత్మ అని పేరు పెట్టారు.
0: దిస్ స్పేస్ ఆకాశ ఈస్ కాల్డ్ ఆత్మ.
1: ఆకాశం గగనం శూన్యమన్నారు.
0: అండ్ ఇట్స్ ఎంప్టీ అండ్ ఇన్ఫినిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
0: ఆత్మ ద సెల్ఫ్ హెస్ నో ఫామ్.
1: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
0: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు విజువలైజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ ఆత్మ
1: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: హి జస్ట్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ బై టర్నింగ్ ఇన్ వర్డ్స్.
1: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
0: దెన్ హీ కుడ్ సీ ది ఎఫల్జెంట్ బ్రిలియంట్ ఫామ్.
1: ఈ తేజస్సు కూడా అగ్నియే.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ ద ఫైర్.
1: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడా చింతించాలి.
0: సో వన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద స్పార్క్.
1: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
1: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
1: ఈ విధంగా సంచరిస్తూ రాగా,
0: యాజ్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ లైక్ దిస్,
1: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
0: You could also notice so many the beings and the creatures moving about with the three basic attributes.
1: Indulopala konni bhedamulu kanapadutu vachayi.
0: You could also find diversity.
1: Okarini okaru tittukotamu.
0: One accuses the other.
1: Okarini okaru varninchukotamu.
0: One extols the other.
1: Okarini okaru gauravinchukotamu.
0: One respects the other.
1: Okarini okaru avamanam chesukotamu.
0: One humiliates the other.
1: Ee vidhanga jarugutunnatundi danikanta kudanu taru ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
0: When things were happening so, he went on interpreting.
1: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
0: He has put unto himself all these queries.
1: తిట్టినది ఎవరు?
0: Who accused you?
1: తిట్టించుకున్నవాడెవరు?
0: Who is the accuser? The accused.
1: పూజించేది ఎవరు?
0: Who praises you?
1: పూజింపబడేది ఏమిటి?
0: Who worships? Worship.
1: అవమానపరిచేది ఎవరు?
0: The who humiliates.
1: అవమానం అనుభవించేది ఎవరు?
0: Who is humiliated?
1: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందుకును ఒక్కటే తనకు గుర్తుకు వచ్చింది.
0: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
1: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి,
0: for the man to develop of many attributes,
1: ద్వేష అసూయ హింసలను అభివృద్ధి పరచుకోవడానికి,
0: for all the rise of the bad tendencies like
1: vinyatvani chintinchadam chetane ee rakamainatundi bhedatvamu praptistu vachindi.
0: He goes on thinking of the people, there lies the diversity or the differences.
1: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
0: సో దేర్ ఇస్ నో డ్యువాలిటీ అస్ సచ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ నాన్ డ్యువాలిటీ వన్నెస్ దట్ ప్రివైల్స్.
1: ఒకే శక్తియే ఉన్నది లోకంలో.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మైటీ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ఐన్స్టీన్.
1: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
0: An object has no form.
1: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
0: లివింగ్ బీయింగ్స్ హ్యావ్ నో ఫార్మ్.
1: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
0: దే హ్యావ్ నో ఫార్మ్ యాజ్ సచ్.
1: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
0: బట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ది పవర్.
1: అందు నుంచి కొన్ని రకమైనటువంటి యొక్క స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ వీ ఫైండ్ సో మెనీ సౌండ్.
1: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
0: అండ్ ద సౌండ్స్ లీడ్ టు ఫార్మ్స్.
1: కనుక ఉన్నది ఒకే శక్తి.
0: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
1: ఆత్మశక్తి.
0: దట్ ఈస్ దాట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు,
0: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్,
1: పూజించిన వారి యందు, పూజింపబడిన వారి యందు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్.
1: ఉన్నది ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
1: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేదే కలగదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
1: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
0: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాట్ ఇట్ టు మెనీ.
1: ఎవరికి ఎవరు?
0: హూ ఇస్ హూ?
1: ఈ దేహములే మాత్రమే మార్పు.
0: ఓన్లీ చేంజ్ ఇస్ నోటీస్ ఇన్ ద బాడీ.
1: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ, బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
0: సో ఆల్ ద హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ రిలేట్ టు ద బాడీ ఓన్లీ.
1: కనుక నీ దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
0: Therefore one has to give up body attachment.
1: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: In fact he belongs to the royal family.
1: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
0: He himself is a king.
1: కానీ పిచ్చమెత్తడానికి ఏమి కారణము?
0: What made him to beg?
1: అదనికి ఏమి తక్కువ?
0: What is it he runs short
1: కాదు,
0: of?
1: కాదు కాదు కాదు.
0: No dearth.
1: తక్కువై కాదు.
0: Not a shortage.
1: ఏదో ఒక విధంగా విచ్ఛాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం. శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
0: The food is required for the maintenance of the body, so also the cloth to wrap the body.
1: అన్నం భుజించాలి.
0: So one has to eat.
1: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదము లేవు.
0: The hunger and protection is beyond the two.
1: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self is same.
1: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
0: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్,
1: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
1: అందరు కూడా ఒక్కటి.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి యొక్క భావం ఏర్పడుతుంది, కానీ భిన్న భావం మనకు కలగవు.
0: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్, we'll have that unity, the divinity, giving no scope for diversity.
1: కనుక ఉపనిషత్తులు అన్ని కూడా ఏకాత్మ భావాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: సో ద టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఈజ్ ఓన్లీ దాట్ ఆఫ్ వన్నెస్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ రిఫర్ టు ఇట్.
1: సత్యం ఒక్కటే కాని రెండు కాదు.
0: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
1: రెండుగా ఉంటే సత్యం ఎట్టవుతుంది?
0: వెన్ ఇట్ ఈస్ టూ యూ కెన్ కాల్ ఇట్ ట్రూత్.
1: ఏకం సత్,
0: ట్రూత్ ఈజ్ వన్.
1: సత్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది సత్ ట్రూత్?
1: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
0: యూ మస్ట్ హావ్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్
1: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. సత్
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: చిత్ అనగా అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: దీనిని గుర్తింపజేసేటువంటి శక్తి.
0: చిత్ హెల్ప్స్ యూ టు రికగ్నైజ్.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ ఈజ్ ఈక్వల్ టు బ్లిస్.
1: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ
1: మృగముల యందు కూడా ఆనందం ఉంటున్నది. పక్షుల యందు కూడా ఆనందం ఉంటుంది. క్రిమికీట కాదుల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: ఇన్సెక్ట్స్ అండ్ వర్మ్స్.
1: ఇంకా చీమల యందు కూడా ఆనందం ఉంటుంది. దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: ఇన్ యాంట్స్ అండ్ మస్కిటోస్ టు దేర్ ఇస్ బ్లిస్.
1: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడా సర్వజీవులు యందు కూడా ఉంటున్నవి.
0: ద క్వాలిటీస్ ఇన్ మ్యాన్ కైండ్ ఆర్ ఈక్వలీ నోన్ ఇన్.
1: కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
0: యాజ్ దే ఆర్ స్పీచ్ లెస్,
1: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
0: దే డోంట్ హావ్ లాంగ్వేజ్ టు
1: కమ్యూనికేట్. నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
0: దే కుడ్ నాట్ డిక్లేర్ దేర్ ఐడెంటిటీ.
1: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుణ్ణి అని చెప్పగలదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈవెన్ ద డాగ్ వుడ్ కమ్ అండ్ సే ఐ యామ్ మ్యాన్, ఏ హ్యూమన్ బీ.
1: ఆత్మ ఒక్కటే అయినప్పటికీ,
0: దౌ ద స్పిరిట్
1: దేహం చేత ఆవిర్భవించినటువంటి భాషలు వివిధ విధంగా ఉంటున్నాయి.
0: దౌ ద స్పిరిట్ ద సెల్ఫ్ బీయింగ్ ద సేమ్, బేసింగ్ ఆన్ ద నేటివిటీ ద లాంగ్వేజ్.
1: ఈ భాషల కోసం లొంగి
0: one submits to the language.
1: భావాన్ని మనం మర్చిపోతున్నాము.
0: And we go by the language and forget the spirit.
1: ఈ భ్రమ చేత మనం లొంగి
0: we submit to the illusions.
1: Brahmanu marchipothunnamu.
0: And we are submit to the Brahma, the imagination.
1: Brahma chetane manamu sarvamnu anubhavinchali kani Brahma cheta anubhavinchinatundi asthiram le.
0: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
1: Kada Brahmanu manam dooram cheyali.
0: So we have to give up this imagination.
1: Dooram cheyalante panchabhutamulu yokka tattvanni manamu artham chesukovali.
0: To reach the state, one has to understand the five elements.
1: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
0: When the nature of the elements is understood, he can know the unity.
1: కనుక పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
0: God is the very personification of the five elements. అంటే
1: ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: God has no specific name.
1: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మానుష రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
0: ఎక్స్పర్ట్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ సే గాడ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ దే గివ్ హిమ్ ఎ నేమ్ అండ్ డిస్క్రైబ్
1: విష్ణు అని అతనికి సహస్ర శీర్షములు కలవని
0: దట్ హి హస్ గాట్ థౌసండ్స్ ఆఫ్ హెడ్స్
1: వేదమునందు చెప్పినట్టుగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్
0: As it is said in Veda, God has
1: thousands of heads.
0: And it is said that he has thousands of eyes.
1: అనేక శిరస్సులు ఉంటున్నవేని చెప్పారు.
0: And he said that he has thousands of heads.
1: అనగా ఈ శిరస్సులు ఒకరికే అనేక శిరస్సులు కాదు.
0: Not that one has made thousands of heads.
1: ఒకరికే అనేక హస్తములు కాదు.
0: Not that one has thousands of hands.
1: ఈ ఉన్నటువంటి వారందరికీ ఎన్ని శిరస్సులు ఉంటున్నాయి?
0: All of your heads.
1: ఎన్ని హస్తములు ఉంటున్నాయి?
0: You have hands too.
1: ఎన్ని నేత్రములు ఉంటున్నాయి?
0: So also eyes.
1: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
0: All hands are his, all heads are his. All belong to the divine.
1: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటి కాదు.
0: They don't belong to one entity.
1: ఇవన్నీ కూడాను కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
0: That is all the painting of Ravivarma. And so we think God has many heads.
1: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
0: The painter is Ravivarma.
1: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
0: And Kavivarma the poet.
1: అతని కవి ఇతను రవి.
0: One is Ravi.
1: కవి రవి యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Therefore the Ravi and the Kavi the both together brought forward this plurality.
1: కనుక రవి కవులను మనం దూరం పెట్టి
0: so we have to be away from
1: దేహాభిమానం దూరం గావించి
0: give up the body attachment.
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరుచుకున్నప్పుడు
0: develop attachment to the spirit.
1: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
0: Then we can experience truth.
1: మన యొక్క జీవితము
0: our life
1: పంచభూతములతోనే ఉన్నది
0: is full of five elements.
1: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
0: The life cannot continue with one of the elements missing.
1: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
0: All elements must necessarily be present.
1: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
0: If there is the shortage of air, naturally you need oxygen.
1: ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
0: If one of the five elements missing in the human body, they are supplied to you artificially.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: దైవతత్వాన్ని గుర్తించడానికి
0: to know the divinity,
1: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
0: We have to respect the five elements.
1: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
0: Be respectful to the five elements, then you are respecting God.
1: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
0: You have put on the fan.
1: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
0: It's revolving.
1: అక్కడ లైట్ వేసుకున్నావు.
0: You put on the light.
1: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి.
0: The light sheds light.
1: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టన్ ఎక్స్టెంట్.
1: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ యూ బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ.
1: ఈ ఫ్యాన్ కూడాను అమితంగా వేసుకుంటే నీవు కూడాను భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
0: ఇఫ్ ది ఫ్యాన్ ఈజ్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్ యూఆర్ మిస్యూజింగ్ ఇట్.
1: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడాను దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంతా దుష్టులమైపోతున్నామని భావించాలి.
0: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
1: సమస్త దుఃఖములకు
0: ఫర్ ఆల్ ద మిజరీ,
1: సమస్త బాధలకు
0: ఫర్ ఆల్ సఫరింగ్,
1: సమస్త విచారములకు
0: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
1: పంచభూతములు దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
0: ద మెయిన్ రీజన్ ఈస్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
1: ప్రతి క్షణం కూడాను కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే.
0: ఎవ్రీ సెల్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి.
0: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
0: వీ స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
1: మన నాలుగు పైన ఎన్నో 3 crore taste buds అంతా ఉన్నాయి.
0: ద టంగ్ హ్యాస్ గాట్ 3 crore of taste buds.
1: ఈ టేస్ట్ బడ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
0: బికాస్ ది టేస్ట్ బడ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్
1: కన్నుల యందు కాంతి,
0: ది లైట్ ఇన్ ది ఐ,
1: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
0: అండ్ ఇట్ హస్ గాట్ లక్స్ ఆఫ్ ఫార్మ్స్,
1: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుంది.
0: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్,
1: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
0: ఇట్ హస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్,
1: అనగా ఇది మనం చిన్న విషయంలో మనము సాక్షాత్కరించుకోవచ్చును.
0: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే,
1: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
0: హియర్ యు ఫైండ్ ద లైట్,
1: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మ చచ్చును నువ్వు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
0: యు కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్,
1: దీని అర్ధనిమేత నేత్రంతో చూడు.
0: Watch with the half closed
1: అనేక
0: eye.
1: అనేక కిరణములంతా కూడా రూపొందుతాయి.
0: You find the light rays.
1: ఈ కిరణములంతా ఏమిటి?
0: What are they?
1: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములు.
0: They are all the reflections of the fire.
1: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Reflection, reaction, resound follow every aspect.
1: అన్ని కూడా నువ్వు పంచభూతములు అంటే మనకు గోచరమవుతున్నాయి.
0: We find everything contained within five elements.
1: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత,
0: because of many of students today,
1: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
0: భగవాన్ is relating in terms of science.
1: కాని నేటి సైన్స్ అంతకూడను కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ మోడర్న్ సైన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది ఎంక్వైరీ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫీల్ ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు థింక్ ఆఫ్ గాడ్.
1: కేవలము అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
0: వేరస్ మ్యాగ్నెటిజం దే అండర్స్టాండ్ వెల్,
1: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
0: లైట్ దే కన్సిడర్ టు
1: బి, అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
0: ద ఫైర్ దే కన్సిడర్,
1: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
0: They consider magnet mighty.
1: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
0: దే థింక్ ద లేజర్ పవర్ ఇస్ సో
1: గ్రేట్. ఇవన్నీ కూడా ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపం లేదు.
0: దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
1: దీనిని
0: దిస్
1: ఒక సైంటిస్ట్
0: వన్ సైంటిస్ట్
1: అతను చెప్పాడు.
0: హీ సెడ్
1: ఇవంతా అనేకములు కాదు.
0: That is not multiplicity.
1: అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
0: All the faculties are out of its magnetism.
1: దీనిని న్యూటన్,
0: this was stated by Newton.
1: న్యూటన్ చాలా గొప్పవాడు.
0: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
0: He has observed the gravitation force.
1: తానున్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
0: Gravitation is not limited to
1: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది ఈ ఆకర్షణ శక్తి.
0: The gravitational force is present all over earth.
1: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
0: సో ఎవ్రీ పవర్, ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
1: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్,
1: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎనీ వే,
1: కాంతి కిరణములు కాదు.
0: నాట్ ఇల్లీ లైట్ రే,
1: స్వయశక్తి కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద,
1: ఇదంతా కేవలం ఒక్క ఏక శక్తి చేతనే.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
1: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
0: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్,
1: ఆత్మనే చైతన్య శక్తి అని పిలుచుతూ వచ్చారు.
0: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి,
1: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుంచి వచ్చింది.
0: ది కాన్షియన్స్ హస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: సర్వత్రా నిండినటువంటి కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్
1: ఓవర్. అదే దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: జస్ట్ ఎస్ ద డివైన్ ఎనర్జీ,
1: అదే చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని,
0: ద డివైన్ ఎనర్జీ,
1: ఒక విధమైనటువంటి పరిమితము గావించుకుని,
0: ఇట్ జస్ట్ బ్రాట్ డౌన్ టు ఎ లిమిటెడ్
1: వే. ఈ కరెంట్ ఒక బల్బులో తగిలించుకున్నట్టుగా,
0: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్డ్ ద
1: బల్బ్, ఒక దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
0: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
0: వెన్ ది డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ, ఇట్ ఇస్ ఆత్మ.
1: ఇది ఒక పరిమితమైనటువంటిగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే,
1: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
0: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
1: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్ట్ కల్పించినటువంటి ఒక కల్పనలే, కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రెస్ట్ యు ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్, నథింగ్ టు ది రియాలిటీ.
1: ఈ సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
0: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్, హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆమ్నిషియంట్.
1: అనంతం లోపల అణుమాత్రం మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఎ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
1: ఈ అణుమాత్రమునకే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
0: హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్, హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: కనుక సైంటిస్ట్ సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
0: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హు హస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
1: మన వెంకట్రామన్ కూడాను,
0: అవర్ వెంకట్రామన్
1: సార్ సివి రామన్ దగ్గర,
0: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్,
1: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
0: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
1: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
0: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
1: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతుంది.
0: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
1: అనంతమైనటువంటి యొక్క శక్తి,
0: ది ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ,
0: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ,
0: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్,
1: ఎప్పటికీ మారదు,
0: ఈస్ చేంజ్లెస్.
1: దాని ఏ విధంగా అనుకుంటే,
0: అండ్ హౌ ఇస్ ఇట్,
1: ఇప్పుడు సర్వత్రా గాలి ఉంటుండాలి.
0: యు ఫైండ్ ది ఎయిర్ ఆల్ ఓవర్.
1: గాలిని మనం చూడలేము,
0: యూ కెనాట్ సీ ఇట్.
1: గాలిని మనం పట్టలేము,
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక బెలూన్ తెచ్చి దాంట్లో ఊదినప్పుడు ఆ బెలూన్ రూపాన్ని ధరిస్తుంది ఆ గాలి.
0: బట్ యూ కెన్ బ్లో ది బెలూన్ అండ్ దెన్ ఇన్ఫ్లేట్ ద బెలూన్.
1: అయితే ఈ బెలూన్ కు ఎంతవరకు థిక్నెస్ ఉండాలో అంతవరకు ఉబ్బుతుంది.
0: ద బెలూన్ గోస్ ఆన్ గెట్స్ ఇన్ఫ్లేటెడ్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ థిక్నెస్ ఆఫ్ ద బెలూన్.
1: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికీ ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
0: As it gets inflated more and more, it bursts all of a sudden.
1: కనుకనే
0: సో
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
0: ద డివైన్ ఎనర్జీ విదిన్ ద హ్యూమన్ బాడీ ఈస్ టు బి రికగ్నైజ్డ్.
1: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
0: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఈస్
1: కాల్డ్ విల్ పవర్. కానీ జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
0: బట్ యు కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
1: కానీ అతీతమైన శక్తిని తరకూడను.
0: The transcendental energy,
1: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
0: దట్ విచ్ ఇస్ బియాండ్,
1: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
0: వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే,
1: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత,
0: ఇఫ్ యూ గో స్టిల్ బియాండ్,
1: ఫ్రీ విల్ అన్నారు.
0: యూ కాల్ ఇట్ ఫ్రీ విల్,
1: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
0: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ ఫ్రీ విల్ అనేటువంటి ఒక దైవానికి తప్ప అందరి యందు ఈ ఫ్రీ విల్ ఉండదు.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
1: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
1: మానవునికంతా కూడా ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
1: తను ఎంతవరకు చదవగలడో,
0: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్,
1: ఎంతవరకు అర్థం చేసుకోగలడో,
0: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్,
1: అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి.
0: హీ కెన్ రీచ్ దట్ లెవెల్ లైక్ దట్ ఆఫ్ ఎ బెలూన్.
1: తర్వాత కొంతకాలమైనప్పుడు అది కూడా పగిలిపోతుంది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బర్స్ట్.
1: అదే న్యూస్ చెప్పాడు.
0: అండ్ దట్స్ వాట్ హస్ బీన్ సెడ్.
1: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది.
0: Therefore, Newton said it is changeless.
1: న్యూటన్ ఈ యొక్క అయినటువంటి మార్పు చెందేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ చేంజెస్.
1: అయస్కాంతం ఏనాటికి కూడా చేంజ్ కాదు.
0: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్.
1: ఎవరు సృష్టించలేరు.
0: నో వన్ క్రియేట్.
1: ఎవరు మార్చలేరు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: దీనిని అనేక రకములుగా కొన్ని రూపములు మార్చవచ్చును.
0: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్.
1: అనే విధంగా ఈ సైంటిస్టు ఆనాడు చాలా అమితమైనటువంటి యొక్క విధానం మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈజ్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా గొప్ప సైంటిస్ట్.
0: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్.
1: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రం చోటు ఇవ్వక,
0: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్.
1: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు.
0: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్.
1: భారతీయులు అందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికి అని వెళితే,
0: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్,
1: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒకటి దర్శించి రావాలన్నారు.
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్.
1: దగ్గరికి పోయేటప్పటికే అతను అందరినీ తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ ను చూపించాడు.
0: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్.
1: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే
0: దేర్
1: అన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి.
0: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
1: ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఈ యొక్క భగవద్గీతను ఉపనిషత్తును ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు.
0: In fact, Einstein relied totally depended on
1: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను,
0: the modern scientist today,
1: ఒక PhD తీసుకున్నామన్నట్టుకే,
0: by the time they get a PhD,
1: అహంకారంగా తిరుగుతూ ఉంటాడు.
0: He is highly egoistic and terribly proud.
1: సైంటిస్ట్ కు అహంకారమే ఉండకూడదు.
0: A scientist should never be egoistic.
1: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు.
0: బికాజ్ హీ హస్ వెరీ లిటిల్ పవర్.
1: వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, దీనిపైనే పోతున్నాడు తాను.
0: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, వాట్ ఈస్ దిస్.
1: గొప్ప సైంటిస్ట్ అంతా కూడా వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అని పోయారు.
0: బట్ ఏ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే, వాట్ ఈస్ దట్.
1: అనగా దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది.
0: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
1: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది.
0: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు యూ.
1: దేనికి దగ్గరగా ఉంటుండాలి? సెన్సెస్ దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
0: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో
1: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
0: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుకనే దానిని పూర్ణమద పూర్ణమిదం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
1: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
0: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
1: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
0: సైన్స్ ఈజ్ మిస్టేకెన్.
1: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ ద సైంటిస్ట్ నో
1: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఏ సెకండ్
1: స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
0: ఏ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసం లేదు.
0: అండ్ సైంటిస్ట్ హస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
1: విశ్వాసమే లేనిటువంటి వారికి దేన్ని వారు నమ్మగలడు?
0: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
1: కనుక విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము.
0: దేర్ ఫోర్ ద వన్ విదౌట్
1: వాడు ఏమైనా సైంటిస్ట్ కాదు.
0: ఈజ్ నాట్ ఎ సైంటిస్ట్.
1: అలాంటి వాడు సరైనటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
0: Therefore she develop this prajnana, this spirituality.
1: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
0: You consider that you know everything though actually you know little.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: సైన్స్ నందు కాని, ఆధ్యాత్మిక నందు కాని, నైతికం నందు కాని, భౌతికం నందు కాని, అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కాని, అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
0: And in fact the divine energy, the divine power is the undercurrent of all branches of science, ethics, spirituality and technology.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
0: దే ఆల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్.
1: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు థింక్ ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆమ్లమనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకములైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది పవర్ యాసిడ్. Because of this acid amlamo within him he is able to see so many.
1: ఇది ఆమ్లము ఎక్కడి నుంచి వస్తుందది?
0: Where from he got this?
1: దీని చక్కగా మనం విచారణ చేస్తే
0: if you inquire well
1: చింతపండు పులుసు నుంచి వస్తుంటుంది.
0: And this acid is out of this tamarind.
1: ఇంతే కాదు,
0: not on this
1: నిమ్మ పులుసు నుంచి వస్తుంటుంది.
0: And you also get out of
1: ఆపిల్ నుంచి వస్తుంటుంది. ఆపిల్ నుంచి,
0: apple fruit.
1: కనుకని ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడా ఈ ఆమ్లం.
0: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యూ పార్టే.
1: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
0: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
1: దిన్నము మనం ఊరుగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరుగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
0: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీ డే వి థింక్
1: నిమ్మకాయ ఊరుగాయ చాలా గొప్ప ఆమ్లమాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
0: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
1: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
0: అండ్ దిస్ యాసిడ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్.
1: కనుక ఇట్టి శక్తిని మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
0: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
1: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
0: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
1: కనుక చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
0: అండ్ ది టామరిండ్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
1: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
0: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
1: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్టెన్ లిమిట్స్
1: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్.
1: కనుకొనే ఇలాంటి పరిస్థితులు ఎందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్ విత్ క్లారిటీ.
1: కనుక ఉపనిషత్తులను
0: ఉపనిషత్
1: ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి. ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది? ఉపసమీపే నచ్చే ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే నచ్చే ఉపనిషత్ అన్నారు. అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
0: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
1: Daivatvame yokka samipatvanni nirupinchetundi upanishattudu.
0: It proves clearly the proximity, nearness to God.
1: Upa anaga samipamu.
0: Upa means near.
1: Nee kurcho.
0: Nee sit.
1: Sat.
0: Sat.
1: Undu.
0: Remain.
1: Ee vidhana upa nee sat. Adi upanishattu.
0: Upa nee sat means sit down
1: close.
0: Near.
1: Sat anaga sit ani.
0: Sat means sit.
1: కూర్చో.
0: సిట్ డౌన్.
1: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్నారు.
0: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
1: అనగా ఏమిటి? ఎవరికి కింద కూర్చోవాలి?
0: వేర్?
1: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
0: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ టీచర్స్.
1: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
0: సిన్స్ యు ఆర్ ఎ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
1: దగ్గరగా కూర్చో.
0: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
1: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
0: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
1: మెల్లగా చెప్తాడు గురువు.
0: అండ్ టీచర్ విల్ టీచ్ యు సాఫ్ట్లీ.
1: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మార్పు అవుతుంది.
0: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
1: కనుక నీ గురువుకు సమీపంలో కూర్చో.
0: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
1: వినయంగా నీవు ఆలకించు.
0: బీ హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
1: ఉపనిషత్.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉపనిషత్. సిట్ డౌన్.
1: ఒక్కొక్క అక్షరమునందు కాని,
0: ఎవ్రీ లెటర్,
1: ఒక్కొక్క పదమునందు కాని,
0: వర్డ్,
1: ఒక్కొక్క వాక్యమునందు కాని,
0: సెంటెన్స్,
1: ఎన్నో రకమైనటువంటి యొక్క అర్థములు అంతా ఉంటున్నాయి.
0: సో మెనీ మీనింగ్స్.
1: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీని తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
0: Whereas we want to verify our dictionary and know the meanings of words.
1: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటి కాదు.
0: ఇట్ ఇస్ నాట్ నథింగ్ టు ది
1: డిక్షనరీ నుంచి వచ్చేటువంటివి. హిస్టరీ నుంచి వచ్చే
0: నథింగ్ టు ది డిక్షనరీ ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ.
1: కనుక ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు.
0: కృష్ణదేవరాయట్టు
1: తిక్కల సోమయాది, ఎర్రాప్రగడ, మాదగా మల్లన, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాల, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలుగా ఉంటున్నారు.
0: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
1: ఈ నన్నయ్య బట్టి అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
0: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్.
1: తిక్కన తాను జగనేని జవాబు చెప్తూ వచ్చాడు.
0: అండ్ అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
1: రామరాజభూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
0: రామరాజభూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
1: కానీ రామకృష్ణ గారు క్వైట్ గా వింటూ వచ్చాడు.
0: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
1: అతని తెనాలి రామకృష్ణుడు అన్నారు.
0: హీస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
1: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
0: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
1: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
0: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
1: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
0: అండ్ ఎ వర్డ్ దట్ హస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
0: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
1: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
0: హూ విల్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్
1: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
0: టు నో దిస్ హి స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
1: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: ఈ ఐదు అక్షరములు,
0: ఫైవ్ లెటర్స్.
1: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
0: అండ్ ది ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్
1: ఐదు భాషల్లో కూడా, ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
0: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్, ఈచ్ లెటర్ షుడ్ కన్వే ది సేమ్ మీనింగ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్.
1: ఐదు భాషలుగా ఉండాలి.
0: ఇట్ ఫైవ్ లాంగ్వేజెస్.
1: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి.
0: ద మీనింగ్ షుడ్ బి సేమ్.
1: దీన్ని రేపటి తెల్లవారు ఏడు గంటలకు ఎవరు దీన్ని సరి అయినటువంటి జవాబు తీసుకుని వస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు.
0: హూ సో ఎవర్ హుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ ఎట్ సెవెన్ హీస్ గోయింగ్ టు రివార్డెడ్.
1: సరే, తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
0: as it was not possible for Ramakrishna to go all the way and
1: return. Baba gari intlone ade gramamlone aa ratri jeevisthu vachadu.
0: He was residing in his relation's house.
1: బావు గారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు.
0: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హి వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్.
1: బావు గారు క్షమించండి.
0: బ్రదర్-ఇన్-లా ప్లీజ్ ఎక్స్క్యూజ్.
1: నేను రేపటి దినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి.
0: టుమారో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్.
1: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదింత డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ
1: మస్ట్ లేకుండా దీన్ని ఆచరించాలి.
0: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
1: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
0: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గోడౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
1: ఈ కౌషెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి ఒంటి గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
0: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్
1: డెలివరీ
0: డెలివర్డ్.
1: అప్పుడు తలుపు కొట్టాడు ఆవుల కొట్టం నుంచి.
0: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
1: బావా బావా బావా బావా అన్నాడు.
0: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
1: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
0: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
1: బావా ఆవు ఈనుతుండాలి, వచ్చి చూసుకోండి అన్నాడు.
0: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్.
1: ఏదేవరా బావా అని ప్రశ్నించాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ విచ్ కౌ.
1: ఒక్కొక్క కౌకు ఒక్కొక్క పేరు పెట్టుకొని కూర్చున్నాడు అతను.
0: ఈచ్ కౌ హాస్
1: ఒకటి లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి పార్వతి, ఒకటి సరస్వతి, ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
0: హి నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి, సరస్వతి, పార్వతి.
1: ఏ ఆవరా బావా అని ప్రశ్నించాడు.
0: అండ్ హి ఆస్క్డ్ విచ్ కౌ బావా.
1: ఈ ఐదు పదములు చేర్చాడు.
0: అండ్ ఆల్ ద ఫైవ్ వర్డ్స్ జాయిన్.
1: అప్పటి నుంచి ఏ ఆవరా బావా, ఏ ఆవరా బావా, ఏ ఆవరా బావా.
0: అండ్ దెన్ హి వెంట్ ఆన్ థింకింగ్, ఏ ఆవరా బావా, ఏ ఆవరా బావా.
1: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
0: అండ్ విన్ బ్రదర్లా కేవి
1: ఈయన కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
0: అండ్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ క్వశ్చన్, ఏ ఎవరా బావా విచ్ కౌ.
1: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావ గారు లోపలికి వెళ్లిపోయారు.
0: అండ్ బ్రదర్లా థాట్ హి హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
1: ఇతను ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలోకి వెళ్లాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఏ ఎవరా బావా. Spend the whole night and got up next morning, went to the
1: Krishna court. Krishna answer తీసుకొని వచ్చారు.
0: And Krishna has put this question, who came with the answer?
1: అందరి లోపల రామకృష్ణుడు లేచాడు.
0: రామకృష్ణ గాట్ అప్.
1: ఇంకెవ్వరూ దానికి జవాబు తీసుకొని రాలేదు.
0: No one has any reply.
1: ఐదు భాషలు రావాలి.
0: ఫైవ్ లాంగ్వేజెస్ షుడ్ బి.
1: ఐదు భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
0: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లెటర్.
1: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో ఐదు లీటర్లకు అదే అర్థమే ఉండాలి.
0: ద మీనింగ్ ఆఫ్ వన్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ అనదర్ లెటర్.
1: చాలా అసాధ్యమని అనుకుంటుంది అనుకున్నాను.
0: ఎవరీబడి థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు.
0: బట్ దెన్ రామకృష్ణ ఇస్ డివోటీ అండ్ హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
1: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ హి సెడ్ ఐ యామ్ విత్
1: ఎన్ ఆన్సర్. చెప్పావను ఏ ఆవ్ రా బా వా, ఇది ఐదు అక్షరాలు ఉన్నాడు.
0: ఇట్ ఇస్ నౌ ఫైవ్ సెంటెన్స్, ఏ ఆవ్ రా బావా,
1: ఏ ఆవ్ రా బావా.
0: అండ్ హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్, ఏ ఆవ్ రా బావా.
1: ఏమిటి ఐదు అక్షరాలు తీస్తే దీనికి ఏం అర్థం అండి?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్?
1: ఏ మరాఠీలో రా అని అర్థం.
0: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
1: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
0: ఏ మరాఠీ ఇస్ కమ్.
1: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
0: ఇన్ హిందీ ఆవ్ కమ్ ఆన్.
1: రా తెలుగులో రామని అర్థం.
0: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
1: బా కన్నడంలో రా అని అర్థం.
0: బా ఇన్ కెనడా కమ్.
1: వా అంటే మా యొక్క తమిళ లోపల రా అని అర్థం.
0: బా ఇన్ తమిళ్ ఇస్ కమ్.
1: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
0: సో ఏ ఆవ్ రా బా వా మీనింగ్
1: మరాఠీ, హిందీ, కన్నడము, తమిళ్, ఈ విధమైన తెలుగు, ఈ ఐదు అక్షరాలతో చేరిన ఐదు భాషలు చేరినాయి.
0: సో ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై వన్ లెటర్.
1: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
1: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
0: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
1: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గో
1: టు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
0: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్, ఇన్వెస్టిగేట్, ఎక్స్ప్లోర్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
0: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
0: రామకృష్ణ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇస్ దట్ నైట్.
1: ఈ విధంగా దైవశక్తి చేత ఎలాంటి కష్టమైనటువంటి కూడా జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
0: విత్ ద డివైన్ సపోర్ట్ హీ వాస్ ప్రిపేర్డ్ టు ఆన్సర్.
1: అందువల్లనే తెనాలి రామకృష్ణుడు అంటే గొప్ప బిరుదు, గొప్ప హాస్యగాడు అని కూడా అర్థం.
0: దేర్ఫోర్ తెనాలి రామకృష్ణ స్టాండ్స్ ఫర్ ఫన్, హ్యూమర్ అండ్ ఫ్రాలిక్.
1: కానీ ఫన్ అని అంటున్నారు కానీ అది కాదు, సరైన అర్థాన్ని గుర్తించుకొని చెప్పేటువంటి వాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ దట్ హ్యూమర్స్ బట్ హీ గివ్స్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: ఈ విధంగా భాషలు ఎందుకు కానీ, పదములు ఎందుకు కానీ, అర్థములు ఎందుకు కానీ, ఆనందమునందు కానీ ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
1: ఐదు ప్రాణములు,
0: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఐదు ప్రాణములు ప్రతి మానవుని ఎందు ఉంటున్నాయి.
0: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ఐదు ప్రాణములు మానవుని ఎందు కూడా ఉంటున్నాయి.
0: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: లేకపోతే మానవుడు నిలచలేడు.
0: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
1: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రీత్స్.
1: ప్రతి చీమ మొదలుకొని దెమ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ యాంట్ టు ది కాస్మిక్ ఫామ్, ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దట్.
1: దీన్ని ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
1: అనగా కొన్ని మందిరములు కడితే,
0: when mandir temple is built
1: motta motta prana shakti ni poojistu vacharu
0: first the life energy is worshiped
1: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదట ఆరాధన చేస్తూ వచ్చారు.
0: తిరుపతి రడే వెన్ వన్ ప్రాజెక్ట్ దే వర్ టు
1: అండర్టేక్ ఇస్ మూలాధారము.
0: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
1: ఈ ప్రాణమే శివము.
0: ద లైఫ్ ఇస్ శివం.
1: ఇది పోతానే శవం.
0: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం ద డెడ్ బాడీ.
1: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
0: దట్ ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ లైఫ్ సస్టైనింగ్
1: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
0: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతముల నుంచి వచ్చినటువంటివి.
0: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది
1: ఎయిర్. దూరం మీరు పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన లోపల.
0: యాజ్ యు ప్లే ఆన్ హార్మోనియం.
1: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
0: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
1: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
0: బట్ యాస్ యూ ప్రెస్ ద రీడ్
1: సారి గామా పాదాని
0: అండ్ యూ గెట్ ఆల్ దీస్ సౌండ్ సారి గామా పాదాని
1: సారి గామా పాదాని
0: సారి గామా పాదాని.
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్థంతో వస్తుంటున్నాయి.
0: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సౌండ్స్ దట్ కెన్ బి ది మీనింగ్.
1: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
0: బట్ ది సేమ్ ఎయిర్
1: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
0: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్
1: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
1: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకని
0: సో
1: ఆనాడు
0: దట్ డే
1: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
0: టు ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ
1: శంకరాచార్యుల వారు కూడాను
0: శంకరాచార్య
1: అనేక పరిశోధనలు చేసి
0: ఎక్స్పెరిమెంట్
1: అనేక సంస్కృతం నందు భాషలంతా ఉచ్చరింపజేసి
0: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్
1: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయీ అన్నాడు.
0: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మ.
1: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
0: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
1: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
0: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్. సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
1: చరాచరమయీ ఈ శబ్దం సర్వత్రా వ్యాపించిపోతున్నది.
0: Sound has got this motility, mobility.
1: Vaangmayi, adhe mana yokka hrudayamlo cheri vaak swaroopamlo vastundadi.
0: That is present in your heart that comes out as expression.
1: Ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi.
0: And that gives you eternal bliss.
1: Paratramayi.
0: That is supreme bliss.
1: Mayamayi.
0: And this illusion. And that's one of affluence.
1: నిత్యానందమయ్యి
0: ఆత్మరమయ్యి
1: మాయామయ్యి శ్రీమయ్యి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయ్యి.
0: దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్.
1: శబ్దం నుంచినే వచ్చినాయి.
0: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సౌండ్.
1: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే.
0: దేర్ ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద ఫామ్.
1: అది ఆకాశం నుంచి శబ్దము.
0: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్
1: ఆఫ్ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము.
0: అండ్ ది డివినిటీ యూ ఫైండ్ దేర్ దిస్
1: సౌండ్. దీంట్లో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము.
0: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు మహేశ్వరు.
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు.
0: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో కనిపిస్తుంటాయి. కానీ
0: దేర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్
1: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు.
0: నో వన్ ఎవర్ సా
1: దర్శించలేదు.
0: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా.
1: అయితే
0: హౌఎవర్
1: దీన్ని ఏ రీతిగా సృష్టించారు?
0: బట్ హౌ ఇస్ దట్ దేర్
1: అనగా దీనిని తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు.
0: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్ ద మదర్ ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్.
1: కనుక
0: సో
1: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: బ్రహ్మ మాతృదేవి.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్.
1: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదో
0: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్
1: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండది.
0: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్.
1: కానీ విష్ణువు
0: అండ్ విష్ణు
1: తన రక్షకుడు.
0: ఇస్ ద సస్టైనర్.
1: అతనే తండ్రి.
0: సస్టైన్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్.
1: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి.
0: బికాజ్ ది చైల్డ్ హాస్ గాట్ టు బి ప్రొటెక్టెడ్ బై
1: ఫాదర్ నేర్పించాలి.
0: అండ్ ద ఫాదర్ హాస్ టు ట్రైన్.
1: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి.
0: అండ్ ఫాదర్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
1: శక్తి కలిగినటువంటి వాడు అతనికి విష్ణువు అన్నారు.
0: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు.
1: ఇంకా ఈశ్వరుడు.
0: దెన్ ఈశ్వర
1: మహేశ్వర.
0: మహేశ్వర
1: మహేశ్వర అనగా ఏమిటి? ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ యొక్క గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకుని
0: అండ్ ఇఫ్ ఎనీ టీచర్ నాన్న
1: ఏం కావాలి, ఏం చదవాలి, ఏ విద్య నేర్పాలి అని దాన్ని చక్కగా వర్ణం చేసి వానికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్మనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్ హిమ్.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడాను మాతాపిత గురువులు.
0: దేర్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ మదర్ ఫాదర్ అండ్ టీచర్.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
0: సో ఇట్ సేస్ దట్ మదర్ is God, father is God, teacher is God.
1: ఆచార్యుడు కూడా ఒక గురువే.
0: సో
1: ఆచార్యుడు కూడా ఒక దైవమే.
0: సో టీచర్ ఇస్ డివైన్.
1: ఈ విధంగా దైవత్వాన్ని అనేక రకమైనటువంటి మార్గంలో ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చారు.
0: Therefore divinity has been propagated and taught in varied forms.
1: కానా మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి.
0: Therefore we should never act depending on all that you hear.
1: అది వారి వారి భావాన్ని పురస్కరించుకుని ఉంటాయి.
0: People speak basing on their feelings.
1: నో అని వారికి నో అనురా, yes అని వారికి yes అనురా. నో yes లు మన నోటికి గాని సాయికి సర్వం yes yes yes.
0: If you say yes, you get the response yes. If you say no, you get the answer no. Yes, no relate to our tongue.
1: సాంఘికము సాంస్కృతికము సనాతనము సాంఘిక సాంస్కృతిక సనాతనం ఈ మూడింటికి మాత్రం yes.
0: Therefore God says yes to social, spiritual and that which is ancient.
1: ఈ మూడింటి యందు దైవత్వము yes yes yes.
0: In these three aspects God says yes.
1: మిగతా దానికంతా కూడా బ్లాక్.
0: But the rest of the things simple block there no.
1: అనగా ఈ ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది.
0: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్.
1: కంటితో చూచేది కానీ చెవుతో వినేటువంటిది కానీ మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్నీ కూడా చలించనమైనటువంటివి.
0: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్, అండ్ దట్ విచ్ ఇస్ థాట్ ఆఫ్ బై ద మైండ్.
1: మాకు చెందేటువంటి వాటినంతా మనం భుజించి చెదించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిలీవింగ్ ఆల్ దిస్ విచ్ ఇస్
1: మాకు చెందనటువంటి దానిని మనం దర్శించాలి.
0: You should experience that.
1: మాకు చెందనటువంటి దానిని మనం స్మరించాలి. దైవత్వం yes yes yes.
0: In these three aspects God says yes.
1: మిగతా దానికంతా కూడా బ్లాక్.
0: But the rest of the things simple block there no.
1: అనగా ఈ ప్రాకృతమైన

0: డివినిటీ,
1: అది ఎప్పుడు కూడా మార్పు చెందదు.
0: డివినిటీ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ
1: పీరియడ్స్. ఆ డివినిటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది.
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ ఎగ్జిస్టెన్స్ ఉనికి.
1: కానీ పూలీసులంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు తెలుసుకోలేకుండా, దీనికి అనర్థాలు తెలుసుకొని, దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
0: Therefore, fools do not understand artha, the meaning. They go by the diverted distortion, anartha, and ruin their lives.
1: కనుకని ఇలాంటి ఫులిష్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
0: నెవర్ పే హీట్ టు ది ఫూలిష్ వర్డ్స్.
1: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
0: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
1: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
0: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
1: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
0: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్ స్పాయిల్స్.
1: జయ దుర్దన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ది బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ ఆల్ ద టైమ్.
1: చూచారు ఎంత బాగుండది. తేజజుజ్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
0: ఇఫ్ యూఆర్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: వాడికంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
0: యూ బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెమ్.
1: వాడు ఎట్లా బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
0: హీఈస్ ఆల్రెడీ బ్యాడ్.
1: ఆ బ్యాడ్ బ్యాడే.
0: అండ్ హీ కంటిన్యూస్ టు బి బ్యాడ్.
1: నీ గుడ్ కావాలి.
0: బట్ యూ షుడ్ బి గుడ్.
1: తేజజుజ్జన సంసర్గం.
0: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
1: సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: అదే సత్
0: కంపెనీ. దట్ సత్ సంఘ.
1: అదే సత్.
0: దట్ ఇస్
1: సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
0: ది సత్ ఈజ్ ఎటర్నల్.
1: చెప్పారు సత్ చిత్ ఆనందము.
0: సత్ చిత్ ఆనంద.
1: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: సత్ చిత్తులే ఆనందము.
0: సత్ and chit are the combination.
1: Chit rendu lekapothe aanandame ledu.
0: There cannot be bliss ananda without sat and chit.
1: Sat chakkara.
0: Sat is the sugar.
1: Eppatiki teepu gane untadi.
0: Sat the sugar is always.
1: Ye padarthamanna vesthaagu teeyagane untadi.
0: You can mix it with any material.
1: Ye vantalaina cheyi adi teeyagane untadi.
0: You make any preparation.
1: Ye padarthamanna nevu cheyi teeyagane untadi.
0: Anything you can make.
1: Ye maatram maarpu raadu.
0: And there is no change in the taste.
1: Adhe sat.
0: That is sat which is changeless.
1: Chaitanyam tho chernatvanti oka water.
0: Chit is the water awareness.
1: కాబట్టి ఇది వాటర్.
0: వాటర్
1: చిత్ చక్కెర.
0: షుగర్ ద
1: చక్కెర వాటర్ రెండు విడిగా తీసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
0: అండ్ సత్ ద షుగర్ అండ్ చిత్ ద వాటర్ యూస్లెస్.
1: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
0: అండ్ ద షుగర్ అండ్ వాటర్
1: చిత్ రెండును చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
0: వెన్ యూ కంబైన్ జాయిన్ బోత్ దేర్ విల్ బి బ్లిస్ ఆనంద.
1: కనుక నేను సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును,
0: ఎటర్నల్ ట్రూత్,
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును,
0: ద వరల్డ్
1: ప్రిన్సిపల్స్ మనం ఏకం చేయాలి.
0: హావ్ గాట్ టు బి యూనిఫైడ్.
1: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
1: డివినిటీ లేనిటువంటి వ్యక్తి లేవు.
0: నో పర్సన్ వితౌట్ డివినిటీ.
1: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ హిస్ హియర్ అండ్ హిస్ నాట్ దేర్.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నా.
0: వేర్ ఎవర్ యు సర్చ్ యు విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
1: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
0: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
1: Amanta vakati.
0: And everything is one.
1: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam anniti yendu satyam vakati.
0: Whatever might be, Upanishad or Grandharaj, Bible or Quran, essence is same.
1: Perlu veri veri kani.
0: Names are different.
1: Satyam vakati.
0: Truth is one.
1: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
0: Every religion will be accepting the five elements.
1: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
0: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని,
0: ద నేచర్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర,
1: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
1: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రము గుర్తించడానికి వీల్లేదు.
0: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ యాస్ డైవర్సిటీ.
1: చాలా చెడ్డ.
0: దట్స్ వెరీ బ్యాడ్.
1: కాదు, అది
0: ఇట్స్ నాట్ సో.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ అబ్జర్వ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఆ యూనివర్సిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
0: అండ్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ, యూ నో ద రియాలిటీ.
1: యూనిటీ కావాలి మనకిప్పుడు.
0: యూనిటీ ఇస్ నెసరీ.
1: యూనిటీ లేకపోవడం చేతనే,
0: బికాస్ అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ,
1: హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్.
1: ఎనిమిటి వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము.

0: There's enmity in our heart. What will happen to
1: our life? కాదు.
0: Is no heart at all.
1: రాతి కప్ప.
0: And it's full, a stone so hard.
1: భగవంతుడు అన్నింటి యందు చూచుకుంటూనే ఉంటున్నాడు.
0: And in fact God is everywhere.
1: కళ్ళనల్లి హుట్టిద హూగువ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మించినప్పుడు యారు కరణంలో చెప్పాడు పురందర్దాసు.
0: పురందర్దాసు సెడ్ ఇన్ కరణం,
1: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
0: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్
1: బెట్టి హుట్టిదా వృక్షకే కట్టియను కట్టి నీరిద్దయ్యారో. కొండపైన రాతిపైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
0: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది ఎ స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
1: అది అంత దైవమే.
0: ఇస్ ఓన్లీ గాడ్.
1: మంచి మెత్తని నేల్లో పెట్టి మంచి చెట్టు తెచ్చిపెట్టి నిత్యము నీరు పోస్తున్నావని అది బ్రతకదు.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో ఇన్ వాటర్.
1: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే యారు?
0: సో హూ ఫెడ్ ద ఫ్రాగ్ ఇన్
1: రెండు సందులుగా ఉంటే ఆ సెండు సందు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
0: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ విత్ ఇన్ ది స్టోన్.
1: దానికి ఎక్కడ ఆహారము?
0: హౌ డస్ హి ఫైండ్?
1: బండను కొట్టినప్పటికీ అది చీడిపోతే ఆ బండను కప్ప బయలుదేరుతుంది.
0: యాజ్ యు బ్రేక్ ది స్టోన్ యు ఫైండ్ ద ఫ్రాగ్ జంపింగ్.
1: కనుకనే దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
0: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఇస్ నీడెడ్ టు ఆల్. ఇదే
1: అదే అనేటువంటి భేదము లేదు.
0: దేర్ నో డిఫరెన్స్.
1: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
0: గాడ్ హాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
1: కానీ ఈ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్
1: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవులకు.
0: ఇట్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
1: ఏది చెప్పినా దాన్ని కాదని వాదించుకోవటం.
0: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
1: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను, కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
0: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
1: ఇది ఒక చెడ్డ వ్యాధి.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
1: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
0: ఇట్ హాస్ నో క్యూర్.
1: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
0: క్యాన్సర్ హాస్ ఎ క్యూర్.
1: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హాస్ నో క్యూర్.
1: ఇంతతోనే ఇంతతోనే
0: and in fact he is killing himself by entertaining doubt.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది పవిత్రమైనటువంటిది.
0: Human life is highly sacred.
1: మానవత్వం అనేటువంటిది దివ్యత్వమైనటువంటిది.
0: Human life is divine.
1: ఆనందమయమైనటువంటిది.
0: It is blissful.
1: ఇటువంటి ఆనందమయమైనటువంటి మానవత్వాన్ని ఎందుకు ఈ విధంగా ఏడ్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు?
0: The blissful life cannot be spent crying all the way.
1: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
0: We find weeping faces.
1: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
0: We don't find smiling faces.
1: ఏమి కర్మ?
0: Why, what is it?
1: ఏమి దురదృష్టం?
0: What a bad luck it is.
1: Bad luck.
0: It is the bad luck.
1: ఇది మంచిది కాదు.
0: It's not good.
1: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉండాలి.
0: Bear smiling faces.
1: Smiling face.
0: Smiling face.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: That is the expression of
1: divinity. Happiness. Happiness is union with God.
0: Happiness is union with God.
1: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంటారు.
0: Because you are not in the company of God, you cry.
1: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: బి హ్యాపీ.
1: ఆ ఆనందమే దైవత్వానికి సరైనటువంటి రాజమార్గము.
0: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది
1: డివైన్. ఎన్నైనా రాని ఎన్నైనా పోని.
0: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
1: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
0: యు జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
1: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
0: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
0: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
1: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
0: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
1: స్టార్ట్ ఎర్లీ.
0: స్టార్ట్ ఎర్లీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: రీచ్ సేఫ్లీ.
0: రీచ్ సేఫ్లీ.
1: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
0: అండ్ యూ షుడ్ లెర్న్ పికప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
1: తర్వాత ధనం సంపాదించుకోండి.
0: యూ కెన్ ఎర్న్ మనీ లేటర్.
1: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
0: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
1: ఏ విధమైన యొక్క మార్గమైనా అనుభవించండి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
1: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షను పూనేటువంటి వాడే అదృష్టవంతుడు.
0: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
1: బుద్ధునికి ఏమి తక్కువ ఉండేది?
0: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్.
1: రాజకుమారుడు
0: ఈజ్ ద ప్రిన్స్.
1: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయి రాలేదు.
0: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్?
1: రామునికి ఏమి తక్కువ?
0: రామ వాట్ ఈస్ హి రన్ షార్ట్
1: ఆఫ్? అన్ని సత్యంగానే ఉంటున్నాయి, అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ విత్ హిమ్.
1: కానీ రామునికి ఏమాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
0: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ.
1: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే.
0: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ ఆఫ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
1: లక్ష్మణ భరత శక్తులంతా పిలుచుకుని వచ్చేసి వాడు తోనే భుజించేటువంటి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ఏట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
1: తనకు ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు.
0: హి ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వ్ టు హిమ్ అలోన్.
1: కానీ ఎప్పుడు చూసినా కూడాను
0: బట్ ఎవ్రీ టైం
1: తల గోక్కుంటూ
0: బట్ హీ స్క్రాచెస్ హిస్
1: ఏదో పరధ్యానంలో ఉంటుంది
0: అండ్ హిస్ అబ్సెంట్ మైండెడ్
1: చేతులు తిప్పుకుంటూ
0: అండ్ హి వెంట్ ఆన్ వెయిటింగ్
1: ఏదేదో ఒక విధమైనటువంటి యొక్క నాటకం ఆడుతుండేటువంటి
0: అండ్ హి వాస్ జస్ట్ యాక్టింగ్ సమ్ డ్రామా
1: వశిష్ఠుల వారిని పిలిపించి
0: అండ్ హి సమన్ వశిష్ఠ
1: రాముని యొక్క ఈ చర్యలకు మూల కారణం ఏమిటి అన్నారు
0: వాట్ హౌ ఇస్ ద డ్రామా ఇస్ యాక్టింగ్ దిస్ వే
1: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు
0: అండ్ వశిష్ఠ సాట్ ఇన్ మెడిటేషన్
1: కేవలం దివ్యత్వం యొక్క తత్వములు ఇవన్నీ
0: హి సెడ్ దిస్ ఇస్ ది యాక్షన్ ఆఫ్ ది డివినిటీ
1: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు
0: హి మే బి కన్వర్సింగ్ విత్ ది బీయింగ్
1: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు
0: అండ్ హి హస్ నో బాడీ అటాచ్మెంట్
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు
0: అండ్ హి ఇస్ అటాచ్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ ది సోల్
1: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని
0: అన్నాడు దిస్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డివినిటీ
1: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
0: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్
1: విశ్వామిత్రుడు వచ్చాడు
0: ఇన్ ద మీన్ టైమ్ విశ్వామిత్ర కేమ్
1: విశ్వామిత్రుడు రామును తీసుకుపోవడానికి వచ్చాడు
0: అండ్ విశ్వామిత్ర కేమ్ దేర్ టు టేక్ రామ
1: సిద్ధంగా ఉన్నాడు
0: అండ్ రామ వాస్ రెడీ
1: చాలా సిద్ధంగా ఉన్నాడు
0: వాస్ వెరీ రెడీ
1: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు
0: సో హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం
1: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు
0: అండ్ హీ ఫాలోడ్ విశ్వామిత్ర
1: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు
0: అండ్ హీ డిడ్ నాట్ లిసన్ టు హిస్ ఫాదర్స్ ఆబ్జెక్షన్స్
1: చిన్నవాడే రాక్షసుల్ని ఎప్పుడు చూడలేదే వాళ్ళు చూస్తే భయపడతాడు ఏమో ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు
0: ద ఫాదర్ గేవ్ సో మెనీ ప్లీస్ సచ్ ఎ యంగ్ బాయ్ హూ నెవర్ సా ఎనీ డెమన్స్ హీ కాంట్ బేర్ ద సఫరింగ్ దేర్
1: రాముని చెప్పాడు నాకే భయము లేదు
0: రామ సెడ్ ఐ యామ్ ఫియర్లెస్
1: వశిష్ఠులు వారు విశ్వామిత్రుడు కూడా చెప్పాడు
0: విశ్వామిత్ర ఆల్సో సెడ్
1: ఇతను బాలుడుగా నీవు భావిస్తున్నావు దశరథ
0: దశరథ యు కన్సిడర్ మీ బాయ్
1: బాలుడు కాదు బాలుడు కాదు
0: హి ఇస్ నాట్ ఎ బాయ్
1: బ్రహ్మదేవుడు ఇతను
0: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాలా బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్
1: నా వెంట పంపు అన్నాడు
0: సెండ్ హిమ్ అలాంగ్ విత్
1: మీ నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు
0: సచ్ విశ్వామిత్ర హూ ఆల్సో నైస్ సైయుతీయమునకు
1: వెళ్ళేటప్పటికే
0: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్
1: టు ద రివర్ రా అన్నాడు
0: హి కాల్డ్ రామ క్లోజ్ బై
1: నీవు ఏనాడు కూడా రాక్షసును చూడలేదు
0: యు హావ్ నాట్ సీన్ ఎనీ డెమన్
1: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు చూస్తే నీకు భయం వేస్తుంది మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు
0: సో ఐ విల్ టీచ్ యు సమ్ మంత్ర
1: అదే మాయా
0: దట్ ఈస్ ఇల్యూజన్
1: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ ఆఫ్ రామ
1: మాయా వచ్చి అడ్డం చేసింది
0: బట్ దేర్ నౌ హి ఇస్ డెల్యూటెడ్
1: చేయించాడు
0: అండ్ దేర్ఫోర్ హి సెడ్
1: బల అబల
0: అండ్ హి టాట్ దిస్ టు బల అబల
1: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు
0: బల అబల ఆర్ టాట్ టు హిమ్
1: ఇక్కడ దీక్షను పూనాలి
0: యజ్ఞ
1: దీక్షను పూనాలి
0: వాట్ డిటర్మినేషన్
1: కానీ యజ్ఞ దీక్షను పూనప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు
0: అండ్ దెన్ హూ ఆర్ దే టు కుక్ ఫర్ దెమ్
1: కాబట్టి అక్కడ ఏ మాత్రము కుక్కులు లేరు
0: దేర్ నో కుక్స్ దేర్
1: డైనింగ్ హాల్ లేదు
0: దేర్ నో డైనింగ్ హాల్
1: డ్రాయింగ్ రూమ్ లేదు ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి
0: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్
1: చెప్పాడు
0: దెన్ హి సెడ్
1: విశ్వామిత్రుడు
0: విశ్వామిత్ర
1: రామ నీకు చేతకాక కాదు
0: నాట్ దట్ యు
1: భయమవుతుందని కాదు నేను ఈ మంత్రం నేర్పించి
0: నాట్ దట్ యు
1: ఆకలి దప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను
0: సో దట్ యు కెన్ అఫర్డ్ టు బి స్లీప్లెస్ యు విల్ నెవర్ బి హంగ్రీ
1: బల ఆకలి లేకుండా పోయింది
0: బల విల్ మేక్ యూ టు బి
1: అబల అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది
0: అబల యూ కెన్ బి స్లీప్
1: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది
0: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్
1: నిద్ర లేకుండా
0: యూ కెన్
1: ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చారు
0: టీచింగ్ ఈస్ గివెన్ టు యూ టు బి అవేర్ బియాండ్ ది స్లీప్ అండ్
1: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతిమైనటువంటి యొక్క సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు
0: గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద రీజన్
1: కనుక
0: సో
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: విద్యార్థినిలారా
0: గర్ల్స్
1: జయమ్మ చెప్పింది అన్ని దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు
0: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్ బై
1: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండు లేదు ఇష్టాలు
0: స్వామి హాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్
1: టైం ఇంపార్టెంట్
0: టైం ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్
1: టైం వస్తే నేను వస్తుండే ఉంటాను
0: అట్ అప్రోప్రియేట్ టైం ఎవ్రీవన్
1: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని
0: ఎర్లియర్ భగవాన్ యూస్ టు విజిట్ అనంతపూర్ ఎవ్రీ వీక్
1: సాటర్డే ఇక్కడ బయలుదేరి చేస్తే అక్కడ సండే అంతా ఉండి మండే పొద్దున్నే వచ్చేటువంటి
0: యూస్ టు స్టే స్పెండ్ ద హోల్ సండే దేర్ అండ్ రిటర్న్ నెక్స్ట్ డే
1: కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి
0: సో మెనీ చేంజెస్ ఆల్లా
1: కారణం ఏమిటి పరిస్థితుల యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్
1: కొంచెం మానవుల యొక్క ప్రభావము
0: అండ్ ఆల్సో హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్
1: భక్తుల యొక్క శ్రద్ధలు
0: అండ్ ది స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ డివోటీస్
1: ఒక గుంపులంతా రావడం చేత అక్కడ పోతే వీళ్ళందరూ అక్కడ పోయి చేరిపోతారు
0: సో మెనీ గ్రూప్స్ స్టార్టెడ్ కమింగ్ హియర్ దే మే ఆల్ గో ఓవర్ దేర్
1: ఒక కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి
0: అండ్ స్వామి స్టార్ట్స్ ఇన్ ఎ సింగిల్ కార్ దట్ విల్ ఫాలోడ్ బై హండ్రెడ్స్ ఆఫ్ కార్
1: ఎవరు అన్నం పెడతారు
0: అండ్ హూ విల్ ఫీడ్ దెమ్ దేర్
1: నాకు పరవాలేదు నేను ఎట్టేనే ఉంటాను
0: స్వామి కెన్ రిమైన్
1: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా
0: దే నీడ్ ఫుడ్
1: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటాడు.
0: స్వామి విల్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ దే ఆర్ నాట్
1: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
0: అండ్ భగవాన్ ఈజ్ రిఫ్లెక్షన్.
1: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
0: దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై భగవాన్ హస్ నాట్
1: విజిటెడ్ దట్ ప్లేస్. అక్కడ ఉండేకి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్టే.
1: ఉండేకి రూములు ఉన్నాయి.
0: దేర్ ఆర్ రూమ్స్ దేర్.
1: కానీ అది సరైనటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ రైట్ వన్.
1: నేను ఆదర్శ మానవుడను.
0: భగవాన్ ఈజ్ ఐడియల్.
1: ఆదర్శ శక్తిని.
0: ఈజ్ ఎన్ ఐడియల్ పవర్.
1: ఆదర్శ పురుషుడను.
0: అండ్ లార్డ్ ఇన్
1: ఆదర్శ ఆనందాన్ని.
0: అండ్ ద బ్లెస్.
1: ఆ కాలేజ్ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
0: అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ దట్ కాలేజ్.
1: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది.
0: హౌ కెన్ ఇస్ భగవాన్
1: ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి.
0: అండ్ ఈస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు ఎ సెలిబ్రిటీ.
1: అందుకోసం అదే నేను అక్కడ వెళ్ళటం లేదు.
0: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్.
1: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
0: అండ్ దే కమ్ హియర్ భగవాన్ టాక్స్ టు దెం.
1: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
0: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో.
1: కానీ పాపం వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది.
0: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్.
1: స్వామి ఒక్క తూరు ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
0: స్వామి యు కమ్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ద ఈవినింగ్.
1: వస్తాను వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను, నేను ఎప్పటికీ చెప్పను.
0: భగవాన్ విల్ నెవర్ సే నో.
1: అది నా స్వభావమే. వస్తాను వస్తాను వస్తాను.
0: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్.
1: నేను సంతోషం సంతోషం సంతోషం.
0: యు విల్ సే yes it is good.
1: స్వామి నా కడుపు నొప్పిగా ఉంటుంది, చాలా సంతోషం అంటాను.
0: యు విల్ సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్.
1: స్వామి నిన్న మా బిడ్డ చనిపోయినాడు అన్నాడు, చాలా సంతోషం అంటాను.
0: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్, చాలా సంతోషం గుడ్.
1: మా నాన్నగారు పోయినారు అంటారు, చాలా సంతోషం.
0: ఇఫ్ ఎనీవన్ సే మై ఫాదర్ డైడ్, ఇట్ గుడ్.
1: నేను సంతోషమే సంతోషమే సంతోషం.
0: యు విల్ సే సంతోషం గుడ్ గుడ్ ఆల్ ది టైం.
1: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పాపం పదము.
0: దట్ ఈస్ ద వర్డ్ దట్ హి ఆఫర్.
1: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
0: హ్యాపీ హ్యాపీ.
1: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
1: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
0: సో ఆల్ ద వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
0: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: ఒక ఆమె వచ్చింది, స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
0: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: ఈ వరండా లేదు.
0: దేర్ వాస్ నో వరండా ఎర్లియర్.
1: నాలుగు అడుగులు వరండా మాత్రమే ఉండేది.
0: అండ్ దట్ ఇస్ వెరీ స్మాల్ వరండా.
1: చూచాను, ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను.
0: అండ్ భగవాన్ ఆస్క్ వై ఆర్ యు క్రైయింగ్.
1: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
0: స్వామి మై హస్బెండ్ డైడ్.
1: చాలా సంతోషం ఉన్నాను.
0: హి సెడ్ వెరీ గుడ్.
1: ఆమె కోపం వచ్చింది.
0: షీ వాస్ సో యాంగ్రీ.
1: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
0: స్వామి వై ఆర్ యు హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: నేను చెప్పాను నాకెప్పుడు ఆనందమే, కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
0: స్వామి ఐ ఆల్వేస్ హ్యాపీ, సో నౌ ఆల్సో ఐ యామ్ హ్యాపీ.
1: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ.
1: ఆనందం నా యొక్క స్వరూపము.
0: బ్లెస్ ఈజ్ హిస్ ఫామ్.
1: నవ్వటం నా యొక్క స్వభావము.
0: స్మైలింగ్ ఈజ్ హిస్ నేచర్.
1: ఎప్పుడు నేను నవ్వకుండా, ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
0: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్ ఫేస్.
1: లవ్ ఈజ్ మై ఫామ్, టూత్ ఈజ్ మై బ్రెడ్, బ్రీస్ ఈజ్ మై ఫుడ్. Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, the expansion is my life. No season for love, no reason for love, no birth, no death. Love is my form, truth is my breath, bliss is my food. ఇది నా యొక్క స్వభావము.
0: This is Bhagavan's nature.
1: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
1: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను.
0: హి ఇస్ ఆల్వేస్.
1: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపడుతుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ జెలస్.
1: సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
0: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే. పెద్ద హాస్పిటల్ అంతా కట్టారు, పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు, చదువు సంస్థలంతా పెట్టాడు. ఒక్కటైనా వరి చేయటం లేదే.
0: అండ్ ఇట్ డజంట్ వరీ.
1: ఎందుకు వరి?
0: Why worry?
1: ఎందుకు వరి?
0: Why should you worry?
1: జరగవలసినవి జరిగేటువంటి.
0: What is bound to happen will happen.
1: సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరి లేనే లేదు.
0: భగవాన్ హ్యాస్ నో వరి ఎట్ ఆల్.
1: ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు.
0: He never worried nor would ever in future.
1: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఓ చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నేను ఎంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తాను.
0: భగవాన్ వాంట్స్ టు ప్రిటెండ్ టు బి సాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సాడ్ మ్యాన్.
1: ఏదో ఒక విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
0: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
1: నాకు ఏం చేసినా రావటం లేదు.
0: హి ఇస్ నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
1: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
0: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్?
1: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు నవ్వు వస్తుంది నాకు.
0: స్వామి పుస్తకం వచ్చి అవార్యూ హీ స్టార్ట్ స్మైలింగ్.
1: కనుక ఇవన్నీ నాకు కల్పితమైనటువంటివి, నాకు ఎప్పుడు అర్థం కాదు.
0: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్యాచురల్.
1: అదంతా కూడా న్యాచురల్.
0: భగవాన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్.
1: ఎవ్రీథింగ్
0: ఇస్ న్యాచురల్.
1: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్డ్.
1: నాకు ఎంతో డబ్బు కావాలి,
0: హీ నీడ్స్ సో మచ్ మనీ.
1: ఎంతో పనులు చేయాలి,
0: సో మెనీ ప్రాజెక్ట్స్,
1: ఎంత ఖర్చు పెట్టాలి,
0: క్రోర్స్ హావ్ టు బి స్పెంట్.
1: కానీ దేనికి నేను విచారం చేయటం?
0: భగవాన్ నెవర్ వరీస్.
1: ఎందుకు ఈ విచారం చేయాలి?
0: వై షుడ్ యూ వరీ?
1: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
0: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: దానికి విచారం చేస్తే రాదు.
0: ఇట్ నాట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడాను ఎంతో నేను చెప్పాను.
0: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
1: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
0: హీ వాంటెడ్ టు డు ఇట్ ఇన్ ఎవ్రీ వే.
1: హాస్పిటల్ కట్టాము.
0: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
1: ఈ హాస్పిటల్ గంట నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
0: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్
1: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
0: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్?
1: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
0: ఇట్ షుడ్ హావ్ సమ్ ట్రస్ట్.
1: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన మార్గాన్ని చూపించాలి.
0: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
1: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు, అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
0: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
1: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇస్తారు నయా పైసా.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ నయా పైసా ఇస్ టు బి ఆఫర్డ్ దే గో ఆన్
1: క్రైయింగ్. ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
0: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీస్ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
1: దేశాలకంతా సంచరిస్తున్నారు.
0: దే గో అబ్రాడ్.
1: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఎయిర్‌ప్లేన్ టికెట్ కొంటారు.
0: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారెన్ కంట్రీ.
1: తిరిగి తిరిగి తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
1: కానీ అలాంటి నాలో ఎప్పుడూ లేదు.
0: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
1: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి.
1: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
0: ద వన్ హూ ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
1: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
0: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్
1: విల్. ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి 800 కోట్లు అంతా వచ్చేసేసింది.
0: యాజ్ హీ విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
1: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్?
1: పోయి బ్యాంక్ వాళ్ళు అడుగు.
0: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
1: నన్ను ఎందుకు అడుగుతావు?
0: వై డూ యూ ఆస్క్ భగవాన్?
1: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
0: బ్యాంక్
1: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
0: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
1: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
0: భగవాన్ హ్యాస్ నో డిజైర్.
1: నాకున్నది ఒకే ఆశ.
0: హ్యాస్ ఓన్లీ వన్ డిజైర్.
1: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
0: భగవాన్ హ్యాస్ ఓన్లీ వన్ డిజైర్.
1: సుఖినో భవంతు.
0: హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
1: నాకు ఇది అదే అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
0: హ్యాస్ నో డిజైర్ దట్ అండ్ దిస్.
1: ఆశలు ఉన్నటువంటి వానికే దుఃఖము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
1: ఆశలు ఉన్నటువంటి వానికే విచారము.
0: ఇస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
1: విచారం లేవు.
0: భగవాన్ హ్యాస్ నో వరీస్.
1: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటా.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
1: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
0: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ వన్స్.
1: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba, urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan సహనమయమ్మదే మనకు చక్కదనము. ప్రేమస్వరూపుర
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవులకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ Sahana, tolerance is.
1: Sahanam annadi Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of this sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: హీనులను కురుపులను చూచినప్పుడు మానవునకు సహనమన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదని కేవలం గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది, ఉల్లాసకరమైనటువంటిది, ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి కన సత్యశీలమే కఠిన తపము.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈ నాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: హీ ఈజ్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్ నార్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశంలో ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణమును పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ, అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యూ డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: You will be successful in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kaadu, adi kaadu prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలం నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మనల్ని కాపాడుచు, అన్ని విధాల కంటిరెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇట్ దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వేర్
1: అందరూ ఎందుకు అనడానికి కాదు ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ద డివైన్ లవ్ వేర్ ఎవర్ యూ సీ వేర్ ఎవర్ యూ ఫైండ్.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ థింగ్ ఈక్వల్ టు దట్ ఆఫ్
1: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూటకములు, నాటకములు.
2: ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ఆర్ జస్ట్ భూటక, ఫాల్స్హుడ్, నాటక, ద డ్రామా.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అదే నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ wants us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేలేదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసిన ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందులో లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: Chakri sarvopagatundu.
2: God is everywhere.
1: Endendu vetaki chuchina andande karadu ani Prahladudu cheppadu.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: Itvanti prema tattvanni manamu gurtinchukovadaniki marchipothunnam.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయుల సంస్కృతి ఇదియే.
2: దిస్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: యూ సే గాడ్, యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: తన యందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
2: whatever you seek after, never give up this law.
1: ఇది ఏమన్నా గొప్ప ధనము.
2: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
2: There's no other property beyond this law.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
2: In fact, this law is the mine of wealth.
1: దీనిని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this law, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులను కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కానీ ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
2: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడు మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతుకునక్కర్లేదు.
2: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: Flower is not ordinary one.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు, ది పెటల్స్ ఆర్ ది లేఖలు, ద లెటర్స్ ఆఫ్ ది డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
2: ఇఫ్ వన్ మిస్సెస్ దిస్ లెటర్ ఆఫ్ లవ్, యు కెనాట్ కాల్ హిమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీని అన్నింటికి ఆధారం ఒక్కటే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఆల్.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యు కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ ఇన్ వేరీడ్ మేనర్.
1: మన తల్లి తండ్రి సోదరుడు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
2: ద మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ represent the petals of
1: andaru cherinatundi kutumbamu anetundi pushpamu.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnanta matramna chaladu.
2: It's not enough if we have this family relationship.
1: Visa kutumbikuduga nevu kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chuchina namaskaram. నమస్కారం, నమస్కారం, నమస్కారం.
2: యూ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ సల్యూట్ నమస్కార్ ఎవ్రీవన్ హూమ్ యూ కమ్ అక్రాస్.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
2: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవ్రీబడీ యూ డోంట్ గెట్ మోర్ దెన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
2: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇన్ దిస్ కాస్మాస్ ఇస్ వెరీలీ ఇస్ డివైన్.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్.
1: ఈ కనిపించిన అన్నీ కూడా నువ్వు వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
2: యూ కన్సిడర్ మియర్లెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ వస్తువులన్నీ కూడా నువ్వు దైవ కృపములే.
2: ది మెటీరియల్ objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా కనరాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటం చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడా జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడా దైవ స్వరూపమే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వమానవ ఆకారంలో కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ స్ట్రెంగ్థెన్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించడం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: నిమ్మనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలి.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ ద సెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: వీ ఆర్ మిస్యూజింగ్ అవర్ సెన్సెస్.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: దిస్ ఇస్ ద సిన్ కమిటెడ్ బై మ్యాన్.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: ఆల్ సెన్సెస్ ఆర్ హైలీ సేక్రెడ్.
1: నిర్మలమైనటువంటివి.
2: దే ఆర్ ప్యూర్.
1: నిశ్చలమైనటువంటివి.
2: దే ఆర్ స్టడీ.
1: నిస్వార్థమైనటువంటివి.
2: సెల్ఫ్లెస్.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
2: దే ఆర్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీడ్ క్రిస్టలైన్ క్లియర్ ఇమోర్టల్.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: It is beyond all caste, community, race, and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మనం ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: మానవతా విలువలు అంటే
2: human values.
1: ఏమిటి అనుకున్నారు?
2: What do you think of them?
1: మానవతా విలువలే దైవ గుణములు.
2: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్.
1: దైవమునకు వేరే గుణమనే లేవు.
2: గాడ్ హ్యాస్ నో స్పెషల్ అట్రిబ్యూట్స్ అదర్ దెన్ దీస్.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
2: ద వెరీ టర్మ్ గాడ్ సింబలైజెస్ ఏ గ్రేట్ క్వాలిటీ సుప్రీం.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
2: వీఆర్ డెల్యూటెడ్ బై అట్రిబ్యూటింగ్ అట్రిబ్యూట్స్ టు గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా నోటి ఎందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us, whatever he speaks, it is only love.
1: నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో ద
1: ప్రేమకు మించినటువంటి గుణము మన ఎందు ఎక్కడ కూడాను కానరాదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడి మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలీ,
1: ముక్త,
2: లిబరేటెడ్
1: నిర్మల స్వరూపిణం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వర్ణన్ కానే కాదు.
2: ఆల్ దీస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యు కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే ఒక వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only love.
1: ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా మనకు అది వర్ణనే కాదు.
2: బియాండ్ దిస్ రెల్మ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ లవ్ నథింగ్ లైస్.
1: కోపం నందు కానీ, తాపం నందు కానీ, విచారం నందు కానీ, దుఃఖం నందు కానీ, ఏదీని ఎందుకూడను ఈ ప్రేమ ప్రేమనే.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యు హావ్,
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యు థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్
1: సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3-వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatuvanti gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavanthuni quality kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavanthuniki quality de levu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalamu parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
2: You get the response then and there itself when your words are full of love.
1: ప్రేమతో ప్రేమతో సాయి అని పిలుచు.
2: Say with all love, సాయి.
1: ఓయి అని పలుకుతారు.
2: You get the response, ఓయి, ఓయి.
1: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవరుగా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరి ప్రేమతో సాయి అని పిలుచు.
2: Say with all love, Sai.
1: Oi ani palukutaru.
2: You get the response, Oi, Oi.

0: చూడండి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎంత ధనం ఉన్నా, ఎంత గుణం ఉన్నా, ప్రేమకి ఏమాత్రం పనికిరావు.
1: All your wealth, all your status stand nowhere in front of love.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
1: In this world you do not find anything more than love.
0: ప్రేమ, ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి ఒక మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
1: Two lettered word prema, all the sweetness contained in this you do not find
0: prema. Premaki enta dirgham isthamo anta daniki madhurya vastundi.
1: Prema, as you utter, well, it speaks of all sweetness there.
0: Kanuka meeru premanu pradhananga pettukondi.
1: Have this love as the foundation.
0: Ekkadigaina meeru vellandi.
1: You may go anywhere.
0: Adavula yendunna.
1: You may be in the forest.
0: Aakashamununna.
1: Or in the sky.
0: Pattanamununna.
1: In a city.
0: పల్లెనున్న,
1: విలేజ్,
0: గుట్ట మీద నున్న,
1: ద మౌంటైన్ టాప్,
0: కట్టేటబడి ఉన్న,
1: ఆర్ ఇన్ ద డీప్ సీ,
0: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
1: దోస్ దట్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ ఇస్ అన్పారలెల్డ్, అన్బీటెన్, అన్ఈక్వల్.
0: కలుగు ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము ఏ మాత్రము లేవు.
1: ద వన్ ఆఫ్ లవ్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్, బీ దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
1: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
0: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
1: యూ కెన్ ఓన్లీ గెట్ ఇట్ బై ఆఫరింగ్ యువర్ మైండ్.
0: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది కానీ
1: ఇట్ ఓన్లీ మైండ్ దట్ కెన్ ఎక్వైర్
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
0: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి, భక్తి, భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో, డెవలప్ లవ్.
0: కనుక మనకు భక్తి, భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
1: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రేమనే మన యొక్క డివోషన్.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
0: ఈ ప్రేమ లేనటువంటి డివోషను deep ocean.
1: Devotion without love is only deep ocean.
0: Aa ocean kuda nu elantidi uppu neela vali.
1: This deep ocean is saltish, saline.
0: Devotion is only sweet water.
1: The devotion is full of sweet water.
0: Amritamayamainatundi ee prema.
1: And this love is nectarine.
0: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ బ్లిస్.
0: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ మిస్టీరియస్, వండర్ఫుల్.
0: అంతటా చిక్కునేది ఈ ప్రేమ.
1: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదిలి
1: యూ గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
0: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రమూ ఆశించరాదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు భక్తి, భక్తి, భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యూ సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
1: ఇట్ ఓన్లీ ద సో ఇట్ ఇస్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
0: ముక్తి, భక్తి, యుక్తి, రక్తి, అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
1: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, the anurakti one's own likes, they all center round this love only.
0: Kanuka ee naadu guru poonam dinam meeku andinchetundi amoolyamainatundi vastuvu oka prema maatrame.
1: On this most auspicious sacred day of guru purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
0: Ee ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: వితౌట్ లవ్ వాట్ ఎవర్ దట్ ఇస్ గివెన్ టు యూ ఇస్ యూస్లెస్.
0: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
1: ఇట్ ఈస్ దిస్ భగవాన్స్ డివైన్ లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ సీక్రెట్, ద వెరీ వెర్మిలియన్ సింధూరా.

0: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధిపరచుకోండి.
1: దిస్ లవ్ వీ హావ్ టు ఫాస్టర్ అండ్ గ్రో.
0: సాయంకాలము ఈ ప్రేమ యొక్క వివరమును చక్కగా బోధిస్తాడు.
1: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

మాత పిత బంధు సఖ సభ ఇక్కడ

నిత్యం

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worship God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guttiji, Pravartani Yandu Parivartani Gali, దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums, but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga, Brahmanandam anaga, ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandam ee jagat,
1: and Brahmanda is Jagat.
0: Jagat Brahmananda Sarupamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmanandam ane padamunu uchcharistu antartone santrupti nandutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagat yande janminchi jagatunande jeevinchi jagatunande abhrutunandi jagat anekunti oka vishayanni vintu undinappatikini jagatulo chudatam ledu.
1: The blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్స్ ఇన్ బ్రహ్మతత్వ but now it cannot attain it, he is taking to this nine person.
0: ee brahmanandam ane tunti padamulaku aneka vidhamulai tunti arthamulanu manamu gurtinchavachu.
1: We can assign any number of meanings to this word brahmananda.
0: Kanakanaka vastu vahanalu,
1: material possessions in terms of money, wealth,
0: kirti maryadalato,
1: in terms of fame and position, for
0: padavi pratishthalato,
1: or in terms of one's own honor and dignity, for
0: aarogya bhagyamalato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato,
1: or one's scholarship of the book,
0: eka chakradipatyam nelutunnatuvanti sthiti endu kaligeetundi aanandamunaku manushya aanandamu ante.
1: And one who holds complete sway over his domain, these are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములు ఏంటి, వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: ఇట్టి మానుష్యానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము అని రెండవది.
1: A few steps above this మానుష్యానంద is the second one called గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this గంధర్వానంద. It's called పితృదేవానంద.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పాస్ ఈస్ ద అజస్ ఆనంద
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈస్ కాల్డ్ ద దేవానంద.
0: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందం.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానంద ఈస్ కాల్డ్ ఇంద్రానంద.
0: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఈస్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 times more potent than this Sachidananda is the Sachidananda.
0: ఈ సచ్చిదానందం అన్నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 times greater than this Sachidananda is called ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందం అన్నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందం.
1: 100 times greater than this ప్రజాపతి ఆనందం is హిరణ్యగర్భ ఆనందం.
0: ఈ హిరణ్యగర్భ ఆనందమనే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అయినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ దిస్ హిరణ్య గర్భానంద అట్ ద ఫార్ ఎండ్.
0: ఇది కేవలము మానసుకు యొక్క స్థాయి యొక్క మార్పులే కానీ అన్య మార్పులు కాదు.
1: బట్ దెన్ యూ ఆల్సో షుడ్ నో దట్ దీస్ పర్టైన్ టు వన్ బేస్ ఆఫ్ పర్సీవింగ్ ఎ పర్టికులర్ థింగ్
0: మన ఏవ మనిష్యానాం కారణం నందమత్యం అన్నట్టు ఈ బ్రహ్మానందమునకు మనిష్యానందమునకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ you place yourself at different rungs of this ladder. One could certainly keep saying that he is in this Brahmananda state, all the while remaining in this
0: Manushya. ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్స్వరూపము అని కూడా చెప్తా వచ్చారు.
1: It has also been said that this Brahmananda Swarupa is one's own Swarupa, Satswarupa.
0: ఈ సత్స్వరూపం అనగా ఏమి?
1: What is this సత్స్వరూపం?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే సత్స్వరూపం.
1: In the wakeful state, when you know that it is all that you see is pertaining to your wakeful state, that is this.
0: Satsvarupam anaga tana unikri tanu gurtinchukovatame satsvarupam.
1: This is the satsvarupam, meaning you know what you are.
0: Ee uniki anaga jagratane.
1: And this realization is this jagrata.
0: Jagratane unikiye ee yokka satsvarupam.
1: The realization in this wakeful state is one satsvarupam.
0: Satsvarupame aksharam.
1: And this satsvarupa is akshara.
0: Akshara me pranavam.
1: Akshara in turn becomes pranava.
0: Ee pranava me brahmam.
1: And pranava in turn is brahma.
0: Kanukane ee brahmanandam anetunte yokka tattvamunaku aneka vidhamainatunte sthayi untundi.
1: So we find that for this brahmananda there are different stages that one can think about.
0: Neekam satsvara bhagavadanti unnadi okkate ainappatikini tamatama yokka karmalu tamatama yokka sthayilu తమ తమ యొక్క బాధ్యతను వ్యత్యాసంగా గోచరించడం చేతనే ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Though to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duties, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ee nenu nenu ane nenu antamainappude ee yokka anandam manaku labhistundi.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedam. Nenu kaakunda nenu nenu undatame vedanta.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaita.
1: This I signifies dualism.
0: Nenu kaani sthitiye advaitam.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: Ee achara tattvani gurtinchukotame brahmanandam yokka swaroopam.
1: And the very form of this brahmananda is to recognize this achara swaroopam.
2: Kanuka ee brahmananda swaroopudu, achara swaroopudu, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్ముడే. సో హూ ఇస్ దిస్ బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప అండ్ ప్రణవ స్వరూప?
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మా హింసర్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మా హింసర్.
0: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: Then you come to this parama sukhadam, one which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu kasmai namaha sarkarmane tasmai namaha karmane bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas have proved and determined that God is sukha swaroopa.
0: Sukham anaga ye?
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukhama?
1: Does this sukha signify bodily comfort?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: Or does it pertain to the mind?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: Or pertains to ఇంద్రియస్?
0: ఏదో వాటి నివర్తంతే అప్రాప్తి మనసాస. మనస్సునకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: The sukha that you are talking about is that which transcends the limitations of the mind and the indriya, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వం అని కూడా నిరూపిస్తూ వస్తారు
1: విషయం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం
1: అయింది. సుఖస్వరూప ఆత్మ
0: కేవలం కేవలం అనగా దేశకాలములకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: Now this word కేవలం means that it transcends the limitations of time, place and country.
0: దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విత్ కన్సన్స్ లిమిటేషన్ ఆఫ్ టైం ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్, దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈస్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం గైడ్ పోస్ట్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ పోస్ట్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ పోస్ట్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ ఫలాని చెట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guidepost do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: కానీ భగవంతుడు అనేటువంటి జ్ఞానమూర్తి అట్టు కాకుండా క్షణ క్షణము కూడాను అడుగడుగులకు నీ యొక్క ప్రయాణమును గుర్తించి గమ్యమును చేర్చడానికి తగినటువంటి భద్రతను ఏర్పరుస్తాడు.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand, who is this జ్ఞానమూర్తి, takes care of you at every step of your journey.
0: నీ వెంటనే కంటనే వింటనే కంటనే ఉంటుంది. ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
1: హీ విత్ యూ వెన్ యూ అరౌండ్ యూ అబౌట్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీథింగ్.
0: అట్టి జ్ఞానమూర్తి భగవంతుడే.
1: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
1: Then we come to the fifth one, dvandvatita.
0: Sukha dukkha munaku.
1: That is either for joy or sorrow.
0: Lava nashtamulanu.
1: Loss or gain.
0: Ninda stutulanu.
1: Or criticism or faith.
0: Titoshtamulaku.
1: Or cold and heat.
0: Atita mene kunti sthayi lo undi nekunti.
1: One who is above all such divisions.
0: Nindalaku krungaka.
1: Pathamin to.
0: Vandalaku krungaka.
1: Or being puffed up. By praise.
0: ఈ కుంగి పొంగినటువంటి యొక్క సమస్తము ధరించినటువంటి వారు భగవంతుడే.
1: వన్ డజన్ గెట్ ఇన్ఫ్లేటెడ్, వన్ డజన్ గెట్ డిఫ్లేటెడ్, దట్ ఈస్ హిస్ గాడ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతుడికి మాత్రమే చెందుతుంది.
1: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈస్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Then we have the sixth verse, Gagana Sadrusha. Gagana is something sky which is also with.
0: Akasam yegidanga sarvatra vyatinchi unnado, adhe vidhamgane, daivattam sarvatyapakudane kuntiya satyani nirushtu vachchi.
1: Just as the sky is also with it, so is God also with it.
0: Kanuka, ee sarvatyati, sarvatyudu, sarvasaktimayudu, ayinikuntu bhagavantunni, guruga jikarishtu vachchar.
1: So the omniscient, omnipotent and omnipresent God is really your guru.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అసి అనేది ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసించి వారు భగవంతుడు.
1: గతో మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్. One who is verily that and one who proves to you the truth contained in these statements.
0: Inka ekam, ekam anaga okkate, okkade bhagavantudu.
1: Ekam, the one and the only one, that is God.
0: Jagat svapna sushuttariyandu, enni karmalu acharinchinappatikini, enni krishnamulanu taanu anubhavinchinappatikini, etuvanti paristhitullo maarpu chendinappatikini, taanu ekatvamai untuntadu anetundi satyanni nirupistuu vachindi.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are verily the reality proper. There is no second, you are the only one.
0: Jagrattalo aneka drishyamulu manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: Aneka vidhamula iti karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Aneka vidhamula anubhutulu manam anubhavinchavachu.
1: We also undergo any experience.
0: తత్వంలో మరొక రీతిగా మనము ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఐ నో డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ వే.
0: సుషుప్తి స్థితి యందు అనేక విధమైన ఆనందమును అనుభవించవచ్చు.
1: లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ఫోల్డ్.
0: ఈ అవస్థ యందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేజ్ ద ఎక్స్పీరియన్స్ ద యాక్షన్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటైన్డ్.
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: Certainly God is all pervasive. But at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
0: Tadupari, Nityam.
1: That's why we come to this word Nityam.
0: It is Shastitam in adventure.
1: Nityam, something which is permanent.
0: Maatpu chandar adventure.
1: Doesn't undergo any change.
0: ఇలాంటి బాధ్యత చెందినటువంటిది నిత్యసత్య నిర్మూలమైనటువంటిది ఏ కులం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an inner meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై ఉండే స్థితి ఒక దైవమే.
1: That state of God is that where there is no trace of impurity, dirt, or filth.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: సో రిషి వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
0: తదుపరి అచలం,
1: దట్స్ వై వి హావ్ దిస్ వర్డ్ అచలం,
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ఎవ్రీ పాసింగ్ సెకండ్.
0: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ, ఆకారము మార్పు చెందినప్పటికీ ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటి,
1: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్, ద ఆత్మ సత్ రిమైన్స్ పర్మనెంట్, ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: మనకు మనిషి జలత్వంతో కూడినటువంటి స్వరూపం,
1: ద మైండ్ అండ్ ద మ్యాన్, దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్, దట్ ఈ చేంజ్.
0: అప్పుడు ఈ జగత్తు నందు ఈ అచరమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు,
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: దిస్. మా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చారు.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్,
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్,
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుక ఈ తెలిసేటువంటి మనకు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: అరే దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ ద ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అండర్గోయింగ్ స్టేట్, ఇట్ నెవర్ ఆస్పైర్ ఫర్ దట్ అన్చేంజింగ్ స్టేట్, అన్వేవరింగ్ స్టేట్.
0: అక్షర స్వరూపుడైన చుట్టివాడు, చెలించిన చుట్టివాడు కనుక అతనే భగవంతుడు.
1: వేరే అక్షర స్వరూప, వన్ హూ డస్ నాట్ వేవర్, హూ రిమైన్స్ పర్మనెంట్, హూ డస్ నాట్ చేంజ్, దట్ ఈస్ గాడ్.
0: సర్వది సాక్షిభూతం,
1: దెన్ వీ హ్యావ్ దిస్ సర్వది సాక్షిభూతం.
0: అన్నింటికీ తాను ఒక సాక్షిభూతుడై ఉంటుంటాడు.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఈ సాక్షిభూతుడనగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: How can we prove this?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై ఉండకూడదు, తాను అతడుడై ఉంటున్నాడు.
1: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: నా వాట్ యాక్చువల్లీ ఈజ్ ద ఐడియా దట్ వీ హ్యావ్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ బీయింగ్ విట్నెస్?
0: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ దిస్ మీనింగ్ అవేర్నెస్.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకుంటున్నా ఉన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: We also use this word consciousness for this.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ దిస్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ ఎనర్జీ.
0: ఈ చైతన్య స్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి,
1: దిస్ యాక్టివైజింగ్ ఫోర్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: భావాతీతం, భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
1: దెన్ యూ హ్యావ్ భావాతీతం బియాండ్ వన్స్ కాంప్రహెన్షన్.
0: సర్వభావములు ఎందు తాను ఉండి కూడా అట్టి భావములకు తాను చిక్కకుండా జరుగుతుంటాడు.
1: He is part and parcel of all that you feel and think and experience, but still you cannot grasp him.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: This has been called in terms త్రిగుణ రహితం.
0: ఈ గుణములో గుణము తాను ఉన్నాడు కానీ తన ఎందు గుణము లేదు కనుకనే త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చాడు.
1: He is present in the three guna, but the gunas are not present in him. So he is beyond these three guna.
0: గుణములు అనగా త్రావదు అని ఒక అర్థం.
1: Now the meaning attached to this word guna is rope.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్ విచ్ యు.
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: Kanukane gunamulu cheta bandhimpabadinatuvanti vaadu manavudu, gunamulaku atheetamainatuvanti vaadu madhavudu.
1: That is, man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, he is God. That is madhava.
0: మట్టి చేత కుండలు చేయబడి కానీ కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేదు.
1: యూ కెన్ మేక్ పాట్ అవుట్ ఆఫ్ క్లే బట్ యూ కాంట్ పర్సీవ్ ఎ పాట్ ఇన్ క్లే.
0: కుండలు చేయబడినటువంటి మాత్రమే మధ్యకాలంలో కనిపించేటువంటి మాత్రమే.
1: Now what you see as a final product is adi pot.
0: అదే విధంగానే ఈ గుణము అనేటువంటిది మధ్యకాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
1: In the same manner, these gunas are those that have to be seen and experienced within oneself.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: That is, in these gunas, God is present. But in God, you can't have these
0: gunas. గుణములైనటువంటి కుండలి యందు కూడాను మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: So these thoughts that are made of clay, that is one way of looking at it. But you cannot look at the thoughts of the clay in the pot.
0: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు ఎవరతను అతనే సత్ అన్నారు. సత్.
1: So these total up to 16 attributes, who is this person? That is this sat.
0: ఈ సత్ అనేటువంటి ఒక తత్వము ఒక గురుత్వం.
1: And this word sat in turn connotes is gurutva.
0: Sat అనగా బ్రహ్మతత్వం.
1: Sat means brahmatattva.
0: Chit means jivatattvam.
1: Chit means jivatattvam.
0: ఈ చిత్త అనేటువంటి జీవుడు సత్ అనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కలిగి సత్ చిత్ ఆనందము అని దీనికి ఒక పేరు.
1: This jiva has to merge in the sat God. Then he can experience ananda also.
0: ఈ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడు ఒక పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in sat God to become the third quality ananda.
0: కనుక గురువు అనగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
1: సో గురు ఇస్ బాన్ హూ షుడ్ నాట్ బి లైకెన్ టు ఎ పర్సన్ హూ టైడ్ డౌన్ బై దిస్ వరల్డ్లీ బాండ్స్.
0: భ్రాంతి రహిత గురువు భ్రాంతి సహిత గురువు అని రెండు గురువులు.
1: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు. వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఇస్ ఫ్రీ ఆఫ్.
0: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
1: నౌ ద ఫస్ట్ వన్ భ్రాంతి సహిత గురు, హీ హ్యాస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇల్యూజన్ అండ్ హీ కీప్స్ పెర్ఫార్మింగ్ ఇట్.
0: సాధన దేనికోసం చేస్తున్నాడు? ఏదో ఒక ఫల నిమిత్తమే చేస్తున్నాడు.
1: ఫర్ ఇన్స్టెన్స్, వై ఇస్ ది పెర్ఫార్మింగ్ సాధన? సో దట్ హీ మైట్ రీచ్ సమ్ బెనిఫిట్ ఆఫ్ ఇట్.
0: ఫలమును ఆశించినటువంటి వాడే సాధనలు కలుపుతాడు కానీ ఫలమును ఆశించినటువంటి వాడు సాధనలు చేయరు.
1: వన్ హూ ఆస్పైర్స్ ఫర్ ఎ ట్రూత్ పెర్ఫార్మ్ సాధన, వన్ హూ డస్ నాట్ ఆస్పైర్ దట్ విల్ నాట్ డు.
0: లోకములో సాధనలు చేస్తూ ఉండేటువంటి గురువులు గురువులు కాదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దోస్ గురు హూ డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ గురు,
0: వారిని సాధనా గురువులు అని చెప్పవచ్చు.
1: సచ్ పీపుల్ కెన్ అడ్జస్ట్ బి కాల్డ్ సాధనా.
0: వీరు భ్రాంతి గురువులు అని కూడా చెప్పవచ్చు.
1: దే కెన్ ఆల్సో బి కాల్డ్ భ్రాంతి గురు.
0: ఎట్టి భ్రాంతియు లేక బ్రహ్మతత్వంతోని ఆనందం అనుభవించేటువంటి గురువు ఒక్క దైవంతో మాత్రమే.
1: దెర్ ఇస్ దిస్ గాడ్ హూ యువర్ ట్రూ గురు హూ నాట్ బౌండ్ డౌన్ బై ఎనీ సచ్ డెల్యూజన్.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యత్వము మనకు కాపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ గోత్ పాత్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతే చెప్పారు.
1: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ యూ దిస్ శ్లోకం.
0: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర?
0: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆఫ్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యూయలిజం ట్యాక్ట్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం వేరేగా అవుతారు.
1: నౌ దీస్ ఆర్ ద వన్ హూ హ్యావ్ ఎ బాడీ హూ హ్యావ్ ఎ ఫామ్ అండ్ విచ్ ఆర్ ఇన్ టర్న్ స్పీకింగ్.
0: భక్తాదిష్ట నిరసనేర్చే నిమిత్తమై భక్తా పుష్ట ఫల నిశ్చిత నిమిత్తమై వీరు కొన్ని సమయములందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: in order to fulfill the wishes and desires of their devotees. From time to time, they have taken up different forms and names.
0: Sattvikamainatuvanti aaharam dharinchinappudu Mahavishnuga untunnadu.
1: Like, when you have this sattvic as food, he becomes Mahavishnu.
0: కొన్ని అదృష్టములు సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఫ్యూ థింగ్స్ హీ టేక్స్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: నౌ హీ హాస్ దిస్ రజోగుణ యాజ్ హిస్ చీఫ్ క్వాలిటీ.
0: కొన్నింటిని హఠమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపుడైన చూసి ఋతుడుగా ఉంటుంటాడు.
1: అండ్ ఇన్ యట్ అదర్ టైమ్ హీ హాస్ దిస్ తమోగుణ అండ్ హీ
0: ఐతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సప్తి ప్రాబోధావదంతి, ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations?
0: Kalukane brahmane akaram,
1: that is brahma is akara,
0: vishnu is ukaram,
1: so vishnu is ukara,
0: mahesvara makaram,
1: and maheshwara is makara.
0: Ee aa oo um ee moodu chennetti omkarame vijayamaina akaram.
1: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Kalpa ekatma swaroopainatvanti yokka bhagavantudu moodu aakaramulu yendu cheri ee mumurtulaga velachi jagatnandu sakshitilayani chestutu ostundaru.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Kalpane itti divyattamaina sthitini lakshyamga unchukoni guru brahma గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు, కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ద గురు అస్ బ్రహ్మ, గురు అస్ విష్ణు, గురు అస్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురు ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం అంత బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ద రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: హ్యాండిల్ ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హస్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హీ రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనే సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ this truth was proclaimed that in these brahma sutras man has to find his goal.
0: Sutre maniganayavani aneka sutramulu yendu aneka manulu yendu okka sutramu chedinattuga aneka vidhamaitunte roopa namulu yendu okka daivatvamaitunte brahma tattvamu sutramuga nirupistu vachindi.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this brahma sutra has a special meaning.
0: Kaduka prati manavattvam kodanu okka mani vantidi.
1: Therefore, the entire humanity is like a precious mind.
0: ఈ మానవత్వం అనేటువంటి మణుల యందు బ్రహ్మమనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ పొజిషన్, ది సూత్రం.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్, నో ట్రేస్.
0: పూర్ణమిదం పూర్ణాపూర్ణ ఉదశ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతే విశిష్యతే. ఈ పూర్ణం ఏది? ఆ పూర్ణం దివ్యత్వమైనటువంటి పూర్ణం.
1: నౌ దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of
0: anything.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
1: Tomorrow it could diminish and day after it could increase again.
0: పెరిగి తరగనటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
1: But the paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
0: Paramu anaga raga sokalu lenipatti yokka sthiti.
1: So this state para is that which has no coming and no going.
0: అంతేకాదు ఏమీ లేనటువంటి స్థితిని పరము అని చెప్తూ వచ్చారు. అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ
1: ఇట్టి
0: పరత్వంతో కూడినటువంటి పూర్ణత్వము.
1: అండ్ దిస్ పర is that which is
0: full. ఈ పూర్ణత్వమునకు ఆది అంతము లేదు.
1: There is no beginning, there is no end for this పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: Now first పూర్ణిమ come to us four times during the year.
0: ఒకటి వైశాఖ పూర్ణిమ.
1: The first is called the Vaishakha Purnima.
0: రెండవది ఆషాఢ పూర్ణిమ.
1: Second is the ఆషాఢ పూర్ణిమ.
0: మూడవది శ్రావణ పూర్ణిమ.
1: Third is the శ్రావణ పూర్ణిమ.
0: నాలుగవది మాఘ పూర్ణిమ.
1: The fourth is the మాధవ పూర్ణిమ.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ
1: వచ్చారు.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి. మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చెట్టో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు.
1: It has been put down words in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrini yokka suryuni yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays.
0: Mana hrudayame vishalamaina aakasham.
1: And our heart is like the vast expanse of the sky.
0: Ee hrudayamani aakashamulo mana buddhulaneetunte yokka surya chandradalu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpanunnatunte yokka dattamaina meghalu kadustu untayi.
1: So in this sky again, you have these clouds in the form of your thoughts and the disillusion thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
1: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ది సన్ అండ్ ది మూన్ అట్ టైమ్స్.
0: అప్పుడే మనము కొన్ని విధమైనటువంటి అపమార్గంలో పడుతుంటాం.
1: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వి టెండ్ టు గో అస్ట్రే.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: బట్ వి షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: ఈ
0: మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైన యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: వన్స్ వి అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వి ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
1: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ విచ్ బైండ్స్ మ్యాన్.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ టర్మ్స్ సబ్జెక్షన్ to greet and sorrow in this world.
0: ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునవలనను అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: So if this ignorance has to be driven away, we should try to understand the significance of the akshara.
0: కనుక సర్వమునకును దైవమే ఆధారము అనేటువంటి ఒక సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should understand the truth that God it is the very basis of everything.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్లేషించి మనం అనేక విధమైనటువంటి ద్వాదలకు గురి అవుతున్నాము.
1: Today we have forgotten divinity, we go by the world. That's why greed and power come
0: out. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: That's why today you find a thing like love of God, fear of sin.
0: కనుక
1: you don't have any place for it.
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: When you have this love of God and fear of sin, you will become a true man.
0: ఈనాడు మానవత్వమే కోల్పోయినటువంటి యొక్క స్వస్వరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living toxic as it were, having forgotten our nature.
0: దయ దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయా ప్రేమలు లేని హృదయం హృదయం కాదు.
1: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆల్.
0: దయా ప్రేమలు లేనటువంటి మానవుడు మానవుడు కాదు.
1: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ఈ మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: సో టుడే ఇఫ్ మ్యాన్ వర్క్ ఇస్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: మానవుడు మానవుని మార్చలేడు, మాధవుడు మానవుని మార్చగలడని భగవతి చెప్పాడు.
1: Bhagavate was just now saying that man cannot change God, but God can change man.
0: అది సరైనటువంటిది కాదు.
1: It is not the truth state of affairs.
0: మానవునికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: As much as God is necessary for man, man is necessary for God.
0: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
1: Without man in the first place, there is no God.
0: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా నువ్వు మాధవుడిని ఆ రీతిగా సృష్టించగల.
1: జస్ట్ యాజ్ గాడ్ హ్యాస్ రేజ్డ్ మ్యాన్ టు క్రియేట్ గాడ్,
0: ఈనాటి అవతారంలన్నీ కూడా మానవుడి నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: లైక్ టుడేస్ అవతార్ హాస్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్.
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహ అవతారంగా రూపొందినాడు దైవం.
1: బికాస్ ద ఇంటెన్స్ డివోషన్ అండ్ డెడికేషన్ ఆఫ్ ప్రహ్లాద గాడ్ కేమ్ డౌన్ యాజ్ నరసింహ అవతారం.
0: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
1: గాడ్ ఇస్ నరసింహ అవతార స్టేజ్ ఫామ్ అండ్ షేప్ ప్రహ్లాద ఇస్ రెస్పాన్సిబుల్.
0: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
1: సో హియర్ యు హావ్ ఎ కేస్ ఆఫ్ మ్యాన్.
0: మానవుడు చేసేటువంటి యొక్క ప్రార్థనల చేతను, జానవ చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడా దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ ఓన్ ప్రేయర్, వన్ ఓన్ జప, వన్ ఓన్ ధ్యాన, మ్యాన్ ఇస్ ఎబుల్ టు క్రియేట్ గాడ్, బ్రింగ్ గాడ్ డౌన్. కనుకనే
0: మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనలో సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఇవి రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అన్యభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే ఉపాసరహ నీవారదు ఒక వర్తంతి అని వేదము నందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక నిలిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రటెండింగ్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఎఫల్జెంట్ గాడ్.
0: అజ్ఞానమే నసుకార భేదే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డిరైవ్ కంఫర్ట్.
0: సుఖం చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ సుఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: సుఖాలు లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టమైనటువంటి దాని మధ్యలో మన సుఖం కోసం ఇబ్బంది ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఒక్కటే లేకపోతే ఈ జీవితంలో విలువ వివరిస్తారు.
1: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు.
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సెడ్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టమైనటువంటి దాని మధ్యలో మన సుఖం కూడా ఇబ్బంది ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్ట్.

0: so forth. Man aspires for some positive things to serve as an antidote. Daivamu, manavuni, yokka divyatvanni kuttimpajese nimittamai, appudappudu konni kashtamulu, nashtamulu, dukkhamulu, vicharamulu andistu untadu. So in order to make man realize what he should seek, God subjects man at times to difficulties.
1: Ivanni ma manchi nimittamu anetundi yokka tattvanni manam anubhavinchali.
0: What we should feel is all these are for our own good.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
0: Understand the truth that whatever is done, whatever is said to you is for your own good.
1: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
0: This is equality of mind, purpose that you must have.
1: ఈ సమత్వాన్ని,
0: this equal minded,
1: ఈ సమగ్రతను,
0: this capability,
1: ఈ సమైక్యతను,
0: and this unity of purpose,
1: ఈ పరిరక్షణను,
0: and such observation
1: prasadinchi nimittamai paramatmudu konni baadallu andistuntadu.
0: In order that God might give you these, keep subject you to test and difficulty.
1: Anninti endukodanu shanthini vahinchi,
0: so through such moments
1: daivamuto edurkoni,
0: be steadfast, be
1: sahasamto sadinchi,
0: be courageous and be of sandhi
1: jivyatvani chalinchakunda,
0: without losing sight of the divinity as
1: pavitramulo praveshinchadani prayatninchali.
0: Try to set yourself on such a path.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
0: దిస్ ఇస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
1: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
0: ద ట్రూ గురు పూర్ణిమ కన్సిస్ట్స్ ఇన్ మ్యాన్ కాంటెంప్లేటింగ్ సచ్ థింగ్స్ ఆన్ ఎ డే లైక్ దిస్.
1: గురువు అనగా కేవలం మంత్రోపదేశం చేసినటువంటి వాడు మాత్రమే కాదు గురువు.
0: గురు ఇస్ నాట్ వన్ హూ మియర్లీ గివ్స్ యూ ఏ మంత్ర.
1: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
0: నౌ హీ కుడ్ బి వన్ హూ హస్ గివెన్ యు ఏ మంత్ర.
1: వీరంతా మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీరు.
0: ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ ద గైడ్ పోస్ట్. దే కెనాట్ బి కాల్డ్ గురు.
1: గురువు అనగా గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
0: బికాస్ ద గురు ఇస్ వన్ హూ ఇస్ అబౌట్ హిస్
1: గురు. పరహితుడైనటువంటి వాడు గురువు.
0: వన్ హూ హస్ నో ఫామ్.
1: హుకారం అనే అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూపు గురువు.
0: వన్ హూ హాస్ ద ఫామ్ ఆఫ్ దిస్ హుకార టు డిస్పెల్
1: గురువులు ఏదైతే కావాల్సినంత అజ్ఞానము నిందితమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ఏ రీతిగా వారు పరిహారం
0: చేయగలరు? గురు ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హౌ దెన్ కెన్ దే ఎండెవర్ టు డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అదర్స్?
1: కనుక సర్వ బాధలను కూడా, సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
0: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your goodness.
1: Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Aa daivatvamune manamu yadarthamaina guru ga vishnuvistamu. Idi sariyaina sarthaka margam.
0: So the true path consists in your looking upon your guru as Brahma, Vishnu and Maheshwara and knowing in full what this really stands for.
1: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
0: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్స్.
1: గుడ్డివారిని గుడ్డివారి చేరి ఇరువురు గుంటలో పడినట్టుగా ఇతరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమైతే అవుతుంది.
0: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ హ్యావ్ అ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యావ్ ఎ డిజైర్ యూ హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
1: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వర్తించగలడు.
0: When you have the means, you can also serve another people.
1: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు మరొక ఏమాత్రం ఉద్దేశించగలడు.
0: When he himself is not able to provide for himself, how can he take care of others?
1: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
0: సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాజ్ గురు హూ హావ్ దిస్
1: భ్రాంతి. గురువే నిజమైనటువంటి గురువు.
0: వన్ హూ డస్ నాట్ హావ్ దిస్ డిల్యూజన్ డిల్యూజన్
1: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
0: అండ్ వన్ హూ హావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హావ్ దిస్ బ్రహ్మాండ.
1: భ్రాంతి వదలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
0: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
1: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
0: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru.
1: Nayana, ee jagatante guru vidya jagat.
0: Kothai, this world is full of
1: illusions. Prasthamuni enta varaku nu jagatleku vachin tarvata asatyamuga rupamistunnavo ade vidangane jnanasthiti endu ee vidya jagatanta kuda sattva sattyamuga untuntadu.
0: Like whatever you experience in your sleeping state or dream state, the moment you are awake, all these go, they are not real. In the same manner, all that you experience in the world is not real.
1: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రుల లేవు కదా.
0: లైక్ యూ క్లోజ్ యువర్ ఐస్ యువర్ బిల్డింగ్ కాసెస్ యువర్ సీన్ కాసెస్ అండ్ మ్యాన్షన్స్
1: యూ ఓపెన్ యువర్ ఐస్ దే ఆర్ గాన్. జ్ఞానంలో ఉండినటువంటి సర్వ సౌఖ్యాలు కూడా జ్ఞానావస్థయందు ఏమాత్రమూ కానరావు కదా.
0: యూ ఓపెన్ యువర్ ఐస్ దే ఆర్ గాన్. ఇన్ ద సేమ్ మేనర్ వాట్ యు సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ వేకింగ్ స్టేట్ ఇన్ యువర్ జ్ఞాన స్టేట్ దెన్ డిసప్పియర్.
1: అదే అద్వైత దర్శనం. దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం. అద్వైత దర్శనం

0: జ్ఞానం. దట్ అద్వైత దర్శన ఇస్ జ్ఞానం. అది అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి. సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
1: కర్తవ్యం పరిత్యాగం చేయనక్కర్లేదు.
0: ఫర్ దిస్ యు డోంట్ హావ్ టు రినౌన్స్
1: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
1: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ.
1: అడవుల పాలు కానక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు గో
1: అడవుల పాలు భుజించనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు గో ఇన్ ఈచ్ హౌస్.
1: మనం కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి రూపుని దర్శించడానికి ప్రయత్నించాలి.
0: By fulfilling our duties, taking care of responsibilities, we can yet see God.
1: దేవుడు అనగది దేశమందు లేడు. దేవుడు అంత తన దేహమంది.
0: God is not to be found outside of you. He should be seen within you.
1: పాపమనగ వేరు పరదేశము లేదు. తాను చేయు తనుల తల్లి.
0: Likewise, sin is not external to you. It is in the deeds that you perform.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
0: సేమ్ మానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
1: దైవం తన ఎందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్వం అనేటువంటి పెరుగుతుంది.
0: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
1: మర్మం ఎరిగిన మరో నిమిషములు మనసే వారికి గురుడండి.
0: వన్స్ యువర్ గ్రాస్ దిస్ ట్రూత్ ఆఫ్ ద గాడ్ ఇన్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
1: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
1: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
0: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
1: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధమునకు మోక్షమునకు ఒక్క మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతు కాదు.
0: సో దిస్ మైండ్ విత్ ఇస్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బౌండింగ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
1: మనసును అధోగతి కావాలని దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
0: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యూ బికమ్ బౌండ్.
1: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన ముఖ్య స్థితిలో చేరిపోతున్నాం.
0: రైజ్ ద మైండ్ లెట్ ఇట్ గో అప్ దెన్ యూ బి
1: అధోగతి.
0: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హయ్యర్ లెవెల్?
1: మనం తెలుసుకొని బాకీ జీవితం నుండి మన జీవితం అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
0: వెన్ యూ హ్యావ్ టైట్ టు ద వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవే.
1: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: సో లాంగ్ యాజ్ యువర్ ఇన్ ది వరల్డ్ యు హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
0: సో ఈవెన్ యాజ్ యూ ఎంగేజ్ ఇన్ డిశ్చార్జింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ద బాడీ ఇస్ టైడ్ డౌన్ టు ది వరల్డ్ లైక్ దట్. But the same time, our thoughts should be centered on God.
1: ఇది కర్మ కౌశలము అన్నారు.
0: This is called కర్మ కౌశలం.
1: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనేటువంటి దీంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెందడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
2: The company of the evil and the wicked. Mara sadhu sadhamam Saknantra nitti varato manu sehani pechkova. Develop a friendship with the good, the noble and the virtuous.
3: Kuru Punya Mahoratram.
1: మనము రాత్రి పగలు కూడా పరోపకాత్మకమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
0: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డేయింగ్ అండ్ డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
3: మర నిత్యమనిత్యత.
1: మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: దెన్ వి షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
1: మొట్టమొదటి
3: సుజన సంసర్గం.
1: దుష్టులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
0: ఫస్ట్ వన్ ఇస్ లెట్ గో ఇన్స్టెంట్లీ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ అండ్
1: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ.
0: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ
1: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
0: ఇన్స్టెంట్లీ
1: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ వెయిట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
1: కారణం ఏమనగా దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
0: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
1: Virayi kudunu saragiga maripotadu.
0: Even the believer could become a non-believer.
1: Manchu adukudunu chettavariga maripotadu.
0: And the good could become the evil one.
1: Ee chettavariki sambandham anetundi chaala adhikara swaroopanni dharinchu chestundi.
0: The company of the wicked takes up a very distorted, detestable form.
1: ఈ దుర్భోగం చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
1: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసును.
4: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
1: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా కాలాగుగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
4: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్
1: రామ అంటే ప్రాణం.
4: ఇన్ రామ వాస్ హర్ వెరీ లైఫ్.
1: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద్ద ఉండేటువంటిది కాదు కైక.
4: కైక వాస్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
1: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యను నేర్పి
4: protecting him as her own life breath.
1: And nirantaram yedo ramunitone aadu kodatu undinatundi kaika.
4: And beating him all the other parts, he would take care and follow Rama.
1: Anta pranasamananga chusukuntunnati ee kaikaku mandara bodhana.
4: Now this kaika who loved Rama such so intensely got to hear a few words from mandara.
1: Ee durbodhana chetanu ee chittangudu chetanu కడపరిచి తన యొక్క హృదయము అమృతమయమైనటువంటి యొక్క హృదయము ప్రేమమయమైనటువంటి హృదయము విషముగా మారిపోయింది.
4: వన్స్ హీ హర్డ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ దిస్ ఈవిల్ అండ్ వికెట్ మందగా
1: ఇన్ ఎ ట్రై ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ నెక్టార్ అండ్ లవ్. రాముడు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివే అని చెప్పిన ఊపిచ్చేటువంటి కైక.
4: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, he would always think about it and
1: regard it. Chitriya Vanti Kudamu Satshat Satya Suru Palani, this is in case.
4: He would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: స్నేహంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friends, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటాను.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకనే ఈ దుర్బోధనల చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయము కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగం చేతని.
1: The reason being, this company of the
0: bad. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు,
1: కానీ
0: వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas.
0: Unnanu variki aneka kashtamulu, nashtamulu, badhalu sambandhistuntayi.
1: But even to such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: Peedaniki yedo prarabdhamani, yedo bhagavantuni yokka parikshalani, manamu moodanimmukalaga manam visistu pothuntam.
1: And in such moments we say, these are destiny, these are fate and these are what God has given to us.
0: Deeniki ivanni edu kaadu kaaranamu. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులే.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది థింగ్. ద రీజన్ ఇస్ యు ఆర్ ద బ్యాడ్ కంపెనీ దట్ యు హావ్ బీన్ కీపింగ్.
0: కనుక సాధనను చేయగోరేటువంటి ఒక ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హు ఆస్పైర్స్ టు డూ సాధన షుడ్ కీప్ దీస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి చేయటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలు విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing
0: person.
1: So such a person can never call himself a sadhaka. So the first thing, run away from the evil and the wicked.
0: అంతస్తుని మన యొక్క సాధన శూన్యత్వం కాదే.
1: నా యో సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడు మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also try to look outside of us and try to discern that which is good and bad. Try to go for good words, good thoughts, good deeds.
0: So, అక్కడ హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: Like one who indulges in senseless activities, certainly we can seek the difference.
0: ఇలాంటి సత్యని సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మంత్రి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ టు దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్. కెన్ యూ అటైన్ డిగ్నిటీ అండ్ హ్యాపీనెస్?
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూస్ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వీ షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్సంగ్. సజ్జన యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే కష్టములు ఎందు కాని, సుఖములు ఎందు కాని, దూషణలు ఎందు కాని, భూషణలు ఎందు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూజ్ ఇస్ సజ్జన? హూజ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? One who does not pay to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with praise and name. One who remains steady forever. This is a sajjana.
0: Nirantaram kudu sadhu sanghamunu aashrayinchi vaaru sevalu chesetuvanti vaaruga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruthundalvar anekuntu vaaru tenu desamlo undetuvanti vaaru.
1: So there was one person, Tiruthundalvar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayandu devudu prathyakshamayi varamunu korukomannadu.
1: It so happened that one night in his dream God presented himself and gave him a boon, ask of anything.
0: Atanu daivatvanni koravadu, లేక దైవత్వంలో దీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు. కానీ ఆ విధంగా కోరలేస్తాను.
2: Now if he had wanted, he could have asked God himself or for the state where he could have merged with God. But he did not ask for either of these.
0: What did he ask for finally?

0: గురుస్వామి, నేను మీ శాసాను దాసుడు కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనుకుంటున్నాడు. That I may become a servant of your service, and that I may do service to your own service. But today, to call myself a servant, I am ashamed. Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself. Now either a Rama Bhakta or a Krishna Bhakta, Rama Krishna should say, oh child, you are my devotee.
0: అంతే కానీ రాముడి దగ్గర పోయి భక్తు అయ్యా నేను ఈ భక్తుని నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈనాడు
0: భక్తులమని చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన ఆడంబరంగా రూపొందుతుందాలే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానే
1: by merely doing bhajan
0: sevana cheyinta matramana bhaktulu kane
1: ra by performing seva it is not
0: because cheyinta matramana bhaktulu kane
1: ra by doing japa
0: dhyanamulo kutchinta matramana bhaktulu kaadu
1: or sitting in meditation he did not become a bhakta
0: chitta shuddhi karina pure bhaktuga untadu
1: when he has the purity of heart then he is a true bhakta
0: kashta sukhamu endukudu stiratvanni vahinchinatundi vaadu bhaktuga untadu
1: one who has this equanimity either in joy or sorrow he is a true bhakta
0: kashtamulo kundaka sukhamulo kundaka undetundi samatvanni garinchi undadu
1: does not display at the very mention of sorrow, does not get puffed up at the moment of
0: sorrow. Yes, Ashram Ochina, this Hindu, Yedu, Vidamaitu, say, Nāyukka Manchu Kosne Ochiyayane Kuntiyakka, Vishāla Bhāvā Nivanam Kalimundāli.
1: Difficulties might come his way, but he would look upon them as, oh yes, they are come for my own good.
0: This is Nijamayana Sitti Bhaktul Yoppa Lakshana.
1: This is a true idea or index to a
0: solution. Ilānti Bhaktulukum Manu Seva Chiyyāy.
1: But, Bhakta, should in turn be served by Allah.
0: You will need Vajra Sajjana Samusajjana.
1: So this is what is contained in the second dictum.
0: Kuru punya mahoratram. నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను
1: పాల్గొన్నావు.
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: థింక్ ఆల్వేస్ ఆఫ్ గుడ్.
0: చెత్త చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: If you even for a moment think of things which are wicked and evil, next moment you become
0: a brother. Nirantaram Duryodhana Dushasanadulu Pavitrainukunti Dharmamutrainukunti Pandavula Yokka Bhavamulo Suchintamu Cheyatam Chetane Vaari Vanshamani Chakramu Dvasamaipoyindi.
1: You would become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandavas.
0: Kanaka Durbhavamulaku దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం కూడా అవకాశం అందించారు.
1: దేర్ షుడ్ బి నో ప్లేస్ ఇన్ అవర్ హార్ట్ ఫర్ బ్యాడ్ అండ్ ఈవిల్ థాట్స్.
0: పరుల చింతన మనము చెడ్డను మనం ఎంత కోరుకుంటామో అంతకు పది రెట్లు చింతలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: నౌ ఈవెన్ ఐ థింక్ అబౌట్ ద అదర్ 10 టైమ్స్ కంపేర్డ్ టు దట్ యు విల్ గెట్ ఎఫెక్ట్.
0: కనుకనే చెడకుకున్నా చెడదవు అన్నారు. పరుల చెడ్డను మనం కోరగాలి.
1: దట్ వైస్ ప్రిన్సెస్ యు థింక్ about evil fathers.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణం ఏమిటి? పరుల చెడ్డను మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్స్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ద
0: ఫాదర్. పరుల చింతను చెడ్డగా మనం భావించరాదు.
1: సో ఆల్ ద థాట్స్ అబౌట్ అదర్స్ లెట్ దెం నాట్ బి ఈవిల్.
0: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు.
1: నో ప్లేస్ ఫర్ సచ్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇంకా మన నిత్యం అనిత్యతాం, ఏది నిత్యము ఏది సత్యము అనే దాన్ని మనం గుర్తించాలి.
1: దెన్ వి కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. వాట్ ఇస్ రియల్, వాట్ ఇస్ నాన్ రియల్?
0: దేహము పంచభౌతికం.
1: దిస్ బాడీ ఇస్ వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇట్ హ్యాస్ టు డీకంపోజ్ వన్ డే.
0: దేహి నిరామయుడు.
1: వేర్ హాస్ ద వన్ హూ ఇస్
0: సైడ్ గణితం పక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ద వన్ హూ ఇస్ సైడ్ హాస్ నో ఫామ్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ డీకే ఇస్
0: బియాండ్ ఆఫ్ దేహం అనిత్యము దేహి సత్యము.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: In this way, try to distinguish between that which is real and unreal.
0: ఈనాడు పూర్ణిమ. రేపటి దినం ఇంకా 15 దినంలో అమావాస్య వస్తుంది.
1: Today is పూర్ణిమ. In 15 days time.
0: ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి చంద్రోదయం కలుగుతుంది.
1: But today it is Amavasya, but tomorrow the moon suddenly will rise.
0: Purnima yancha astiramo Amavasya kudum antha astirame.
1: So just as Purnima is temporary,
0: so is Amavasya. Idu rendu kudum stiramulu kaadu.
1: Temporary. These two are not permanent.
0: Kaani rendittini anubhavinchetundi nenu stiramo.
1: But the one who is experiencing these two, that is I, that is permanent.
0: అందువల్ల మొట్టమొదట దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి యొక్క దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫార్మ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైజ్ బట్ హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్.
0: కనుకని ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డివినిటీ దాట్ ఇట్ ఈస్ పర్మనెంట్ విత్ రిమైన్స్. ఇట్ ఇస్ నాట్ హిమ్. లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్,
0: ఇది నా తల.
1: దిస్ ఇస్ మై హెడ్,
0: ఇది నా కడుపు.
1: మై స్టమక్,
0: ఇది నా కాళ్ళు.
1: మై లెగ్, నేనెవరు? బట్ హూ ఆమ్ ఐ?
0: ఈ విధంగా విచారం చేస్తుంటే నేనెవరు, నేనెవరు, నేనెవరు, ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
0: నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు, నేనెవరు?
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పట్టే కదా. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా ఇంటి అనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మన బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్స్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉండినట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
0: స్టేట్. కానీ నా బాడీని చూసి దేహం పరుపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది ఫ్లోర్.
0: నేను ఎక్కడికైనా సంచారం చేసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హ్యావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ? నా
0: అక్కడ నీవెవరు?
1: హూ ఆర్ యూ? దే
0: దేహంతో సంబంధం లేదు.
1: యూ హ్యావ్ నో లింక్ విత్ ద బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాస్ ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: So if you start inquiring that, you come to understand that you are beyond the body. You transcend all these limitations. Therefore, one who wants to understand his own nature should take care of these four
0: injunctions.
1: Follow them individually.
0: Yes, yes. Sujjana samsargam.
1: The most important of these is
0: Sujjana samsargam vadalapettaru. దుర్భావములు మనలో నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
0: ఈ దుర్భావములు, దుర్జన సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: దీస్ ఈవిల్ థాట్స్ దే ఆర్ ఇన్ యు. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యు.
0: ఇంకా మాధవత్వం ఏ రీతిగా నీవు?
1: వెన్ యు ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కెన్ యూ టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
0: కనుక మొట్టమొదట నీవు మానవుడుగా మారు.
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు హ్యూమన్.
0: మానవత్వాన్ని పెంచుకో.
1: ట్రై టు ఫర్దర్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
0: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
1: దెన్ ఇన్ ఎ నేచురల్ వే డివినిటీ ఇస్ యువర్.
0: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ బికమ్ గాడ్.
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని చిరుతా వహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సెస్.
0: సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: రోజు సాధక ఇంజంక్షన్ నిస్సాధ కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ ద వికెట్. రమవేకం విభజ
0: సత్యన సమావనం.
1: ద సెకండ్ సీక్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ యూనివర్సిటీ.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
0: స్మర నిత్య మనిశ్చిత.
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ రియల్ కాంగ్రీగల్.
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఈ మహావాక్యముల యొక్క సారము.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే, మనం అనుసరించినప్పుడే, ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of these four Mahavakya and experience the essence contained in them, can we say that we have secured divinity for us.
0: Kanaka, prakriti is vital.
1: Therefore, this world, this creation is duality.
0: Purushude advaitam.
1: The Purusha is advaitam.
0: ఇలాంటి అద్వైతత్వమైనటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
1: సో వీ హావ్ టు గో టు దిస్ పురుషత్వ విచ్ ఇస్ అద్వైత అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దివ్యత్వ.
0: దైవత్వం దైవత్వం దైవత్వం,
1: దట్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ యు మీన్ బై
0: దైవం అనేది డివినిటీ. దివము అనేటువంటి పదం.
1: నౌ దిస్ దైవ మీన్స్ దివ, ఇట్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద వర్డ్ దివ.
0: దైవము కాదు దివము,
1: ఇట్ ఈస్ నాట్ దైవ బట్ దైవము.
0: దివము అనగా దినము అనే అర్థం.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anaga ratrim pagalu ani.
1: This dinamu they mean day and night.
0: Anaga daivam anaga enti ratrim pagalu kani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
0: Kala kalamulu atheetamainatuvadu vaadu daivamu.
1: One who transcends the limitations of time and earth.
0: Kalukane kalayana maha kala kalayana maha kala prayana maha kala atheetayana maha kala swarupayana maha kala nimitayana maha ani kalamulu inta pradhanamainatuvadu pramanam ichchadu.
1: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time, one who transcends
0: kala kala prapannanam kala chinna karishyate, kalamulu bringeetunti vaadu daivam.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalam ketam ringamati vaitichu vaadu manavu.
1: Whereas man is one who has been swallowed by time.
0: Kalam kala kalamuku atheetamainatuvadu oka daivatvanni aashrayinchinappude మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: సో ఇఫ్ యూ సీక్ షెల్టర్ ఇన్ గాడ్, యూ కాన్సెన్స్ ఫైండ్ గాడ్, యూ కెన్ ఆల్సో గో ది వే ఇన్ విచ్ యూ హావ్.
0: కనుకనే దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బారం పట్టరా అన్నాడు.
1: దట్ వైస్ బీన్ సెడ్ ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ గాడ్ ఆఫ్ డెత్,
0: సీక్ ద సీట్ ఆఫ్ కోదండ. దైవాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ దయ్యమును ప్రవేశించదు.
1: సో వన్ హూ సీక్ గాడ్ షెల్టర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: దైవాన్ని గురువుగా భావించి దైవాన్నే గురువుగా మనం విశ్వసించి దైవాన్ని ప్రస్తావించి దైవ మార్గాన్ని అనుసరించడమే మానవత్వం యొక్క దివ్యత్వం యొక్క పవిత్రత.
1: లెట్ గాడ్ బి యువర్ గురు, సీక్ గాడ్ యాజ్ యువర్ గురు అండ్ లివ్ యువర్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజంక్షన్ లేడ్ డౌన్ బై గాడ్. దిస్ ఇస్ యువర్ సేక్రెడ్ నేచర్, దిస్ ఇస్ ద డివినిటీ దట్ యువర్ అల్టిమేట్లీ సీక్.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం చేసుకోవాలి.
1: వెనెవర్ వీ హావ్ టైం, థింక్ ఆఫ్ గాడ్, concentrate on God and sanctify your life.
0: దీని కంటే మించిన మార్గం ఒకటి లేదు.
1: There is no greater path, nobler path than this.
0: మార్గము,
1: this is the easiest way, ఆచ మార్గము, and this is the right all path.

యేసు. గగనమందున్న చుక్కలు రెక్కగొనవచ్చు, గగనమందున్న

0: వన్ మాస్టర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అండ్ విన్ ద విక్టరీస్ ఇన్ వేరియస్ కోర్ట్స్. వన్ మే బికమ్ ఏ గ్రేట్ హీరో అండ్ ఫైట్ విక్టోరియస్ వార్స్. వన్ మే బి బోర్న్ యాజ్ ఎన్ ఎంపరర్ అండ్ రూల్ ఎ గ్రేట్ ఎంపైర్. వన్ మే బి ఏబుల్ టు గివ్ ఇన్ చారిటీ gold, cows and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold astanga vidya. One may be able to reach the moon itself, but mastering the physical body and the sense organs and controlling them and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: ఫర్ ది బాడీ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింబ్స్.
1: ఇంద్రియములకు శరీరం పైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును వదలి ఇంద్రియములు, ఇంద్రియముల వదలి శరీరము ఉండుటకు వీలు కాదు.
0: దేర్ కెనాట్ బి ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ఫిజికల్ బాడీ.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: దేర్ ఈజ్ a mutual relationship and interdependence between these two.
1: Negative leka positive, positive leka negative, ye vidhanga undi nishpayojanamo ade vidhamgane deham leka indriyamulu, indriyamu leka dehamu unduta nishpayojaname.
0: Just as negative without positive or positive without negative are functionless, so also it is impossible to have and useless also a physical body without sense organs and sense organs without the body.
1: Kanuka shariramunu sarena vidhamuga dinini poshinchukotamu prati vyaktikini kartavyam.
0: Therefore it is duty enjoined on every individual to take care of the body well.
1: Ikkada indriyamulu yokka tattvamu అత్యంత అద్భుతము.
0: ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ టు సీ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దైవత్వం అనేది మహాచిత్ర విచిత్రమైనప్పటికీ ఇంద్రియముల యొక్క తత్వం కూడాను ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియుల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ that divinity is rather strange, unique and difficult to describe. But when you see the sense organs, they look stranger and more unique compared even to God himself.
1: Chitrambulu trailokya vichitrambulu bhavalatala vittambulu sanmitrambulu buddha jana vana pautrambulu indriyamulu yokka charitrambulu.
0: The history of sense organs is rather strange, difficult to describe, very extremely unpredictable and very unique.
1: ఈ ఇంద్రియములు దేహము కంటే అతి సూక్ష్మమైనటువంటివి.
0: Sense organs are extremely subtle compared to the body.
1: శరీరమునందు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఉండినప్పటికీ, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకుని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటాయి.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖదుఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సెస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయమునకు సాధ్యం కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ది ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈస్ మాత్రాహ.
1: ఇది నీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం చావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: What is the organ which allows it to go into the stomach?
1: అది ఏ నాలుక.
0: That is tongue.
1: ఈ నాలుక పదార్థం యొక్క మంచి చెడ్డలను కొలత వేసి ప్రమాణపూర్వకంగా జగత్తుకు అందిస్తున్నది.
0: The tongue has the capacity to decide the taste of a particular object and allow it to go into the tummy.
1: ఈ చిత్రము విచిత్రంగా ఉన్నది, వికారముగా ఉన్నది అని చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికున్నది?
0: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
1: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
0: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
1: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
0: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడాను నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
1: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
0: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్.
1: కఠోపనిషత్తునందు శరీరం అనే రథములకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఫర్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ దిస్?
1: అశ్వము అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
0: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ and continuously go on moving.
1: అందరికి కూడాను తెలిసిన విషయమే. గుర్రము నిద్రించుచుండిన, మేల్కొనుచుండిన, పరిగెత్తుచుండిన, నిలిచి ఉండిన, నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ విత్ స్లీపింగ్, స్టాండింగ్, మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
1: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్ ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
1: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
0: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వము.
1: అదే విధంగానే మనం వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
0: వీఆర్ సీయింగ్ లెట్ అస్ జస్ట్ సే పీపుల్ ట్రీ.
1: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
0: Even when there is no breeze entirely, the leaves will be moving in such a tree.
1: కనుగనే దానికి కూడాను అశ్వత్థ వృక్షము అని పేరు పెట్టారు.
0: That is the reason that tree is called అశ్వత్థ వృక్షము.
1: ప్రాచీన రాజులందరూ కూడాను అశ్వమేధ యాగం అనేటువంటి దాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి యాగం కల్పేటువంటి వారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ది కింగ్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఎ యాగ కాల్డ్ అశ్వమేధ యాగ.
1: అశ్వమేధ, దీని రెండు పదముల యొక్క అంతరాత్మను గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టు అశ్వ అండ్ మేధ, యు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: మేధ అనగా బుద్ధి.
0: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
1: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి.
0: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
1: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
0: A horse is a symbol of unsteady mind, moving mind.
1: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
0: It is said that in Ashwamedha Yaga, the one who can hold this Ashwa or horse and control it, he is considered to be a great hero.
1: కశ్చ ధీరః అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అడగ దొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
0: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ ఈజ్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
1: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థంగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితోనే యుద్ధము చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధయాగా ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ దే హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్ ఈజ్ ఎ హీరో.
1: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరాత్మ బాహ్యార్థము యొక్క సమన్వయమే నిజమైనటువంటి యథార్థము.
0: ది ట్రూ మీనింగ్ లైస్ ఇన్ హార్మనైజింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ అండ్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ.
1: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి.
0: టుడే దేర్ ఫోర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫార్ ఎవ్రీవన్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు ధీరుడవుతావు.
0: Then only you become a hero.
1: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనటువంటి యొక్క నిశక్తుడు ఇవన్నింటినీ వ్యర్థము గావించినటువంటి వాడే.
0: The person who is weak and who cannot control the mind and the sense organs, whatever type of sadhanas he undertakes, whatever type of yagna he does, it is really useless.
1: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్ర అనేటువంటి దానికి.
0: దేర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్,
1: అనగా పరిమితమైనటువంటి నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
0: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
0: God has prescribed certain limits for each sense organ.
1: కన్ను చూడగలదే గాని వినలేదు.
0: I can only see, but it cannot hear.
1: నోరు మాట్లాడగలదే కానీ చూడలేదు.
0: Mouth can talk, but cannot see.
1: ఇట్లా ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విధమైనటువంటి నిర్ణీతమైనటువంటి యొక్క నిబంధనను సలిపాడు.
0: God has prescribed certain specific functions for each of the sense organs.
1: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారు అవుతారు.
0: ఓన్లీ దట్ పర్సన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజెస్ ది సెన్స్ ఆర్గన్.
1: ఎవరు ఈ నియమంను ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
0: హూఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
1: ఒక్కొక్క ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Everyone should try to use these sense organs according to the functions for which they are prescribed and meant.
1: ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
0: For the nose, a particular function is given.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసమును తీసుకొని ఆరోగ్యంను కాపాడుకోవటం.
0: It is meant for inhaling and exhaling and taking care of the health properly.
1: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధములు మాత్రమే స్వీకరించటము.
0: It also decide the fragrant smell or the dirty smell.
1: ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించటం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
0: Nose has been given for this kind of specific purpose.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీనితో పాటు నష్టం వేసుకోవటం ఈ ముక్కుతో.
0: Unfortunately, instead of using the nose only meant for the purpose of inhaling and exhaling,
1: దుర్గంధాన్ని పీల్చుకోవటము
0: is used for snuffing and
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
0: When one takes a snuff through the nose, he has violated the code.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వయలేటింగ్ ద కోడ్ లైట్ డౌన్ బై గాడ్ అండ్ ఆల్సో ఆన్ అకౌంట్ ఆఫ్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ హెల్త్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఈస్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ వేరియస్.
1: అదే విధముగానే విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
0: వెన్ వన్

0: ద టంగ్, ఇది కేవలము ఆహారమును స్వీకరించి,
1: ఇట్ ఈస్ మెంట్ ఫర్
0: ఆరోగ్యమును పోషించి,
1: టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్,
0: ఆనందమైన వార్తల చేత ఇతర మనసును ఉల్లాసపరచి,
1: అండ్ ఆల్సో ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ గివింగ్ జాయ్,
0: మధురమైనటువంటి సంభాషణ చేత సంతోషపరచి,
1: టాకింగ్ స్వీట్లీ అండ్ గివింగ్ జాయ్ టు అదర్స్,
0: తనలో ఉండినటువంటి యొక్క స్వభావములను రహస్యములను వెలువరించడానికి తగినటువంటి అవకాశాన్ని అందించి,
1: ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇన్నర్ థాట్స్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్,
0: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిదే ఈ జిహ్వ.
1: టంగ్ హాస్ బీన్ గివన్ టు ఎక్స్ప్రెస్ ద మోస్ట్ హిడెన్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు అదర్స్, సో దట్ అదర్స్ మే నో హూ హీ ఇస్.
0: ఈ రకమైనటువంటి యొక్క సర్మార్గమును అనుభవించి తత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనము దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: టంగ్ విచ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ప్రాపర్లీ ఫర్ సచ్ గుడ్ టాస్క్ హెస్ బీన్ మిస్యూజ్డ్ దీస్ డేస్.
0: మత్తు పదార్థములు స్వీకరించటము,
1: టేకింగ్ ఫార్ టేకింగ్
0: మాంసాన్ని భక్షించటము,
1: ఫార్ టేకింగ్
0: సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చటము,
1: స్మోకింగ్ సిగరెట్స్ అండ్ బీడీస్,
0: పరదూషణ చేయటము,
1: క్రిటిసైజింగ్ అదర్స్,
0: పరనిందలు సలపటము,
1: కామెంటింగ్ అడ్వర్స్లీ ఆన్ అదర్స్,
0: కఠినమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
1: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
0: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము,
1: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రరీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్,
0: నిర్ణయాన్ని ధిక్కరించటము,
1: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్,
0: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
0: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
1: మ్యాన్ కెన్ రీచ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్ బై యూజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ.
0: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
1: జస్ట్ బికాస్ హీస్ హావింగ్ సెన్స్ ఆర్గన్స్ హీ కెనాట్ గో ఆన్ మిస్యూజింగ్ దెమ్.
0: ఇవి అశ్వములు,
1: దిస్ ఆర్ ఆల్.
0: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథమును నడపడానికి తగినటువంటి ఉపాయమును తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
1: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్, యు షుడ్ హావ్ ది ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్, సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
0: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
1: యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
0: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకల బండిని ముందు పెడుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్, యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్.
0: దీనివల్ల అనేక విధమైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
0: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములు అనేక రకములైనటువంటి ఒక సత్కారం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రమును కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
1: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
0: Manalo indriyamulanu kramakramina balaparchukuntu antarmukhamga danini anagadokkadaniki taginatvanti krishi cheyatam ledu.
1: While developing these sense organs, we are not making effort to introvert them.
0: Gurramulaku taginatvanti pani ivvaka దానిని అమితంగా మేతబెట్టి బలపెట్టడం చేత అది కూడాను కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
1: వితౌట్ గివింగ్ సఫిషియంట్ అండ్ ప్రాపర్ వర్క్ టు ద హార్సెస్, ఇఫ్ యు గో ఆన్ ఫీడింగ్ దెమ్, దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాబ్లమ్ టు యు.
0: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
1: వీఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ వర్క్ టు ది హార్సెస్.
0: ఇష్టానుసారంగా కూడాను దానా పెట్టి దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
1: వీఆర్ ఫీడింగ్ దీస్ హార్సెస్ with unwanted extra stuff and making it very
0: kanukone ee gurramulu madamekki,
1: that is the reason why they are becoming
0: pedavargam patti,
1: they are going in
0: yajamanunne pramadamulo munchutu undali,
1: and they are putting the master himself into difficult situations.
0: Kanuka mana indriyamulanu భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారం

0: దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
1: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది డిక్టేట్స్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
1: ఇఫ్ యూ డూ నాట్ యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: ప్రపంచంలో అనేక మందికి తెలుసును,
1: మెనీ పీపుల్ నో దిస్,
0: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాగ్గా ఉంటుంటారు.
1: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్ ద ఫ్యామిలీ మే బి ఫేసింగ్ మెనీ.
0: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ టూ వైఫ్స్ వెల్ వన్ కెనాట్ డిస్క్రైబ్ అట్ ఆల్.
0: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు.
1: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్.
0: కనుకనే ఇక్కడ అనేక రకములైన యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క దువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైఫ్స్ కింగ్ ఉత్తాన పాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హింసెల్ఫ్ టు ది ఫారెస్ట్.
0: దశరథునకు ముగ్గురు భార్యలు.
1: దశరథ హ్యాడ్ త్రీ వైఫ్స్.
0: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమర్థంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యం కాకపోవటం చేత, భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైఫ్స్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ హ్యాపీ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ హీ హాడ్ టు సెండ్ హిజ్ ఓన్ డియర్ సన్ రామా టు ఫారెస్ట్.
0: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే పది మంది భార్యలు ఉండేటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచించేయండి.
1: ఇఫ్ టూ ఆర్ వన్ వైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ వన్. ఇఫ్ వన్ హ్యాస్ 10 వైఫ్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ వన్ వుడ్ ఫేస్.
0: ఈ మనస్సు అనేటువంటి మహాపురుషులకు 10 మంది భార్యలు.
1: ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ మైండ్ దేర్ ఆర్ 10 వైఫ్స్.
0: అవే దశేంద్రియములు.
1: And those are the 10 sense organs.
0: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దానిని ఆశిస్తుంటారు.
1: One sense organ goes on desiring one object.
0: ఒక ఇంద్రియము నేను మసాల వాసన వస్తుంది, అది మసాల దోశ కావాలంటుంది ముక్కు.
1: One sense organ demands, I would like to have masala dosa. There is a very
0: నేను సుస్వరాన్ని వినాలి, మంచి రేడియో పెట్టమని ఒక చెవులు అంటున్నాయి.
1: The ear commands that it would like to listen melodious music, asks him to keep రేడియో ఆన్.
0: నేనేదో కొత్తగా వచ్చిందట సినిమా, ఆ దానిని చూడాలని కనులు ఆశిస్తున్నాయి.
1: ది ఐస్ డిజైర్ టు గో ఫర్ ఎ న్యూ సినిమా విచ్ ఇస్.
0: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దాన్ని ఆశిస్తూ పోతున్నాయి.
1: ఇన్ దిస్ ఫ్యాషన్ ఈచ్ సెన్స్ ఆర్గన్ గోస్.
0: అన్ని ఒకే పర్యాయం ఒక్కొక్క ఇంద్రియం ఆశించినప్పుడు ఈ యజమానుడు దాని ఆశను ఏ రీతిగా తీర్చగలడు?
1: హౌ కెన్ దిస్ మాస్టర్ సాటిస్ఫై సో మెనీ డిమాండ్స్ ప్లేస్డ్ బై దీస్ సెన్స్ ఆర్గన్స్?
0: ఈ విధంగా ఆ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనలు తీర్చలేక మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటారు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈస్ కాన్స్టెంట్లీ అండర్.
0: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
1: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
0: శాంతి? అత్యంత దూరంగా ఉంటుంది.
1: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
0: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
1: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి హ్యాపీ అండ్ హీస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో.
0: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడాను ఒక మార్గం ఉంటున్నది.
1: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: మనిషిద్దరు రెండింటిని సమర్థంగా భావించి ఆనందంగా కాలము గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
0: ఇది ఏ విధంగా అంటే
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: తుకారాం ఉండేటువంటి వాడు.
1: There was Tukaram.
0: అతను పరమ భక్తుడు.
1: He was a great devotee.
0: కానీ అతను గృహస్థుడు.
1: He was a family man.
0: అతని భార్య మహాగయ్యాళి.
1: హిజ్ వైఫ్ వాజ్ రాదర్ ట్రబుల్సమ్ లేడీ.
0: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకుని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు.
1: హీ వాజ్ ఆల్వేస్ మేకింగ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు కీప్ హర్ హ్యాపీ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: మాటకు మాట ఏటుకు ఏటుకు జరిగినప్పుడే అది ఒక పెద్ద ప్రమాదంగా రూపొందుతుంది.
1: వెన్ యూ రిటర్న్ వర్డ్ ఫర్ వర్డ్ అండ్ టిట్ ఫర్ టాట్ ఇట్ లెండ్స్
0: అన్నింటినీ సమర్థించుకుని సమర్థించుకుని శాంతంగా కాలం గడిపేటువంటి వాడు ఈ యొక్క తుకారాం.
1: హీ యూస్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ఏ విధంగా అంటే అతనికి ఒక అర్ధెకరా భూమి ఉండేటువంటిది.
1: హీ హ్యాడ్ హాఫ్ ఎన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్.
0: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
1: ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ హీ యూస్ టు
0: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
1: ఎన్కరేజ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
0: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
1: హీ సక్సీడెడ్ ఇన్ దట్.
0: తుకారాం యొక్క బలహీనత అందరూ గుర్తించినటువంటి వారు కనుక అది పూర్తి పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి అటు పోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఇటు పోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం. ఈ విధంగా బాటసారులకు అది ఆహారంగా ఇక్కడ నిర్ణయింపబడింది.
1: As all the people in the village and neighborhood knew what type of nature Tukaram had, every walker by would pick up one sugar cane and eat it up.
0: కడపటికి ఏదో ఉన్న దానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
1: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
0: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
1: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్
0: ఇంటికి వస్తున్నాడు బండిలో.
1: He was bringing it in a car.
0: దారిలో అడ్డమొచ్చినటువంటి పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరూ అడుగుతూ వచ్చారు.
1: And on the way, so many kids used to go and ask grandpa if they have a sugar cane piece.
0: స్వభావము.
1: His nature was very generous nature.
0: అటువంటి త్యాగభావం కలిగటం చేత అడిగిన వారికందరికీ ఇస్తూ వచ్చాడు.
1: As he had a generous nature, he began giving one piece of
0: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
1: By the time he reached home, only one piece of sugar cane was left.
0: బండి వచ్చింది, చూచింది భార్య.
1: Wife saw the cart.
0: ఏమిటిది, ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా? సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు?
1: వాట్ ఈస్ దిస్? యు ఆర్ బ్రింగింగ్ ఓన్లీ వన్.
0: ఆరు బిడ్డలను పోషించలేనటువంటి యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
1: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
0: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే సవిషయం ఏమైపోతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, హౌ కెన్ ద ఫ్యామిలీ బి క్యారీడ్ ఆన్?
0: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకును తీసుకుని కొట్టింది భర్తను.
1: షీ యూజ్ ఆల్ దిస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అగెన్స్ట్ తుకారాం, టుక్ హోల్డ్ ఆఫ్ ద షుగర్ కేన్ స్పీన్ అండ్ బెట్ తుకారాం విత్ ఇట్.
0: ఆ చెరకు రెండు ముక్కలై క్రింద పడి ఒక ముక్క ఆ భార్య చేతిలో నిలిచింది.
1: దట్ షుగర్ కేన్ పీస్ వాజ్ బ్రోకన్ ఇన్ టూ పీసెస్, వన్ ఫెల్ డౌన్, ది అదర్ పీస్ వాజ్ ఇన్ ది.
0: తుకారావు చాలా ఆనందించాడు.
1: తుకారావు వాజ్ సో హ్యాపీ విత్ ఇట్.
0: బండిలో నుంచి నేను వచ్చేంత వరకు కూడా నేను చాలా సమస్యలతో వచ్చాను, ఈనాడు నా సమస్య తీరింది అని.
1: While coming with the cart, I had number of problems in my mind. And today, all the problems are solved.
0: ఏమిటి నా సమస్య అంటే, ఒక చెరుకు తీసుకుపోతున్నాను, ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
1: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
0: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
1: You have solved my problem.
0: ఏమిటంటే, కింద పడిపోయిన రెండు తుండు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
1: The piece that was left in the hand of wife was her wife, and two pieces which fell down are meant for two children. My problem is solved.
0: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరచినప్పటికీ సమన్వయము గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటుంది.
1: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
0: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
1: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
0: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కర్లేదు.
1: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
0: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియమును స్వాధీనపరచుకోవచ్చును.
1: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
0: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైనటువంటి సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
1: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
0: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
1: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
0: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం. మహాసాధ్యమణి
1: వైఫ్ ఆఫ్ కబీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఒబీడియంట్.
0: భర్త అభిష్టమే తన అభిష్టము.
1: షీ ఆల్వేస్
0: తనది ప్రత్యేకమైనటువంటి ఒక వాంచ లేదు.
1: షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హర్ ఓన్ డిజైర్ అట్ ఆల్.
0: ఏ ఆజ్ఞను నియమించినా దానిని శిరసావహించి ఆచరించేటువంటిది.
1: హీ వుడ్ ఇంప్లిసిట్లీ ఒబే వాట్ ఎవర్ కబీర్ వాంటెడ్ హర్ టు డు.
0: ఒకనాడు కబీరు నేస్తూ ఉన్నాడు, రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తూ.
1: కబీర్ వాజ్ వీవింగ్ ఎ క్లాత్ ఆన్ ఎ పర్టికులర్ డే రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ్ రామ్ రామ్.
0: పట్ట పగలు 12 గంటలు.
1: ఇట్ వాజ్ 12 o'clock ఇన్ ది డే.
0: ఏమే లోపలున్నావా అని పిలిచాడు.
1: తుకారాం కాల్డ్ హిజ్ వైఫ్. వెల్ ఆర్ యూ అవైలబుల్ ఇన్ ద హౌస్.
0: పరిగెత్తి వచ్చింది పాపం.
1: షీ కేమ్ రన్నింగ్.
0: ఇక్కడ నూలు పోగు తెగింది, దీపం నటించుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ దట్ హీ ఆర్ ది వన్ థ్రెడ్ ఈస్ బ్రోకన్, లైట్ ఎ ల్యాంప్ అండ్ గెట్ ఇట్. హీ సెడ్
0: వెళ్ళింది, దీపం అంటించుకుని వచ్చింది.
1: షీ లిట్ ద ల్యాంప్ అండ్ బ్రాట్ ఇట్.
0: దగ్గర తెచ్చే ఇంక వద్దు అక్కడ తీసుకుని పో అన్నాడు.
1: When she brought the lamp nearer, he said, no, there is no need, take it back. She took it back.
0: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు.
1: ఏమిటి
0: పట్ట పగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవడం చెప్పటమా, ఏం పని లేదా నాకు అని భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఇట్ వాజ్ అ డే, దేర్ వాజ్ నో నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇట్, షీ డిడ్ నాట్ ఆన్సర్ బ్యాక్ కబీర్ అట్ ఆల్. షీ ఇంప్లిసిట్లీ ఒబేడ్ హిమ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క భర్తకు సహకారంగా ఉండేటువంటి భార్య వల్ల తాను భగవద్భక్తిని కూడా పెంచుకుంటూ భగవంతునికి మంచి థ్యాంక్స్ చెప్పాడు పాపం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ నైస్ అండ్ ఒబీడియంట్ వైఫ్ తుకారాం కబీర్ డెవలప్డ్ డివోషన్ అండ్ ఆల్సో వాస్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్.
0: ఒకవైపున తుకారాం విరుద్ధమైనటువంటి భార్యతో పవిత్రమైన మార్గాన్ని అందుకున్నాడు.
1: ఆన్ ద వన్ సైడ్ తుకారాం విత్ ఎ హాస్టైల్ వైఫ్
0: భార్యతో పవిత్రమైనటువంటి స్థితిని పొందాడు.
1: కబీర్ విత్ సేక్రెడ్ డివోటెడ్ వైఫ్ హీ ఆల్సో రీచ్ ది హైట్స్.
0: కనుక మన వాతావరణం దీనికి ఏమాత్రం కూడా అడ్డు రాదు. మనలో ఉండేటువంటి భావచిత్తము పరిశుద్ధంగా ఉండాలి.
1: దేర్ ఫార్ ద ఎన్వైరన్మెంట్ కెనాట్ బికమ్ ఎన్ అబ్స్టకల్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఆర్ నెసెసరీ.
0: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రము మనం పాటించరాదు.
1: Do not criticize the external environment as an obstacle at all.
0: నీ యొక్క భావచిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
1: మేక్ యువర్ ఓన్ ఫీలింగ్ సీక్రెట్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టైన్.
1: యు నో ఐన్స్టైన్,
0: ఇతను మహావిజ్ఞాని.
1: హీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
1: హీ హ్యాడ్ ఎ వెరీ స్టూపిడ్ వైఫ్.
0: ఆమె విద్యావంతురాలు కాదు.
1: షీ వాజ్ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ లేడీ.
0: కాకుండా పోయినంత మాత్రం ఏమి బాధలేదు, కానీ మొరట మనిషి.
1: నాట్ నెసెసరీ టు బి ఎడ్యుకేటెడ్ బట్ షీ వాజ్ రాదర్ క్రూడ్ టైప్.
0: ఈ యొక్క ఐన్స్టీన్ నిరంతరము ఏదో ఒక యోచనలో మునిగి ఉండేటువంటి వాడు.
1: ఐన్స్టీన్ వాజ్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ సమ్
0: విచారణ విచారణ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్. దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
1: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
0: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
1: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిజ్ లంచ్.
0: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ వుడ్ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
0: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
1: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
0: సకాలానికి ఇంటికి రాడు, సకాలము భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
1: హర్ కంప్లైంట్ వాస్ దట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
0: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
1: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్
0: డే. ప్లేట్ అంతా ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
1: షీ సర్వ్డ్ ఆల్ ది డిషెస్ ఇన్ ఎ ప్లేట్.
0: టేబుల్ దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాపం అనేక పర్యాయములు.
1: షీ సాట్ నియర్ ద టేబుల్ అండ్ రిక్వెస్టెడ్ హర్ హస్బెండ్ టు జాయిన్ ఫర్ లంచ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: కానీ అతను వినిపించుకోలేదు.
1: హీ వాజ్ నాట్ కేరింగ్ ఫర్ హర్.
0: టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటుంది.
1: She had a water jug on the table.
0: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్. అతను తలపై నీళ్లు పోసింది.
1: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
0: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది ఈనాడు కుంభవర్షం కూర్చుంది నా తలపై అన్నాడు.
1: Einstein, without becoming angry, with a smile, he said, "Every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head."
0: Anaga enta samanmayam gaavinchukunnadu chu.
1: You can imagine.
0: Aa bharya aa jagguto neeru talapaina boosthe jaggunu teesey kotteetunte vaaru ee kaalam purushudu. Kaani daniki thana poonukoledu.
1: What a nice person, how he could easily harmonize and keep himself happy. Today
0: adiye indriya nigraham.
1: That is control of self.
0: Idi oka tapasuga bhavinchukuntu vacharu. పూర్వీకులు.
1: ది ఏన్షియంట్ వన్స్ కన్సిడర్ సెన్స్ కంట్రోల్ యాజ్ ఎ పెనన్స్.
0: థామస్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్.
0: థామస్ అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం చెలుపుతూ ఉండేటువంటి వాడు.
1: హి యూస్డ్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
0: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతున్నాడు.
1: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్
0: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
1: దేర్ వాజ్ ఎ లెవెల్ క్రాసింగ్ ఆన్ ద వే.
0: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రం నడవకపోలేదు.
1: ది హార్స్ వాజ్ రన్నింగ్ ఆల్ రైట్.
0: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
1: ది హార్స్ డ్రైవర్ began beating the horse the moment the horse approached nearer.
0: మతప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక, అయ్యా, చక్కగా నడుస్తున్నటువంటి గుర్రమును ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాణ్ణి.
1: యాజ్ హీ వాస్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ taught by Jesus, he asked the driver, "Why are you beating this horse when it is going all right?"
0: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్, ఈ లెవెల్ క్రాస్ ప్రక్కలోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
1: He began answering the preacher, "Well, sir, near the railway crossing there are
0: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి ఇది భయపడుతుండాలి.
1: The moment the horse sees these white stones, it is getting frightened.
0: ఆ భయం కంటి ఎక్కువ భయం నా యొక్క కొరడ దెబ్బలకి పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తన ప్రవేశిస్తుంది.
1: In order that I frighten the horse by beating it more fervently,
0: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు.
1: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
0: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, ఆ మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నానన్నాడు.
1: దిస్ చామర్స్ బిగాన్ థింకింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ హౌ టు కంట్రోల్ ద మైండ్ అండ్ చేంజ్.
0: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరల్చి పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
1: ఇఫ్ యు వాంట్ టు డైవర్ట్ సెన్స్ ఆర్గన్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్, గివ్ ఇట్ ప్రాపర్ పనిష్మెంట్ ఆర్ ట్రైనింగ్.
0: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
1: ఇట్ గోస్ ఇన్ రాదర్ రాంగ్ వేస్.
0: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైన దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదిలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ఇట్ ఆన్ ద రైట్ పాత్, యూ హావ్ టు పుట్ ఇట్ అండర్ ప్రెషర్ అండ్
0: దొంగ పశువే ఉంటుండదు అనుకోండి.
1: There is a particular thief.
0: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటుంది.
1: And one animal which is
0: అంతకంటే మంచి గడ్డిని మనము పచ్చగడ్డిని మన ఇంటిలో వేస్తే ఆ పంటకే పోదది, అది ఇంటి దగ్గరనే ఉండి వేస్తుంది.
1: In order to control an animal from going grazing to the wrong fields,
0: తాను ఆశించిన దానికంటే ఉత్తమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆశను నిరాశగా చేసుకుని ఉత్తమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. మనసును కూడాను ఇంద్రియములు కూడాను పశువులు అని చెప్తూ వచ్చారు.
1: ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎనిమల్స్.
0: ఎందుకోసం పశువు అని చెప్పారు?
1: వై ఈజ్ ఇట్ కాల్డ్ ఎన్ ఎనిమల్?
0: పశ్చితీతి పశువు అని దీనికి అంతరార్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ ఆల్వేస్ గోస్
0: బయట దృష్టి కలిగినటువంటిది పశువు, లోదృష్టి కలిగినటువంటి వాడు పశుపతి అన్నారు.
1: ది ఎనిమల్ ఆల్వేస్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్టర్నల్ విజన్, ఇట్ డజంట్ గెట్ ఇంట్రోవర్టెడ్.
0: మానవుడు పశుపతి కావాలి కానీ పశువు కాకూడదు.
1: ద మాస్టర్ ఆఫ్ దిస్ animals will always have
0: you master kavali kani slave kaakoddu.
1: You should become the master, not the slave.
0: Neevu indriyaniki neevu baalisai poyinappudu neevu slave avutavu.
1: If you become slave of sense organs,
0: indriyaniki neevu master kavali.
1: You should become a master of your senses.
0: Kanukane master ee manavudu.
1: Man is a master.
0: Kanuka itti master ayinatundi manavudu kevalam indriyaniki vashamaipoyi బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
0: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
0: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ద డిజైర్.
0: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
1: You have to just think as to what is the
0: ఇవి దుఃఖము నుంచినే పుట్టాయి.
1: All these sense organs are born out of
0: దీని పుట్టుక స్థానం ఎట్టిదో దీని ప్రభావాలు కూడా అట్టి వారే ఉంటాయి.
1: They are born out of sorrow and their impact is also sorrow.
0: కనుకనే ఇవి అందించేటువంటి అంతా కూడా మనం తాత్కాలికంగా భోగములు, భాగ్యములు, ఆనందములు అనుకుంటాం, కానీ ఇది పూర్తి దుఃఖాన్ని అందిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ గివ్ యూ మే గివ్ యూ ఎ టెంపరీ జాయ్ బట్ పర్మనెంట్ సారో అండ్ సాడ్నెస్.
0: దీని వాంఛలు క్షణములో పుడతాయి, క్షణములో అడుగుతాయి.
1: దీస్ డిజైర్స్ స్ప్రింగ్ ఇన్ ఎ మోమెంట్ అండ్
0: ఆత్యంతములు రెండు కూడాను క్షణంలోనే ఆవరిస్తాయి.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ బిగినింగ్, విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ ఎన్ ఎండ్.
0: ఈనాడు నేను లడ్డు తినాలి అని ఒక ఆశ పుట్టింది.
1: You get a desire that you would like to eat laddu.
0: Aa puttina rendu laddu tinnavu.
1: You ate laddu.
0: Rendu laddu tine tappudiki visigettindi.
1: After eating two laddus,
0: aasa enta sepu, nilasa enta sepu.
1: Within moments there is a desire.
0: Ishtam enta sepu, aishtam enta sepu.
1: Desire in one moment and dislike
0: in another. In a
1: moment these likes and dislikes appear and
0: disappear.
1: These are all temporary, isn't it?
0: కనుక దీనిని సరి అయినటువంటి రీతిలో మనం విచారణ సలిపి
1: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్.
0: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
1: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
0: ఈ ఇంద్రియములకు సరి అయినటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
1: We will have to give a lot of trouble to the sense organs if we don't give proper work in the proper time.
0: దేహము యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
1: We should not consider the desires of the physical body as based on truth.
0: నేను ఇక్కడ లేకుండా పోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి భావాలను ఉచ్చరించేటివన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంటాను.
1: I may not be here, but I keep watching the feelings that come in the minds of all of you.
0: సాయంకాలము అనంతపురం ప్రిన్సిపల్ హేమలత ప్రహ్లాదం చరిత్రాన్ని చక్కగా సరి అయినటువంటి తెలుగు పదముల చేత, పద్యముల చేత, గానము చేత అందరికీ శ్రవణానందపరిచింది.
1: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత వనంతపూర్ క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
0: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
1: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
0: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
1: శిశుపాల అండ్ దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగెన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
0: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
1: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్ అసెంబ్లీ.
0: అర్హతామూలం ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి అందుంచుకున్నాడు.
1: ధర్మరాజా వాస్ కండక్టింగ్ దట్ పర్టికులర్ సభ.
0: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
1: ఇన్ దట్ అసెంబ్లీ దెర్ వర్ గ్రేట్ మహర్షిస్.
0: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
1: దెర్ వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య, భీష్మాచార్య అండ్ కృపాచార్య.
0: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
1: of all the people Bhishma was
0: అతనికి
1: really
0: అగ్రతాంబూలము.
1: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల
0: భీష్మ. తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
1: బట్ హీ హాడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్ షుడ్ గో
0: జీవితాధారము కృష్ణుడే.
1: కృష్ణ ఈజ్ ద వెరీ
0: పరమావధి కృష్ణుడే.
1: హీఈస్
0: మా ప్రాణము కృష్ణుడే.
1: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
1: దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్. వీ కెనాట్ సీ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
1: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: దుర్మార్గులకు దుష్టులకు కూడాను కేవలం అంతర్భావం వాళ్ళు ఏమాత్రము యోచించరు.
1: The wicked ones cannot understand the inner
0: bahya drishti bahya bhavam ane vaadu anusaristuntaru.
1: They always see externally and vyaktigatamainatundi
0: deshamulanu asuyalanu vaaru prakatistu untaru.
1: They always express hatred and jealousy.
0: Samasti bhavam vaarlo shunyamu.
1: They do not have a correct understanding.
0: నాకు ఇష్టం లేనంత మాత్రమే ప్రజలకు ఇష్టముండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
1: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్. దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్
0: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
0: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
1: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
0: ఏదో అక్కడ మురుగును అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు, మహాసభ జరుగుతుండాలి, ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
0: తామూలం ఏమిటో కృష్ణునికి.
1: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
0: స్నానం పూజేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజనీకు.
1: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they were
0: bhubantrato challaladaru harinchinanduka archaminita.
1: Should he deserve this honor because he played with those rural Gopika, rural folk
0: chalu katti pettini panchangam inka.
1: Enough of it. Stop your
0: pagadi paraboku charinchu mui nor shut up annadu.
1: He said shut up.
0: Deenito dharmajuni yokka manasu chala baadha padipoyindi.
1: ధర్మజాస్ మైండ్ వాజ్ రాజర్హమా.
0: నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైనటువంటి పరాభముగా మాటలాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
1: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
0: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
1: Krishna took that particular plate itself and threw it.
0: Yedo sudarshana chakram antaru, chakram kaadu taambulam ichinatundi tattane.
1: It was not the discus sudarshana chakra, it was only that plate
0: tattane chakranga velli shishupaluni kantam khandinchindi.
1: He cut the neck of Shishupala by using
0: kantam khandinchinanta maatramu aanandame kaani dharmajunuku tattaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka కృష్ణుని పాదముల పైన పట్టము ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణునిలో కలిసిపోయింది.
1: వెన్ హీ థ్రూ ద ప్లేట్ హిజ్ నెక్ వాజ్ కట్, ది బ్లడ్ స్ప్రాంగ్ ఫ్రమ్ ది వెయిన్స్ అండ్ ఫెల్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది, ఆంధ్రాలో వచ్చిన తుఫాను వలె కలిగిపోయింది.
1: అండ్ ది జ్యోతి ఫ్రమ్ హిమ్ మర్జ్డ్ ఇన్ కృష్ణ అండ్ విత్ దిస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్
0: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
1: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక్ జ్యోతి మర్ద
0: పాపి.
1: హి వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: ఇతను మహాదురాత్ముడు.
1: హి వాజ్ ఎ రాదర్
0: ద్రోహి, దైవద్రోహి.
1: హి వాజ్ ఎ ట్రెచరస్ ఫెలో.
0: ఇలాంటి వాణి యొక్క జీవన జ్యోతి పరమాత్మలో చేరటం అంటే ఇది ఏమిటి ఆశ్చర్యం? ఇలాంటి వాడికా పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి.
0: ఈ సమస్యని నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
1: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
0: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు, వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వానికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ వాస్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: నారదుడు చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారములంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
1: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద బాడీ.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
1: దేర్ ఇస్ ఫర్ ఆత్మ దేర్ ఇస్ నో సచ్ డిఫెక్ట్ అండ్ నో.
0: దూషించే వారెవరు, దూషణ అందుకునేటువంటి వారెవరు?
1: హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్ అండ్ హూ ఇస్ ద వన్ హూ ఇస్
0: ఎవరు ద్వేషి ఎవరు ప్రీతి?
1: హూ ఇస్ హేటెడ్
0: సమానులే.
1: Everyone is equal.
0: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తము భగవంతునికి అర్పితమైపోతుంది.
1: That blood which goes on remembering God will always get
0: ద్వేషము చేతను, ప్రేమ చేతను, కామము చేతను, అసూయ చేతను, లేక అహంకారం చేతను, ఏ రీతిగానే సరే ఆ భగవంతుని నామం స్మరిస్తే చాలు.
1: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
0: భక్తులు స్మరించేటువంటి స్మరణ కంటే శిశుపాలుడు అధికంగా స్మరించాడు.
1: శిశుపాల రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ మచ్ మోర్ దాన్ ది డివోటీస్ రిమెంబర్.
0: భక్తులు ఏదో పూజ రూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
1: డివోటీస్ రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ వెన్
0: రెండు దండాలు పెడతారు.
1: అండ్ దే ఆఫర్డ్ ఒబీయసన్స్
0: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
1: వెన్ దే గో టు పిలిగ్రిమ్ సెంటర్ దే
0: కానీ శిశుపాలుడు అట్లు కాదు.
1: బట్ శిశుపాల
0: సర్వకాల సర్వావస్థల ఎందుకును కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించటం.
1: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna.
0: నిద్రలో కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ
1: ఈవెన్ ఇన్ స్లీప్ హీ వాస్ క్రిటిసైజింగ్ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: ఆ చింతన యొక్క ప్రభావమే ఈ యొక్క ఆత్మకు సరైనటువంటి ఆధారం అన్నాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ దిస్ బ్లడ్.
0: అయితే లోకులు బాహ్య సంబంధమైన లౌకిక సంబంధమైనటువంటి యొక్క విషయములను చర్యలు మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
1: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
0: భగవంతుడు దానిని చూడడు.
1: గాడ్ నెవర్ సీస్.
0: భగవంతుడికి ద్వేషము కాని లేక అసూయ కాని లేక ఇష్టము కాని ఏ ఒక్కటి కూడా అతనికి లేదు.
1: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్ జెలసీ.
0: అన్ని మీలో ఉండినటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
1: All that you see as hatred, love is only
0: bhagavantudu nirmalamainatundi addam vanti vadu.
1: God is always like a pure
0: mirror. Addam mundu ninchukoni ee vidhanga act chesthe addam lo ni pratibimbo adhe reethiga act chestundi.
1: Like a mirror, he reflects your own feelings and your own actions and your own thoughts.
0: Addam mundu ninchukoni dani dandinchu istunda adi kuda ninnu dandistu vastundi.
1: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
0: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
1: You offer a namaskar folding your hands in the mirror, you see the same
0: thing. నీవు చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది అది, కానీ భగవంతునికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
1: Your own action gets reaction as a reaction to you. God has neither like
0: అట్టి భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
1: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్లైక్స్.
0: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
1: పనిష్మెంట్ అండ్ ప్రొటెక్షన్
0: ఈ శిక్షణ అన్ని కూడా మన ప్రవర్తనల యొక్క ప్రభావాలే.
1: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
0: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అధికారం ఎవరికీ లేదు.
1: No one has the authority or the right to decide that God is making one nearer and making one
0: nearer. Devudante itte undali atle undali ani evaru shasinche adhikaram undi.
1: Who can command and say prescribe?
0: Andarilo undinatundi oka daivattamu anni rakalugalanu pravartinchavachchu.
1: His divinity can express itself in
0: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu.
1: But because it is pure from
0: paripurnamainatundi oka prema kanuka idi ye vidhamainatundi malinyamu kudaradu.
1: It has no selfishness and it is full of love.
0: Kanukane bhagavantunaku aneka rakamainatundi birudulu untunnayi.
1: There are a number of titles for God.
0: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam anna. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి యొక్క పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుంది అది, కానీ భగవంతుని దృష్టిలో లేదు.
1: గాడ్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్. యద్
0: భావం తద్ భవతి.
1: వాట్ యు సీ ఇస్
0: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
1: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ యు సీ ది వరల్డ్.
0: అండ్ సృష్టి యొక్క దోషం కాదు, నీ దృష్టి యొక్క దోషం.
1: దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ క్రియేషన్, ఇట్ ఇస్ ఓన్లీ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ విజన్.
0: కనుకనే ఇంద్రియములు ఈ దోషములు గావిస్తున్నాయి అని మనం అనుకోవటము, ఇది కేవలం మన యొక్క భావముల యొక్క దోషమే.
1: దేర్ ఈస్ ఏ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ వెన్ యూ సే దట్ దీస్ సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ సమ్ డిఫెక్ట్స్.
0: ఇంద్రియములు సరైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఇంద్రియములు సరైనటువంటి అర్థాన్ని అందిస్తుంటాయి.
1: ఇఫ్ యూ డెవలప్ కరెక్ట్ అండ్ గుడ్ ఫీలింగ్స్ యువర్ సెన్స్ ఆర్గన్స్ విల్ గివ్ యూ కరెక్ట్
0: ఆరాంశండి. తనలో మంచి భావం పెట్టుకున్నాడు, భార్య చేసినటువంటి యొక్క తప్పు పని కూడా తాను మంచిదిగానే భావించాడు.
1: Tukaram had good feelings. Whatever his wife did also turned out to be good for
0: Kabir. Nirantaram kodunu bhagavat chintana cheta kaalamu gaduptu vachadu kalakani bhari chesinatunti dinantha kodunu manchigane bhavistu vachadu.
1: Kabir also was constantly thinking of the Lord. Therefore whatever his wife did also
0: Einsteinu samabhavamunu kaligi pavitramainatunti hrudayamto oka sadhana chaduptu vachadu kanaka adi kodunu tana bhari chesinatunti oka pani samanvayam cheskuntu vachadu.
1: Einstein had equal mindedness. Therefore whatever his wife did also he accepted as a good thing alone.
0: Kanuka manalo manamu samanvayam gavinchukuneetunti oka sadhanana manam salpali.
1: We should have the capacity to harmonize with
0: ourselves. భగవంతుడు మన ఇంద్రియాలంతా బయటకే ఇచ్చాడు గనుక అతందే తప్పు కాని మాది కాదు అనుకుంటారు కొంతమంది మొండివారు.
1: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not ours.
0: భగవంతుడు కన్నులను ఇచ్చాడు కానీ బయటకే దీని తలుపులు పెట్టాడు కానీ లోపలికి పెట్టలేదే.
1: God has given you the eyes. Well, if they are going externally, it is only your own defect.
0: భగవంతుడు చెవులు ఇచ్చాడు ప్రపంచం వైపునే తిప్పాడు కానీ వాడు లోపల వైపుని తిప్పలేదే.
1: God has given the ears. They are turned to the external
0: world. ముక్కును ఇచ్చాడు బయట శ్వాసమే తీసుకోమన్నాడు కానీ లోపల శ్వాసం కాదన్నాడే.
1: And God has given the nose.
0: కాబట్టి సృష్టిలోనే దోషం ఉంది.
1: Therefore, some people decide that God
0: ఇది మా దోషం కాదు అని ఆ రకంగా సమన్వయం చేసుకుంటుంటారు.
1: There is defects only in creation.
0: అదే తప్పు.
1: We don't have any defects. This is a great mistake.
0: అనేక దోషములు చేయటము. I am a human. ఇది ఎంత పొరపాటు, ఎంత పాపము.
1: To say that to err is human is a great mistake, a sin.
0: I am a human. నేను మానవుడు కాబట్టి తప్పులు చేయటం నా స్వభావము అని సమర్థించుకుంటున్నాడు.
1: People go on defending, I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
0: చాలా తప్పు అది పిల్లల లోపల.
1: This is a great mistake. Let the youth note this.
0: నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు.
1: ఆఫ్టర్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్.
0: పశువు అయితే తప్పులు చేసినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ దే కెన్ కమిట్
0: మిస్టేక్. అది పశువు కనుక తాను యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ యానిమల్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ఇట్ టు
0: కమిట్ మిస్టేక్. మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు. అలాంటి వాడు తప్పులు చేసిన మానవుడు ఇది సహజమే అనుకోవటం, ఇది సమర్థించుకోవటం.
1: ఇట్ ఈస్ రాదర్ డిఫెండింగ్ వన్స్ ఓన్ వీక్నెసెస్ ఇఫ్ వన్ సేస్ టు ఎర్ ఇస్ హ్యూమన్.
0: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి అది.
1: Animal is born as such and conduct.
0: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం ఎంత విరుద్ధము.
1: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it
0: is. నీవు మనిషిగా ప్రవర్తించు.
1: Conduct yourself as a man.
0: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
1: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడ కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
1: బర్డ్స్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు గో వేర్ ఎవర్ దే లైక్ అండ్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్.
0: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ అండ్ బీస్ ఆల్సో ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
1: వెన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ షుడ్ నాట్ మ్యాన్ ఎంజాయ్ ది ఫ్రీడమ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుభవించు.
1: Yes, it is true. You also
0: అయితే పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ డూ అనిమల్స్ ఎంజాయ్?
0: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ అనిమల్స్ ఫ్రీడమ్.
0: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఆఫ్ అనిమల్స్.
0: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పులేదే.
1: యు ఆర్ ఎ మ్యాన్, ఎంజాయ్ ది ఫ్రీడమ్ గివన్ టు మ్యాన్.
0: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
1: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
0: ఈ ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడర్థాలతో అనర్థాలతో నానార్థాలతో దీనిని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
1: వీఆర్ గివింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఫర్గెటింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
0: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్?
0: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
1: ఈజ్ ఇట్ లైసెన్స్?
0: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
1: ఈజ్ ఇట్ లైసెన్షియస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? దట్ ఇస్
0: కాదు కాదు కాదు కాదు.
1: సర్టన్లీ నాట్.
0: ఆత్మ జ్ఞానము,
1: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
1: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, కంట్రోల్ ఆఫ్ ఆత్మ, దిస్ ఇస్ ఫ్రీడమ్.
0: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జి మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
1: మార్నింగ్ చిబర్ పుట్ ఎ పిక్చర్ ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ నాలెడ్జ్ అండ్ అదర్ సైడ్ దెర్ వాజ్ క్యారెక్టర్.
0: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జి ఒకవైపున గుణము క్యారెక్టర్ ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటాడు.
1: యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వెన్ యూ హ్యావ్ ఆన్ వన్ సైడ్ నాలెడ్జ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ క్యారెక్టర్.
0: నేటి విద్యలు తెలివి తేటలని ఏబెంచు కొంచెమైన గుణము పెంచబోదు.
1: Today's education increases only one's cleverness, but not the virtuous good habits and good character.
0: Koti vidyalundi gunamu lekunnacho phalamademi vaani viluvademi.
1: You may have a crore types of skills and education. If you do not have virtue, what is the use?
0: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
1: What is the use?
0: దానిని తుంచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
1: There is a need for proper qualities which can be used
0: sari inaatunte balance ga untadi.
1: Then only there will be a perfect ee naati
0: manavunaku ee naati vidyavantunaku balance poorthi tappipoyindi.
1: Today's man and specially educated man, there is a
0: oka chinna cycle lo balance tappipoyindante accident ayipothundi, kinda padipothadu.
1: If there is no balance while cycling, one will get involved in
0: manava jeevitamu pavitramaina jeevitamu. దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
1: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్డ్.
0: కనుక ఇంద్రియములను ఒకవైపున,
1: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
0: విషయములలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
1: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్,
0: ఈ రెండింటినీ అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
0: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్
0: సమన్వయపరచుకోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
0: పతంజలి
1: అబౌట్ హార్మోన్
0: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడం మహా కష్టం.
1: పతంజలి హాస్ సెడ్ యోగ మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్.
0: అసాధ్యము.
1: It is difficult, impossible.
0: Samanvayam gavinchukotamu idi sarina sulabha margam.
1: Harmonizing it is easy.
0: Manchini swikarinchu,
1: accept good.
0: Chedda tanamantata tame duram aipothundi.
1: The bad automatically gets rejected.
0: Kevalam manavuni yokka balahinatale inta varaku deeniki కారణం అయిపోతుందని.
1: ఇట్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
0: విదేశీయుడైనటువంటి కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లాన్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడే.
1: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లవర్ అండ్ ఇంటెలిజెంట్.
0: గొప్ప విద్యావంతుడే,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహాబలహీనుడైపోయాడు.
1: యాజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ హీ బికేమ్ వెరీ వీక్.
0: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటి పాపం.
1: హీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
0: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
1: When he went to bed to sleep in the
0: night, he never got sleep.
1: For a period of time, he developed bad health.
0: పక్కింటి వాడిని పిలిచాడు.
1: He called the neighbor.
0: Sir, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణం.
1: He said, for my bad health, you are responsible.
0: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
1: You have got a cock in your
0: ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటుంది.
1: దిస్ ఇట్ గోస్ ఆన్ క్రోయింగ్ త్రూ అవుట్ ద నైట్.
0: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ దట్ ఐఎమ్ డిస్టర్బ్.
0: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
1: యూ కీప్ యువర్ హెల్త్ అండర్ కంట్రోల్.
0: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
1: సో దట్ ఐ మే హ్యావ్ గుడ్ హెల్త్.
0: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంటిలోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడి అయినా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
1: వెల్ సార్, వీ ఆల్సో స్లీప్ ఇన్ ద సేమ్ హౌస్. వీ హావ్ గాట్ ఏ కాక్ దేర్. ఇట్ డజంట్ గో ఆన్ డిస్టర్బింగ్ us. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ నైట్ ఇట్ మే.
0: అప్పుడు కాల్ ఏం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
1: హీ అగ్రీడ్. వెల్ వన్స్
0: అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కూస్తుందో ఎప్పుడు కూస్తుందో ఎప్పుడు కూస్తుందో ఎప్పుడు, ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
1: బట్ ది మొమెంట్ ఐ గో టు బెడ్ ఐ స్టార్ట్ ఇమాజినింగ్ వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు క్రో, వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు. బికాస్ ఆఫ్ మై ఇమాజినేషన్ ఐ గెట్ డిస్టర్బ్.
0: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
1: ది ఆల్ బ్యాడ్ హెల్త్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఇమాజినేషన్.
0: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
1: మ్యాన్ గెట్స్ గ్రేటర్ డేంజర్స్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ డెల్యూజన్స్ అండ్ ఇమాజినేషన్ రాదర్ దాన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుక మానవుడు ఎందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
1: మ్యాన్ షుడ్ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్.
0: ఈ ఇమాజినేషన్ మానవుని చాలా కృంగజేస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ వీకన్స్ ఎ మ్యాన్.
0: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన దీంట్లో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
1: లేటర్ ఆన్ వీఆర్ గోయింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది వేరియస్ టైప్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, ద ఇంపాక్ట్ అండ్ హౌ టు కంట్రోల్ దెమ్.

0: మతపాంసి తీర్థానాం నా శాస్త్రాన్ని జప నహి. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ తపస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ ఆఫ్ విజిట్ టు పిల్గ్రిమ్ సెంటర్స్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద స్కాలర్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టరింగ్ all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual. That
0: natapamsi natirthanam na shastrani japa.

0: Sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you're bound to be comfortable and happy.
1: ఇంక రాజసిక సాధన అనగా విషయములతో సంబంధమైనటువంటిది.
0: Now the second of these, the rajasic sadhana, has something to do with the material aspects of one's existence.
1: ఈ విషయములతో సంబంధించినటువంటి మనస్తత్వము ప్రారంభములో చాలా ఆనందముగాను ఉల్లాసముగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
0: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణము, మనము భోజనము కూర్చున్నప్పుడు భోంచడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దీన్ని మనం భుజిస్తాము.
0: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: అయితే అనుభవించే సమయంలో భుజించే సమయంలో ఆనందంగా ఉంది, కానీ క్రమక్రమేణ అది ఒక విధమైనటువంటి విసుగుగాను ఒక విధమైన కష్టంగాను ఒక విధమైన భారంగాను మారుతూ వస్తుంది.
0: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food, but gradually the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము, అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది.
0: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: Kanuka ee rajasika sukham anetundi arambhamlo sukham nandistu aanandanni chekurustu antimanandu manaku oka vidhamainatundi vicharamunu kashtamunu konni ikkattunu kodanu kaligistundi.
0: In the same manner, this rajasika sadhana or this type of comfort is such that initially it gives you a lot of happiness, but towards the end it turns you into a state of grief, distress and gives you a lot of difficulty.
1: ee naadu lokamlo aneka bhagamu ee vidhamainatundi rajasikamainatundi yokka sukamunu maatrame aashistu unnaru.
0: Now today you find in the world around you that there are many individuals, and they are in the majority, who try to look for this rajasic type of happiness.
1: prarambhamlo sukhamga unte ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
0: ఇనిషియలీ వెన్ దే ఎక్స్పీరియన్స్ దిస్ కంఫర్ట్ అండ్ జాయ్, దే ఫీల్ దిస్ ఇస్ ద కంఫర్ట్ అండ్ జాయ్ దే వాంట్.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
0: అండ్ గ్రాడ్యువల్లీ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్, వెన్ హీ సబ్జెక్టెడ్ టు ఇంక్రీజింగ్ డిఫికల్టీస్, హిస్ సెన్స్ ఆఫ్ డివోషన్ ఆల్సో స్లాకెన్స్ అండ్ హీ టెన్స్ టు షో లాట్ ఆఫ్ డిస్ఇంట్రెస్ట్.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కుంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది.
0: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: Kanuka ee rajasikamuna kante sattvikam chala uttamainatundi.
0: So when this is what this rajasik is going to give you, it's much better that you're going for sattvik rather than this rajasik.
1: Inka tamasikam anaga kevalamu ఈ విధంలో ప్రారంభమునందు కానీ అంత్యమునందు కానీ ఆత్మతత్వమైనటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
0: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either at the beginning or towards the end. All the while, right from the beginning till the end, you are engrossed in activities primarily motivated by a selfish idea.
1: ee tamasika sadhana anetundi leka tamasika sukham anetundi manavuni kevalamu oka vidhamainatundi jadava swaroopuniga bhavistundi.
0: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ee tamasika jeevanni andincheetundi leka jadamainatundi jeevanni andincheetundi జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
0: ఇట్ ఈస్ దిస్ తామసిక్ సాధన విచ్ అల్టిమేట్లీ డిగ్రేడ్స్ అండ్ డౌన్ గ్రేడ్స్ మ్యాన్, బ్రింగ్స్ హిమ్ డౌన్ ఫ్రమ్ హిస్ సుపీరియర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు దాట్ ఆఫ్ ఎన్ ఇనర్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్.
1: అయితే ఈ సాత్విక మార్గమునందు సాత్విక సుఖమునందు రెండు విధమైనటువంటి సంస్కారములు ఉంటున్నవి.
0: నౌ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ వన్, ద సాత్విక్ టైప్ ఆఫ్ సాధన, దేర్ ఆర్ టూ టైప్స్ విచ్ వన్ హాస్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ రిగార్డ్.
1: దోషాపనయ సంస్కారము అని ఒకటి,
0: వన్ ఇస్ కాల్డ్ దోషాపన అయిన సంస్కారం,
1: రెండవది గుణాధార సంస్కారము.
0: ద సెకండ్ ఇస్ కాల్డ్ గుణాధార సంస్కారం.
1: ఈ గుణాధార సంస్కారం అనేటువంటిది ఏమిటంటే, ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
0: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes
1: anaga,
0: a useful plant.
1: Oka naamamu anetunte bijamunu hrudayamulo naati.
0: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: Prema ani jalamunu posi.
0: You are tending it with the water of prema or love.
1: నమ్మకము అనేటువంటి ఎరువును చల్లి.
0: Faith is a manure that you are going to give to this sapling.
1: Discipline అనేటువంటి కంచెను కట్టి.
0: And discipline is the fence around this.
1: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
0: You are trying to strengthen this seed, this name.
1: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
0: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను, క్రియల చేతను, సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
0: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: Rendavadi doshapanaina samskaram.
0: Now the second of these samskaras is called doshapanaina samskaram.
1: Idi vedika shramalaku ee matramu avakasam undadu.
0: Now here there is no room whatsoever for others.
1: Addamu prepare cheyinatuvanti okka mattini manamu tudichinanta maatramane mana bimbam pratibimbamga spashtanga kanipistundi.
0: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
1: Mana hrudayamu anetuvanti addamu paina cheyinatuvanti ee raaga dveshamainatuvanti danni mana sadhana anetuvanti klaatu tovanu subham chesinappudu mana yokka pratibimbam anetuvanti saakshatkaramu సహంగా సుప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
0: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను, దురాచారములను, దురహంకారములను, దుర్బోధలను కొంతవరకు దాన్ని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికి దోషాపనయన సంస్కారం అంటారు.
0: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown out.
1: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
0: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
0: That is, the end result is through our karmas or activities, we are in a position to purify and cleanse our heart.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం గావించటమే.
0: So all our karmas or activities are directed towards this end of purifying our heart.
1: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులుగా ఉంటుంటాయి.
0: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ ఎ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనర్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
0: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
1: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
0: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
1: దక్షకుడు అనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను, ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
0: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now, this individual certainly does something for the society.
1: Anaga, శ్రీమంతులు లోకంలో అనేక మంది ఉంటుంటారు.
0: Like, for example, there are any number of wealthy people in this world.
1: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి, ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి, అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి, జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి, తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
0: Now, these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితమే సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
0: Now, man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
1: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి, ఉత్పత్తి గావించి సమాజమునకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
0: సో దీ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెండ్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్, ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
1: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై, దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
0: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
1: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
0: Now we certainly have wealth of varying denominations.
1: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
0: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
1: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
0: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
1: దీనిని భగవద్గీత యందు యోగ క్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏంటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకున్నటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
0: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your kapri, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material possessions.
1: అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కానీ, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కానీ రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది.
0: So what you normally get through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
1: కానీ ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
0: Now, the third category of individuals, the Sikshakas. We of course have room for Dakshaka, have room for Rakshaka. But the Sikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two. And these are the teachers.
1: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సమత, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: కనుక విద్యనే లేకపోతే టీచనా శక్తి అనేటువంటిది కానీ, రక్షణా శక్తి అనేటువంటిది కానీ అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
0: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్ ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
1: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
1: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ దక్షకస్ ద వెల్దీ వన్.
1: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు.
0: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్.
1: వీరిని సరైనటువంటి తరబేది చేయించేటువంటి యొక్క విద్యా విధానము.
0: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ ముగ్గురు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
0: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly not.
1: Mundu kevalamu moodu kaalla vanti mukkala peeta vanti.
0: These three could be considered to be like a tripod.
1: Three legs.
0: A stand having just three legs.
1: Three legs undinanta maatramuna manam daani paina kurcholevu.
0: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
1: Deeni paina ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలు అతికించాలి.
0: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
0: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
0: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
0: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమర్థమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
0: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mahavani Kuruve cheppadu nalugu rakamainatundi garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
0: Mahavani Kuruve was just now telling us that during the course of these 3 years we must try and perfect four different types of garlands.
1: Okati education vidya vidhanamu.
0: First is the system of education.
1: Rendodi vaidya vidhanamu.
0: Second is the way you assist on the medical field.
1: Moododi service vidhanamu.
0: Third is the service activities.
1: Nalugodi individual sadhanalu.
0: Fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu nalugu haramulu kadu.
0: Now these four cannot be looked upon as four different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
0: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ మేక్ అప్ వన్ సింగిల్ గార్లెండ్. దే ఆర్ లైక్ ద ఫోర్ డిఫరెంట్ స్ట్రింగ్స్ కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ ఫోర్ డిఫరెంట్.
1: ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
0: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్. Pearls being essentially the same, which make up different rows, and they come down one below the other, but actually they all have a common link at the back.
1: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka dantu cheri untundali.
0: In the same manner, what you are now categorizing as four different types should all come to a common meeting point.
1: Idi ettanaga భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
0: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
0: The first one is called the Vishada Yoga.
1: రెండవది సాంఖ్య యోగము.
0: Second is the Sankhya Yoga.
1: మూడవది కర్మ యోగము.
0: Third is the Karma Yoga.
1: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
0: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, క్షేత్రక్షేత్రజ్ఞ యోగ, భక్తి యోగ. యూ ఫైండ్ దట్ దేర్ ఇస్ వన్ కామన్ డినామినేటర్ ఇన్ ఆల్ దీస్ అండ్ దట్స్ ద వర్డ్ యోగ.
1: యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమే అని.
0: What actually does this word yoga mean? It talks about a wholesome, total love.
1: కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్ లే అండి అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
0: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
1: Ikkada, konni vidhamainatuvanti yokka samasyalu manaku ekkuvaga konni baadhistu untayi.
0: Now, it's quite likely though, that at times and at points, we are confronted with questions and doubt.
1: Ee vidhamainatuvanti sadhana chestu, yoga tattvamulo, prema tattvamulo, మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
0: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
1: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
0: Like, is this truth or is that truth? Is this real or is that real?
1: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
0: Now man is given to undertake karma of three denominations.
1: మొదటిది అకర్మ.
0: First is called akarma.
1: రెండోది సకర్మ.
0: Second is called sakarma.
1: మూడోది నిష్కామ కర్మ.
0: Third is called నిష్కామ కర్మ.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకుని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
0: The first one, akarma, is one where an individual is given to laziness of the worst order. He doesn't do anything by himself or by others.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
0: Then the second one is a sakarma, where he has a noble thought that he has to do something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
1: మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కాని చెడ్డది కాని తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ.
0: The third one is the నిష్కామ కర్మ, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
1: మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము.
0: Now we try to slice a loaf of bread.
1: కాని కోసేది ఏమిటి? కత్తి.
0: Now what is it that slicing it? It's this knife.
1: కాని ఆ కత్తి స్వశక్తితో తాను కొయ్యగలుగుతున్నదా?
0: The knife by itself, is it able to slice through the bread?
1: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
0: No, an individual has to get hold of the knife and it is an individual who is working through the knife.
1: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
0: So in the same manner, we are like that pointed, sharp-edged knife.
1: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
0: This is in the hands, it's an instrument in the hands of God.
1: కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
0: So it is he who is wielding this knife of the body and it is he who is undertaking all
1: the. ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
0: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
1: Aite ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
0: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
1: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamainatundi.
0: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
1: Aithe motta motta manamu kartavya karmalu vanu prarambhinchali.
0: Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example for this.
1: ఒక సన్యాసి పవిత్రమైనటువంటి జమున నది లోపల స్నానం చేస్తున్నాడు.
0: One sannyasi at one time was taking a dip in the holy waters of
1: Yamuna. ప్రవాహం అనేటువంటిది వర్షాకాలం ఒకటి చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
0: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
1: ఒక నురుగు పైన కొంత చెత్త ఉంటుండాలి, ఆ చెత్త పైన ఒక తేరు ఉంటుండాలి.
0: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటుండాలి పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక తూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
0: Now this sannyasin sighted this scorpion desperately trying to save itself. He took pity on this scorpion and said, "Oh poor thing, it's being lost, it's losing its life. Why not I protect it?" So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him, and through pain he let it go.
1: కానీ ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసం పోయినాడు, తిరిగి కుట్టింది.
0: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
1: ఈ విధంగా 5-6 పర్యాయాలు దానిని పట్టి కట్టుకోవేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
0: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
1: ప్రక్కననే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు.
0: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, "Oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting. It's a poisonous insect. So don't do anything by way of doing again something against it."
1: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్ దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దానిని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
0: Then the first sannyasin replied, "Oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life, still it is not letting go its nature which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it." So saying, he went again, held it and put it on the shore of the bank.
1: అతను చెడ్డవాడు కదాని అతని స్వభావం మనం ధిక్కరించడానికి పోకూడదు. అతను చెడ్డవాడు కావచ్చును, నీవు మంచివాడు అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు.
0: Merely pointing out that other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
1: అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
0: Now a particular individual could be wicked and evil, and he could undertake acts which are not desirable.
1: నువ్వు మంచివాడని నీవు భావిస్తున్నావు.
0: Now you are treating yourself as a good one.
1: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
0: Now you who's basically good must try to do things which are good. You should not mix with the other one who's bad and start doing things which he is doing.
1: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
0: Now man has been born so that he can discharge his responsibilities, his duties.
1: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
0: What do you mean by these two words, duty and responsibility?
1: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
0: Today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
1: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
0: What is the progress that we have achieved?
1: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
0: Is it the progress pertaining to our daily existence?
1: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా?
0: Or comforts pertaining to the body?
1: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of a broadened vision?
1: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of the aspect of love?
1: మనకే అర్థం కావటం లేదు.
0: We ourselves are not in a position to understand.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనలో కలిగిన అభివృద్ధి ఏమిటి?
0: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ progress అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
0: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: పూర్వము ముంబై నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
0: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవటం చేత క్షణ క్షణమునకును విశ్వేశ్వర విశ్వేశ్వర ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెల కాలం కూడాను గడిపేటువంటి వాడు.
0: బికాస్ ద పర్సన్ వుడ్ గో వాకింగ్ ఇట్ వుడ్ టేక్ హిమ్ 1 month, బట్ ఈచ్ సెకండ్ హీ వుడ్ కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విశ్వేశ్వర అండ్ హీ వుడ్ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ హిమ్ అండ్ దస్ అండర్టేక్ హిస్ పిల్గ్రిమేజ్.
1: అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది.
0: బట్ టుడే ఇన్ మోడర్న్ టైమ్స్ వి ఫైండ్ దట్ అవర్ జర్నీ టెండ్స్ టు బి వెరీ కంఫర్టబుల్.
1: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
0: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
1: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
0: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
1: Mana bhakti bhavam kudanu 3/4 ghantalone vellipothaam.
0: So this element of devotion in us is also now equated to just 45 minutes.
1: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam valla ee daiva bhavam hrudayamlo chaala naatukoni poyetundi.
0: Formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
1: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
0: But today mode of transport has become one of convenience.
1: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
0: That's why the world also has become a smaller place to live in.
1: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడేయమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలే ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
0: దట్స్ వై వి ఫైండ్ దట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీ వైలెన్స్ వుడ్ గెట్ స్టార్టెడ్ అట్ 1 point, ప్రెస్ లైక్ వైల్డ్ ఫైర్ టు ది నైబరింగ్ ఏరియాస్ అండ్ బియాండ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎంగల్ఫ్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
0: ఎనీథింగ్ లైక్ వైలెన్స్ ఆర్ రియాక్ట్స్ ఇట్ స్ప్రెడ్స్ అండ్ ఇట్ బ్రింగ్స్ డిజాస్టర్ టు ది ఏరియాస్ అరౌండ్.
1: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ వి పాసిబ్లీ కాల్ ఆల్ దిస్ ప్రోగ్రెస్?
1: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
0: Certainly not. We can't call all this progress.
1: నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి.
0: We should broaden and enlarge our vision.
1: ఈనాడు మనం చేసేటువంటి పనుల లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి.
0: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
1: కాని ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
0: But today's system of education doesn't give an individual this sense of participating.
1: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పురికొటం లేదు.
0: Nor does it give you a way of purifying yourself, the inner self.
1: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
0: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
1: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పటం మాత్రమే దీనిలో అభివృద్ధి అవుతుంది. అది కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
0: It merely gives you the meaning of a particular word. Never tells you so much as how to translate this into practice.
1: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుంది, అది కానీ గుణమును పెంచటం లేదు.
0: Today's system of education again gives you a great degree of cleverness or intelligence, but doesn't do anything by way of upholding your.
1: ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుంది, అది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
0: It doesn't do much for your character. Today's education again is more mechanical, doesn't have much of innate strength to it.
1: కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి 7 అంతస్తుల మేడపైన కూర్చొని కరెంట్ పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి.
0: Now today's system again refined, gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
1: కేవలము కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
0: A stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
1: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
0: Can we call this real progress?
1: కాదు కాదు.
0: Certainly not.
1: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖములను అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా.
0: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
1: Kulinuku aanandamunu chittamunuku sukamunu manasunuku shantini cheekurcheetunte oka margamu nijamainatunte margamu.
0: That path which confirms on a state of happiness, a state of peace, దట్ ఈస్ ద ట్రూ పాత్ విచ్ వన్ షుడ్ సీ.
1: కనుక ఒకే దైవత్వం అనేటువంటి అహం అనేక రూపముల్లో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది.
0: నౌ దిస్ ఎంటిటీ కాల్ ఐ, ద సుప్రీమ్ ఐ, ఈజ్ వన్ అండ్ దట్ ఈస్ గాడ్. హీ మానిఫెస్ట్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ బీయింగ్స్ so that we have different names and forms.
1: Idi aham aham aham, idi aham brahmasmi. Ee aham anetunte brahma tattvamu kevalam stoolamaina dehamlo cherinappudu idi chittamu chittamu chittamu ani perunu pondutundi.
0: Now this aspect, the true nature I, this is aham brahmasmi. Now when it becomes one with one's chitta or intelligence,
1: ఈ స్వప్నావస్థ ఎందుండేటువంటి ఒక సూక్ష్మదేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
0: దిస్ పర్టైన్స్ టు వన్స్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్. నౌ వెన్ ఇట్ గెట్స్ ఇంటూ దిస్ డ్రీమ్ స్టేట్, ద సటిల్ వన్, యు టాక్ ఆఫ్ మైండ్.
1: ఇది కారణ దేహములో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
0: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
1: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను కారణ దేహము ధరించినప్పుడు బుద్ధిగాను నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
0: సో వీ హావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
1: Idi emantaru deeniki peru handkerchief antaru.
0: Now here is an example. We talk of this as a handkerchief.
1: Ee handkerchief lo undinatvanti emiti anam vicharisthe manam pratte.
0: Now when you ask this question, what is it in this piece of handkerchief? It is cotton.
1: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
0: Another time you ask the same question, you identify it as a piece of cloth.
1: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్తి.
0: What is it in this piece of cloth? It's cotton again.
1: అనేకత్వములో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
0: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
1: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
0: దిస్ ఇస్ వాట్ హస్ ఆల్సో బీన్ ప్రొక్లైమ్డ్ ఇన్ ద భగవద్గీత వెన్ కృష్ణ సేస్ దట్ ఇట్ ఈస్ మీ అండ్ మీ అలోన్ అండ్ ఐ హూ మానిఫెస్ట్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ అ డైవర్స్ సెట్ ఆఫ్ బీయింగ్.
1: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ వే హీస్ కమ్ ఫ్రమ్, వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
1: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: సో వీ ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ద భాగవత. మ్యాన్ హ్యాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ కమ్. దిస్ ఇస్ ద ట్రూత్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: an illustration for this.
1: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
0: Now we have a river flowing.
1: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where have you got this water from?
1: ఇది వర్షం నుంచి వచ్చింది.
0: Now this water has been brought from rain.
1: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this rain in the
1: first place? మేఘం నుంచి వచ్చింది.
0: From clouds.
1: ఈ మేఘములు ఎక్కడ నుంచి వచ్చింది?
0: What about the clouds themselves?
1: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
0: The clouds again have their origin on the ocean.
1: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టె కట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
0: So you have this link in this manner. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
1: Nadi naam sagaro gatihi.
0: So we find this water. It has its place of origin at one point. Its destination.
1: Nadi emaina pravahistunte dani daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashniste jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహించిపోతుండాలి.
0: The rivers are directed towards the ocean. Now you ask a question, oh river, where are you flowing? It won't even wait to answer this question of yours. Because it's all eagerness, all enthusiasm to reach the destination for
1: its nature. తన లక్ష్యం స్వస్థానం పైన ఉంటుండాలి.
0: All its aim is set on its destination, which is the ocean.
1: మట్టి, జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
0: Now then let's take the example or ideal of this mud or clay.
1: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
0: Now out of this clay you have made a pot.
1: ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this pot
1: from? నుంచి వచ్చింది.
0: From clay.
1: ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాం.
0: Now you are using this pot in different ways.
1: కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది.
0: After a while the pot has broken down.
1: ఇది ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: It has again become into tits and bits.
1: కట్టకట్టగా ఎక్కడ చేరుతుంది? అది మట్టికి చేరుతుంది.
0: Where has it gone ultimately back into clay?
1: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
0: So this pot which has come from clay in the first place has gone back to clay.
1: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధమైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
0: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హెస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
1: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్ననే మనం వేసుకోవటం లేదు.
0: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
1: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
0: Now this is a question which should be uppermost and the answer should be we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
1: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
0: Now to a friend of ours we have written a registered letter.
1: దానిపైన అడ్రస్ వేశాము.
0: అండ్ వి హావ్ రిటన్ ది అడ్రస్ ఆన్ ది టాప్.
1: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
0: అండ్ వి హావ్ పోస్టెడ్ ఇట్.
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కి పోయి చేరిపోతుంది.
0: నౌ బికాజ్ ది అడ్రస్ హస్ బీన్ రిటన్ ఆన్ ఇట్ ఇట్స్ బౌండ్ టు రీచ్ ది అడ్రెసీ.
1: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
0: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
1: మరి టూ అడ్రస్ అయినా వేయాలి, లేకపోతే ఫ్రమ్ అడ్రస్ అయినా వేయాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ హావ్ రిటన్ ద అడ్రస్ ఇఫ్ నాట్ ద టూ అడ్రస్ అట్లీస్ట్ ద ఫ్రమ్ అడ్రస్ ఆన్ ఇట్.
1: టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రెండు వేయకపోతే ఎక్కడ చేరుతుంది? వేస్ట్ పేపర్ బాస్కెట్ లో పోయి చేరిపోతుంది.
0: నౌ యూ హావ్ రిటన్ నైదర్ ద టూ అడ్రస్ నార్ ద ఫ్రమ్ అడ్రస్ సో వేర్ విల్ ఇట్ గో? ఇట్ విల్ బి డంప్డ్ ఇన్ ద వేస్ట్ పేపర్ బాస్కెట్.
1: కనుక మనం ఎక్కడ నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: సో వేర్ హావ్ వి కమ్ ఫ్రమ్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
1: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
0: వేర్ ఆర్ వి గోయింగ్ దట్స్ ద టూ అడ్రస్ దట్ ఆల్సో వి డోంట్
1: నో. కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము.
0: సో అవర్ లైఫ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
1: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాము.
0: సో యు మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వి డు అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
0: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
0: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
1: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
0: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
1: చిన్న ఉదాహరణ,
0: an example for this.
1: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: You have a huge big tree.
1: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
0: Under this tree you got a lot of shade.
1: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
0: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
1: అయితే ఆ వృక్షం ఉంటుండాలి, ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
0: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
1: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
0: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
1: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
0: So also this life is like the tree. The life of man is like that huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours. Like your family, like your belongings, like your possessions.
1: No, my wife, my son, my relation, my friend, or my.
0: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that. Constantly talking about my.
1: దీని వల్ల వాడు దుఃఖాన్ని
0: పొందుతున్నాడు.
1: నా యొక్క కంఫర్ట్, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. వీడు నా వైఫ్, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
0: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort etc. So it's having peace. Man on other hand keeps talking of my wife, my children, my things. So
1: కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
0: సో హీ ఇస్ డిస్ట్రెస్డ్ నౌ. సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఈస్ యువర్ జాబ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ.
0: బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఇస్ ఇట్స్ నాట్ దిస్ లిమిటెడ్ నంబర్ విచ్ ఇస్ యువర్ ఫ్యామిలీ, ద ఎంటైర్ యూనివర్స్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇస్ యువర్ ఫ్యామిలీ.
1: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో విత్ దిస్ అవుట్లుక్ try and do something positive for the society.
1: Kanukani manavu yokka nirmanamee vishu nirmanamu anekunte lakshyanni manam pettukoni sevana cheyali.
0: So you must try and be inspired by this feeling that when you are taking care of an individual you are really taking care of the world as such.
1: Manaku prakkalopalle pedda samudram kanipistundadi manaku.
0: Now by our side we see a huge big ocean.
1: Ee samudram anta ekkada nunchi vachayi? Moodu samudram untunnayi.
0: Now where have these ocean waters come from? There are three types now.
1: Turpu samudramu, Bangala gatham.
0: Now we have these three of these seas. First is the Bengal, Bay of Bengal.
1: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రం.
0: ఆన్ ద వెస్ట్ వీ హ్యావ్ ది అరేబియన్ సీ.
1: ఈ రెండింటినీ చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
0: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ఇండియన్ ఓషన్.
1: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హ్యావ్ ఆన్ ద ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
1: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
0: What you have on the west is the jiva tattva.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
0: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian ocean.
1: దీనిని అసి తత్తు తం అసి అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
0: So this is what is called tattvam asi. It is this east which is bridging the gulf between tat and tvam.
1: కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
0: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
1: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులు ఎలా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this
1: kanuka satya sai samastha anetundi vishalam vishalam vishalam idi mana progress inte kani narrow ga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neat ga dress veyatam kaadu mana progress sukhanga karlo trigatam kaadu mana progress mana progress inte hrudayanni penchukovatam nijamaina progress.
0: So the word progress has got a different connotation altogether in terms of our society organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
1: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
0: And try and build up this point of view where you can
1: సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
0: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
1: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
0: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
1: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
0: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
1: Varsha kalamulo గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
0: ఆన్ అదర్ హ్యాండ్ డ్యూరింగ్ మాన్సూన్ టైమ్ రెయినీ సీజన్స్ యూ ఫైండ్ ద లైఫ్ గివింగ్ రివర్స్ గష్ అవుట్ అండ్ ఫ్లో ఫోర్త్ ఇన్ అబండెన్స్ అండ్ జాయిన్ ద ఓషన్.
1: పెరగటం లేదు.
0: బట్ దెన్ యూ ఫైండ్ ద ఓషన్ వాటర్ డస్
1: ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీస్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
1: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండాలి, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the light to the
1: ocean. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of this?
1: మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని పైకి బయటకు నెట్టాలి.
0: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
1: ఇంతే కాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
0: అండ్ దెన్ అగైన్ యూ ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వీ హ్యావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
1: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
0: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
1: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
0: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
1: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
0: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, make secure the precious pearls within.
1: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
0: So in the same manner, keep the sadgunas, the good traits deep within you. Remove the dirt outside and remove them all.
1: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది.
0: Then again we find waves atop the ocean surface giving you a state of agitation, but deep within everything is calm and serene.
1: మనకు పై భాగము లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
0: So also outwardly pertaining to our physical and bodily existence, we might be subjected to grief, distress and the like, but we should ever remain calm, unruffled and serene deep within.
1: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity, where you remain unruffled, where you remain calm and take everything as they come.
1: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uneka pathanamulo edo otkoni chestu mana yokka divyatvanni kodanu konta vicharana chestu ravali.
0: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed, like japa, dhyana, or reading from the scriptures and the like.
1: తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
1: కనుక తాను మంచి పడి ఇతరులను మంచి చేయడానికి పూనుకోవాలి.
0: He should prosper first, then he can make take care of others.
1: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
0: So man's life is something precious.
1: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: And this precious life should be diverted for a good cause.
1: అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం.
0: And the greatest of feelings one could have is that of service to others.
1: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
0: The happiness or bliss that you can get through this medium of service, which you cannot get anywhere else.
1: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
0: Try and broaden your vision.
1: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటది.
0: రీచ్ ద స్టేజ్ వేర్ యూ టాక్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లవ్.
1: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: There should be no room whatsoever for a narrow and contracted vision.
1: కనుక ఈ దేహం అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
0: సో ఇన్ దిస్ బాడీ, this aspect of your existence where you keep asking about your own self,
1: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
0: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
1: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
0: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called jatrakasa.
1: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This third one, jatrakasa, is also called దహరాకాశ.
1: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
0: Over and above this, you have got the chidakasa, where you are a mere witness.
1: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
0: And then you have the మహదాకాశ, where you have no thought of any nature whatsoever.
1: Kanuka manamu aham aneetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheri povali.
0: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
1: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
0: నౌ దిస్ మహదాకాశ ఇస్ ద స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
1: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
0: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
1: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు, సంకల్ప వికల్పాత్మకం మనహ, ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
0: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
1: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
0: Now some people talk about the kundalini shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
1: ఈ దర్శన శక్తులను ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
0: But if you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will really be able to aware of what you really are. And the seventh stage consists in your merging in God.
1: ఇంకా ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
0: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
1: ఏ పని చేసినా దైవ భావంతో మనం చేయాలి.
0: Whatever we do is for God.
1: శబరి చక్కని ఆదర్శం.
0: It's for God. Take the example of Savari in this context.
1: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
0: She has not studied anything.
1: ఎట్టి వేదమును తెలియదు.
0: She has not studied any Vedas.
1: ఎట్టి శాస్త్రమును తెలియదు.
0: Now she is well versed in
1: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
0: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will really be able to aware of what you really are. And the seventh stage consists in your merging in God.

0: He overheard the rishis talking about Sri Rama having come to the forest area.
1: With wife.
0: With his wife.
1: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ, ఇక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
0: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
1: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
0: She goes about it and then she feels if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
1: about. ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం.
0: So she starts clearing a bowla and then she feels, oh, if Sri Rama were to come, he could ask me, is there anything for me to eat?
1: Anaga nirantaram mugudunu ramachintanlone pandu cheruthundali, ramachintanlone road clean chestundali, ramachintanlone gundanta nayam chestundali, ramachintanlone pogalanta periki vestu anta ramachintani sarvam ramamayam anetundi diniga undatam chetane ramulu ravatam sevarini anugrahinchatam jarigindi.
0: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
1: కనుక మనం చేసేటువంటి ఒక సర్వకర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవతృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికి అర్పితమైపోతుంది.
0: So as Mavin Kruve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day
1: existence. In Upanishadulu, sarva jeeva namaskaram kesavam prativacchate. Evariki chesina namaskaramu naa swamiki chestunnanu anukunte adi tappaka nee swamike chindipothundi.
0: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it, it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
0: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
0: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
1: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
0: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
1: Yes, any area lo manam pan chestunnamu, ee vedavaniki pan chestunnamu, ee specialist anta vachesi eye camp lo pan chestunnamu ani ee rakamga manam pettuko, evvariki chesina naa daivaniki chestunna ee bhavam chaala uttamainatundi bhavam.
0: That you are serving God himself. So constantly have this feeling. You might be working in a slum area, you might be giving some medical assistance by the specialist, or you might be doing anything by way of the seva activities. Be convinced in the first place that you are serving God himself in such manifold ways.
1: Manam ee naadu jagattunaku aadarshavantanga choopinchavalsinatundi.
0: This is the ideal that we have to uphold to the world at large today.
1: Satya sai samastaniyandu pratyekamainatundi ee uttamainatundi bhavanni, sakramainatundi bhavanni, shastrottamainatundi bhavanni manam aacharinchali.
0: Now this feeling which permeates the Satya sai organization is the most laudable aspects of our organization. This is what makes it unique in terms of all that goes on.
1: Ilanti samayamlo evvare manukunna kuda manam ee maatram kudanu లక్ష్యం చేయకూడదు.
0: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వి షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వి షుడ్ నాట్ బి
1: నిందా స్తుతులను కూడా మనం ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: వి షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
1: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
0: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హూ ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
1: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
0: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
1: కాదు, మనం ఈ చిరుకును మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
1: చాలా అందంగా ఉంటుంటది.
0: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
1: చాలా ప్రీతిగా ఉంటుంది.
0: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్
1: ఆఫ్ ఫన్. మంచిది కూడాను.
0: ఇట్స్ ఎ గుడ్ వన్.
1: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
1: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
0: సో యు ఫైండ్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికల్లీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
1: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
0: Just because a crow has not been caged, does anybody say the crow is greater of the two?
1: అదే విధంగాని మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: తీపి కూడా ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor, you find, he starts working on an amorphous mass of rock, but

0: Because of the work that he does on the rock, it becomes a beautiful idol.
1: ఈ దెబ్బలే తినకపోతే ఆ గుండు సుందరమైన విగ్రహంగా తయారు కాదు.
0: It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: మనకు కూడాను అనేక నిందలు, నిష్ఠూరములు, కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది.
0: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
1: కనుక పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
0: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క నలుగురు శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
1: ఒక్క బొంబాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
0: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
1: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
0: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
1: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి.
0: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number, you must try and make a case for the quality part too.
1: Kanuka, ee Mumbai pattanam lopala modati nunchi kudanu chaala goppaga sevalu chestune unnaru, enno vidhamainatundi yokka aadarshanni kudanu meeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన, ఉత్తమమైన, కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతముల వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength, strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

పరమ సుఖదం.

పరమ సుఖదం కేవలము జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం.

0: జీవితం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తిం. ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లిస్.
0: ఇది వాక్కునకు కానీ మనస్సునకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, నిష్కలంకంగా, నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్, in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme Bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీ అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందములకు మానవానందము అని పేరు పెట్టారు.
1: Man in his daily life, what he experiences, పుష్టి ద స్ట్రెంగ్త్, సంతుష్టి ద సాటిస్ఫాక్షన్, ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times మోర్ దాన్ ది హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందం.
1: 1000 and 1000 times మోర్ దెన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందం.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఇస్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavanaku ee brahmananda tattvam anetundi ఏమిటో అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నువ్వు హే బ్రహ్మానందంగా ఉన్నాను, బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ వైల్ హీ బ్రింగ్స్ డౌన్ టు ఎవ్రీ టైనీ లిటిల్ యాక్ట్.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: He goes to a hotel and has his meal and he says brahmananda supreme state of
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: What is mentioned in ఆనందవల్లి starting with the human happiness మానవానంద and
0: బ్రహ్మానంద అది మహతో మహీయం
1: and this is smaller one that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: This is fractional tiny.
0: మనస్సునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: హ్యూమన్ హ్యాపీనెస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ వెర్బలే అండ్ ఆల్సో కెన్ బి అండర్స్టూడ్ బై మైండ్.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: బట్ డివైన్ బ్లెస్ హ్యాస్ నో లిమిట్స్.
0: సందీపన్ చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time under all circumstances.
0: బ్రహ్మానందం.
1: బ్రహ్మ
0: గాని ఆత్మ గాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మ అని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడా ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma aneetvanti padamulaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamulake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam aneetvantidi kevalamu anu maatram aneetvantidi.
1: In the supreme bliss Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvanti gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టన పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: What difference is there between the air within the balloon
0: ఎట్టి ప్రమాణములు కూడా దీనిని గుర్తించలేవు.
1: No one is able to understand this well.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: Therefore, more than బృహస్పతి ఆనంద, more than ప్రజాపతి ఆనంద, బ్రహ్మానంద is widespread.
0: కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి.
1: ఆల్ వర్డ్స్ వొకాబులరీ ఆర్ రిలేటెడ్ టు బ్రహ్మ.
0: రెండవది పరమ సుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమ సుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీర సుఖమా, ఇంద్రియ సుఖమా, బుద్ధి సుఖమా, మనోసుఖమా, ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: సుఖమని కూడా నువ్వు ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణి అన్నారు. కస్మై నమః, కస్మ అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సల్యూటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshiped
0: in this way. ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishis.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మము యందు కూడాను పరిమితము లేదు.
1: It has no limitation to the field of action.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: That which is beyond all reason is the supreme bliss.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: to give the correct meaning to this word parama sukha, supreme happiness,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as to the paramasukha.
0: Kudanu sukaswarupudi.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku krungaka aanandamulaku pongaka nirantaram kudanu paramanandamto kudinatvanti sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Paramasukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్టువల్?
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: నాకు ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This brahma jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్ర వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్ర ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞానిని అతను తక్కువ జ్ఞానిని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable, the while other one is
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: కనుక ఇది ఎప్పుడు కూడాను పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: స్వస్వరూప జ్ఞానము.
1: It is the one of the self.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరింపక చేయగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం.
0: ఈ జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్, హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం, పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఈస్ అబ్సల్యూట్.
0: ఏకత్వమైనటువంటిది పరమసుఖము.
1: The combination of these two is
0: parama sukhamto anubhavincheetundi gnanamu.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: Kevalam gnanamurtim,
1: the very personification of wisdom.
0: Dvandvatitam,
1: that is a non dual.
0: Kashtamu sukhamu ani kaani leka nindalu nishtura ani kaani paapamu punyamu aneetundi kaani మంచి చెడ్డ అనేటువంటిది కానీ ఏమాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్, సిన్ ఆర్ మెరిట్, గుడ్ ఆర్ బ్యాడ్. ద్వంద్వ
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యుయాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ ట్రూత్ ఇస్ వన్ రిప్రజెంటెడ్ అస్ మెనీ బై మెనీ స్కాలర్స్
0: నాట్ టూ
1: ట్రూత్ ఇస్ వన్ నాట్ టూ నాట్ టూ
0: ఎందుకంటే ట్రూత్ ఇస్ వన్ అంటే రెండు కావచ్చు
1: when you say truth is
0: truth
1: one
0: is one not two
1: so the statement is the truth is one not two
0: dvandvatitam
1: dvandvatitam non dual
0: rendintikini atitamainatundi ee yokka brahma tattvam
1: the nature of brahman is beyond duality
0: param sukham aipoyindi
1: and then that supreme blissful state
0: dvandvatitam
1: beyond duality
0: gagana sadrusyam
1: it is ethereal in its concept
0: aakasham ekkada unnadante sarvatra vyapinchi unnadi
1: where is space ether it is everywhere
0: ikkada unnadi akkada ledu ani nirnayinchadaniki evariki sadhyam kaadu
1: it's not possible to decide that the space
0: gagana
1: is here it's not there
0: aakasham enta vyapinchi untunnado adhe vidhamgane ee yokka aanandam kuda anta vyapinchi unnadi
1: it is ethereal in its nature being spread everywhere
0: kanuka aa gagana sadrusyam anetunti vaadi evari peru
1: What is
0: దైవముఖనే పేరు
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్ టు
0: బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ సుప్రీం బ్లిస్ సుప్రీం హ్యాపీనెస్ ద వన్ ఆఫ్ విజ్డమ్ బియాండ్ డ్యుయాలిటీ
0: గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం
1: తత్వమస్యాది లక్ష్యం
0: నాలుగు వేదములు ఎందుకును నాలుగు మహావాక్యములు బోధిస్తూ వచ్చింది
1: ఫోర్ వేదస్ టాట్ ఫోర్ ఇంపార్టెంట్ డిక్ట
0: ఈ నాలుగు యొక్క మహావాక్యములు ఏమిటి
1: వాట్ ఆర్ దీస్ ఫోర్ డిక్ట
0: ప్రజ్ఞానం బ్రహ్మ
1: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ
0: ఋగ్వేదము
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఇస్ ఋగ్వేద
0: అయమాత్మ బ్రహ్మ
1: అయమాహం
0: బ్రహ్మాస్మి తత్వం అసి
1: అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వం అసి
0: ఇది మహావాక్యముల యొక్క తత్వము
1: దీస్ ఆర్ ఇంపార్టెంట్ డిక్ట
0: ఇవన్నీ చేరి దైవం యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినాయి
1: దే ఆల్ డినోట్ ద యూనిటీ ఆఫ్ డివినిటీ
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది అదే దైవ స్వరూపము
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది
1: All four Vedas
0: Dvandvatitam
1: have explained in detail.
0: Gagana sadrusyam
1: is non-dual, ethereal.
0: Tattvamasyadi lakshyam
1: It has got the ultimate as the aim.
0: Ekam
1: One
0: Nityam
1: Eternal
0: Vimalam
1: Pure
0: Achalam
1: Immobile
0: Ekam
1: One
0: One
1: Truth is one.
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు
1: బట్ వీ గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్
0: ఒకటి పెట్టావు
1: యూ హావ్ వన్ హియర్
0: పక్కన సున్నా పెట్టావు
1: యూ యాడెడ్ జీరో
0: టెన్ అంటున్నావు ఇంకొక సున్నా పెట్టావు
1: హండ్రెడ్
0: అంటున్నావు ఇంకో సున్నా పెట్టావు థౌసండ్ అంటున్నావు ఇంకో సున్నా పెట్టావు టెన్ థౌసండ్ అంటున్నావు ఈ విధంగా మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారుతూ వస్తుంది
1: యూ కెన్ యాడ్ జీరోస్ అండ్ సే మిలియన్
0: అయితే ఈ అన్నింటి ఎందు ఉన్నది ఏమిటి ఒక్కటే
1: ఇన్ ఆల్ యూ ఫైండ్ వన్ దేర్
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏమి విలువ లేదు
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం
0: ఏకం సత్ విప్రాబోధావంతే ఏకమే
1: దట్ ట్రూత్ ఈస్ వన్
0: భగవంతుడు ఒక్కడే
1: గాడ్ ఈస్ వన్
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును
1: యూ మే గివ్ ఎనీ నేమ్
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును
1: యూ కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్
0: ఏకం
1: One.
0: Nityam.
1: Is eternal.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటిది కాదు
1: ఇట్ ఈస్ చేంజ్లెస్
0: ఎట్టి చేంజెస్ కూడా ఉండదు
1: దేర్ బి నో చేంజ్ అట్ ఆల్
0: త్రికాలం ఎందుకు దీనికి మార్పు ఉండదు
1: ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్
0: కూడా దీనికి మార్పు ఉండదు
1: ఇట్ డజంట్ చేంజ్
0: త్రిగుణములు ఎందుకు మార్పు ఉండదు
1: సో ఆల్సో ఇన్ ద
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం మూడింటి ఎందుకు మార్పు లేనిటువంటిదే ఇదే ఒక్కటి
1: సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం
0: నిత్యం
1: ఇట్ ఇస్ ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: మలరహితమైనటువంటిది ఇది విమలం
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్
0: ఈ మలరహితమైనగా ఏమిటి
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది నీరు పొల్యూషన్ అయిపోయింది తిండి పొల్యూషన్ అయిపోయింది మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు వాడి థాట్స్ అంతా పొల్యూషన్ ఇవంతా మలినంతో కూడినటువంటివి
1: టుడే There is air pollution, water pollution, food pollution.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: కూడా
0: విమలం చెట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం,
1: అచలం,
0: చలించేటువంటి వాడు కాదు.
1: డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్యచంద్రాలు చలిస్తున్నారు. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్,
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి ఎందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: సెకండ్ కు 16 పిక్చర్లు అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమే మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాస్త్రమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ క్లాసిక్ వే,
0: సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: Prachina maharshulandaru kudanu,
1: ancient rishis,
0: devatvanni gurtinchukune nimittamai,
1: to know divinity,
0: aneka tapasulu chesi,
1: did penance,
0: sarvamnu tyagam chesi,
1: and they sacrificed.
0: Okkoka maharshi okkoka vidhamaitundi roopanni pondi.
1: Each of the saints has got his own.
0: Aa roopamunaku okkoka maharshi bhavodvekam che peru pettu vacharu.
1: Out of his sentiments and feelings, every sage has given a definite direction to divinity.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్తాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాదిశ స్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్, ద క్వాలిటీస్, ద సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు లోపల, నారదుడు,
1: నారద
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యు ఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, O Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu ruchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Ruchanandu phalamulu kuda ichchedi ante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku ee maatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any
0: ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaga naaku unnatuvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ thought over for some time.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: Gave one, said,
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: Gopikas are not those of Vrindavan.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ ఎర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: ఎర్త్,
0: వేదము,
1: వేదము,
0: వాక్కు,
1: అండ్ ఆల్సో ద వర్డ్,
0: పశువు కూడా, పశువు,
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చినటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో.
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: Kanuka ee naligintini kaapadinatuvanti vaaru gopikale.
1: Gopikas have taken care of these.
0: Bhoomini nilparu.
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్ను స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: దేవుని కాపాడుతూ వచ్చారు.
1: And they were also rearing cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివి కానీ తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు, గోపీ జన వల్లభాయ నమః గోపీ.
1: Then he said, Gopi.
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis, I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్
0: భూమిలో నేను ఒకడినే.
1: ఆల్సో
0: గోవులో నేను ఒకడినే.
1: ఐఎమ్ అమంగ్ ద కౌస్ ఐఎమ్ వన్.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: దేర్ ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
0: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్ ప్రొటెక్టర్.
0: దీనినే మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ
0: అని చెప్పాడు. ఏమిటి క్లీన్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ.
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీన్
1: క్లీన్
0: భూమి.
1: క్లీన్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి. కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహ ఆకాశం.
1: స్వాహ ద స్పేస్.
0: కాబట్టి ఐదింటికి ఐదు భూతములను నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరగని పంచభూతములు కూడాను భగవ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీన్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహ means the space, ether.
0: కనుక ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి.
1: So the five are the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవలు వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేరు లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్, నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: సుఖం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్.
0: కనుకనే సుఖముంది.
1: సో హీ ఇస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యు ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాం.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: Bhagavan has no worry at all.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: He is always blissful.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ లేదు.
1: Bhagavan has no thought over.
0: ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయములు చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హీ హాస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యు వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: డు యు డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్ సేక్? నో.
0: మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ వన్ పర్టిక్యులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యు డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ది సాటిస్ఫాక్షన్.
0: నీ కోసం ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ మనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యు వాంట్ ఫుడ్.
0: లేదు.
1: నీ
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాప్తమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్ కాన్షియస్నెస్.
0: పారమార్థికం లోపల
1: బట్ స్పిరిచువల్లీ
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్ సెల్ఫిష్.
0: పరార్థమే అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ
1: గాడ్,
0: పరాత్మ
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ
1: పరమాత్మ,
0: తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ
0: ద్వైతాత్మ,
1: ద్వైతం డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో పాటు జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ది ఇండివిజువల్,
0: సమష్టి
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం.
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్ ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మ్యాచెస్ ఇన్ ది కమ్యూనిటీ ది పరమేష్టి ది డివైన్,
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్ ది డివైన్.
0: కనుక నేను నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: So in order to reach the fourth state, the individual should join the community.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: If you remain as an individual, you can never attain divinity.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: Basing on this, God is called Brahma.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: the one who wants to be blissful,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని,
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: Both are one actually.
0: అందరు ఒక్కటి.
1: All are one.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: This is the teaching of Veda in the beginning.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: We have seen God.
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: The rishis who did penance,
0: వేదాః వేదం పురుషం మహాంతం, మహాంతం,
1: we have seen God.
0: Aditya Varnam.
1: And he is pure.
0: Surya Kantito kudinatunti vaadatanu.
1: He is so brilliant.
0: Tamasah parastad. Tamaslo untunnadu thanu.
1: But he lies there in tamas or darkness.
0: Anaga cheekatilo untunnadu.
1: It means he is in tamas or darkness.
0: Kaani Surya Kanti undi. Surya Kanti undinappudiki nee tamaslo unnadu.
1: There is this sunlight but yet he is in tamas.
0: Tamasah parastad.
1: Is beyond this darkness there is
0: a color. అందరూ తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: Swami. మీరు లోపల చూచారా, బయట చూచారా?
1: Then they asked, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There's no difference.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: There's nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్, హీ సుప్రీమ్.
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్.
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: అందువల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హి ఇస్ ది పర్సోనిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం కానీ సుఖం కానీ ఆనందం కానీ భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లెస్ or in God.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: There's no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణమును కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడాను కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడాను లోనటి కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసి పోయింది.
1: అండ్ యు హావ్ గోన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్మం ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: కాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally you should get into the plane at 7 o'clock in the morning.
0: పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: టాక్సీ తీసుకున్నావు, నీవు ఇంటికి పోయి చేరిపోయినావు.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: I have gone home.
0: నీ బంధువులు చూడటం కోసమే నీవు వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: ద రీజన్ ఆఫ్ యువర్ ట్రిప్ ఇస్ టు మీట్ యువర్ రిలేషన్.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: అండ్ యూ ట్రావెల్ బై ఫ్లైట్.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్, దేర్ ఇస్ టైం, దేర్ ఇస్ కాజ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: ఈ 4 లేవు కనుకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: 4 కుడును దేహరీతిగా అనుభవించినటువంటిది సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సుషుప్తి అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి.
1: సుషుప్తి, డీప్ స్లీప్ స్టేట్.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: And you slept well last night.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: You got up at 1:30 midnight.
0: 1:30 గంటకు చేశావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: You have gone to bathroom at 1:30.
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: And you returned at 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: And then you just lie down on bed at 1:35. Then you slept.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: How did you sleep?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: as you have grown,
0: నీవు చదివినట్టు,
1: as if you finished your study,
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: as if you are employed,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: as if you got married,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: that you have a son,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: That you got married, that you have a son and you started to play with him, that was the dream.
0: నీవు పుట్టడము, చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్, దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: అన్ని కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరం పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైం ఫర్ బర్త్, ఫర్ ఎడ్యుకేషన్,
0: అనుభూతికి 40 సంవత్సరాలు.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ,
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వోక్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల,
1: ఇన్ 5 మినిట్స్ టైం,
0: 40 సంవత్సరముల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యు హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే,
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: నీ కాలం లోపల
1: వితిన్ యువర్
0: ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరములు కాలము 5 నిమిషాలు
1: సో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్
0: వచ్చినటువంటి యొక్క కాలము
1: దిస్ ఈస్ ద టైమ్ ఇన్ సుషుప్తి
0: అతీతమైనటువంటి తురియావస్థ
1: బియాండ్ సుషుప్తి డీప్ స్లీప్ ఇస్ తురియావస్థ
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు
1: ఇన్ ద తురియా అల్టిమేట్ స్టేట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్
0: ఒక క్షణము
1: ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇస్
0: ఎట్ ఈ 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు
1: How could you experience 40 years of time within 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply?
0: లేదు.
1: No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: If you want to see God within a fraction of a second, it is possible.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: You are living in a house.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరములు అయిపోయింది.
1: And you left that 10 years ago.
0: దానికి తాళం వేసుకుని వెళ్లిపోయినావు.
1: You kept it under lock and key.
0: విదేశాలకు వెళ్ళినావు.
1: And you went abroad.
0: 10 సంవత్సరములు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: And the whole house kept under lock and key is dark.
0: కానీ నీవు తిరిగి వచ్చావు.
1: You returned.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: And you opened.
0: స్విచ్ వేశావు.
1: You have put on the switch.
0: పది సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ ది హౌస్ వాస్ డార్క్
0: లైట్ వేసింది ఒక క్షణమే వెలుగు వచ్చింది ఒక క్షణమే
1: ది మూమెంట్ యు పుట్ ఆన్ ది స్విచ్ దేర్ ఇస్ లైట్
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు
1: అండ్ ఫర్ ది డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు
1: ఫర్ ది లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది రీజన్ అనేటువంటిది ఉంటుంది
1: సో ఫర్ దిస్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్
0: భగవంతునికి నో రీజన్
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే
1: And once you direct your intellect towards God,
0: that's when the situation avutundi.
1: It amounts to putting the switch on.
0: Ah, daivanandam anetundi, tatchame neeku labhyam avutundi.
1: That supreme bliss can be experienced immediately.
0: Kanukane paramanandam, brahmanandam, yoganandam, advaitanandam.
1: Therefore, it is called supreme happiness, that non-dual happiness.
0: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu.
1: All the states of bliss are beyond reason.
0: Okka chanamlo neeku entaina kuda praptistundi.
1: Within a fraction of a second you can experience.
0: Ee praptika anetundi kala ninnu vetukolakkaledu.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్
0: ఇచ్చుకో సేవను పుచ్చుకో ప్రేమను
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోలుతున్నావు
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ యూ గో టు ద ఫారెస్ట్
0: పిచ్చివాడు
1: ఉన్నది
0: ఒక చోట తిరిగేది ఇంకో చోట
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్ యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్ ప్లేస్
0: ఉంటున్నది
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి
1: వాట్ ఈస్ టు బి గివెన్
0: ఇచ్చుకో సేవను
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్
0: పుచ్చుకో ప్రేమను
1: అండ్ దెన్ రిసీవ్
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము
1: వెన్ వన్ దేర్ లవ్ ఇస్ లైట్
0: అదే బ్రహ్మానందం
1: లవ్ ఇస్ లైట్ ద సుప్రీమ్
0: పరమ సుఖదం
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్
0: ఆనందము
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ us
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి అన్నారు
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఇయర్స్ ఆర్ హిస్ ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
0: అర్జున్ పిలిచి ఒరే నాయన
1: హి కాల్డ్ అర్జున్ అండ్ సెడ్
0: నీకు ఎంత వయసు
1: వాట్స్ యువర్ ఏజ్
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు
1: బ్రదర్ ఇన్ లా మై ఏజ్ ఇస్ 70
0: నాకెంత వయసు
1: వాట్స్ మై ఏజ్
0: నాకు 75 అన్నాడు
1: ఐఎమ్ 75
0: వస్తూ ఉండాలి 75
1: 75 ఏజ్
0: కృష్ణునికి
1: 75 ఏజ్ కృష్ణ
0: 70 ఇయర్స్ అర్జునికి
1: అర్జున్ వాజ్ ఏజ్ 70
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి
1: 112
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి
1: భీష్మ
0: 113 ఇయర్స్
1: 113 ఇయర్స్
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ ఇన్ చీఫ్ పనిచేస్తాడు
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్
0: కాదు ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was aged 75.
0: Arjunaki 70 samvatsaramlo.
1: Arjuna aged 70.
0: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: when they were fighting at that advanced age, it has no reason.
0: ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: It is all the effect of the mind that is mainly responsible.
0: మనో ప్రభావములు అనేక రకములైన మార్పులు చెందిస్తుంటాది.
1: The effects of the mind bring all modifications, aberrations.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: అర్జునుని ప్రశ్నించాడు.
1: He questioned Arjuna.
0: అర్జున, ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: ఐ టాట్ ఆల్ దిస్ గీత బిఫోర్ ఎర్లియర్.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: ఐ టాట్ ఇట్ మెనీ టైమ్స్.
0: కానీ నీవు దాన్ని జ్ఞప్తి అందించుకోలేదు.
1: బట్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: యు డిడ్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్. యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్. అయితే
0: స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపనకుండా జాగ్రత్త త్వరముగా స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state.
0: ఆ తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు.
1: You are not in that spiritual level taraka, but you are in tamas, darkness.
0: అది ఎట్ట స్వామి?
1: How is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
0: మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాట్.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హి రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యు గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెన్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు.
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి. ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
0: మర్చిపోయినావు.
1: ఐ హావ్.

0: ఉన్నటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను.
1: యు రిమెంబర్ వాట్ హాడ్ హ్యాపెన్
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా నువ్వు మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యు డోంట్ నో వాట్ హ్యాపెన్ వన్ ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యు ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యు డోంట్ నో వేర్ యు వర్.
0: మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్ సో
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యుని. మరణ వార్త విన్నాడు.
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్.
0: దేవోత్సునంతనే ఎదురేగు దించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కన ఉన్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు కృష్ణుడు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు. సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణా సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్ డెత్
0: దానికి
1: అండ్ కృష్ణా హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెట్టివే.
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ డిస్ట్రాయర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర. ఇంకా
0: పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యూఆర్ గ్రీఫ్
0: మంచిగా
1: యూఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్
0: దాంత. కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము
1: అండ్ ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను.
1: ఓ బ్రదర్ హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వే.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీనెస్
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేస్ సిస్టర్ లుక్ హియర్ హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాది.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాది అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్. లైఫ్లెస్.
0: అర్జున
1: అర్జున
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యూఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సిరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ హస్బెండ్.
0: కనుకనే భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside.
0: Magavaru lopala povadaniki veelledu.
1: Whereas man cannot go inside.
0: Vaadiki haddunu pettaru.
1: They have got certain.
0: Kaanu enti bhakti takkuva.
1: But because the divorce is less in man.
0: Bhakti ekku kanukane ee streelakanta ee vidhanga chepparu.
1: Because women has more devotion, she can go anywhere.
0: Kappindi poorthi vishwasam unnadi.
1: They have total faith in God.
0: Tappaka pranam ivvagaladu ani.
1: And therefore they have that Krishna can resurrect him.
0: Sari veellandaru thallu vanchukoni kuchunnadu Bhimudu Arjunudu nakka Sahadevudu Dharmaraju kuda.
1: Well, all brothers Pandavas, they just feeling very sad about this tragic event.
0: Veedato edo muchatta aadutunnadu Krishnudu.
1: Krishna went on conversing with them.
0: Ee muchattu emi athariki vaaliki artham kavatam ledhu.
1: And they could not

0: అండర్స్టాండ్ వాట్ ఆల్ యువర్ స్పీకింగ్.
1: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
0: అర్జున వాస్ ఫ్యూరియస్.
1: ఏమీ చెప్పలేడు.
0: హి కుడ్ నాట్ సే.
1: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
1: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
0: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
1: ఏమని ఏడ్చాడు.
0: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
1: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
0: ఆల్ రైజ్ ద హెడ్.
1: చూచారు.
0: దే సా ద బేబీ.
1: పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టాను అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సెడ్ ఈ దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
1: అప్పుడు అర్జున్ పోయి కాళ్ళు పట్టుకుని
0: అర్జున కాట్హోల్డర్
1: కృష్ణ వంశోద్ధారక అన్నాడు.
0: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
1: అర్జున
0: అర్జున
1: పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
0: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him an annihilator.
1: Yes anuvari yes anu no anuvari ki no yes ra no yes lu mi noti ki gaani sai ki sarvam yes yes yes.
0: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes no relate to you, but Sai is beyond.
1: Vamsanasi annadu ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
0: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, ఇస్ నాట్ బాదర్డ్.
1: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాడు ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
0: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
1: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
0: అర్జున సాట్ బై ది సైడ్.
1: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
0: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
1: కానీ స్వామి
0: స్వామి
1: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
0: మై సన్ ఇస్ సో యంగ్.
1: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
0: Why did you
1: say that? నేను చూడకుండా చేశారు.
0: How is it I could meet
1: you? చిన్న వయసులో నేను మృత్యు ప్రార్థించడమా?
0: Why did my son die at
1: any age? కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
0: Can't you make him live for some more time?
1: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: He went on blaming God for not keeping his son alive for a long time.
1: పిచ్చివాడా,
0: madcap.
1: ఈ చిన్న వయసు పెద్ద వయసు అంటే ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
0: The age young or old relates to this body.
1: ఇందులో పనికి రాదు.
0: But that won't apply.
1: కాబట్టి జరగవలసినటువంటి జన్మ మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
0: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
1: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
0: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: మనమందరం కూర్చుని చేరి
0: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్
1: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
0: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
1: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
0: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
1: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
0: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
1: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: అండ్ వి హావ్ పర్చేస్డ్ ఎ ఉల్లన్ క్లాత్.
1: ఒక సఫారి కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
0: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
1: తీసుకుని వచ్చాను.
0: వి బ్రాట్ ఇట్.
1: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
0: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: కానీ 10 సంవత్సరాల తర్వాత
0: ఆఫ్టర్ 10 ఇయర్స్
1: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల
0: యాజ్ ఐ షిఫ్టెడ్
1: ఈ బట్టలను ప్యాక్ చేస్తూ వచ్చాము.
0: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్.
1: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
0: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
1: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
0: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హీ హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
1: కానీ కుట్టించుకున్నాడు.
0: హీ గాట్ ఎ స్టిచ్.
1: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
0: Then he attended
1: marriage function ku velli
0: aa
1: aanandam lopala aa yokka buffet lo antaru aa idantha tinne samay lopala
0: why he was partaking food there in buffet dinner
1: chestu edo vonginaadu.
0: Oh, during that time
1: appudiki aa coat pattana pagilipoyindi.
0: He was moving about in the buffet dinner type as he bent the cloth tore there.
1: Vaadu baadapadutunnadu.
0: He was feeling sad.
1: Kotta gudda,
0: new suit.
1: నిన్ననే స్టిచింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
0: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్.
1: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాడ్ ఫెలో,
1: కుట్టింది నిన్న కొత్త కోటే.
0: స్టిచ్ యెస్టర్డే న్యూ,
1: బట్ట కూడా కొత్తదే.
0: క్లాత్ ఇస్ న్యూ,
1: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
0: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ది కాశ్మీర్.
1: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
0: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
1: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
0: బట్ దిస్ ఇస్ ఓల్డ్ స్టాక్.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
0: అండ్ హి హస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ హిస్ పరిపూర్ణమయ్యేటప్పటికి
1: పట్టున పగిలింది ఈ కోటు.
2: When the period has ended, the coat has torn now.
1: అప్పుడు అర్జునుడు, ఇలాంటి ఒక రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
2: Then Arjuna said, even such secrets are there, Swami.
1: జీవితమే రహస్యము.
2: This is mystery.
1: జీవితమే విచిత్రము.
2: Life is peculiar.
1: చిత్రంబులు.
2: Peculiar.
1: ఇదంతా చిత్రములు ఆయన.
2: But how mysterious they are.
1: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
2: యూ కెనాట్ అండర్స్టాండ్ ఇన్ఫో.
1: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
2: అండ్ హి పాసిఫైడ్.
1: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు అండర్స్టాండ్ ది డివినిటీ.
1: ఒక నిమిషంలో జరిగింది మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటది.
2: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే జస్ట్ ఆపోజిట్.
1: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటది.
2: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
1: ఏంటి రీజన్?
2: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
2: ఫర్ గాడ్స్ యాక్షన్
1: నో రీజన్.
2: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
1: కనుక నే భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్స్ ఆర్ డిఫర్
1: కాదు అంటే కాదు సంతోషం అంటే.
2: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్
1: అవును అంటే అవునే.
2: వెన్ మీ yes means it yes.
1: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకడు వచ్చేస్తాడు.
2: దెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్.
1: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
2: యు సే స్వామి ఇస్ గాడ్.
1: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
2: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
1: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
2: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
1: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
2: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
1: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
2: If you say you have no God, yes, you have no God. But I have my God. You have got every right to say no. Who are you? Who are you? What authority you have to deny my God? You have no authority.
1: That's
2: my faith. And you have disbelief. We should have strong faith.
1: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
2: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
1: అవునన్న వారికి అవును.
2: ఇఫ్ యు సే yes, యు విల్ గెట్ ద రెస్పాన్స్.
1: నాదాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
2: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
1: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
2: దెన్ విల్ కీప్ హిస్ మౌత్.
1: షట్ అప్ అని అక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
1: వాడే నోరు మూసుకుంటాడు.
2: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
1: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
2: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
1: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటిది కూడా ఈ 11 పేర్లు కూడా భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
2: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్, గాయత్రీ
1: మంత్రంలో కూడాను, గాయత్రీ మంత్రంలో కూడాను,
2: గాయత్రీ మంత్ర
1: 9 వర్ణాలు ఉన్నాయి.
2: There are 9 varna.
1: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
2: One is prayer.
1: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
2: One meditation.
1: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
2: All these 9 narrations of God.
1: ధీమహి ప్రార్థన.
2: ధీమహి ఇస్ ప్రేయర్.
1: ధియో యోన ప్రచోదయాత్.
2: ధియో యోన ప్రచోదయాత్.
1: మంచి బుద్ధిని మనకి కోరుతు.
2: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
1: అదే రీతిగానే
2: లైక్ వైజ్
1: కొన్ని వర్ణనలు ఉంటాయి, కానీ ఇది వర్ణన కాదు.
2: దెర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్. దిస్
1: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
2: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
1: ఇది కూడా ఒక పేర్లే.
2: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
1: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాది.
2: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టన్ టైమ్.
1: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
2: ఇట్ హాస్ సమ్ రీజన్.
1: కానీ దైవతత్వానికి నో రీజన్.
2: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
1: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
2: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
1: భగవంతుడికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
2: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
1: భగవంతుడికి ఏ విధమైన విచారం లేదు.
2: హి హ్యాస్ నో వరీ.
1: భగవంతుడికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
2: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
1: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
2: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
1: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికే విచారములు.
2: పీపుల్ హావ్ వరీస్.
1: థాట్స్ ఉన్నటువంటి వారికే దుఃఖము.
2: అండ్ ద వన్
1: థాట్స్ ఉన్నటువంటి వారికే ఆనందము.
2: ద వన్ విత్ థాట్
1: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖం లేదు.
2: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: నేనందరిని సంతోషం సంతోషం అంటుంటాను.
2: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
1: పరమ సుఖదం అది నాకు సంతోషము.
2: పరమ సుఖదం దట్ ఇస్ స్వామి.
1: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
2: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి, చాలా సంతోషం, వెరీ గుడ్.
1: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా అంటున్నాను.
2: యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
1: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
2: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
1: ఏది పెరికినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
2: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
1: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
2: స్వామి మై పర్సన్
1: చాలా సంతోషం
2: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం వెరీ గుడ్
1: ఏది చెప్పినా సంతోషమే నాకు.
2: వాట్ ఎవర్ యూ మే సే
1: విచారించవలసింది అవసరం ఏముంటుంది.
2: దేర్ ఇస్ నో రీజన్ ఫర్ వర్
1: జరిగింది.
2: వాట్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్
1: జరగవలసినటువంటి ఇవి జనన మరణాలు జరగవలసింది జరుగుతుంటాయి.
2: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
2: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ. ఒకరికి
1: ప్రత్యేకంగా మారటం లేదు.
2: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
1: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
2: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపెన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపెన్.
1: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
2: వి సఫర్ బికాజ్ ఆఫ్
1: అభిమానం కోరికని.
2: ఇఫ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
1: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
1: Manam deeni kurulu vicharinchinakka.
2: Let's not worry for anything.
1: Anta bhagavantuni yokka sankalpame.
2: It's all God.
1: Tani ichadu tane teeskunnadu.
2: He has given and he has taken back, withdrawn.
1: Eppudu ichadu?
2: When he gave.
1: Enduku ichadu?
2: Why?
1: Kani ee transport lopala konni goods pettu lopala return ani date vechintaru.
2: In this goods train on certain compartments return date is also mentioned.
1: ఇది ఆనికి పంపించాడు.
2: This body is sent here.
1: అది నీకు తెలియదు అతను పోయిందని.
2: You don't know when it is gone.
1: కానీ ముందుగానే రిటర్న్ అని పేరు ఉంటది అక్కడ.
2: But at the time of this body
1: ఆ డేట్ ప్రకారం తిరిగి వెళ్ళిపోతుంది.
2: The return date is also mentioned and that date has to go back.
1: జననం ఉన్నప్పుడు మరణం కూడా వస్తుంది.
2: When there is birth death also should accompany.
1: రెండు కూడా సహజమైనటువంటి గుణములే.
2: Both are natural phenomena.
1: కనుక ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖమును కాని విచారించకూడదు.
2: So nobody should worry.
1: అన్నింటికి ఆనందంగానే ఉంటుండాలి.
2: So there is bliss in every aspect of life.
1: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
2: And God's chief attribute is bliss.
1: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
2: As when there is God within us, we should be happy continuously.
1: ఎప్పుడూ మనం ప్రేమతోనే ఉండాలి.
2: We should be full of love.
1: ప్రేమ దేశంగా మారకూడదు.
2: And we should not hate anybody.

రణరంగమందు పరాభూత రిపుడౌచు, రణరంగమందు పరాభూత రిపుడౌచు, వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్య దేవత దాక్షిణ్యమున వందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

జగద్భక్త కన్ను భక్త పరుడగు దాసుడే వంజుడగును, భక్త పరుడగు దాసుడే.

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu yendukudanu bhakti sulabhamu. Devotamainadi.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam chechina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatuvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: త్రిగుణాత్మకమైనటువంటి యొక్క తత్వమును త్రిగుణాతీతమైనటువంటి యొక్క శక్తితో పోల్చుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: When a person who is subject to three gunas and three qualities comes in contact with an entity which transcends these three qualities, there is need for that kind of reverence and fear.
1: Bhaja sevayam. త్రిగుణములతో మనోవాక్కాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈజ్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్ సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపం ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: నారదాస్ వ్యూ ఆఫ్ డివోషన్ ఈజ్ దట్ వర్షిపింగ్ ద లార్డ్ సీజ్లెస్లీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ.
1: ఆరాధన ఎందును అచ్చల్ని ఎందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్స్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ offering worship and adoration with full of love.
1: Trikarana Siddhito Sevalu Gavinchi Arpitamanu Gavinchukune 21 Chittamunaku Bhakti Ani Garga Rishi Yokka Abhiprayam.
0: Garga Rishi opines that devotion is offering a pure heart with a purity of all the three karanas.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క ఒపైన్స్ డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లిస్ కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
1: చిత్తమును ఆత్మవైపును మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
0: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్ ద డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్ టర్నలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎందు జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
1: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
0: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
1: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
0: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
0: అనదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ డివోషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లవ్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హార్ట్.
1: ప్రేమ చేత ప్రేమను పొందటమే ప్రధానమైన భక్తి.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్ ఈజ్ అటైనింగ్ లవ్ త్రూ లవ్.
1: ఈ ప్రేమ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమ కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
1: తన యొక్క ఆర్తిని తన యొక్క బాధను తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
0: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హీ
1: తన యొక్క గమ్యమును తన యొక్క ధన్యమును తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హి హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హింసెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపములు ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మెయిర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బి బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క దివ్యతత్వమే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ ఎ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన, వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ద పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ దట్ ఇస్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ విచ్ కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించడమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడాను తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ నేచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ద సెకండ్
1: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
1: Manavattamulandu anantamaina kunti yokka prema pravaham anekuntadi akhandanga pravahistune unnadi.
0: In humanity and human beings love is flowing ceaselessly continuously in a torrential flow.
1: Ee premanu praaktamaina margamuna maralchi tadwara praaktamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
1: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
0: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
1: Idi hrudayamunandu maatrame untunnadi.
0: This is found in the heart itself.
1: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద వర్ల్డ్లీ ఆబ్జెక్ట్.
1: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించునా?
0: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్ కెన్ హీ లైక్ ఎ టామరెంట్?
1: దివ్య భావముల చేత, పవిత్రమైన ఊహల చేత, అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున,
0: ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్ లాఫ్టి ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్ కెనెక్ట్ ఎంజాయ్ ది వర్ల్డ్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ నారో అండ్ మీనింగ్లెస్.
1: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే భక్తి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్.
1: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
0: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ది మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
1: కాయి కాయిగా ఉండినంత వరకును దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
0: సో లాంగ్ యాస్ ఏ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్ ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
1: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
0: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ఎస్ ద స్టేట్ ఆఫ్ రైప్నెస్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
1: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు కృంగడు, ఆనందించడు దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయిడ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
0: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
1: వేదము కేవలం ఒక మార్గమే.
0: వేదాన్ని బి డిస్క్రైబ్ ఓన్లీ యాజ్ అ పాత్.
1: వేదాంతమే ఒక గ్రామము.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యూ హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్లేషించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపకంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్ నెస్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందుకుడను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: Kopamulundu kudanu karunam velvelutundi.
0: Compassion is expressed even in anger.
1: Dandana endu kudanu dayanu prasarimpa chestundi.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: Kanuka dandana dandana ani manamu dukkincharadu.
0: We should not feel sorry and feel sorrowful.
1: Idi dayanu pondeetundi okka margame dandana.
0: Punishment is only a method of reaching this
1: karunanu chekkukune nimittame ee krodhamu.
0: Anger is also used only to acquire
1: rakshana ponde nimittame ee yokka sichchanu.
0: Punishment is only to get protection.
1: Ee vidhamainatunti yokka arthamunu gurtinchi pavitramaina bhavamuto deenini swagatam gaavinchinatunti vyaktiye nijamaina bhakti.
0: That person is a true devotee. Who recognizes this truth and welcomes all these things as such?
1: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి, మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
1: ఇటు దైవత్వము పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం.

0: దీస్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఆర్ లిజనింగ్ టు ది గ్లోరీస్, సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్, చాంటింగ్ ది నేమ్ అండ్ రిమెంబరింగ్ ది నేమ్ ఆఫ్ విష్ణు, డూయింగ్ పాద సేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్, వర్షిపింగ్ ద లార్డ్, ఆఫరింగ్ ఒబేసన్, సర్వింగ్ ద లార్డ్, మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్.
1: ఒక్కొక్క మార్గమున గమ్యము చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు, గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్, ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలో మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ in order to see that he doesn't waste even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyarthamu jeevitame vyarthamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyartham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayer to them that they should teach him a method which will result in not
1: wasting. Sukha Maharshi kuda nu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini taanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shaapam kaadu idi mahavaraprasadamani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి రుషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: He welcomed the rishi Shuka and prayed to him, well, my life is just sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: Bhagavantuni yokka leela gunagana visheshamulanu, kalyana adbhutamainatundi yokka tattvamulanu nirantaram kudunu ratrimpavalu bodhinchadaniki prayatninchadu Sukudu.
0: Shuka tried to teach day and night the life of the Lord which is full of leelas.
1: Ee prema pravahamulandu manavula yokka hrudayamu kevalamu ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాజ్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: మ్యాగ్నిఫైయారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్.
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: King who recognized this particular state of affairs was submerged in bliss.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతన శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: King Parikshit, not even wasting a moment of time, listening to the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka Sravanam Chetane, Divyatvani Anubhavinchina Chuntivadu, ee Chakravarti Parikshit Maharaj.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam Cheta, Bhagavantuni Nirantaramu Kirtinchuchu, భజించుచు, స్మరించుచు, తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు కలపచ్చు, జీవితమును సార్థకంగా గావించుకున్నటువంటి వాడే ఈ సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమున చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీవన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వి డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ.
2: సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ.
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్.
2: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ ఈస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి.
2: కాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ ఎట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌజండ్
2: అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతని.
3: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్ హూ ఇస్ సీన్ ది ఫారమ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
2: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడాను పరమాత్మని అంశములే.
3: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్.
2: స్వరూపములే.
3: దే ఆర్ ఆల్ ది ఫారమ్స్ ఆఫ్ డివినిటీ.
2: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ థాట్ వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
3: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
2: కేవలం వందనం అనగా రెండు హస్తములు చేర్చడం మాత్రమే కాదు.
3: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫామ్స్ టుగెదర్.
2: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితముగా ఉంచటమే.
3: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియా అండ్ ఫైవ్
2: పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మ

0: కూడా నువ్వు విశ్వసించాడు.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హి హస్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
0: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
1: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
0: కనుక ఈ అక్రూరుడు సర్వత్ర కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
1: హి వాస్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవేర్.
0: పాదసేవనం,
1: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
0: ఇది హనుమంతుడు.
1: దిస్ ఈజ్ హనుమాన్.
0: ఇతను నిరంతరము కూడాను వినయ విజేతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ ది సర్వీస్ టు హిమ్.
0: ఇతను సామాన్యుడు కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
1: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వైజ్ఞానిక విద్యయందు మహాప్రవీణుడు.
1: హీ వాజ్ an extremely accomplished scholar.
0: Gajakarna Gokarna vidyalayanu kudanu mahapravinudu.
1: In Gajakarna and Gokarna types of skills also he was
0: Krishna cheptunnatvanti yokka geetanu paisachika bhashalo prathamanga rachinchinatvanti vaadu Hanumantudu.
1: It was Hanuman who wrote for the first time and originally the Gita which was expounded by భగవాన్ కృష్ణ.
0: వ్యాసుని కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
1: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
0: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు.
1: దట్ ఈస్ వై రామా గేవ్ ఏ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
0: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
1: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామా ఇస్
0: ఫౌండ్. ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
1: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామా.
0: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయంలో కూడాను రాళ్లను ఎత్తి రామా అని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
1: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
0: Itana maha gunavantudu kanukane okkokka rai paina Rama an raayaledu, okka rai paina ra, rendo rai paina ma an raastu vachadu. Ee rendu raalu visthetappudiki rendu raalu cherutu vachayi. Ee vidhanga vantana tayaraipothundi.
1: He is an extremely virtuous person and an intelligent person, and therefore he wrote one letter ra on one stone, ma on another stone, and these two joined together because rama together form one name.
0: Tana dehamulandrunu undinatundi roma romamu rama namamune telustu vacheyatundi.
1: Each hair on his body was repeating the name of rama.
0: Manam kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
1: When we are in difficulties we will be thinking of God.
0: Sukhala samayamnandu kuda nu daivanni marchipothuntavu.
1: At a time when we are happy we forget the name of God.
0: Sukha dukha samayamulandu rendinti endu kodanu samatva nivahinchinatundi maha balavantudu ee hanumantudu.
1: Hanuman was such a great soul who exercised equanimity in the times of sorrow as well as joy.
0: Ahankaramu lenatundi gunavantudu.
1: He was such a virtuous person who was free from ego.
0: Ahankara mamakaramunu tejinchinatundi mahaneeyudu.
1: He was one who had given up ego sense అండ్ మైండ్లెస్ బిలాంగ్.
0: లంకలో స్వేచ్ఛా విహారం సల్పుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయమునందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
1: వెన్ యూ ఆర్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామా.
0: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషుల యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఈవెన్ వన్ బికాస్ ఆఫ్ హేట్రెడ్ కమ్స్ హీ వాజ్ ఆల్వేస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి వీభూజ పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
1: బట్ టుడేస్ డివోటీస్ ఆర్ డిఫరెంట్. వెన్ దే ఎంటర్ ది మందిర్ ష్రైన్ రూమ్ దే అప్లై విభూతి ఆన్ దర్ ఫోర్హెడ్. వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ష్రైన్ రూమ్ దే రిమూవ్ ఇట్ విత్ దర్ కర్చీఫ్.
0: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాల కూడాను భక్తులుగానే ప్రకటిస్తారు.
1: వెన్ దే ఆర్ విత్ స్వామి అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ది విసిబిలిటీ ఆఫ్ స్వామి దే విల్ బి కండక్టింగ్.
0: ఏదైనా విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి

0: కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పటం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
1: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of Swami?
0: Yetti pradesham nundu poyinappudikini danini kotti chaatali alanti dheeramainatunte yokka shaktito kaligi untundali bhakti.
1: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
0: Avunu nenu bhaktudanu.
1: Yes, I am a devotee.
0: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
0: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకంగా ఉంచుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
1: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున మే బి టేకెన్ యాజ్ ఎన్ ఇలస్ట్రేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
1: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
0: ఎన్నో బాధలను అనుభవించారు.
1: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
0: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
1: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
0: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తులు పాలు కూడాను అయ్యారు.
1: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
0: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
1: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
0: నీవే తప్పని తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
1: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
0: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకున్నటువంటి వాడు.
1: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్ ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
0: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
1: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
0: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
1: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
0: ఇతన్నే పార్థసారథి అని పిలువబడుతుంది.
1: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్
0: పార్థుని యొక్క జీవితమునకు సారథి.
1: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
0: ఇంకా కడపటిది తొమ్మిదవటువంటి వాడు ఆత్మార్పణం.
1: ద నైన్త్ వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
1: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్ దట్ ఈస్
0: ఇతనే బలి చక్రవర్తి.
1: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
0: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
1: హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
0: ఇతను కూడా భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీలమైనటువంటి వాడు.
1: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద
0: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
1: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్ విశ్వజిత్ sacrifice and he conquered the entire universe.
0: Tana sirasune tanaku arpitam gavinchi paatala lokamunaku praveshinchinatunti vaadu.
1: He was one who offered his head and went into the nether world.
0: Ye vidhamugunainappatikini tava yokka anugrahame naaku pradhanamani visheshinchinatunti vaadu.
1: He was one who firmly believed under all circumstances it is only God.
0: Tana guruvainatunti Shukracharyudu daanamunaku addu tagilinappatikini ledu ledu నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమేనని భావించాడు.
1: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్. హీ సెడ్ దట్ అండర్ ఆల్
0: ప్రాచీన కాలం నుండి కూడా నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
1: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed nine types of devotion.
0: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిదిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
1: But they believed that దిస్ షుడ్ నాట్ బి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ టు ది పర్సన్ టు పర్సన్ కన్సర్న్.
0: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
1: ది ఆల్సో బిలీవ్ దట్ కలెక్టివ్ ప్రేయర్ అండ్ అప్రోచ్ ఇస్ ఆల్సో నీడెడ్.
0: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము, ఎవరికి వారు భగవంతుని చింతించటము, ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
1: ది ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అనేటువంటిది పరార్థమును పొందలేరని కూడాను విశ్వసించారు.
1: ది ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: క్రిస్టియన్స్ లోపల కూడాను, మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము, తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము, ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
1: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్. దిస్ ఈజ్ ఎ కస్టమ్.
0: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
1: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: లోకస్వరస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
1: దే ఫర్మ్లీ బిలీవ్ దాట్ విత్ ద బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్ మస్ట్ బి హ్యాపీ.
0: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడా తలంచారు.
1: దే ఆల్సో థాట్ దట్ వెన్ దే ఫాలో దిస్ పర్టికులర్ పాత్ ది ఎంటైర్ హ్యూమానిటీ విల్ బి హ్యాపీ.
0: 1469 లోపల
1: ఇన్ 1469
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్,
1: గురునానక్ హూ వాస్ గురు ఆఫ్ సిక్స్,
0: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
1: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
0: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
1: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
0: ఇది క్రమక్రమేణా కూడా పెరుగుతూ వచ్చింది.
1: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
0: తదుపరి 1498 లోపల,
1: లేటర్ ఆన్ ఇన్ 1498
0: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
1: త్యాగరాజ గేమ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
0: పాటు నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ స్టార్టెడ్.
0: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
1: భజన్స్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ ది టైమ్.
0: అందరి మనసులు, అందరి భావములు, అందరి రాగములు, అందరి తాళములు, అందరి స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన అని గుర్తిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్, యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్.
0: ఏ తర్వాత దీని యొక్క అంతరార్థం ఏమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి, సమర్థమైనటువంటివి.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ ఆర్ ఫుల్లీ ఎఫికేషియస్. దే బ్రింగ్ అబౌట్ వెరీ గుడ్ రిజల్ట్స్.
0: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
1: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
0: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైనటువంటి భజనలు కావాలి.
1: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: పల్లెలు ఎందు ఇది క్రమక్రమేణా మొట్టమొదటి ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
1: When this was started in the beginning, when this was sung in
0: Randi Punyatulara Sri Ramuni Bhajanaku Randi Danyatulara Randi Manamandaramu Kodandara Ramuni Bhajananu Jetamu Randi Punyatulara Sri Ramuni Bhajanaku Randi Danyatulara ఈ పాటను ప్రారంభించాడు.
1: త్యాగరాజు started with the bhajan which invited all the people, welcome, please come, oh people who have sanctified your lives,
0: randi manamandaru koodi kodanda ramuni bhajanalu cheddam,
1: please come, let us join together and do the bhajan of kodanda rama.
0: ee kodanda ramudu dandapaniga duram cheyagaladu ani bhavinchadu.
1: They also believe that this kodanda rama can make yama go away from him.
0: కనుక దండపాణి యముడు కోదండపాణి రాముడు.
1: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
0: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
1: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యు, దండపాణి
0: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
1: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
0: కానీ ఈనాడు భజనలు ఎందు అట్టి పవిత్రత కోల్పోయింది.
1: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
0: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు, కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
0: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే, కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్ ద
0: భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
1: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీటన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
0: ఆ విధమైనటువంటి ఒక దీనితోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
1: Only then this kind of devotion can emerge.
0: Prema swaroopulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu pradhanamainatundi prema. Ee prema andar yendu undinatundi premane. Ee premanu ekatvam gaavinchukuneatundi margame nijamaina bhakti ga manam visheshinchali.
1: Embodiments of divine love. Devotion doesn't refer to a type of worship alone. It is in fact unifying the love which is found in large measure in every heart.
0: Devunni poojinchatamu jeevullu baadinchatamu bhakti kaaneradu.
1: Worshipping God and harming and hurting the
0: is not devotion. Sarvulu endu undinatundi bhagavantunni manam prarthinchali.
1: We have to pray to God who is resident of all heart.
0: Bhagavantudu evaru? Love is God. Live in love.
1: Who is that God? It is love.
0: Adane prema swarupudu.
1: He is the embodiment of love.
0: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
1: We should develop love for the sake of love.
0: Ee premane paramatma swaroopam.
1: Love is the form of God.
0: Adiye bhaktiki roopamu.
1: This is another form of divinity.
0: Adi divyattaniki pratibimbamu.
1: This is a reflection of divinity.
0: Adi aatmanandamunaku gamyamu.
1: This is the goal of supreme bliss.
0: కనుక ఆనందం మన యందే ఉన్నది.
1: Bliss is hidden in us.
0: మనం ఎక్కడో వెతకపోనక్కర్లేదు.
1: We need not search outside of us.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
1: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ హిమ్ ఇన్ వన్ ప్లేస్?
0: వెతకడం అనేటువంటిది వెర్రితనం.
1: సర్చింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
1: ఇంట్రావర్ట్ యువర్ ఓన్ విజన్.
0: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపును మరల్చండి.
1: కంట్రోల్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇంట్రావర్ట్ దెమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థంగా భావించండి.
1: Consider every activity as an offering to God.
0: Idiye goppa vidya.
1: This is real education of
0: ee vidyalamain putti vidyanu manam abhyasinchali.
1: This broad type education we have to cultivate and develop.
0: Ee anirvachaneeyamain aanandanni anubhavinchali.
1: We should enjoy the bliss which cannot be explained in this way.
0: Akandamainatundi yokka tejasunu manam anubhavinchali.
1: We should enjoy the supreme light which is expansive.
0: Idiye jeevitam yokka pradhana gamyamu.
1: This is the ultimate goal of life.
0: Ide nijamainatundi jeevitham yokka margamu.
1: This is the correct path which you have to take life to the goal.
0: Prema kosamai manam preminchutu ravali.
1: We should start loving for the sake of love.
0: Ide way of life.
1: This is the way of life.
0: Ee vidhamainatundi yokka bhaktito manamu premanu penchukovali, kani bhakti bhaktani poojalu punaskaramulu yatralu paatralu ee vidhamainatundi karma aacharinchinanta matramana bhakti kaaneradu.
1: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.
0: Bhajan bina sukha shanti nahi.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 6th September 1996. ఇన్ దట్ స్ట్రీమ్ ఆఫ్ విజ్డమ్ భగవాన్ లెట్ ఫ్లో దట్ డే హి రివీల్స్ ద మిస్టీరియస్ ఫార్మ్స్ ఇన్ విచ్ డివినిటీ మేనిఫెస్ట్స్ ఇన్ ద యూనివర్స్. హి ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద ఎసెన్స్ బిహైండ్ ద ఫిలాసఫీస్ ఆఫ్ ది 3 గ్రేట్ సేజెస్ ఆదిశంకరాచార్య, రామానుజాచార్య అండ్ మధ్వాచార్య.

0: బహుభాండ రూపం. మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. Bangaru okkate, kani aneka roopanamalato kudinatundi oka aabharanamulu veru veruga untayi.
1: Gold is one, but jewels are many of different shapes and names.
0: Gochiramekam bahudenu varti. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కాని గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించు వస్తుంటాయి.
1: లైక్ దిస్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ విల్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ యూజ్డ్.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు,
1: బట్ ది స్టెమ్ ఈజ్ డిఫరెంట్,
0: బ్రాంచెస్ వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్,
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: బ్రాంచెస్ అండ్ ది లీవ్స్ ఆర్ డిఫరెంట్,
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్,
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్,
0: కాయలు వేరు,
1: ఫ్రూట్స్,
0: పండ్లు వేరు,
1: అండ్ ఫ్రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడాను వివిధమైనటువంటి రూపనామము చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతుంటుండాలి.
1: దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ ఒకే పదార్థమే.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatti karanalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetvanti okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఇస్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఇస్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్ ఉపాదాన కారణ is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is ఉపాదాన.
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamgane
1: likewise
0: oka aaram untundali, aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఈస్ ద బేసిస్, ఉపాదాన కారణం.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారం మార్చడానికి వీలు కాదు.
1: యు మే చేంజ్ ఇట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ జ్యువెల్స్, బట్ ద గోల్డ్ ఈస్ చేంజ్లెస్.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను, ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: గాడ్ హూ ఇస్ చేంజ్లెస్, ఉపాదాన కారణ, హీ బికమ్స్ ద క్రియేటర్, ద నిమిత్త కారణ, అండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్, ద ఎఫెక్ట్.
0: కానీ నిమిత్త మాత్రము, ఉపాదాన కారణము, రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ the principle of oneness in these two, that which is the basis changeless.
0: Matti undi kummare lekapothe kundalu cheyaledu.
1: There is mud, without potter you don't get a pot.
0: Leka kummari undi matti lekapothe kundalu cheyaledu.
1: Potter cannot make a pot without the mud.
0: Ee kummari matti rendu undinappude kunda tayaravutundi.
1: Potter and the mud, both of us will help us to have ఎపోర్ట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ఫోర్ ఉపాదాన కారణ, ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే, దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్, నిమిత్త కారణ.
0: ఈ దేహములే కుండల వంటివి.
1: Bodies are the pots, the effect.
0: ఈ కుండలతో మనము అనేక విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ పనులను చేసుకుంటూ సుఖాన్ని, ఆనందాన్ని పొందుతున్నాం.
1: With these pots of the bodies, we discharge various duties and responsibilities.
0: కానీ
1: but
0: అది క్రింద పడిపోయినప్పుడు ఇది పగిలిపోతుంది.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలం ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము, ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: దేర్ఫోర్ ద మెయిన్ బేసిస్ అండ్ ద నిమిత్త కారణ, ద క్రియేటర్, ఈ
0: కుండలు మాత్రమే యూజ్ఫుల్ అండ్ యూజ్లెస్.
1: ఓన్లీ ది పార్ట్స్ ఆర్ యూజ్లెస్.
0: దుర్వినియోగము,
1: వన్ ఈస్ ది యూజ్, ద అదర్.
0: ఈనాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: టుడే వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ, అట్ టైమ్స్ వీ మిస్యూజ్ ద బాడీ.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: డివినిటీ హ్యాస్ ఫైవ్ నేమ్స్ ఆర్ అట్రిబ్యూట్.
0: మొదటిది పరనామము.
1: ఫస్ట్ వన్
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహానామము.
1: సెకండ్ వ్యూహానామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాధనామ.
0: ఐదవది ఆచరణ నామ.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటాయి.
1: డివినిటీ ఆపరేట్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్.
0: పరనామం అనగా ఇది వైకుంఠం నివాసము.
1: పరనామ మీన్స్ ద వైకుంఠ ఇస్ ద డ్వెల్లింగ్.
0: వైకుంఠం అనగా కుంఠితం కానటువంటిది వైకుంఠము, మార్పు లేనటువంటిది వైకుంఠము.
1: వైకుంఠ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అక్కడ పరనామంతో ఉంటాడు పరమేశ్వరుడు.
1: దేర్ గాడ్ ఎగ్జిస్ట్ చేంజ్లెస్.
0: అక్కడ ఎవ్వరు కూడా ప్రవేశించటకు వీలు కాదు.
1: నో వన్ కెన్ ఎంటర్ దేర్
0: అనగా దానికి ముందు దాని అర్థంలో వస్తుంది.
1: ఎవ్వరు
0: కూడా ఆ కైలాసంలో వైకుంఠంలో ప్రవేశించటకు వీలు కాదు.
1: నో వన్ కెన్ ఎవర్ గెట్ into that vaikuntha.
0: Kani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kani evariki kanipinchadu, evariki vinipinchadu, evariki ee vidhamainatundi roopamto sakshatkarinchadu.
1: But however, no one can see him, no one can listen to him, no one can ever experience his direct manifestation.
0: Paranamamu annaru.
1: This is called paranamam.
0: Inkoti vyuhanamamu.
1: Second is vyuhanamam.
0: Ee vyuhanamam anaga emti? Pala samudramlo pavadinchinatunte vaadu sesha talpam paina ani deeniki artham.
1: It only means God who reclines on the ocean of milk.
0: Aithe deenni devatalu maatrame darshinchagalaru.
1: It's only deities, angels can see.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీన్ని దర్శించలేరు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహనామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: హౌఎవర్ దిస్ వ్యూహనామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఫుల్ఫిల్స్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద డేటీ.
0: మీకందరికీ సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: యు మస్ట్ హావ్ హెర్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టోరీస్.
0: హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు వాస్ పుట్టింగ్ ఎవ్రీవన్ టు హార్మ్.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైన సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక నీ వ్యూహనామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహనామ మీన్స్ God who could be seen by
0: God. Vibhava namamu. Vibhava.
1: Third one is Vibhava namamu.
0: Vibhava namamu anaga manava shariramulo dharinchi dashavataramuluga Ramakrishnadi avataramuluga ee manava dehamto loka samrakshana nimittamai oka avatarinchadamu idi Vibhava namamu unnaru.
1: Vibhava nama means the descent of God in human form. As we know, he has got 10 incarnations.
0: Ee prapanchamuto ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామం.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను దురాలోచనలను దుశ్చింతలను దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామములు యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: Kevalam bhaktulaku bhagavantudiki maatrame ee sannihita sambandha bandhavyamto undetundi.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: Inka nalugavadi,
1: the fourth one,
0: antaratma namamu.
1: Antaratma namamu
0: anaga prati manavuni endukudanu aatma swaroopam cheta anaga chaitanyam cheta నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థనామ ఇస్ ది ఆస్పెక్ట్
0: దాని పేరే అంతరార్థం అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈజ్ అంతరాత్మ ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ our ages.
0: Kani ee naati pillalaku chaala aashcharyam kavachu.
1: Students today may be very much surprised.
0: Kutayumukka maatramainatunte oka shaktini vinnappudu elanti varikaina kudanu aashcharyamu idi namma daginatuntida aneetunte anumanam kudanu kalagadaniki avakasam undi.
1: When one listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to believe.
0: Kutayumulo unnatunte manavulu వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred, hundreds of years.
1: Not hundred, hundreds and hundreds of years.
0: అంతే కాకుండా ఈ భౌతికమైనటువంటి శరీరం కూడాను ఇంత చిన్నదిగా ఉండేటువంటిది కాదు.
1: The physical body is not
0: so. ఆజానుబాహులైనటువంటి వారు.
1: The hefty personality.
0: ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృత యుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అస్థిపంజనమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్ సో ఎవర్ వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము,
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్, లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు, ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకుడు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: Sarathalpam paina parundinadu.
1: He was lying on the bed of
0: arrows. Aa dehamlo undinatundi raktam anta kaari poyyanta varaku thanu batike unnadu.
1: Though the body was bleeding, yet he was alive.
0: 56 dinamulanta kudanu pranamto untunnadu.
1: He was alive for 56 days.
0: Ee pranamiki edi kaaranamu?
1: What is the cause behind
0: that? Anaati valle oxygen, ee blood, idi chakra anta andichetundi varuvu ledu.
1: There was no
0: raktame athani pranamu.
1: There was no artificial oxygen supply then.
0: అమ్ములంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding. It lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటి.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగం లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగం మనకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్.
0: ఆనాడు ఫుడ్ తో కాదు ప్రధానము.
1: ఇట్ వాస్ ది ఫుడ్ దట్ వాస్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్ దే
0: రిలేటెడ్ త్రేతాయుగం అంతప్పుడు గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: త్రేతాయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగ త్రేతాయుగ
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్ ఇస్ నాట్ ది ధర్మ నాట్ ధన, ఇట్ ఇస్ దయమూలం.
0: ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ఎనీ వన్స్ హార్ట్.
0: దయ అని పేరుంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్ బట్ దేర్ ఇస్ నో కంపాషన్.
0: కనుకని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వీ సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి
0: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్ కాలడి
0: శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబా అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని ప్రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగడం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ రెగ్యులర్ వార్ఫేర్ దేర్ ఇస్ బిట్టర్ హేట్రెడ్ బిట్వీన్ పీపుల్.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: డ్యూ టు దిస్ అబ్సల్యూట్ హేట్రెడ్ ఓవర్ దేర్ ఈ ఐకమత్యం
0: పోవడం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: డ్యూ టు ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్ అన్రైటియస్నెస్ రెస్ట్లెస్నెస్.
0: ఇంతటితో పోక
1: నాట్ ఓన్లీ దట్
0: ఆనాటి పండితులు ఆనాటి మహావేదాంతులు ఆనాటి చదువరులు ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్ స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
0: వేదము యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
0: Kanukane vedamul paina vishwasamu shastramul paina vishwasamu lekunda poyindi anati prajalaku.
1: So people lost faith in Veda and Shastra, sacred text.
0: Aa samayam lopala deeni uddharincheetunti varu okaru kavali.
1: That's true.

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma,
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda, శాస్త్ర
0: విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భుతిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: They are called amshavataras, the sparks of the divinity.
0: Itta vibhuti vibhavataramulu anetuvanti purnavataramulu,
1: whereas vibhavataras are total incarnate.
0: Ee archananamulu archana chesukuneetuvanti konni vidhamaitundi amshavataramulu.
1: Archananamas are merely the sparks.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times we find the descent to the Lord.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: Jesus కూడాను,
1: Jesus
0: మొట్టమొదటి I am the messenger of God అన్నాడు.
1: Declared that I am the messenger of God.
0: దూతను అన్నాడు.
1: He said I am the messenger of God.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of messenger.
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetvanti dootalu.
1: Yamadhuta
0: avadhutanu rakshincheetvanti dootalu.
1: Avadhuta protects.
0: Kalukuni, I am the messenger of God annadu mottamota.
1: So Jesus declared, I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated, I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతుంటాది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు, సదాలోచనలు, సత్యంతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa asti taraka eppudu labhyam ayipoyindo, inka tandiki ee asti ledu, anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate, sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: ద సేమ్ థింగ్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్,
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: దే టూ కేమ్ డౌన్ యాజ్ మెసెంజర్స్.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: హీ కేమ్ యాజ్ ఎ మెసెంజర్.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే?
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: హీ సెడ్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నానన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది. అది
1: దేర్ఫోర్ ఇస్ ది ఇన్నర్ లైట్ దట్ షోస్ యూ ద వే అవుట్ సైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐ ఆమ్ ది లైట్ అన్నాడు.
1: హీ ప్రోగ్రెస్డ్ ఇన్ దిస్ ఐడియాలజీ అండ్ ఫైనలీ డిక్లేర్డ్ దట్ ఐఎమ్
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, visishta advaita, advaitam kinda chernatuntivi.
1: These are the three steps: non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu advaita ani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasuduga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe
1: however
0: duradrishtavashattu
1: Shankaralu
0: puttina tarvata 3rd samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
0: కానీ ఇక్కడ దివ్య శక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించి త్వరగా అన్నాడు.
1: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: Adi, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: Chaala thondar paatu padi tortharulo 3 dinamulu lopalle aa kumaruniki 3va samvatsaram lopala upanayana samskaram chesadu.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: Gayatri mantraanni prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హీ వాస్ ఏజ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
0: అప్పుడు మొట్టమొదట
1: అట్ దట్ టైం
0: ఒక గురువు దగ్గర నిత్రి ప్రవేశపెట్టింది.
1: హీ హస్ సెంట్ హర్ సన్ టు ఎ ప్రిసెప్టర్.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: the 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదస్.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదస్.
0: ఈ బిడ్డ స్పెషల్, సూపర్ స్పెషల్.
1: డస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్.
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్స్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్, ఇట్స్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ టు గాడ్.
0: నాకు వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ, హీ సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: కార్యాంబ చాలా బాధపడింది.
1: అన్ని
0: లోకంలో సహజమే,
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ, పర్మిట్ మీ, షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎసెటిక్ ఆర్ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేరులో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్,
0: దూరం పోయిన
1: తర్వాత
0: ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞేయమని చెప్పని కోరాడు. సహజమే,
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆజ్ఞేయ్యి, నాకు ఆజ్ఞేయ్యి, నాకు ఆజ్ఞేయ్యి.

0: swallowed by the whale here. At least permit me now.
1: మింగుతుండాలి మింగుతుండాలి నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరారు.
0: దిస్ క్రొకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సెడ్.
1: అప్పుడు తల్లి, నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని.
0: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
1: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు,
0: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
1: నాకు ఒక ముసలి మింగింది.
0: ఐఎమ్ స్వాలో.
1: ఏమిటి ఈ ముసలి?
0: వాట్ ఈస్ దిస్ క్రొకడైల్?
1: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈస్ ద క్రొకడైల్ హూ ఈస్ ఫాలోయింగ్ మీ.
1: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రొకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
0: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రొకడైల్ ఈస్ గోయింగ్ టు ఫాలో మీ.
1: సర్వసంగ పరిత్యాగం అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
0: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి అసెటిక్, నోబడీ ఈస్ ప్రిపేర్డ్ టు మ్యారీ హిమ్.
1: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
0: Sanyas, asceticism doesn't mean change of dress.
1: Buddhulu maratame.
0: One should change the mind, thought.
1: Appudu talliki namaskarinchukoni.
0: And then he namaskar to mother.
1: Aa 16 samvatsaralo illu vadilaadu.
0: He left home at the age of 16.
1: Kaani talli oka pramana anuga vaagdanam ivvanti korindi.
0: Mother wanted him to make a promise.
1: Na antha samayamlo maatramu ninnokka thuri nenu choodali kanuka neevu raavali ani.
0: And she wanted her son to come to her when the end approaches.
1: Aanaadu ఏ బస్సులు, ఏ కార్లు, ఏ విధమైన ప్లేన్లు లేవు. ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
0: దోస్ డేస్ దేర్ వర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ కార్ ఆర్ ప్లేన్ వాట్సాప్.
1: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
0: హీ విజిటెడ్ ఆల్ పిల్గ్రిమ్ సెంటర్.
1: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు, శాస్త్ర పండితులంతా ఉన్నారు, వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఆల్ ది స్కాలర్స్ of Vedas and Shastras, and he defeated
1: andarki oke oka advaitamu.
0: He taught them only non dualism.
1: Meer bhinnanga bhavistunnaru.
0: Don't go by diversity.
1: Akaramulu bhinname.
0: Their forms are different.
1: Meek talalu bhinname.
0: Heads are different.
1: Kaani hrudayamlu okkate.
0: But the heart is
1: atane daivattamu.
0: That is divinity.
1: Cherukulu enno cherukuluga undachunu. Anni cherukulu nunchi vacheetundi rasamu cheruku rasam okkate.
0: There may be many sugar canes, but the juice is one and the same.
1: Karukune atti చెరకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
0: ద జ్యూస్ ఆఫ్ ది షుగర్ కేన్ ఈజ్ వెరీ మచ్ సేమ్ ఎస్ ది ఎసెన్స్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
0: లైక్ దిస్ హీ డిఫీటెడ్ ఆల్ స్కాలర్స్.
1: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
0: బట్ మండన మిశ్ర ఫాలోడ్ ది థియరీ ఆర్ డాక్టరన్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
1: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
0: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
1: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
0: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
1: కట్టగడపటికి పండితులందరినీ ఒప్పించాడు.
0: Ultimately convinced all pandit scholars.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Only one that exists, not two.
1: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
0: హీ కన్విన్స్ ఎవ్రీబడి అండ్ మేడ్ దెమ్ సే ఎస్ టు హిస్ థియరీ.
1: కేవలం రూపనామం మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ద ఫామ్.
1: అన్నిటికీ ఆధారమైన మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ గో బై దట్ ప్రైమల్ బేసిస్ ద సెన్స్.
1: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ ద ప్రైమల్ బేసిస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
1: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ గోల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆర్ ఆర్నమెంట్.
1: మట్టి లేకపోతే ఏ కుండలు, ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ మడ్ యూ కెనాట్
1: మూలాధారము.
0: వితౌట్ మడ్ యూ కెనాట్ హ్యావ్ పాట్ ఆర్ ఎ ప్లేట్. దాట్స్ ద బేసిస్.
1: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
0: That is the effective principle.
1: అది మహమ్మదస్ అనుకోండి, లేకపోతే హిందువులు అనుకోండి, లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ అనుకోండి, ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
0: యూ మే థింక్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఇస్లాం ఆర్ క్రిస్టియన్స్ ఆర్
1: పేర్లు వేరుగా పెట్టుకున్నారు. గాడ్ ఈజ్ వన్, గోల్ ఈజ్ వన్ అన్నారు.
0: నేమ్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఈజ్ వన్ అండ్ గోల్ ఈజ్ వన్.
1: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: నాన్ డ్యూయలిజం డాక్టరీన్ ఈజ్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ, సో హ్యాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్.
1: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమ్మరైజ్ గా చెప్పారు.
0: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యూయలిజం.
1: ప్రయాణం చేస్తూ ఈ పండితులందరితో ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
0: హీ మేడ్ దెమ్ యాక్సెప్ట్.
1: అతను స్థాపించినటువంటిదే

0: ఫెయిత్ సిద్ధాంతము, అది అద్వైత మతము.
1: ఇట్ వాజ్ శంకరరావు ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: డ్యుయాలిటీ. మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూసేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయాలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలే తన శరీరాన్ని వదిలాడు.
1: At the age of 32,
0: చాలా చిన్న వయసు.
1: At a tender age, quite young.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: Means his mission is over.
0: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: In future, you have to propagate.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: Then he collected 5 lingas.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: Each of the linga is installed in each of the centers.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు. కంచి లోపల సురేశుడు, ఆ సురేశుడు అనేటువంటి వాడు ఎవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడు అని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర, హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును, అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడలంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశములంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేట్రెడ్ ప్రివైలింగ్ అట్ ద టైమ్.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ the disciples of Shankara have written certain interpretations and said as if they were written by Shankara.
0: Vidyaranyalu varu kudanu athane yokka shishyude.
1: Vidyaranya also is his disciple.
0: Kattagarpudiki okarlo okariki e maatram aikamathyam lekunda poyindi.
1: Ultimately they were never
0: okaru cheppina dani kuda angikarinchalekapothundo.
1: They contradicted each other.
0: Idi Christian mathamlo kudanu eppudu Jesus potane ee 11 mandi shishyulanta unnaru chudu veellu okarlo okariki భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టకడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: The first one who joined the group is Peter.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవులకు ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: When people approached Peter,
0: ఇంత స్వార్థము ఇంత సప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశం అన్ని కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: Peter denied Jesus Christ. He said that he does not belong to Christ. Like that, the whole religion is brought down.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను, విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ, హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర, బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు? శంకరుల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: హీ సెడ్ దిస్ నాన్ డ్యుయలిజం ఈజ్ ది షుగర్ కేన్ జ్యూస్ విచ్ ఇస్ యూనిఫామ్.
0: ఈ షుగర్ కేన్ జ్యూస్ని ఎంతకాలం అని పెట్టుకోవడానికి వీలవుతుంది?
1: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
0: ఇది శాశ్వతం కాదు.
1: ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
1: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
0: ఇది అమృత రసం కాదు. ఇది
1: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
0: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: సేమ్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
1: దేర్ఫోర్ when sugar cane juice is just transformed into sugar, you can mix it with any
0: biya pindilo veskondi tiya vastundi,
1: rice flour
0: odu pindilo veskondi tiya
1: vastundi, wheat flour
0: bedal pindilo veskondi tiya pishta adi guna samparkat annadu. పిష్ట అది గుణ సంపర్కాత్, ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికి దీని గుణము తీపే.
1: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
0: ఏంటైనా ఉపయోగం పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
0: కనుకనే షుగర్ సమనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టుకో.
1: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యుయల్.
0: మూడవది ద్వైతము.
1: థర్డ్ వన్ డ్యూయలిజం.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య
0: స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ పెట్టాడు
1: మధ్వాచార్య.
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: ఆల్ ది త్రీ యాక్సెప్టెడ్ ఓన్ వన్.
0: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే, అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్, రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్, వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్, దేవుడా ఈట్ ది షుగర్,
0: నీవు షుగరు, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం, దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది, ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది, నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ నో ద టేస్ట్.
0: నన్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: మేక్ మీ సో యాస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: ఎప్పుడు నన్ను షుగర్ తినేటువంటి వాడిగా నాకు మార్చుతావు?
1: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్?
0: తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడిగా తయారవుతాను.
1: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ ది స్వీట్నెస్.
0: అంతవరకు మాత్రం కాదు,
1: నాట్ దట్ ఫార్మ్.
0: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి,
1: యూ మే ఫాలో ఎనీ స్పిరిచువల్
0: తపస్సునైనా చేయండి,
1: ఆర్ పెనన్
0: ఎన్ని యోగములైనా చేయండి,
1: ఆర్ స్పిరిచువల్
0: ఎన్ని జపములైనా చేయండి,
1: ఆర్
0: ఎన్ని ధ్యానములైనా చేయండి,
1: మెడిటేషన్
0: ఎన్ని గ్రంథములైనా చదవండి,
1: గో త్రూ బుక్స్,
0: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
1: యట్ యూ విల్ నాట్ హ్యావ్ అథారిటీ, యూఆర్ నాట్ క్వాలిఫైడ్.
0: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
0: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు.
1: దెన్
0: హృదయమును సగితివో ఈసే నాకు,
1: ఓ గాడ్ దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి,
1: ఓ లార్డ్ ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు,
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును,
1: టు వర్షిప్ యువర్ ఫీట్ వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు,
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు, అంజలి కిటింతు అందుకోవయ్య నీవు, ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను,
1: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి,
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు,
1: నో ఫార్మ్.
0: భగవంతుడికి కూడా అంతే.
1: ఆల్సో గాడ్,
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫామ్.
0: ఈ రూపమే అట్టి రూపమే భగవంతుడికి భేదములు లేవు.
1: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ ఫామ్ దట్ ద డివోటీ వాంట్స్ గాడ్ మానిఫెస్ట్ దట్ వే.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంత స్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసి
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపము.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్,
0: సత్యం,
1: ట్రూత్,
0: శివం, సుందరం,
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుందని, మూడు విధంగా ఉంటుందని, కానీ మూడు ఒక్కటే మరి.
1: దో దే అపియర్ టు బి త్రీ, బట్ దే ఆర్ వన్ అండ్ సేమ్.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్,
0: ఆకర్షణ ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ బి అట్రాక్షన్ బట్ దేర్ ఇస్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఇస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
0: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి అందు ఉన్నటువంటిది మూడే, సత్యం, శివం, సుందరం.
1: హి సెడ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ వేదాస్ అండ్ సేక్రెడ్ టెక్స్ట్, ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని ఎందున్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హాస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
0: డివినిటీ. మానవుని మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్, హౌ డస్ హీ నో?
0: స్వర్గానికి ఎక్కిందా?
1: ద వన్ హూ కెనాట్ క్లైంబ్ అప్ ది లిటిల్ స్టేర్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్? తన
0: మానవతా గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
1: హీ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఎట్ట తెలుస్తుంది?
1: హౌ డస్ హీ నో ది డివైన్?
0: కలిగినే మొట్టమొదటి మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇస్ క్వైట్ పాసిబుల్ అండ్ ఈజీ ఎనఫ్ టు నో.
0: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
0: కనుక మొట్టమొదటి సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గము లోపల ఏ విధమైన మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైన భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సర్టన్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Bhaja Govindam.

नाही नाही भक्ती चुकू करणे नाही.

0: రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th ఆఫ్ జనవరి 2006 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.
1: Dear students, boys and girls,
2: మానవ జన్మం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
2: అయితే ఎంత పవిత్రమైనగా దైవం మానుష రూపేణ ఏ అవతారం నందు కూడా మీరు చూసినప్పటికీ దైవము మనిషి రూపంలో ఉంటాడు, కానీ ఇంకొక గురు రూపంలో ఉండడు.
1: Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meer tarinchukodu.
1: So never think that God has a separate form.
2: మనుషుల కంటే దైవము వేరు లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అపార్ట్ ఫ్రమ్ ది హ్యుమానిటీ.
2: ఈ మనుషులు ఏ రూపం ధరించాడంటే పంచభూతంతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్.
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిమిట్ విత్ దీస్ 5 ఎలిమెంట్స్ అలోన్.
2: అందుకోసమనే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: దేర్ ఫోర్ ఇన్ టోటాలిటీ ద హోల్ థింగ్ ఈస్ కాల్డ్ ఆత్మ.
2: ఆత్మగా దాని రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
2: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మియర్ ఫార్మ్ దట్ స్టాండ్స్ ఎస్ ఎన్ ఎవిడెన్స్ ఆర్ ద ప్రూఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
2: కనుక అట్టి మానవ స్వరూపాన్ని నిరూపించాలంటే మనం కేవలం గ్రంథ పఠనంలో చేత కాదు.
1: టు డెమోన్స్ట్రేట్ దట్ వీఆర్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ గో బై ద బుక్ ఇస్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: కేవలం మన నడత చేత మన ప్రవర్తన చేత మనం దాన్ని నిరూపించాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
2: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
2: విద్యార్థి అనగా కేవలం నెగటివ్.
1: విద్యార్థి ద స్టూడెంట్ మియర్ ఇస్ నెగటివ్.
2: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్ అనదర్ నేమ్.
2: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు పవనమైనటువంటి ఒక దివ్యభావము ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ all that is related to the world and its position.
2: Deeki educare annaru.
1: Truly speaking, that which is beyond is educare.
2: Education veru, educare veru.
1: Education and educare are different.
2: Education kevalam physically mentally manu dani artham chesukovachu.
1: We can understand education physically and mentally.
2: Kaani adi ekkada nunchi vastunnadi?
1: Where from it arises?
2: Krishna Godavari Pinakini Chutti Sa. Dini Perlu Ee Sthanam Lo Puttinavo Ee Bhagam Lo Puttinavo Dani Gurinchi Cheptu Vacharu.
1: In fact, people have been explaining the very birthplace of Krishna Godavari, the rivers that flow incessantly.
2: Adhe Vidhamagare Education Chutti Educare Ane Chutti Paraman Chutti.
1: Therefore, education is derived out of this educare, the origin.
2: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: ఆల్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ టు ఎడ్యుకేషన్.
2: కానీ ఎడ్యుకేషన్ అనేది లోపల ఉన్నటువంటి యొక్క పావం యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము.
1: బట్ ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ ఇస్ విద్ ఇన్ రిప్రజెంటింగ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
2: ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏ పాట అయినా ప్రతి ఒక్కరూ హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: దేర్ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎడ్యుకేర్ ఇన్ ఆల్ యువర్ వర్డ్స్ యాక్షన్స్ అండ్ యువర్ పాత్ దట్ యూ ఫాలో ఇఫ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్.
2: కానీ లోపల అంతర్భావమైనటువంటి చక్కగా లేకుండా మాట్లాడుకోవడం మంచిది.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
2: కనుకనే ఈ నాడు ఎడ్యుకేషన్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: You cannot call a person simply educated because of his high positions.
2: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: None of them have truly investigated what educator is.
2: లోపల నుంచి వచ్చిన భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: ది ఔటర్ యాక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్.
2: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఇమినెంట్ ది ఎక్స్టీరియర్ కుడ్ బి వెల్ అండర్స్టాండ్.
2: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: ఓన్లీ
2: అనేక బిల్లులు వస్తూ ఉంటాయి.
1: Only experienced people can understand the immanent principle, but other people go by all the external things like the acquisition of degrees.
2: Kalakala mi ellaru kevalam baita vidyalu matrame gandhamlo unnatundi vishayanu gurtinchukoni paraloku teri bodhisuntaru.
1: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men.
2: Kalakala anta matram cheta విద్యావంతమని చెప్పకూడదు.
1: దట్ విల్ నాట్ మేక్ యూ వర్దీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
2: ఇప్పుడు బిఏ, ఎంఏ, బిఎస్సీ, సిఏ ఇలాంటి పేరంతా పెట్టుకున్నారు.
1: యు హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ, ఎంఏ అండ్ సో ఆన్.
2: ఇవన్నీ ఎలాంటివి అంటే కేవలం బాహ్యమైనటువంటి.
1: దీస్ ఆర్ ఆల్ ద డిగ్రీస్ అక్వైర్డ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఎక్స్టర్నల్.
2: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు అరుదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
2: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
1: యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్ హూ టీచ్ యూ డిఫరెంట్ సబ్జెక్ట్స్.
2: మీరు మీరు అది అండర్స్టాండ్ చేసుకోవాలి. దీనికోసమనే స్టెరిలైజేషన్ అంటే దేహము, తన మనసు, తన బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా మనసుపై ఆధారపడినవి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ రియలైజేషన్ ఇస్ బియాండ్ విచ్ కంప్రైజెస్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ దట్ విల్ టేక్ టు ది హైయర్ ఆల్టిట్యూడ్స్.
2: దీన్నే త్రిమూర్తులు అని చెప్పారు. త్రిమూర్తులు,
1: this is what we call trinity trimurtulu.
2: Anaga sattva rajo tamo guna.
1: They represent the basic three attributes, sattva rajas tamo gunas.
2: Sattva anaga lopala nunchi bayaladeyindi.
1: The sattvic is the one which arises from within.
2: Inka rajo guna anaga mana yokka charyalu.
1: Rajo guna, the passion, is very much reflected in our actions.
2: Ta matalu అది కూడా ఒక తమో గుణమే.
1: ద వర్డ్స్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్ తమో గుణ.
2: కానీ ట్రూత్ అనేటువంటిది నిజంగా అన్ని విధములు, అన్ని ఇంద్రియములను లోపరుచుకున్నటువంటి ఒక ఇదే సత్యం.
1: దేర్ఫోర్ ద ఫండమెంటల్ ట్రూత్ విల్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ఆల్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్.
2: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
1: Supposing you are doing an activity, who is the one responsible for this?
2: ee panulu ee aatalu aa paatalu anni kulanu kevalamu ee rajogunam nunchi vachinavi.
1: The sports and games and all that you do, they represent Rajoguna, the emotion of the passion.
2: Swarthani adharam cheskuni.
1: Basing on your selfishness.
2: Parathani bodhisthuntaru.
1: And we just speak of the spiritual value.
2: Kaadu kaadu. Parathani adharam cheskuni. Bahimattakuram bramchinchari.
1: So we should base on the spirituality and carry on the physical activity. We have so many sweets. What is the cause behind all these sweets? In fact, all that which is essential, basic, is the sacred feeling within. Therefore, every human being should have faith in God. Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn. God is one. One God assumes many forms. There may be plurality or multiplicity, but God is one.
2: మనం అలంకారం చేసినటువంటి ఒక బల్బులు అంతా కూడాను ప్రకాశిస్తుంటాయి.
1: వి ఫైండ్ ది ఇల్యుమినేషన్ బికాస్ ఆఫ్ సో మెనీ బల్బ్స్ అరౌండ్.
2: కానీ ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
2: కరెంట్ నుంచి వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది కరెంట్ సప్లై ది ఇల్యుమిన్.
2: అన్ని బల్బులు ఎందుకు ఉన్నది? కరెంట్.
1: ఇట్ ఈస్ ద కరెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్.
2: కనుక ఇలాంటి వస్తువులను ఆధారం చేసుకుని మనము ఇన్ని భాషలు ఇన్ని పనులు మనం చేస్తూ.
1: బేసింగ్ ఆన్ దీస్ ఎసెన్షియల్స్ అండ్ ది కంపోనెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ వి జస్ట్ స్పీక్ అండ్ యాక్ట్.
2: మొట్టమొదట మనిషి అనేటువంటి వాడు,
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్,
2: నిశ్చయత్వము, నిర్మలత్వము, నిర్మూలత్వము.
1: యూ షుడ్ హ్యావ్ ద స్టడీనెస్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్యూరిటీ అండ్ యూ షుడ్ బి టోటలీ డిటాచ్డ్.
2: ఇలాంటి మూడు గుణములు చేరినటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ ఆల్ దీస్ త్రీ బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ ప్యూరిటీ, ఆఫ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ద ట్రాన్సెండెంటల్.
2: కాబట్టి ప్రవర్తన పురస్కరించుకుని పేరు కూడా ప్రారంభమవుతుంది.
1: దర్ఫోర్ ద టైటిల్ ఆర్ ద నేమ్ ఈస్ గివెన్ బేసింగ్ ఆన్ హిస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ది కాండక్ట్.
2: కనుక మనము మంచివారమా చెడ్డవారమా అనేటువంటి పనులు అడగలేదు.
1: We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms.
2: కనుక మనము చక్కెర అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర.
1: The sugar, where from you get it?
2: ఆ షుగర్ తో ఎన్నో తీపులు మనం చేస్తుంటాం.
1: With the sugar you make so many preparations.
2: అనేక రకమైనటువంటి తీపిలు, బొబ్బట్లు, ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంది.
1: సో మెనీ స్వీట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది షుగర్ లైక్ బొబ్బట్లు అండ్ సో ఆన్.
2: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటిది ఎవరు గుర్తించలేదు.
1: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ది బేసిక్ షుగర్ హియర్.
2: అట్లే దైవము అంటే అందరూ పూజిస్తారు.
1: ద నేమ్ ఆఫ్ గాడ్ వీ వర్షిప్, వీ సింగ్ హిస్ గ్లోరీ అండ్ డూ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: కానీ మీ హృదయమునే మీ యొక్క దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ హార్ట్ ఈస్ గాడ్.
2: ఆ హార్ట్ అంతా కూడా ప్రేమతో ఫిల్ చేయాలి.
1: దిస్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
2: లవ్ లేకపోతే వాడు మనిషి కాదు.
1: వన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్.
2: కనుక మనందరూ కూడా ఇప్పుడు పంచభూతములను దైవం భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ డివైన్.
2: మొట్టమొదట ప్రాణము.
1: The first one is life.
2: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? ఏ సాధనతో మనం సాధిస్తున్నాము?
1: లైఫ్. who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice? And we give so many illustrations, examples in support of the statement. We say willpower. What is the will? That true will is the nature of Atma, Atma Tattva. Therefore, the origin of all names is Atma only.
2: విద్యార్థులందరూ వచ్చారు.
1: ఆల్ స్టూడెంట్స్ అసెంబ్డ్ హియర్.
2: విద్యార్థులందరూ దేని ఆధారంతో చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ యువర్ లెర్నింగ్ అండ్ స్టడీస్?
2: మీ యొక్క లెర్నింగ్ అంత గొప్ప గొప్ప బిరుదులుగా సాధిస్తున్నారు.
1: త్రూ లెర్నింగ్ యూ గెట్ వెరీ హై డిగ్రీస్.
2: కానీ డిగ్రీలు వేరువేరే, కానీ చదువు ఒక్కటి.
1: డిగ్రీస్ మే బి డిఫరెంట్ బట్ ది అక్విజిషన్ లెర్నింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
2: కనుక మొట్టమొదట మనము లర్నింగ్ అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది?
1: సో వీ షుడ్ హావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఫ్రమ్ దిస్ లర్నింగ్ హెస్ కమ్.
2: దానికి అనేక పేర్లు పెట్టుతూ వచ్చారు.
1: వీ హావ్ గాట్ సో మెనీ నేమ్స్ గివెన్ టు దిస్ ఆరిజిన్.
2: కానీ అది పొరపాటు.
1: బట్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
2: అది మన భ్రమ.
1: ఇట్ ఈస్ అవర్ ఇల్యూషన్.
2: కనుక నిజమైనటువంటిది ఒకటే ఒకటి దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఓన్లీ వన్ ద గాడ్ ది ఎగ్జిస్టెన్స్.
2: ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడు.
1: God is present, God is existent.
2: గాడ్గా ఉండి కూడా మానవుడిగా నడిచిస్తాడు.
1: He is God, but he behaves as a human being.
2: ఎందుకోసము?
1: Why?
2: మానవుడు మానవుడిగా ఉన్నప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతుంది.
1: When God descends in a human form, the fellow human beings can understand the divinity.
2: కనుక మొట్టమొదట భావం అనేటువంటి నుంచి ఆవిర్భవిస్తుంది ఈ ఎడ్యుకేర్.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ది ఎడ్యుకేర్ డెవలప్స్.
2: కాబట్టి ఎడ్యుకేర్ కేవలం బాహ్యమైనటువంటి యొక్క సమాజ సేవ.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ సొసైటల్ ఓరియంటెడ్ టు ది ఔటర్ వరల్డ్.
2: మనం మనకున్నటువంటి తెలివితేటలు దానికి కూడా మనం చూపించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్సో రిఫ్లెక్ట్ అవర్ థాట్ ఆన్ గాడ్ constantly.
2: దుర్వాసుడు చాలా క్రోధం వాడు అని అంటారు.
1: వి సే దుర్వాస ఇస్ మ్యాన్ ఆఫ్ టెంపర్ అండ్ యాంగర్.
2: కానీ అతనికి చాలా టెంపర్.
1: వి సే హి హస్ గాట్ టెంపర్.
2: నిగ్రహించుకోలేనటువంటి వారు అలాంటి టెంపర్ లో జీవిస్తుంటారు.
1: సో హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హ్యాస్ దిస్ టెంపర్.
2: ఎవరు కంట్రోల్ చేస్తారో వారిని వశం చేసుకుంటారు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హ్యాస్ గాట్ ఫుల్ కంట్రోల్ he'll submit to God.
2: ఈ పెట్రోల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: పెట్రోల్ వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
2: ఆయిల్ నుంచి వచ్చింది.
1: అండ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఆయిల్?
2: అది భూమి నుంచి వచ్చింది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎర్త్.
2: ఎర్త్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం.
1: నౌ ఇట్ ఇస్ టేకెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఆఫ్ ఎర్త్, వీ గివ్ ఇట్ డిఫరెంట్ నేమ్స్.
2: వైట్ పెట్రోల్ అంటారు.
1: ఇట్స్ ఎ వైట్ పెట్రోల్.
2: డార్క్ పెట్రోల్ అంటారు.
1: డార్క్ పెట్రోల్.
2: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడా లైఫ్ నుంచి వచ్చినవి.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ హావ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సేమ్ సోర్స్.
2: కనుక ఆత్మ అనేటువంటిది అన్ని భూతముల యొక్క సమత్వము.
1: దేర్ఫోర్ ఆత్మ రిప్రజెంట్స్ ది ఎసెన్షియల్ బేసిక్ వన్నెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
2: ఈ ఒక ఆత్మ అనే పేరు పెట్టినప్పుడు అన్ని జీవులు అందులో ఐక్యమైనవి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దిస్ ఆత్మ ఇస్ స్పెల్ట్ అవుట్, it includes all the vastness of
2: the universe. We are all human
1: beings. And if we just watch, we will find all human beings around.
2: ఒకరి ఎందు నూనె, ఒకరి ఎందు నీరు, మరొకరి ఎందు పెట్టరు, ఇవంతా ఉంటాయి.
1: And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
2: మతములన్నీ వేరు.
1: Religions are different.
2: మార్గము ఒక్కటే.
1: The path is one.
2: వస్త్ర భేదము వేరు.
1: ది క్లాత్ ఇస్ డిఫరెంట్.
2: వస్తువు ఒకటే.
1: బట్ ది యాన్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
2: శృంగారములు వేరు.
1: ది జ్యువెల్స్ ఆర్ డిఫరెంట్.
2: బంగారం ఒకటే.
1: బట్ గోల్డ్ ఇస్ వన్.
2: పశువుల వర్ణ వేరు, పాలు ఒకటే.
1: ది కౌస్ ఆర్ డిఫరెంట్ కలర్స్ బట్ ది మిల్క్ ఇస్ సేమ్.
2: బ్రతుకు కోసం బహుబాధ బుద్ధులు.
1: పీపుల్ స్ట్రగుల్ ఫర్ దర్ లివింగ్.
2: కానీ ఆత్మ ఒకటే, జీవుడు ఒకటే.
1: బట్ ది ఇన్వెల్ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్.
2: అతనే అన్ని రకములకు దేహమును సృష్టించి.
1: గాడ్ హాస్ క్రియేటెడ్ డిఫరెంట్ బాడీస్.
2: ఆ సృష్టించడం కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
1: And God has manifested in the form of men and women, and that leads to progeny.
2: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
1: Therefore the child is a part of both the parents.
2: కనుక మనము ఆత్మతత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
1: Therefore we should never forget the atmic principle. We should realize it.
2: దేని మర్చినా కూడాను ఆత్మ మర్చకూడదు.
1: You may forget anything else, but not Atma.
2: ఎందుకంటే నీ ఎందుకు కూడా పంచభూతములు ఉన్నాయి.
1: Because five elements are within you.
2: నీ పంచభూతములు ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
1: When all the five elements are united, when they once they combine, it is Atma.
2: ఓ జపం చేస్తుంటారు నాకు అంత తెలిసి ఉంటారు.
1: One does japam and they think they know everything.
2: కేవలం మాలు తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
1: If you just rotate this talisman, japamala, it doesn't mean that you know everything.
2: ప్రపంచంలో లౌకిక విషయములంతా కూడా మర్చిపోయినప్పుడే అదే జపమాల.
1: When once you forget all the outer world and worldly matters, then only you can call japamala.
2: కనుక మనము ప్రతిదాని ఎందుకు కూడాను మూలమును కనుక్కోవాలి.
1: Therefore we should understand the source moola for everything.
2: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: Therefore he is a true human being. When once he knows this moola, the primordial essential base.
2: Bhagavad-gita, enta chadivina enni paryayam naaku kantastham telusu ani annapatini.
1: You may go through Bhagavad-gita a number of times and you may say you got it by heart.
2: Nenu goppa chadivani anta.
1: You may call yourself highly educated.
2: ABCD modalukoni.
1: Right from alphabets ABCD.
2: Bharatam, Bhagavatam, Ramayanam, anni kulu tayaravutundi.
1: And you know that these are the letters that constitute great epics like Ramayana, Bharata.
2: Kanuka ee okka okka bhagamu artham chesukunte anni artham avutayi.
1: Therefore if you understand the essential main part, you will understand all the rest.
2: Lekapothe meme enduku college start cheyali?
1: Or else why should we start colleges?
2: Maa college lelu manchi gunamu, manchi pravartana, manchi aacharyam.
1: Therefore in our colleges the character, the virtues, the conduct are most important.
2: Prati asaku, prati vanchaku, desires are important.
1: And we find various life pursuits based on their desires.
2: Aa desire anukunte lekapothe ee matham paligadu.
1: In fact, if we do not have this noble desire, you cannot realize anything.
2: Kai aa desire kuranu ettukovali adi kuranu bhagavati yokka sankalpame.
1: You should consider the desire is also the will of God.
2: Kaluka sri purushane chuti paanya buddha kavamaram sokkane chuti kevalam manam pettukunna perli.
1: The men and women, the differences are of our own making.
2: Evaraina sari chittam parisuddhanga undinappudu sarvamu manaku palipistundi.
1: Therefore let him be anyone for that matter, when one there is pure heart, he is bound to be successful.
2: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కండు మూసుకుని.
1: పీపుల్ సిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ విత్ క్లోజ్డ్ ఐస్.
2: కన్నులు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కన్నులు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
1: వెన్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
2: కనుక నీవు వ్యక్తి ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
1: దేర్ఫోర్ వ్యక్తి ఇస్ ఇండివిజువల్ who will comprehend avyakta, that which is hidden.
2: Kaluka meeru mottamotta artham chesukunte adi poorthi aatmaga meeku pratyaksham avutundi.
1: Therefore when once you understand clearly, you will know the totality of atma.
2: Enta japam chesina, enta japam chesina kattagaipudu aatma chetige povali.
1: Whatever spiritual path we may follow, japa or tapa, it will ultimately take you to atma.
2: Ani misu bees untayi.
1: Who you know of honey bees?
2: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
1: They move around all trees.
2: అన్ని పువ్వులు వాసన చూస్తుంటాయి.
1: And they smell all flowers.
2: కానీ అన్ని స్మెల్స్ ఆరోగించు.
1: And they are not happy with all variation in the fragrance.
2: ఒకటి మల్లె పువ్వు, ఒకటి సేవంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు.
1: And flowers like chrysanthemum, the rose, flower and jasmine.
2: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసన ఇదంతా కూడా.
1: It is all the smell out of these flowers with all the awareness in his conduct.
2: కనుక మనసు ఈ మూడింటిని మనం చేర్చుకున్నాం కనుకనే మనం మానవ అయ్యాం.
1: Therefore, we are manavas, human beings, because we have got the mind, manasu. When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant. We are not merely human beings, manushya, but we are madhava, divine.
2: Dhava anaga dhairyam. Dhairyam.
1: That means dhaikara kare.
2: Sahasavam.
1: That valor,
2: నమ్మకము,
1: faith.
2: ఇలాంటివి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
1: And once you have these virtues, you can call yourself manishi, human being.
2: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
1: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
2: Die mind. మనోనాశనం కావాలి.
1: It is annihilation of the mind.
2: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
1: For everything, manas, mind is necessary.
2: అందుకోసమే మనోమూలం మూలం జగత్.
1: And therefore, mind is the basis, manomoolam, for the whole jagat, the world.
2: ఆ మనసును జయించుకోకుండా అన్ని గుణములనే మాత్రము కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాము?
1: If we do not control the mind, even if you achieve all those things, what for? Where will you reach?
2: కానీ అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
1: Can that be true diamond?
2: ఇప్పుడు అందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణములు ఉన్నాయి.
1: ఆల్ దట్ యు లర్న్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మనోనాశన ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్
2: ఎవరు కూడా పరమహంస ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
1: అండ్ దేర్ఫోర్ నో వన్ షుడ్ ఫాలో ది మైండ్ ఆర్ మనసు.
2: అది తీయని పదములు ఇస్తుంది, చేదు రసం ఉంటుంది.
1: Though it has got the sweet fruits outwards, there is bitter juice inside.
2: కనుక మనము ఉపయోగమైనటువంటిది మధురమైనటువంటిది మధురమైనటువంటిది మనసు.
1: Therefore we should understand that which is useful, which is sweet.
2: కానీ ఈనాటి యువకులంతా కూడా మనసును మైండ్ అంటారు.
1: But we say the mind, we go by the mind or manas.
2: కానీ అది ఏ మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
1: And the mind stands for ignorance, ajnana.
2: అది కేవలము చదువు.
1: And that is all చదువు or education that we acquire.
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఏబిసిడి మొదలు చెట్టు వరకు ఉంటుంది అక్షరాలు.
1: And it may be voluminous, big books that you may have, but all they show only letters A to Z.
2: అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు
1: you know the letters,
2: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
1: Then you can know the artha, the meaning of the words.
2: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంది.
1: Without knowing the meaning, why should you simply read?
2: వేదం నేర్చుకుంటున్నారు.
1: You learn Veda.
2: అనంతో వై వేద.
1: అనంతో వై వేద.
2: ఆయన వేదం అనేది అనంతమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వేదము.
1: Ananta, that represents the vastness, that which is infinite.
2: Nijanga Bhagavad Gita chesinattu Bhagavad Gita cheppinattu varu kevalam artham chesukoni vartinchinattu varu.
1: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
2: Kai understand cheyakunda enta chadu chadinappudu prayojanam ledu.
1: Without understanding, basically, after all the education books, reading will be of no value.
2: గొప్ప మహనీయుడు రాశాడు ఇది ఈ ఎడ్యుకేషన్ కాదు, ఇది కేవలం వేదము అని అంటుంటాం.
1: అండ్ వీ థింక్ ఇట్స్ రిటన్ బై వెరీ నోబుల్ పర్సన్ ది వేద, నాట్ బై ఆర్డినరీ పీపుల్.
2: నీవు లైక్ చేయి అండ్ లైక్ చేయి, ఏ చేసేప్పటికీ అది వేదం వేదమే.
1: వెదర్ యూ లైక్ ఆర్ డిస్ లైక్, వేద ఇస్ వేద.
2: కనుక ఇలాంటి వేదమును చదివేటువంటి వాళ్ళు ఇలాంటి విద్యను నేర్చే ప్రతి మానవుడు అది అర్థాన్ని గుర్తించి వర్తించాలి.
1: దేర్ఫోర్ ఆల్ దోస్ దట్ గో త్రూ ది వేద, దట్ చాంట్ వేద అండ్ అదర్ బుక్స్ షుడ్ నో ది మీనింగ్ ఫస్ట్.
2: ఈనాడు తనను తాను మార్చి ఏదో విద్యను తను నేర్చుకుంటున్నాడు.
1: Man has forgotten his nature himself, but he wants to acquire knowledge.
2: అది మనిషి యొక్క వీక్నెస్.
1: This is the weakness of man.
2: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
1: The man with this weakness will have faith in everyone.
2: కనుక మీరు ఆ యొక్క అర్థాన్ని మర్చిపోకూడదు.
1: Therefore, you should not forget the fundamental.
2: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: ప్రియమైన
1: డియర్ స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్,
2: మీకు అన్నీ తెలుసు.
1: యు నో ఆల్.
2: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
1: యు నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ద ఫిజికల్ మెటీరియల్ వరల్డ్.
2: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
1: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
2: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అతని రూపము, అతని నామము చక్కగా మనకు బోధిస్తుంది.
1: When once we see the name and the form specifically,
2: you know all are one. అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
1: Though we say all are one, how do you explain it? How is it possible?
2: బల్బులు ఉన్నాయి. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
1: We have got the illumination bulbs. We decorate it in the way we want.
2: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
1: Bulbs may be many, but the same current is present in all.
2: కాబట్టి ఆధారమైనటువంటి దాన్ని గుర్తించాలి. కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
1: బట్ వీ హావ్ ఫర్గాటన్ ది బేసిక్ ఫౌండేషన్, బట్ వీ గో బై ది సపోర్టెడ్.
2: అయితే భౌతికంలో కూడా ఆధ్యాత్మికాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఈవెన్ ఇన్ ఫిజికల్ వరల్డ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది స్పిరిచువల్ కంటెంట్.
2: కనుక మీరు మొట్టమొదట దైవ విశ్వాసాన్ని కలగండి.
1: దేర్ఫోర్ ఫస్ట్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఆ దైవ విశ్వాసమే ఒకటి ఉంటే అన్నింటి విశ్వాసము మనకు లభిస్తుంది.
1: With faith in God, you will develop all the rest of things.
2: You dayam paina bhajyate vesi ee kartavyalu nilavartinchu.
1: Lay all your responsibilities on God and discharge your duties.
2: Appude meeku sarayina vidya abhyasam.
1: Then only you will acquire proper education.
2: Kaluga education ante kevalam granthamulu parichayam chesukovadam kaadu.
1: Education is not limited to going through the books.
2: Ee chaduvukunta minchi beyond education.
1: But the true education is something beyond.
2: ఆ ఎడ్యుకేషన్ లేకుండా పోతే బుక్కులు ఏ విధంగా చదువుతారు?
1: Without that, which is beyond, what for all these books?
2: కనుక ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటి దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
1: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈజ్ డివినిటీ.
2: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
1: బట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్, ఫర్ గాడ్.
2: ఆ ప్రాపర్ లైన్ లో నేను పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
1: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ విల్ రీచ్ ది ప్రాపర్ స్థితి.
2: కానీ ప్రపంచము బాహ్యాన్ని మాత్రం గుర్తిస్తుంది.
1: బట్ ది వరల్డ్ విల్ నో ఆల్ దట్ ఈస్ ఔటర్, బాహ్య.
2: కానీ గాడ్ ఇన్నర్ భావాన్ని చూస్తాడు.
1: బట్ గాడ్ విల్ లుక్ ఇన్ టు ది భావ.
2: కనుక ఇన్నర్ భావాన్ని చూడాలి. ప్రతి ఒక్కరు కూడా నేనెవరు అయ్యా, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తాం. కానీ హూ ఆర్ మై అని ఎవరైనా ప్రశ్నిస్తారు.
1: సో ఇన్నర్ ఫీలింగ్ భావ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్, ఫర్ గాడ్.
2: ఆ ప్రాపర్ లైన్ లో నేను పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
1: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్.

0: అని మొట్టమొదటి గుర్తు చేసుకునేవాడే నిజమైన ఎడ్యుకేషన్.
1: దేర్ఫార్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ నోయింగ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
0: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐ ఆమ్ యు ఆర్ యూ అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కానే కాదు.
1: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యూ, యు ఆర్ సో అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో అవర్ ఓన్ నేచర్.
0: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ నోస్ దిస్ వన్నెస్ ఈస్ ద ట్రూ ఎస్పిరెంట్ ది సాధక.
0: షీఈస్ మై మదర్, హీఈస్ మై ఫాదర్ అని ఈ విధంగా ఫాదర్ మదర్ ఈ రిలేషన్షిప్ పెట్టు కేవలం మనసుకు మాత్రమే సంబంధం.
1: దేర్ఫోర్ వెన్ యూ కాల్ సో అండ్ సో యువర్ ఫాదర్, సో యువర్ మదర్, దట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ది ఫిజికల్ రిలేషన్షిప్.
0: అది ఈ మానవత్వాన్ని ఫిజికల్ గా తెచ్చుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఫలితమేమీ లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ ఫిజికల్ రిలేషన్షిప్ ఓన్లీ, యూ విల్ నాట్ హ్యావ్ కరెక్ట్ రిజల్ట్స్.
0: కనుక నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను ప్రధాని రామయ్యను, ప్రధాని లక్ష్మయ్యను అని ఈ విధంగా చెప్పింది. పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
1: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
0: Ramaya anukunnappudu Ramaya ani
1: pravartinchali. Then once your name is Ramaya, you should act like Rama.
0: Oka bidda undinadi.
1: There was a child.
0: A bidda pendi kavalani korindi.
1: And the grown up daughter is to be married later.
0: Indaro desi chupichadu.
1: All have been shown to her.
0: He is not good. His nose is swatta. His gunner is sorry. And he reckoned of God tappal patta.
1: She has not accepted anyone. She has been pointing out the mistakes in others in their form.
0: Kani yavarachina kani ni yokka vansin ni teachukodu.
1: Let him be anyone. In fact, he should satisfy your desire.
0: Kani didi kuda chuchi cheskunte anni vidhala jeevithamanta kodanu sasthavaina anandanni.
1: And once you understand the basic principle, you will have eternal happiness throughout your life.
0: From the students unto unnaru.
1: Here all students are here.
0: Kani students andaru students e kani okoka subject teesukuntaru.
1: All are students, but each one has got his own subject.
0: Kani patti vaaru kodanu MA pass chesaru.
1: But everyone has passed MA.
0: MA ante deeniki artham emiti?
1: What is the meaning of MA?
0: ఆ ఎంఏ అనేటువంటి దానికి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
1: దెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ, యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
0: కనుక చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి కానీ పేరు కాదు.
1: సో ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ అక్వైర్ ఈజ్ ఓన్లీ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్.
0: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి ఇంకొక అనుకుంటాను.
1: One may say, I'll get through BCom and go to America and take up some job.
0: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
1: And we have got more outer desires, more and more.
0: నేను ఆడవారికి చెప్తుంటాను, ప్రతి ఒక్కరు చెయ్యి కూడా ఒక్కటే కాజు వేసుకోవాలి.
1: So every hand should have only one bangle. That's what Swami tells.
0: కానీ రెండు మూడు ఉంటే సర్దుబాటుంటారు.
1: And when you have 2 to 3 bangles, they make sound.
0: Kanuka prati manavudu kodanu ekoham bhavasyam ke manasto undala.
1: So everyone should have single pointed mind.
0: Okay, pai namakam ravalante vaani poorthiga nammali.
1: So we should have total faith. In fact,
0: al chukekunda kevali bumps jumps bumps jumps vidhanga undute vaadu pichi vaaru anukuntaru.
1: Without faith, if we have got the bumps and jumps, means we are mad.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను ఒకే అర్థాన్ని తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దిస్ కరెక్ట్ మీనింగ్, సేమ్ మీనింగ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: వాడు అనేక భావంతో ఉన్నాడు.
1: వీ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్, సో మెనీ ఐడియాస్.
0: ఈ డిజైన్స్ వేరే వేరే అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
1: వెన్ దర్ సో మెనీ డిజైర్స్ విచ్ ఆర్ డిఫరెంట్, వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
1: సమ్ కంబైన్ ఆల్ మేక్ ఇన్ టు ఎ గోల్డ్ అండ్ ఇట్ మే బి ద జ్యువెల్స్ మే బి క్వైట్ డిఫరెంట్ బట్ బేసికలీ ది గోల్డ్.

0: Therefore, we should be good in every way.
1: అతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైన ఆత్మిక.
0: Therefore, we should know the meaning and act accordingly so as to become a true human being. Embodiments of love.
1: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమే.
0: It is the same love present in everyone.
1: ఒక లైటు ఎంతమందికో దాన్ని ప్రకాశిస్తుంది.
0: In fact, one light will give illumination light to so many people within.
1: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోండి, హృదయాన్ని ఒకే బల్బుగా పెట్టుకోండి.
0: Therefore, have only one bulb, the heart, that gives the light of love.
1: దాని నుంచి చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్.
0: And then you have connection with that love which is inward, establishing connection with the rest.
1: చదువుకున్న వారము చదువుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాట్ చేస్తుంటారు.
0: And we find there is a conflict between educated and uneducated people.
1: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
0: Truly speaking, if they know what love is, they should be united, they should be one.
1: ఆ యూనిటీ ఉన్నప్పుడే మనలో ప్యూరిటీ బయలుదేరు.
0: When there is unity, there develops purity.
1: Purity unnapade divine wealth vastundi.
0: When there is purity, we can experience divinity.
1: Aa purity nunchi purity vastundi.
0: Therefore, it is all out of this love will develop this unity, and thereafter the purity.
1: Aa bhedam veri veri unnapudu anni difference vastuntai.
0: When there is variation, the variety, there will be number of differences.
1: Kaduka vidyarthula meeru chadivi chadivi antha matramana డిగ్రీని పొందినంత మాత్రమే మాకు సంతోషం లేదు.
0: బై సింప్లీ అక్వైరింగ్ నాలెడ్జ్, బై స్టడింగ్ హియర్, బై ఎర్నింగ్ డిగ్రీస్ విల్ నాట్ బి హ్యాపీ.
1: కానీ బయట కూడాను ప్యూర్గా ఉండదా, లోపల కూడా అంత బహిష్కరించడం వ్యాప్తి నారాయణ.
0: యూ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ బి ప్యూర్ అవుట్ వర్డ్, యూ షుడ్ బి ప్యూర్ ఇన్ వర్డ్ ఆల్సో.
1: మరి ఏమైనా మంచివాడు వెళ్ళిపోతుంటే చాలా మంచి చాలా మంచి గుణము, మంచి ఏది మాట్లాడు, ఏది చెప్పినది వీరు, తనకు తను తోచినట్టుగా తాను నడుచుకుంటాడు, ఎవరి జోరికి ఎప్పుడు అని వర్ణిస్తారు.
0: పీపుల్ సే సో అండ్ సో ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్ అండ్ హీ డజంట్ ఇంటర్ఫేర్ విత్ ఎనీబడి, హీ మైండ్స్ హిస్ ఓన్ బిజినెస్, దట్స్ హౌ పీపుల్ ప్రైజ్ హిమ్.
1: ఆ విధంగా ఏక తెలుసుకోవాలి.
0: హీ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: ఏకోహం బహుశ్యాము, అతని నుంచి ఎన్నైనా మనం చేయొచ్చు.
0: From that person, any number of things can be achieved,
1: attained.
0: Therefore, we should have good conduct. So, man gets the name, good or bad, basing on the ambient surroundings. So, we should get a good name. You are a brahmachari celibate, you are good, that's what people say.
1: ఇష్టమొచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాడు రౌడీ.
0: బట్ ఇఫ్ యూ గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్ పీపుల్ విల్ సే ఓ దట్ ఫెలో హీస్ అ రౌడీ.
1: కాబట్టి రౌడీ
0: అనేటువంటి నో వన్ షుడ్ గెట్ దిస్ టైటిల్ రౌడీ.
1: గుడ్ బాయ్
0: గెట్ ఎ గుడ్ నేమ్, ఎవ్రీ వన్ షుడ్ సే యువర్ ఎ గుడ్ బాయ్.
1: గుడ్ నేమ్ ఎప్పుడు వస్తుంది?
0: When do you get good name?
1: Good work, good water, good tea, good chase, good dance.
0: People say you're a good boy when your thoughts are good, when your behavior is good, when your conduct is good.
1: Kani good ante inkoti egg ani kuda avutundi.
0: But good in Telugu is egg.
1: So, I expect it's good.
0: It shouldn't be like that.
1: Chintara gadinatundi vaduke aa chintara vastundi.
0: It's only with cheap behavior. People act like that.
1: Prema swarupula.
0: Embodiments of love.
1: Mee andaru prema swarupule. Mee andu prema undi. Prema leni manavulu lokamlo leledu.
0: You are all embodiments of love. There is love in everyone. There is no human being without love.
1: Kali chaala mandi vivekuntulu adaru kevalam head untundi.
0: But the people, intelligent people, they go by the head only. They don't consider the love.
1: Evarina emana anukoli ఒక తీర్చితే మనకు హృదయాన్ని చేరదు, తీర్చినవన్నీ గాల్లో చేరిపోతుంది.
0: డోంట్ బాదర్ ఇఫ్ ఎనీ వన్ అక్యూజెస్ యువర్ బ్లేమ్స్ బ్లేమ్ యూ, ఆల్ దట్ విల్ రీచ్ గాడ్.
1: కానీ చెప్పే వాడు దక్కించుకుంటున్నాను, అది సరి సత్వికం.
0: The true sattvic quality lies in living according to the promise given. All students should have this intelligence. And it's full, it should be full of character.
1: Good names.
0: Then only you will get a good name.
1: Vivekananda chudandi enta vidhiga unnadu kaani kattagalapatiki taraku bhema kalindi.
0: You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded.
1: Kaani ade bhavanto jeevitam jeruthundi kaani good mahaneeyudu anipinchadu.
0: Later he has proceeded in the right direction so that he could become very noble at the end.
1: Faith unnapudu ఎంతైనా సాధిస్తుంది.
0: విత్ ఫెయిత్ యూ కెన్ అటైన్ ఎనీథింగ్.
1: కాబట్టి మీరందరూ కూడా దైవ ప్రార్థన చేయండి.
0: సో ఆల్ ఆఫ్ యూ ప్రే టు గాడ్.
1: ఇది రూపుపోతేనే దాన్ని తీసి పారేస్తుంది.
0: డోంట్ లిమిట్ యువర్ రూమ్స్ ఓన్లీ అండ్ గివ్ ఇట్ అప్ లేటర్.
1: ఆ విధంగా మీరు జీవిస్తారంటే మీ గురించి మాకు తెలియదు.
0: ఇఫ్ యూ లివ్ ఇన్ ప్రేయర్ రియల్లీ దట్ ఈస్ ద ట్రూ థింగ్ విచ్ యూ షుడ్ డెవలప్.
1: ఐ వాంట్ దట్.
0: I want that. Bhagavan wants you to pray.
1: మీరందరూ కూడా ఏకత్వంగా ఉండి.
0: All of you should be united.
1: తల్లి పిల్లలుగా ఉంటుంది.
0: And you should be good children.
1: మీరు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: And you should get a good name.
1: అది తెచ్చినప్పుడే మాకు కాలేజీ పెట్టినందుకు సార్థకం అవుతుంది.
0: When you all get a good name, then only the purpose behind founding these institutions by Bhagavan will find its fulfillment.
1: ఎప్పుడు మేము వెంటనే వెంటనే ఇంటే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్ లోపల జనాలకంతటిని ఈ దైవభక్తి అందించాలి.
0: సో భగవాన్ వాంట్స్ యూ టు గ్రో ఇన్ డివోషన్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ డివోషన్ విత్ ఎవ్రీ వన్ అరౌండ్.
1: అనే నాకు సంతోషం.
0: That will make Bhagavan very happy. This is Uttarayana.
1: Uttamakaram.
0: This is noble time, Uttamakaram.
1: Vittamayinatukaram.
0: It is auspicious and sacred.
1: Eenadu meeru manchi bhavanalo kaligi untunte tappaku bhavishyattulo manchi pere vastundi.
0: If you have got all good thoughts and good feelings, now you will get good name.
1: Kandithanga adi chikki chikkutundi.
0: You'll certainly get a good name. Embodiments of love. Bhagavan, he feels sorry that he has given you strain. Bhagavan is bubbling with joy as he sees children, students here in front of him.
1: Happiness is union with God.
0: The true happiness lies in union with God.
1: Kabati me happy ne.
0: Therefore this happiness is the center of God, center of divinity.
1: Mere eppudu kudu vicharam anante pettukokoddu.
0: Never give scope for any worry or anxiety.
1: Ayyo examinations ustunaye etchesindi pass tharagalo ee sandehana ematram choti pogudu.
0: Don't worry about the examinations, never doubt anything whatsoever.
1: లోపల తాను పుట్టించినటువంటి భావాన్ని మనం రాస్తాం.
0: రైట్ వాట్ ఆల్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ దట్ వాట్ ఆల్ విదిన్.
1: అప్పుడు తప్పక మీరు మంచి వారు అవుతారు.
0: దెన్ యుల్ బి పర్ఫెక్ట్లీ గుడ్.
1: అందరూ మంచి సోదరులు.
0: ఇన్ఫాక్ట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ మూవ్ ఇంటిమేట్లీ లైక్ బ్రదర్.
1: భజన బినా సుఖ శాంతి నహి.
2: You have been listening to a Divine Discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోసి సయేవ మై భజత. సర్వభూత స్థితం యోవా భజత్యే కత్వమాస్థిత సర్వదా వర్తమానోసి

0: ఓ సాధకుడా, నీ యందున్నటువంటి పంచభూతములు, పర్వ యందున్నటువంటి ఒక ఆత్మతత్వములు అన్ని ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి, విరక్తుడు కాని, రక్తుడు కాని, గృహస్థుడు కాని, సమస్త సంప్రదాయాలు కానటువంటి వాడు కూడాను నిరంతరము కర్మలు ఆచరించినా ఆచరించకపోయినా అతను మూడు అవస్థల యందు కూడాను నీయందే ఉంటాడు. అలాంటి భక్తుడు సర్వజీవుని యందున్నటువంటి ఆత్మతత్వము, తన యందున్నటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని గుర్తించాలి.
1: ఓ సీకర్, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ అదర్స్ అండ్ ది ఇండివిజువల్ ఆర్ వన్ అండ్ ద సేమ్. The one who realizes this principle of oneness of the Supreme Self, be that he be a renunciant or a householder, the man of action or not, will always enjoy and experience in all the three states of awareness his identification with the Supreme Self, the Divinity.
0: Itti దివ్యత్వమైన ఏకత్వాన్ని గుర్తించిన వలన ప్రతి వ్యక్తికి కూడాను సత్సంగం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద యూనిటీ ఆఫ్ ద డివినిటీ ఇన్ ది ఎంటైర్ కాస్మోస్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది ఇండివిజువల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ సత్సంగం.
0: సత్ అనగా మంచివారి సహవాసం అని కానీ, లేక భక్తుల యొక్క గుంపులని కానీ, లేక సాధకుల యొక్క సమావేశమనే కానీ భావించరాదు.
1: సత్సంగ, యు షుడ్ నాట్ గో బై ది యూజువల్ మీనింగ్ దట్ ఈస్ ద కంపెనీ ఆఫ్ ద డివోటీస్ ఆర్ ద కంపెనీ ఆఫ్ ది సీకర్స్ ఎయిదర్.
0: సత్ అనగా త్రికాలంలో ఎందుకూడను మార్పు చెందినటువంటి తత్వమే.
1: సత్ మీన్స్ that which is changeless in all the period, three periods of time.
0: Atti satya divyattvamainatvanti yokka aatma tattvame ani gurtinchali.
1: One has to understand that this principle of sat, the divinity, is the verily the self only.
0: Ee satya chittato koodi aanandanni anubhavistu untadi.
1: Sat, the existence in combination with the chit awareness, will experience the ananda, the
0: yeta bliss. Vata sat anaga sachidananda swarupame sat.
1: Be that as it may, sat is the combination of the nature of sat chit ananda.
0: Ee sat chit anandam anetvantide atma swarupamu.
1: This trinity, sat chit ananda, is the very form of atma, the self.
0: దీనిని ఏకత్వమైనటువంటి యొక్క సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ ద ఎసెన్షియల్ బేసిక్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్
0: అనగా త్రికాల భాజ్యమైనటువంటిది.
1: మీనింగ్ దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
1: ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఆల్సో బి స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అన్నారు.
1: This is transcendental truth.
0: Itti satyame atma tattvam.
1: The principle of the self is this transcendental truth.
0: Itti satyanni sulabhanga manam gurtinchavarnanna moodu vidhamulainatvanti yokka mantramulu atyavasaram.
1: To experience this transcendental truth, three parts, the three mantras are necessary.
0: Bhadram తృణ్వంతు.
1: భద్రం తృణ్వంతు.
0: శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు.
1: తృణ్వంతు మీన్స్ ఐఎమ్ నాట్ ద సెకండ్ ఫామ్.
0: రెండవ రూపము జగత్తులో లేనే లేదు.
1: is the one without the second in this world.
0: Bhadram Srunvantu.
1: Bhadram Srunvantu.
0: Rendo vinikati naaku ye matramu ledu.
1: It is the only one sound without the second.
0: Bhadram Kurvantu. Nenu rendo pani cheyanakkaredu.
1: Bhadram Kurvantu. I don't need to do any other action, activity.
0: Anaga ye yokka sadhanalu nenu cheyanakkaredu.
1: It only means I don't need to undertake, follow any spiritual practice.
0: ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంకా సాధనలు ఎందుకు?
1: A seeker who recognizes and experiences the Supreme Self as the only one entity, the principle, need not adopt any spiritual practice.
0: అన్ని శబ్దములు కూడాను ఒక ఆత్మతత్వం యొక్క రియాక్షన్లే, రీసౌండ్లే.
1: All sounds speak of the resound of the self.
0: కనుక మరొక శబ్దాన్ని నేను విననక్కర్లేదు కదా.
1: ఐ డోంట్ హ్యావ్ టు హియర్ ఎనీ అదర్ సౌండ్.
0: సర్వకర్మల యొక్క సారమే దైవత్వము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఇస్ డివినిటీ.
0: భద్రం కుర్వంతు.
1: భద్రం కుర్వంతు
0: అనగా దివ్యమైనటువంటి దర్శనము, దివ్యమైనటువంటి సంభాషణ, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్నీ కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి.
1: It only meant the holy darshan, the divine conversation and the sacred activity are embodied only in God.
0: Idiye satsangam.
1: This is satsanga.
0: Anaga sachidananda sambandhamga anaga kevalamu sat aneetvanti danini aneka rakamla artham teeskonukunda sat okkate.
1: We don't need to go by the different interpretations for this word sat. Sat means only one.
0: Ekam sat vipra bahudha vadanti.
1: The truth is one, not two. Scholars may refer in many ways.
0: Kanukane sat anaga trikalamulu yandu maarpu chendinatuvantide sat.
1: Sat means that which would not change in all the three periods.
0: Dani sangame manam sampadinchukovali.
1: We should earn the company of the one which is changeless.
0: Idi ee reetiga mana drushtini maralchukunda undali.
1: We should have an unwavering thought and concentrated attention.
0: Mana vaakunu maarchukokunda undali.
1: We should not change our words, expression.
0: Mana karmalu ee vidhamainatuvanti maarpulu lekunda undali.
1: Our actions also should not transform.
0: Aithe ee kaliyuga prabhavamlo yuvakulainatuvanti variki ఈ మూడు చాలా కష్టమైనటువంటివి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి యంగ్స్టర్స్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: ఒక్క దృష్టి వారికి ఏమాత్రమూ ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
0: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
1: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
0: ఇది సత్సంగం మనకు సరైనటువంటి అర్థం కాదు.
1: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్.
0: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
0: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
1: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మాటలు కూడాను మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
0: కర్మల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
1: వీ అండర్టేక్ మెనీ యాక్షన్స్.
0: కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: And the harmony of the three is the quality of a noble being.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కర్మలే మనం ఆచరించాలి.
1: In fact, we should undertake that activity which unifies, harmonizes.
0: కనుక దృష్టి, మాటలు, కేవలం కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే సత్సంగము అని.
1: So satsangam meant the harmony and the unity of thought, word and deed.
0: దీనినే త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
1: దిస్ కెన్ ఆల్సో బి సెడ్ ద శాంక్టిటీ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్ లైస్ హియర్.
0: ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
1: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ స్టాండ్స్ ఫార్
0: ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
1: ద సెల్ఫ్ ఇస్ నాట్ మెనీ.
0: ఒక్కటే.
1: ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
1: ద సుప్రీం వన్ సెల్ఫ్ డ్రాస్ నియర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ప్రకృతి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ప్రకృతి?
0: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
1: ప్రకృతి ది నేచర్ ఈస్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
0: ఈ ప్రకృతి యందు అన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ వీ ఫైండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ చేంజియబుల్.
0: ఏ ఒక్క వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
1: నన్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫామ్.
0: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
1: ద చేంజబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ డెల్యూడ్ మ్యాన్, అట్రాక్ట్ మ్యాన్.
0: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమని అందిస్తున్నాయి, కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
1: దీస్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ ఆబ్జెక్ట్స్ విల్ ఆల్సో గివ్ యూ ఎ టెంపరీ మొమెంటరీ హ్యాపీనెస్.
0: కనుక దీనినే వేదమునందు ఋతం అని పిలిచారు.
1: దిస్ ఇన్ వేద ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్ ఋతం,
0: అనగా మార్పు చెందినటువంటి సత్యము.
1: మీన్స్ ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఇవన్నీ కూడాను మార్పు చెందుతూ ఉన్నాయి.
1: ఆల్ ద రెస్ట్ గాన్ చేంజింగ్.
0: ఏ పదార్థాన్ని మనం అందుకున్నా మార్పు చెందుతుంది.
1: ఎనీ మెటీరియల్ ఈస్ బౌండ్ టు చేంజ్.
0: ఎప్పటికీ ఎక్కడ మార్పు చెందినటువంటి ఒక తత్వమే ఈ పదార్థం కావాలి.
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మనము ఋతం అనేటువంటి ఒక పదార్థమును మనం సంపాదించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎర్న్ టు ఎక్స్పీరియన్స్ ద చేంజ్లెస్ ఋతం.
0: ఈ విధంగా సంపాదించినప్పుడు ఇంకా భగవత్ తత్వం ఎక్కడ మనం గుర్తించడానికి వీలవుతుంది?
1: When once this is acquired, what else is the nature of the divinity?
0: నేను భగవంతుని దర్శించేది ఎట్లా అని క్వశ్చన్ వేయొచ్చును.
1: You may put a question, how can I meet, see God?
0: పిచ్చివాడు.
1: Oh madcap.
0: భగవంతుని వేరే దర్శించనక్కర్లేదు.
1: You don't need to see God separately.
0: ఎక్కడ చూసినా భగవంతుడే.
1: You find God everywhere.
0: ఏ వస్తువునందు చూసినా భగవంతుడే.
1: God is in every object.
0: నీవు దేనిని చూస్తున్నావో అది భగవంతుడే.
1: Whatever that you see is divine.
0: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
1: What all that you experience is also divine.
0: దేనిని నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
1: That what you attract is also divine.
0: కనుకని నీవు దర్శించినదంతా దైవత్వమే.
1: Therefore, what all that you visualize is
0: నీవు తిరిగి దైవాన్ని దర్శించనక్కర్లేదు.
1: You don't have to see God separate.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవమే నీవు.
1: And God is yourself only.
0: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Veda goes on declaring this fact that I am God and God is none else other than the self.
0: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి, కానీ దైవం ఒక్కడే.
1: There may be varied nomenclature, but God is one only.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the basic unity, oneness of divinity.
0: దేనిని చూసినా ఇది దైవమే.
1: Whatever that may you may see is God only.
0: దేనిని అందుకున్నా అది దైవమే.
1: All that you receive is only God.
0: దేనిని మనం భుజించినా అది దైవమే.
1: All that you partake is also divine.
0: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు.
1: Therefore it is said the whole thing
0: అనేక రకములుగా ఉన్నప్పటికీ అది ఏకత్వంగానే ఉంటుండాలి.
1: It may seem to be plurality and multiplicity, but it is only one.
0: అట్టి ఆత్మతత్వమే నీ యందే ఉంటున్నది.
1: That principle of self is in you.
0: కనుక ఏకం సత్ అన్నారు.
1: Therefore it is said truth is one.
0: సత్సంగం అనగా ఏకమే కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
1: సో సత్సంగం meant identification with that oneness.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంగమను మనం ఏర్పాటు చేసుకోవాలి.
1: We should have that sacred company sangha.
0: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
1: Today we go by the meaning for this word satsanga, to join the company of good saints.
0: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగమనే భావిస్తున్నాం.
1: We also consider ourselves a member of good
0: company. కానీ ఆ సంఘము కూడాను మార్పు చెందేదే కాని స్థిరమైనటువంటిది కాదు.
1: Even the satsanga good company, what we think also
0: ఎందుకనగా you may tell who is good, ఎవరు నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
1: Because the one whom you consider good, ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు బ్యాడ్ వన్.
0: వాళ్ళతో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచి చెడ్డనుగా మారిపోతున్నావు.
1: దెన్ వన్స్ యూ జాయిన్ హిస్ కంపెనీ యూ మే టర్న్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
1: దీస్ ఆర్ ఆల్ టెంపరీ
0: ఆబ్జెక్ట్స్. ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
1: దే ఆర్ ఆల్ ఎఫీమరల్ బీయింగ్స్.
0: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
1: దే ఆర్ ఇట్స్ ఓన్లీ టెంపరీ అండర్స్టాండింగ్.
0: అస్థిరమైనటువంటి దానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎట్లా అందిస్తుంది?
1: దట్ విచ్ ఇస్ టెంపరీ కెనాట్ కన్ఫర్ పర్మనెంట్ ప్లేస్.
0: కనుక ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: కనుక ఇది అసాధ్యమైనటువంటి తత్వాన్ని మనము సత్సంగంగా భావించుకోవటం చేతనే ఈనాటి వరకు కూడాను మనము ఈ సత్సంగ ప్రభావాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
0: Tell me your company, I shall tell you what you are. Ani.
1: It is said, tell me your company, I shall tell you what
0: you are. Neevu anityamainattu sneham chesinappudu aa anityamainattu sambandhame neeku praptistundi.
1: Association with the momentary will confer ephemeral results only.
0: Nitya satyamainattu danito neevu friendship cheyali.
1: You should have friendship with that permanent and eternal.
0: ఆ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
1: That one which is eternal entity reality is within you.
0: ఈ జగత్ అంతయకును మార్పు చెందేటువంటిది.
1: The whole world is bound to change.
0: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
1: It's all the combination of
0: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
1: The matter that you find in the world is only temporary.
0: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
1: In this world, you don't find anything that's permanent and eternal. ఇదంతా
0: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
1: This is all full of name and form which is temporary.
0: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
1: That which is unmanifest is within you.
0: కానీ కొందరు దైవం ఎక్కడ అని దర్శించగా నాలోనే ఉన్నాడు అంటారు.
1: Some respond this way. If you ask him where is God, they will say he is in me.
0: Idi satyam kaadu.
1: It's not true.
0: Ee dehame anityam.
1: Body is temporary.
0: Indulo undinatvanti oka idi satyam etla avutundi.
1: How can that which is within be an eternal truth?
0: Ee pushpam ekkada undi antam.
1: If you ask where is the flower?
0: Naa chethilo undi.
1: It is in my hands.
0: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతా కూడాను నా యొక్క చేతిలో ఉంటుండాలి.
1: Likewise the whole world is in my hands.
0: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
1: Therefore every object is based on someone else.
0: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందు ఉంటున్నావు.
1: God is not in you, you are in God.
0: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
1: ఐ ఎమ్ ఇన్ గాడ్, యు ఆర్ ఇన్ గాడ్, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
0: కాబట్టి దైవం నాలో ఉన్నాడు అని చెప్పుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ ఫీలింగ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ఇన్ మీ.
0: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం, అది కూడా చాలా పొరపాటు.
1: ఇట్స్ ఆల్సో మిస్టేక్ టు సే దట్ హి రిసైడ్స్ ఇన్ ద ఆల్ ఆఫ్ మై హార్ట్. ఇట్ ఇస్ హృదయమే. This is only physical heart.
0: సత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ట్రూ.
0: నిత్యమైనటువంటి హృదయం కాదు.
1: ఇట్స్ నాట్ ఎటర్నల్.
0: కనుక దానిలో ఉన్నటువంటి దైవము దైవం కాదు.
1: సో యూ కెనాట్ మిస్టేక్ ద వన్ యాజ్ ద డివైన్.
0: దైవము దైవంలోనే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ గాడ్ అన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పది.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు గో బై ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక మనము ప్రతి విషయాన్ని కూడా బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు.
1: Therefore we don't have to search in the outside world for everything.
0: దైవం నీయందే ఉంటున్నాడు, కానీ నీవే దైవమై ఉన్నావు.
1: God is in you, you are God.
0: నేనే దైవము.
1: I am God.
0: దైవమే నేను.
1: And God is the self.
0: నేను దైవంలో ఉన్నాను.
1: I am in God.
0: దైవము నాలో ఉన్నాడు.
1: God is in me.
0: అని అనుకోవటము ఇది పెద్ద అసత్యమే.
1: And this is absolutely false, untruth.
0: అందరూ దైవం నందే ఉంటారు.
1: All are in God.
0: దైవం కానటువంటిది జగత్తే కాదు.
1: There is nothing without God.
0: ఇది భౌతికమైనటువంటి జగత్తు.
1: This physical world.
0: కానీ నిజమైనటువంటి జగత్తు అది transcendental truth.
1: The fundamental principle is the transcendental truth.
0: అది మార్పు చెందనటువంటి సత్యము.
1: It is the truth which is changeless.
0: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
1: It doesn't move anywhere.
0: ఇదియే రుతం.
1: This is rutam.
0: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్ ఋతం అండ్ సత్యం.
0: శివం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ శివం?
0: శివం అనగా సత్యం.
1: శివం మీన్స్ సత్యం, ట్రూత్.
0: ఏ సత్యము?
1: వాట్ ట్రూత్?
0: నీ ఎందున్నటువంటి సత్యం కాదు.
1: నాట్ దాట్ ఇన్ యూ.
0: నువ్వు పెట్టుకున్న సత్యం కాదు, పేరు కాదు.
1: నాట్ ద వన్ ఇంపోజ్డ్ బై యూ.
0: మార్పు చెందినటువంటి సత్యము,
1: ద ట్రూత్ విచ్ ఇస్
0: చేంజ్లెస్,
1: ద చేంజ్లెస్ వన్ ఇస్ సత్ ట్రూత్.
0: సత్, ఆ సత్తు చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ దట్ ది సత్ ట్రూత్ ఎగ్జిస్ట్ ఇన్ కాంబినేషన్ విత్ చిత్ విల్ కన్ఫర్ బ్లిస్, ఆనంద.
0: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మైండ్స్ బికాస్ వీ గో బై వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ వరల్డ్లీ థాట్.
0: దైవము నాయందే ఉంటున్నాడు, నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
1: సమ్ ఆర్ ఈగోయిస్టిక్ విత్ ది ఫీలింగ్ అండ్ బిగిన్ టు డిక్లేర్ ద గాడ్ ఈజ్ ఇన్ మీ, వై షుడ్ ఐ సర్చ్ ఫర్ హిమ్.
0: కానీ ఈ జీవితం అనేటువంటి వృక్షము లోపల,
1: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్,
0: రెండు విధమైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
0: ఏమిటి ఆ గుణములు?
1: వాట్ ఆర్ దే?
0: నశించిప చేసేటువంటి యొక్క పురుగులు,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ డెత్ ఆఫ్ ది ట్రీ ఈస్ ది
0: అసూయ, కేవలము ఒక చీడ పురుగు.
1: ది జెలసీ ఇస్ ఎ పెస్ట్.
0: అహంకారము ఏడ పురుగు.
1: అండ్ దిస్ ఈగో ఇస్ ఆల్సో ది వైట్ హ్యాండ్ దట్ ఈట్స్.
0: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితం అనే వృక్షంలో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి.
1: Therefore the ego and the jealousy are the pest that will kill this plant, the tree of life.
0: ఈ అసూయ అహంకారమును ఏనాడు మానవుడు కొంతవరకు నశింపజేసుకుంటాడు, అప్పుడే తాను తానుగా నిలుస్తాడు.
1: That day when man frees himself from this jealousy and ego, he can be a true man and free.
0: కనుక అట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every effort to know the truth.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది మార్పు చెందినటువంటి సత్యమే కావాలి.
1: Today what we need to know is this truth which is changeless.
0: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
1: The divinity is the self.
0: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
1: How can you visualize the self?
0: ఆత్మకు రూపం లేదు.
1: The self has no form.
0: రూపం లేని దాన్ని ఏ రీతిగా దర్శించటము?
1: How can you see that which is formless?
0: ఆనందమే రూపము.
1: The bliss is its form.
0: ఈ ఆనందం అనేటువంటి రూపము సర్వుల యందు ఉంటున్నది.
1: This blissful form is in everyone.
0: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
1: Every person is the very personification of
0: this. కానీ పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగుపడిపోతున్నాడు.
1: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
0: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రం ఆశించకూడదు.
1: We should not run after the material, the objects of this world.
0: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండగలవు?
1: The physical objects, how long they last?
0: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
1: Today it is so fresh, tomorrow it will fade out.
0: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కానీ ఈ పదార్థములు, మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
1: All material objects go on changing continuously. It is a self that changes. Therefore the whole worldly objects change.
0: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
1: The changeless one is the bliss.
0: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కానీ ఆలకింపుకు మాత్రం రాదు.
1: This ananda, the bliss, can be experienced not by expression.
0: ఒకరు చెప్పితే అర్థం కాదు.
1: It cannot be understood by listening to someone.
0: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
1: You can understand for yourself.
0: నిజముగా ఈ త్రిగుణమును కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
1: Understand the unity of the three attributes, gunas in you. You can be blissful.
0: గుణములు సత్వ రజ తమో గుణములు కాదు.
1: They are not the three attributes, sat, rajas and tamo gunas.
0: నేను చెప్పినట్టుగా ఒకే దృష్టి,
1: సింగిల్ పాయింటెడ్ లో,
0: ఒకే శ్రవణము,
1: వన్ లిసనింగ్,
0: ఒకే కర్మ,
1: వన్ యాక్షన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్సంగము.
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ ఈస్ ద ట్రూ సత్సంగ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మనం అనుభవించినప్పుడు ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ వీ యూనిఫై ఆల్ దీస్ త్రీ, వీ డిజర్వ్ ద ట్రూ బ్లిస్.
0: ఈ ఆనందముల కంటే మరొకటి ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ బ్లిస్.
0: ఈ ఆనందమే నిత్యానందం.
1: దిస్ బ్లెస్ ఇస్ ఎటర్నల్.
0: ఈ ఆనందమే అద్వైతానందము.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్.
0: ఈ ఆనందమే నిజానందము.
1: దిస్ బ్లెస్ ఇస్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
1: మ్యాన్ థింక్స్ దట్ హీఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
0: ఇదంతా కూడా తన భ్రమనే తప్ప సరియైనటువంటి ఆనందం కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇమాజినేషన్ ఇల్యూషన్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
0: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
1: దట్ బ్లిస్ షుడ్ బి ఎటర్నల్ పర్మనెంట్.
0: జాగ్రత్తకు రా, స్వప్నావస్థకు పో, ప్రత్యక్షంగా ఉండు, ఎప్పటికి కూడా నువ్వు ఒకటిగానే ఉండాలి.
1: ఎయిదర్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ డ్రీమింగ్ స్టేట్ ఆర్ డీప్ స్లీప్ దట్ బ్లిస్ షుడ్ కంటిన్యూ టు స్టే విత్ యూ.
0: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఋతుమైన సత్యంగా ఉండాలి.
1: దిస్ ఋతుం ద సత్యం విచ్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ద 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇది ఈ చిన్న వయసు నుంచినే ప్రారంభం కావాలి.
1: దిస్ యూ షుడ్ లెర్న్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్.
0: ఒక్కటే ఒక్కటి మనము,
1: ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్,
0: అది ఏ నిజమైనటువంటి ఆనందము,
1: దట్ ఈస్ ద బ్లెస్.
0: ఒకే మాట పైన ఉండాలి.
1: We should stand by the word.
0: ఒకే దృష్టిని మాత్రమే ఉండాలి.
1: We should have only single pointed attention.
0: అనేక దృష్టిని పెట్టుకోకూడదు మనము.
1: We should not have a kind of divided attention.
0: ఒకే కర్మలో మనం లీనం కావాలి.
1: Only one activity.
0: ఈ కర్మ ఒకటే.
1: Action is one.
0: నిజమైన ఆనందం ఒక్కటే.
1: ద ట్రూ బ్లిస్ ఇస్ వన్.
0: నిజమైన దృష్టి ఒక్కటే.
1: ద ట్రూ విజన్ ఇస్ వన్.
0: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
1: ఎక్స్పీరియన్స్ ఆల్సో షుడ్ బి వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి దీనినే మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ద ప్రాపర్ సత్సంగం.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
1: The worldly experiences will never grant you that permanent eternal truth.
0: Anta oka daivam tone niku praptistundi.
1: Everything you get only from God.
0: Daivanni vadali
1: leaving God
0: kevalam bhramana cheta deshanni nivu aasariste,
1: if you are carried away by the illusion and run after
0: andulo kevalam anta asatyam emanu praptistundi,
1: you find only falsehood
0: anityam
1: emanu
0: praptistundi,
1: that only you get it.
0: Kaadu kaadu satyanityamainatundi aanandamu.
1: This is eternal bliss.
0: ఒక్క దైవం నందు మాత్రమే లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
0: అది ఏ నిజమైన ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
0: ఎన్ని విధమైనటువంటి వ్యాపారం చేయి,
1: వాట్ ఎవర్ బిజినెస్ యూ డూ,
0: ఎన్ని విధమైనటువంటి కర్మలు ఆచరించు,
1: యూ మే డూ మెనీ యాక్షన్స్,
0: ఇవన్నీ మార్పు చెందేటువంటివే కానీ
1: దే గో ఆన్ చేంజింగ్.
0: మార్పు చెందినటువంటిది అది ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: దానినే ఋతం అని పిలిచారు సంస్కృతంలో.
1: That in Sanskrit is called rutam.
0: Vedantamulandu atma ani chepparu.
1: In Vedantic parlance it is called atma.
0: Atma anaga,
1: atma means
0: tana yokka divyatvanni andari yendu undinatundi atma tattvanto ekam cheskovali.
1: It only means unifying the spirit of the self with the self in everybody around.
0: Atanu nenu okate,
1: the other person and you are one.
0: Dehamulo okka rendu veriga unnayi.
1: Bodies are different.
0: దేహాభిమానం కూడా మొదలు పెట్టాలి.
1: అండ్ యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్.
0: ఇక్కడ ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ కరెంట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద
0: బల్బులు వేరు వేరుగా ఉన్నాయి.
1: Bulbs are different.
0: కాని లైట్ ఒక్కటే.
1: ద లైట్ ఈజ్ వన్.
0: అట్లాంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ సచ్.
0: దేహాలు వేరు వేరుగా ఉన్నాయి.
1: బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కాని ఆత్మ ఒక్కటే.
1: బట్ ద సెల్ఫ్ ఈజ్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్.
0: అన్ని భూతములు ఎందు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ పర్వేడింగ్ బీయింగ్.
0: ఈనాడు మనం అంత విశాలమైనటువంటి భావంలో పోవటం లేదు.
1: దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ వీ డోంట్ హ్యావ్ టుడే.
0: దివ్యత్వము ప్రేమతత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ కుడ్ బి ఎక్స్పీరియన్స్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ లవ్.
0: దివ్యత్వం వేరు ప్రేమతత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
1: అండ్ ద డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ, దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ ది
0: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not after the
0: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: He wants to inquire his life.
0: ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
1: Why should you struggle and strain yourself?
0: కీటకాదులు కూడా జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
1: The insects and other animals also go this way.
0: క్రిమికీటకాదులు కూడా ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
1: Insects also want to know the secrets of life.
0: జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
1: It's not that important just to know secret of life.
0: తీసుకోవాలి.
1: The goal of life is important.
0: ఈ జీవితానికి గోల్ ఏమిటి?
1: What is the goal?
0: గమ్యం ఏమిటి?
1: What is the aim?
0: ఆ గమ్యం అనేటువంటిదే సత్యం.
1: దట్ వెరీ గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: ఆ సత్యమే ఆత్మతత్వము.
1: అండ్ దట్ వెరీ ట్రూత్ ఈస్ ద సెల్ఫ్.
0: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తలింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాత్యం కాదు.
1: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
0: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నువ్వు ఇది సాధ్యం కాదు.
1: You may have repeated births, but it's impossible
0: for you. గమ్యంపై దృష్టిని పెట్టుకో.
1: But have that objective, the goal of life.
0: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
1: Don't go on inquiring the secret of life.
0: నిత్యము జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
1: It happens.
0: పునరపి జననం, పునరపి మరణం.
1: The birth and death.
0: పునరపి జననే జఠరేసేనం.
1: It happens repeatedly.
0: సంసారే తహుక్తారే.
1: And one has to cross this.
0: ఉపయాపారే పాహిమురారే.
1: We have to pray to God for his mercy so that we can cross this ocean of illusion.
0: ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటం, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
1: What is happening is that we go on watching that what we have seen, we go on doing that what we have done.
0: ఒక్క తూరి అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
1: When once you experience, you do an activity, you should not repeat.
0: ఒక్క తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు.
1: When once you have seen an object, you don't have to see it again.
0: అది ఏకం సత్వి ప్రభావదావదంతి.
1: And that is the single truth which has been referred to many.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the principle of Atma, which is oneness.
0: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
1: Thousands have assembled here.
0: ఈ దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
1: The bodies are many.
0: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
1: The forms are many.
0: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
1: The behavior changes.
0: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
1: But there is only one principle of self which is effulgent within.
0: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
1: This effulgence or brilliance could be used in varied manner.
0: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి.
1: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే, బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరరీ.
0: నాడు ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
1: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
0: నీ హోమ్ వర్క్ నీవు చేసుకోవచ్చును.
1: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోమ్ వర్క్.
0: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చును.
1: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్.
0: మార్గమైన జాబులు రాయవచ్చును.
1: యూ కెన్ రైట్ లెటర్స్.
0: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా.
1: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
0: ఇవన్నీ కూడా నువ్వు బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థిని మాత్రమే మార్పు చెందుతూ ఉంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
0: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
0: అట్టి ఆత్మను ఎట్టి కాలంనందు కూడా నువ్వు మార్పు చెందించకూడదు.
1: దిస్ సెల్ఫ్ ఇట్
0: దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్.
0: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
1: I am in the light.
0: వెలుగు నాలో ఉన్నది.
1: The light is in me.
0: నేనే వెలుగు. వెలుగే నేను అన్నాడు.
1: I am the light and that light is the self.
0: Light.
1: The light.
0: Light అనేటువంటిది జ్ఞానము.
1: The light is wisdom.
0: నేను అనేటువంటిది భక్తి.
1: The I here is devotion.
0: భక్తి జ్ఞానం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: భక్తి the devotion, జ్ఞానం the wisdom.
0: నేను వెలుగులో ఉన్నాను.
1: I am in the light.
0: నేను అనేటువంటిది భక్తి.
1: I here is devotion.
0: వెలుగులో ఉన్నాను, జ్ఞానంలో ఉన్నాను.
1: I am in the light, meaning I am in wisdom.
0: వెలుగు నాలో ఉన్నది.
1: That wisdom, jnana is in me.
0: ఈ భక్తిలో చేరి ఉంది.
1: Therefore this jnana is in combination.
0: కాబట్టి దీన్ని light and love అన్నారు. Light and love.
1: Therefore this what we call light and love.
0: Love అనేటువంటిది భక్తి, light అనేటువంటిది జ్ఞానం.
1: So love is devotion, light is wisdom.
0: ఇట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every attempt to know this unity of these two.
0: కనుక నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
1: టు నో ది ట్రూత్, దిస్ డివోషన్
0: ఈ ప్రేమను పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ
1: వెన్ వి గో ఆన్ డెవలప్
0: జ్ఞానంలో మార్చాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ కైండ్ ఆఫ్ చేంజ్.
0: బుద్ధికి తోచినట్టంతా దీన్ని మార్పు చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ది వేవరింగ్ మైండ్.
0: ఎన్ని మార్పులు కలిగినప్పటికీ నీ యొక్క ఆత్మతత్వం మార్పుకుండా ఉండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ కౌంట్లెస్ చేంజెస్ అరౌండ్.
0: ఇట్టి ఏకత్వాన్ని ప్రార్థన చేసుకుని ఆనాటి మహర్షులు అనేక తపస్సులు ఆచరించి సత్యాన్ని పొందారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సీకర్స్ అండ్ సీయర్స్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ టువర్డ్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: జపం చేస్తున్నాం.
1: యూ జస్ట్ డూ జప.
0: ఒక్క మాల నుంచి ఇంకొక మంత్రం చెప్తున్నాము.
1: యూ గో ఆన్ రిపీటింగ్ మంత్రాస్.
0: ఒక పుష్పం నుంచి అనగా ఒక గోల్ నుంచి మరొక దానికి పోతున్నాము.
1: యూ జస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ బీట్ టు ది అదర్, ఫ్రమ్ వన్ గోల్ టు అనదర్. కాదు,
0: మార్పు చెందేటువంటిది కాదు ఇది సత్యం.
1: The truth will never change.
0: ఇది మన అల్పతృప్తి కోసం చేస్తున్నాము.
1: It is only for our low level of satisfaction.
0: శాంతి కోసం చేస్తున్నాము.
1: It is only for peace.
0: కానీ ఈ శాంతి నీకు శాశ్వతం కాదు.
1: The peace that you earn thereby is not permanent.
0: పీసే కాదు.
1: It will never be.
0: ఇంత pieces pieces pieces pieces గా పోతున్నాయి.
1: It is not peace. It is just pieces
0: of peace. ఒక మాల చెప్పినట్టే 108 మాలలు తిరుగుతున్నాయి.
1: And the 108 beads in a talisman.
0: ఇది ఒకటి ఒకటి మార్పు చెందుతున్నాయి కదా.
1: But they go on shifting one place to another.
0: 108 కూడా ఒకటి కాదు కదా.
1: 108 is not one.
0: 108 దీని లోపల కూడా ఒకే వైర్. అది మాత్రం సత్యం.
1: But there's only same wire that passes through the 108 beads of talisman.
0: ఆ దారము.
1: And there's only one string there.
0: కనుక అనేకత్వం మార్పు చెందుతున్నాయి కానీ ఏకత్వం మార్పు ఒక్కటిగానే ఉంది.
1: It is only the diversity that goes on changing. The unity remains of the same.
0: చూడండి, మానవులు వేరువేరుగా ఉంటుంటాయి.
1: And we find different types of talisman.
0: కానీ అన్నింటి యందు కూడా ఏకంగానే ఉండాలి వైర్.
1: But the wire is one and the same in all the different types.
0: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
1: That wire is divinity.
0: అది కరెంట్.
1: That is the current of divinity.
0: ఆ కరెంట్ అనేటువంటిది మ్యాగ్నెట్.
1: The current of divinity is magnet.
0: ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది జగత్తునంతా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: It is the divine magnet that attracts the whole world.
0: ఈ అట్రాక్షన్ అనేటువంటిది ఒక్కొక్క దగ్గర మాత్రమే అధికంగా ఉంటుంది.
1: This attraction is present at the maximum optimum with certain individuals.
0: ప్రత్యేకంగా ఉంటుంటుంది.
1: It's special.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: ఇప్పుడు నేను ఒక్కడే ఇక్కడ ఉండేది.
1: భగవాన్ ఈస్ హియర్.
0: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
1: Thousands have assembled here. Who invited you?
0: ఎవరు ఇన్వైట్ చేశారు?
1: Who invited you?
0: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటిని ఆకర్షిస్తూ ఉంటుంది.
1: It is the divine magnet of Bhagavan that has attracted all of
0: you. The magnet ఒకటి.
1: The magnet is one.
0: ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ ఒకటి గానే ఉంటుంది.
1: And this magnet exists as one.
0: ఇక్కడ ఎక్కడ అక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. అదే ఆత్మతత్వము.
1: Here and there and everywhere he remains one and the same.
0: కనుకనే అది నిజమైనటువంటి ఒక దైవ ఆకర్షణ.
1: That is the true divine attraction.
0: పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
1: It's not that you get by mere calling. It's not a simple fulfillment.
0: ఇది కేవలం ప్రేమ అనేటువంటిది బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: It is not the love that could be stuffed from outside.
0: లోపల నుంచి ఊరేటువంటిది.
1: It has one that has to emanate
0: from it. దానికి కూరేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: That can it cannot be stuffed from outside.
0: నానము అనేటువంటిది బయట నుంచి కూరొచ్చు.
1: So you can just stuff it from outside.
0: ప్రేమతత్వం అనేది లోపల నుంచి ఊరొచ్చు.
1: The love should originate from inside.
0: కాబట్టి love is God.
1: So love is God.
0: కానీ ఈ love అనే God జ్ఞానాన్ని కూడా తీస్తుండాలి.
1: And this love is God will naturally have jnana wisdom.
0: కనుకనే love అనేటువంటిది దైవత్వమే.
1: The love is divine.
0: జ్ఞానం కూడా దైవత్వం కాదు.
1: And wisdom is not divine.
0: జ్ఞానాదేవత కైవల్యం అన్నారు.
1: And this wisdom confers liberation, kaivalya.
0: ఈ జ్ఞానం అనేటువంటిది అనేక జ్ఞానాలు రావచ్చును.
1: And this wisdom is of different ways.
0: కానీ ఇది అనేకత్వంతో కూడినటువంటిదిగా ఉంది.
1: But it is of diversity.
0: ఏకత్వంగానే ఉంటుండాలి.
1: The love is the only one.
0: ఏకం సత్, అదే సత్.
1: This love which is only one is sat.
0: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: Therefore this sat, the love, we have to develop more and more.
0: అందరి యందు ఉండినటువంటి ఒక తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
1: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
0: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
1: All are here.
0: అందరికి ఆకలి వేస్తుంది.
1: All of you are hungry.
0: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
1: And each can eat anything of your choice.
0: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు కానీ
1: the dishes are many.
0: ఆకలి ఒక్కటే.
1: But the appetite is

0: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
1: దేర్ ఆర్ మెనీ ఐటమ్స్ అండ్ డిషెస్ బట్ ది అపిటైట్ ఇస్ వన్.
0: మీ సాధనలు, మీ భ్రమలు, మీరు యొక్క ఇవన్నీ వేరు వేరుగా ఉండవచ్చును.
1: ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ మే బి
0: మెనీ. లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
1: బట్ ది ఫీలింగ్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ఇన్ ఇస్ వన్.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈస్ టు రియలైజ్
0: ఈ ప్రేమను ఎట్టి తరుణం నందు కూడా మార్పు చెందించకూడదు.
1: We should never change this essential principle of love.
0: కాని ఈనాటి యువకులు ఎందు ప్రేమలు మారిపోతూ ఉంటాయి.
1: బట్ ఇన్ ద మోడర్న్ యూత్ దిస్ లవ్ గోస్ ఆన్ చేంజింగ్.
0: ఈనాడు పవిత్రంగా ఉంటుంది.
1: Today it is sacred.
0: రేపు అపవిత్రం అయిపోతుంది.
1: Tomorrow it becomes unsacred. It is one.
0: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
1: There are many items and dishes, but the appetite is one.
0: మీ సాధనలు, మీ భ్రమలు, మీరు ఇవన్నీ వేరు వేరుగా ఉండవచ్చును.
1: The spiritual practices and

0: ఉంటుంది.
1: టుడే ఇట్ అపియర్స్ ఇల్యూషన్,
0: భ్రమగా ఉంటుంది.
1: అండ్ టుమారో ఇట్స్ ఇమాజినేషన్.
0: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమ తత్వం అది భక్తియే కాదు.
1: దిస్ లవ్ విచ్ గోస్ ఆన్ చేంజింగ్ డే టు డే ఈజ్ నాట్ ట్రూ డివోషన్.
0: ఏకం సత్, దాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి మనం.
1: ట్రూత్ ఈజ్ వన్, కీప్ ఇట్ ఎస్ ద గోల్.
0: నేను వెలుగులో ఉన్నాను.
1: I am in the light.
0: వెలుగు నాలో ఉన్నది.
1: The light is in me.
0: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి.
1: And we should never forget these two.
0: కట్టగడపడికి ఏమైపోతుంది?
1: Finally what happens?
0: నేను నేనే.
1: I am I only.
0: కనుక ఈ ఏకత్వానికి రావాలి.
1: You should come to this point of oneness.
0: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే,
1: in order to know the self,
0: అనేకత్వం పెంచుకోకూడదు.
1: We should not go by the diversity.
0: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను,
1: all the material objects of this world,
0: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్ లే,
1: are only the reflections.
0: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్ లే.
1: All the action outside is
0: his reaction. అంతా మన రీసౌండ్ లే.
1: It is only the resound.
0: కనుక ఈ చూచేటువంటి వినేటువంటి అంతా దర్శించేటువంటి నిజమైనటువంటి యొక్క సత్యములు కాదు.
1: సో ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు హియర్, ఆల్ దట్ యు డు,
0: రియాక్షన్ రీసౌండ్ లే,
1: ఆర్ ఓన్లీ యువర్ ఓన్ రియాక్షన్స్, రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్.
0: ఇక్కడ నుంచి పిల్లలంతా కనిపిస్తున్నారు.
1: అండ్ యూ సీ బాయ్స్,
0: వీళ్ళు ఎక్కడ వాళ్ళు?
1: Where do they come from?
0: కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాలే.
1: దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఇన్ మీ.
0: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు?
1: హౌ కెన్ ఐ సీ యూ?
0: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను మీ యందు రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి.
1: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: కొన్ని దానికి వియోగం వస్తుంది, కొన్ని దానికి సంయోగం వస్తుంది.
1: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక తరంగమైన వాహనమే ఈ యొక్క సముద్రము.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్, ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్, వియోగ సెపరేషన్.
0: వియోగం జరుగుతుంటుంది.
1: The separation happens.
0: సంయోగం వస్తుంటుంది.
1: And also unity.
0: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వం.
1: Therefore that oneness is beyond this union and separation.
0: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి.
1: And we should go by only one principle of the two.
0: నాకు వియోగమే లేదు.
1: There is no separation.
0: నాకు సంయోగమే లేదు.
1: No samyoga union.
0: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది.
1: If there is samyoga union, there will be vyoga separation.
0: భ్రమలే కాని వేరు కాదు.
1: It's all your imagination.
0: నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు,
1: those who want to know the self atma,
0: ekam sat dani maatrame manam drushtilo pettukovali,
1: should always keep in view that sat is only one.
0: Rendovadi kaane kaadu.
1: The second doesn't exist.
0: Maarpu chendede kaadu.
1: It doesn't change.
0: Sarvakala sarvavastha yendu kodanu ekangaane untadi.
1: In all positions, in all periods of time, it remains as one entity.
0: Atti ekatvanni manam gurtinchukodaniki taginaatvanti satsangam cherali.
1: Therefore we should join this satsanga.
0: Anaga ee moodinti yokka tattvanni manam gurtinchali.
1: We have to recognize and experience this oneness.
0: Manam chuchedi,
1: we see,
0: మనం వినేది,
1: ఆల్ దట్ వి హియర్,
0: మనం చేసేది,
1: ఆల్ దట్ వి డు,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
1: రిక్వైర్స్ హార్మనీ ఆఫ్ ది యూనిటీ.
0: మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సత్సంగము.
1: ది హార్మనీ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
0: అంగంలోని జంగము, జంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని ఆత్మ. అంగము,
1: అంగము ద బాడీ,
0: సంగము లోపల గుణాలు, అంగంలోని సంగము,
1: the sangha, the combination of the anga in the body,
0: sangam lo lingamu adi atma,
1: and the linga is atma.
0: Ee lingame mana yokka prana tattvamu,
1: and this linga, the self,
0: andukosamane ee atma tattvani linga karanga porchukuntu vacharu.
1: Therefore this principle of self is compared to that of linga.
0: Deeniki tala toka rendu undadu.
1: It has neither beginning nor the end.
0: Ee ending beginning lenatvante lingamu.
1: That which is endless, which beginningless is linga.
0: Cheskochu.
1: You can do in any way.
0: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు.
1: As you worship, you can put it
0: తలని ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు.
1: And you can say that's the.
0: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు, దీనికి ప్రత్యేకంగా లేదు.
1: And you can, as you toss it, the end becomes the beginning now.
0: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనిటువంటిది.
1: Therefore, it is the one without the beginning and the end.
0: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆధేయం లేదు.
1: And in fact, it has no found basis at all. It's independent. The form is one.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of the self.
0: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కాని,
1: this atma, the self, has name.
0: రూపము లేదు.
1: It has no form.
0: ఆత్మ రూపము లేనటువంటి దాన్ని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: We should think of that which is formless.
0: అది ఆనందము.
1: That is bliss.
0: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: It comes from within.
0: అది ఎప్పటికీ మార్పు చెందదు.
1: It will never change.
0: మన ఆనందం మనదే.
1: And your own bliss you experience.
0: బయట ఆనందం కోసం నువ్వు ప్రాకులాడితే తప్ప నీ ఆనందం కూడా కూలిపోతుంది.
1: And if you go by the outer external happiness, you lose your

0: ఇమ్మనెంట్ బ్లిస్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శివరాత్రి,
0: శివరాత్రి.
1: శివం అనగా సుందరము.
0: శివ మీన్స్ బ్యూటిఫుల్.
1: సుందరం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సుందరం?
1: సత్యం, శివం, సుందరం అన్నారు.
0: Truth, goodness and beauty, satyam, shivam, sundaram.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
0: The unity of the three is true sundaram beauty.
1: అది ఏకత్వంతో కూడినటువంటిది.
0: And that is always one and the same.
1: చూచేది, విన్నది, అనుభవించేది, ఈ మూడు ఏకమే.
0: All that you heard, all that you have done and all that you have seen are one and the same.
1: త్రిగుణం, త్రిదళాకారం.
0: And it has got the three
1: atrayatram, triayudam,
0: three eyes and trident.
1: Janma papa samharam.
0: And it releases you from all sin.
1: Shivarpadam.
0: And this three are offered to God.
1: ఈ నాడు మనం అందరు కూడాను భ్రమణ చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాం.
0: We worship, we follow spiritual paths because of our own imagination and delusion.
1: కానీ మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
0: బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ డిటర్మినేషన్.
1: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: షుడ్ హావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
1: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
0: వీ షుడ్ లిసన్ టు ఓన్లీ వన్ థింగ్.
1: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ బి ఓన్లీ వన్.
1: అదే కర్మణ్యేవ అధికారస్య.
0: అండ్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యువర్ యాక్షన్.
1: అది అధికారము.
0: యు హావ్ గాట్ అథారిటీ ఆన్ యువర్ యాక్షన్.
1: సర్వధర్మం భగవత్ప్రీత్యార్థం.
0: ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఏది చేసినా భగవత్ప్రీత్యార్థంగా చేయండి.
0: వీ ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
1: అందులో ఎట్టి దోషము రాదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ దెన్.
1: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే,
0: ఎక్స్పీరియన్స్ దిస్ సెల్ఫ్,
1: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్.
1: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
0: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
1: కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండది భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
0: ది కన్ఫ్యూజన్ విల్ టేక్ యూ టు ది లాస్ ఆఫ్ ది ఫ్యూజ్, బ్రేకింగ్ ది కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
1: కనుక భగవంతుడికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
0: అండ్ టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
1: యు ఆర్ గాడ్.
0: యు ఆర్ గాడ్, నో దట్.
1: I am God.
0: I am God.
1: He is God.
0: He is God.
1: Everything is God.
0: Everything is God.
1: దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే,
0: to know this nature,
1: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
0: One has to travel from the level of humanity to the divinity.
1: అది సత్తుని గుర్తించాలి.
0: One has to know this.
1: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒక్కటే.
0: When one sat is known, we will experience oneness.
1: కానే కాదు.
0: That we are not different, separate.
1: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ వీ కన్సిడర్ అవర్సెల్ఫ్స్ డిఫరెంట్.
1: ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచినే.
0: బట్ ది బ్లెస్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
1: నీలో లేదు ఆనందము.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ యూ.
1: నీదంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
0: అండ్ యు ఆర్ జస్ట్ లైక్ ఎ బెలూన్.
1: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
0: దెన్ వన్స్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ ది బ్లెస్,
1: దైవం దైవం దైవం దైవం దైవం,
0: you will know the unity, only God, from God only.
1: దైవమే యొక్క నిజమైన ప్రాపర్టీ.
0: And God is your true property.
1: You are in God.
0: You are in God.
1: God is not in you.
0: God is not in you.
1: నీవు నాలో ఉన్నాను కోట వల్లే ఈ భ్రమలంతా వస్తున్నాయి.
0: Because you think God is in you, you are mistaken.
1: I am in God. I am in God.
0: Always feel that I am in God. I am
1: you are in God. You are in God.
0: You are in God.
1: He is in God. He is in God.
0: He is in God.
1: అందరూ దైవంలోనే ఉన్నారు.
0: All are in God.
1: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
0: We should have this fundamental unity principle.
1: భేదములంతా దూరం చేయండి.
0: We should give up the differences.
1: కానీ మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
0: Because you are students so young, you do have certain differences.
1: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
0: You can study in your own way.
1: దానికి దీనికి సంబంధం లేదు.
0: It has no relationship with this.
1: ఈ స్టడీస్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటువంటివి.
0: All the studies are physical activities.
1: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
0: This is mental or psychological.
1: కనుక మెంటల్ ఆఫ్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది సైకలాజికల్ అక్విజిషన్.
1: సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండది.
0: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ అటెన్షన్ అనేటువంటి మాత్రం దూరం చేయాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ సైకలాజికల్లీ.
1: ఒక్కటే ఉండాలి.
0: వీ షుడ్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక రకమైనటువంటి మనం సాధనలు చేస్తున్నాము.
0: వీ ఫాలో సో మెనీ spiritual practices.
1: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
0: For all these practices, therefore we are led to confusion.
1: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: And every imagination also gives us some kind of happiness.
1: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
0: The happiness that you derive out of the illusion is not one.
1: వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: They are all separate.
1: కాదు, అందరూ చేరి ఒకే గమ్యంలో చేరాలి.
0: All of us should reach only one goal.
1: గమ్యం ఒక్కటే.
0: Goal is one.
1: దైవత్వం. అక్కడే.
0: There lies God, divinity.
1: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా మీరు విశ్వసించండి.
0: We should consider God as only one.
1: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న పేర్లు వేరు వేరుగా ఉన్నాయి.
0: Names of God are different. You may call him Allah, Jesus, Rama and so on.
1: కానీ ఉన్నది మరి ఒక్కటే.
0: Only one that exists.
1: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తున్నదో అదే మీరు సాధన చేయాలి.
0: Therefore that what you recognize as truth, follow it.
1: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
0: If you go on changing like that, who is Rama?
1: కృష్ణుడు ఎవరు? కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
0: కృష్ణ ఇస్ ది సన్ ఆఫ్ యశోద.
1: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
0: We go on reminding ourselves of the relationship with the associates.
1: God. God ఎవరి కొడుకు? తెలియదు.
0: God. Well, we cannot say whose son he is.
1: ఎవరి తల్లి? తెలియదు.
0: You cannot say the mother of God.
1: ఈ సంబంధాలు ఒక్కటి మనకు రావు.
0: We don't think of any relationship.
1: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
0: Because we go by the relationship.
1: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
0: Naturally we observe differences.
1: మనం భేదరహితం తీసుకోవాలి.
0: We should only consider as one.
1: ఈశా వాస్యం ఇదం జగత్.
0: The whole universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే.
0: Then you have these two principles.
1: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ తరగవు.
0: Then if we go by these twin principles that God is present everyone, there
1: will be intimate relationship.
0: The relationship should be intimate, but we should not have differences.
1: ఇదం జగత్. జగత్తంతా ఒక్కటే.
0: Whole world is one.
1: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
0: God pervades in all beings.
1: ఈ రెండు అర్థములు మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాతే అంతా ఒక్కటైపోతుంది.
0: If you think of the interpretation, the meaning of these two, you will experience
1: unity. ఏ భేదములు రావు.
0: There'll be no difference on ground of physical body.
1: సత్యములు రావు.
0: There'll be no worldly difficulties.
1: ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్.
0: All the difficulties, problems are passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు.
0: Don't be bothered of the passing clouds.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass on.
1: కానీ నీ దృష్టి సన్ పైన పెట్టుకో.
0: But have your view only sun on.
1: కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ కనిపించదు.
0: When there are clouds, you don't see the sun.
1: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
0: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యు కెన్ సీ ద సన్.
1: ఈ ప్రకృతిమైనటువంటి ఒక భ్రాంతిని పెట్టుకోవటం చేత,
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్,
1: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ అస్ క్లౌడ్స్.
1: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
0: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
1: దానివల్ల మనసు నీవు మార్పు చెందుకోకూడదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
0: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక కదిలేటువంటిది కాదు సన్.
0: సన్ విల్ నెవర్ మూవ్.
1: ఈనాడు మనం చూస్తున్నాము.
0: టుడే యూ సీ.
1: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
0: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ది సన్ ఈజ్ వన్.
1: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటి నీ యొక్క భ్రాంతిలే కానీ,
0: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: భూమి చుట్టూ తిరగటం వల్లనే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
0: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
1: కానీ సన్ ఒక్కడే.
0: బట్ ది సన్ ఈజ్ వన్.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్ వెల్.
1: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
1: మధ్యాహ్నము సాయంకాలము ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
0: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్ ద ఆఫ్టర్నూన్ ది ఈవినింగ్ ఈజ్ డ్యూ టు ది
1: భూమి అనగా మన హృదయమే.
0: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
1: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
0: The illusions, the feelings, sentiments go on moving.
1: ఇవన్నీ క్లౌడ్స్ మాదిరి వస్తున్నాయి పోతున్నాయి.
0: They come before us as clouds and pass.
1: కానీ క్లౌడ్స్ నీకు సంబంధం లేదు.
0: Don't get attached to passing clouds.
1: లోపల పొగ ఉంటుంది.
0: There may be smoke in some cloud.
1: క్లౌడ్ లోపల ధూళి ఉంటుంది.
0: There may be dust in some clouds.
1: ఒక పొగ లోపల ధూళి లోపల కొంచెం గాలి ఉంటుంది.
0: There may be air in some clouds.
1: ఒక్క విధమైనటువంటి ఒక దీని లోపల నీరు ఉంటుంది.
0: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
1: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుంది.
0: ఈచ్ క్లౌడ్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
1: అన్ని క్లౌడ్స్ లోన ఒకే ఉండదు.
0: నాట్ ది సేమ్ థింగ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్
1: దెం. ఎంత భేదం వస్తుంటాదో మన భావాలు కూడా అట్టే భేదములు.
0: దేర్ఫోర్ యాజ్ వీ హావ్ డిఫరెన్సెస్, వీ డూ హావ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్.
1: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
0: You may think there's water.
1: కాదు, గాలి వెళ్లిపోతుంటుంది.
0: No, it's not the water, it's only breeze that passes.
1: గాలి ఉంటుంది దగ్గర, గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
0: సో దేర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దేర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: సెల్ఫ్, ముఖ్యంగా మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
0: డోంట్ హ్యావ్ దిస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
1: కొన్ని తలంపులు వస్తుంటాయి,
0: థాట్స్ కమ్,
1: వీరి మాటలు వారి మాటలు వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
0: యూ గో ఆన్ లిసనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ రూయిన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా
1: చెప్పినా కానీ అది వాళ్ళ తలంపులే కానీ నీ తలంపుగా తీసుకోకూడదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ belongs to the person who speaks. So
1: ee vidhangane manavatvam divyatvanga maaripokunda kevalam danavatvanga tirugutu undadi.
0: It is for this reason there is no divinity but it has become demonic.
1: Manavudiga unnadu repudu danavudai pothunnadu.
0: Today he may be a man, manava, tomorrow he becomes danava.
1: Manavatvam nundi devatvaniki povali.
0: In fact from humanness we should go to the divinity.
1: Manavatvam nundi devatvaniki ravalante ee yokka idigi undali satsangam.
0: Therefore for the human to become the divine, satsanga is essential. Only one heart,
1: oke drushti,
0: only one outlook,
1: oke karma,
0: and only one action.
1: Ee mooditini okati gane teeskovali.
0: We should unify these three.
1: Appudu manaki ee vidhamainatundi pralayamu raadu.
0: Then there will be no problems or difficulties.
1: Itti divyatvaina ekatvanni bodhinche nimittame ee yokka shivaratri vastundadi.
0: Shivaratri is observed and celebrated to recognize the principle of oneness of the divinity.
1: ఈ శివరాత్రులంతా కూడా మనం ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిది.
0: అండ్ దిస్ శివరాత్రి ప్రాపగేట్స్ దిస్ వన్నెస్.
1: ఇదే మనకు నిజమైన సత్యము.
0: దిస్ ఇస్ ట్రూత్.
1: శివరాత్రి అంటే సత్య స్వరూపమైనటువంటిది.
0: శివరాత్రి ఇస్ ద వెరీ సింబల్.
1: ఏకం సత్ విప్రాబోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
0: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటుంటాయి.
0: అండ్ దిస్ నైట్ హ్యాస్ సర్టన్ హోలీ మూమెంట్స్.
1: మనం భజనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోతుంటాం.
0: వి గో ఆన్ డూయింగ్ భజన్స్.
1: దీని లోపల ఒకే థాట్ వస్తుంది.
0: అండ్ దేర్ అరైజ్ ఓన్లీ వన్ థాట్.
1: ఒకే భ్రమణ కలుగుతుంది.
0: అండ్ ఇట్ రీచ్స్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్.
1: భజనలో ఉన్నటువంటి ఆనందము మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ నేచురల్లీ యూ విల్ గెట్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ భజన్స్.
1: ఈ ఆనందం ఒక రూపాన్ని ధరిస్తుంది.
0: దిస్ ఆనందం బ్లిస్ అస్యూమ్స్ ఎ ఫామ్.
1: ఈ ఆనందం అద్వైత రూపాన్ని ధరిస్తుంది.
0: అండ్ దిస్ ఆనందం బ్లిస్ ఇస్ నాన్ డ్యూయల్.
1: ఈ అద్వైత రూపమే మనకు ఆత్మలో చేరిపోతుంది.
0: దిస్ నాన్ డ్యూయల్ బ్లిస్ విల్ గెట్ ఇన్ టు ద సెల్ఫ్ ఆత్మ.
1: కనుకనే రాత్రంతా కూడా ఎందుకోసం భజన చేయమన్నారు?
0: Why is it said that you should do bhajans throughout night?
1: పరిపరి విధములుగా మారకుండ.
0: When the mind is wavered,
1: ఇటువైపున అటువైపున భ్రాంతిని పడకుండ.
0: If it just goes by imagination,
1: మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి.
0: We should make every attempt to know the divinity.
1: కొంతమంది భజనలో కూర్చుంటారు.
0: Some sit in bhajans.
1: కూర్చొని ఒకరికొకరు ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుతుంటారు.
0: But they are go on conversing with the neighbors.
1: అలాంటి ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడేటువంటి వాళ్ళని దగ్గర కూడా పోకూడదు మీరు.
0: Don't go anywhere near to such person who speaks of worldly things.
1: అదే దుస్సంగం.
0: That is bad company.
1: Teja dujjana samsargam.
0: Run away from the bad company.
1: Bhaja sadhu samagamam.
0: And be in good company.
1: Puru punya mahoratram.
0: Do good activity day and night.
1: Ee mudinti oka tattvanni chakka gurtinchali.
0: We should know this nature, the essential principle.
1: Itartho pakkanunna vaartho kuda sambandham undakoddu.
0: You should not have any relation with the neighbor.
1: Adi nijamainatundi atma tattvamu.
0: That is the true principle of the self.
1: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
0: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: అమ్మను నాన్నలో వస్తుంటారు.
0: అండ్ పీపుల్ డు కమ్.
1: వాళ్ళంతా వచ్చి ప్రపంచానికి సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
0: దే గో ఆన్ టెలింగ్ యూ ద వరల్డ్లీ మ్యాటర్.
1: వాళ్ళకంటే బుద్ధి లేదు. నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు?
0: దే మే బి ఫూల్స్ ఇగ్నోరెంట్ బట్ యూ నో దిస్.
1: వాళ్ళు ఏమైనా చెప్పని నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
0: పీపుల్ మే సే 1000 థింగ్స్ బట్ యూ షుడ్ హావ్ వన్ గోల్.
1: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
0: యూ కెన్ సే దట్స్ యువర్ చాయిస్. దిస్
1: నాకు నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
0: You are my mother, I am your son, it's true.
1: Kali na talampu naave, nee talampu neeve.
0: But I have my own thoughts and you have your own thoughts.
1: Kanuka nenu neeku seva chestanu.
0: I am ready to serve you.
1: Nenu nee krutagnathiga untanu.
0: I express gratitude.
1: Ninnu ananda pedtanu.
0: I'll make you happy.
1: Kani nee yokka korikalu nenu nerveschalenu.
0: But I am not here to fulfill your every desire.
1: Ee satyamainatundi maatlo undali manam.
0: This kind of truth we should follow.
1: Ittadi srute nijamainatundi rutam antaru.
0: And this is రుతం.
1: ఈ రుతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
0: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ రుతం.
1: ఈ రుతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను రాత్రికి.
0: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ రుతం.
1: ఇది చాలా సులభమైన మార్గము.
0: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
1: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
1: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
0: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ రుతం ఈజ్ ఎనఫ్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తోనే దీనికి పేరు పెట్టారు.
0: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి పూజ.
0: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ చేంజెస్.
1: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
0: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
1: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
0: అండ్ వీ షుడ్ హావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ది ట్రూ సెల్ఫ్.
1: అది ఏ సత్యము?
0: దట్ ఈస్ సత్య.
1: మార్పు చెందని సత్యము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: కుర్పు చెందని సత్యము.
0: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
1: ఏకమైన సత్యము.
0: దట్స్ ఓన్లీ వన్.
1: అద్వితీయ సత్యము.
0: ఇట్ ఇస్ నాట్ జ్యువల్.
1: అద్వైత సత్యము.
0: నాట్ జ్యువల్.
1: ఆనంద సత్యము.
0: అండ్ ఇట్స్ బ్లెస్.
1: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాం.
0: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యు కెన్ ఎక్స్‌పీరియన్స్ టు ఎనీ ఎక్స్టెంట్.
1: ఎక్కడ చూసినా ఆత్మను ఒక్కో అయి ఉన్నాడు, ఒక్కడే.
0: దేర్ఫోర్ వేర్ ఎవర్ యు ఫైండ్ ది సెల్ఫ్ ఇస్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్.
1: మీ యొక్క చదువులు ఎందుకూడను ఏకత్వ భావం చాలా గొప్పది.
0: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్
1: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
1: సర్వము ఏకమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
1: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
0: దేర్ బి నో హేట్రెడ్. దేర్ బి నో డిఫికల్టీ.
1: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
0: You will never cry and be bothered.
1: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
0: You will not be worried of any difficulties.
1: అద్వైత సిద్ధాంతం.
0: Then you, that is non-dualism.
1: అదే నిజమైన ఆనందం.
0: That is true bliss.
1: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
0: And concentrate on God.
1: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
0: Follow his command.
1: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
0: And then you will get yourself emancipated.
1: సత్యం జ్ఞానమనంతం

0: This world is full of paradoxical dualities, yet it has an inherent harmony. Sounds intriguing? This is what the ancient Indian sage Kapila propounded through his Sankhya system of philosophy. Listen to its exposition by Bhagwan Baba himself in his Summer Courts discourse delivered on 29th May 1993.
1: హెచ్చు చదువును చదివి ఇంద్రియలోనుడై చచ్చువారల కన్నా స్వల్పమైరీ. హెచ్చు విద్యలు చదివి ఇంద్రియలోనులై చచ్చువారల కన్నా

0: శక్తి ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట, అట్టి చదువులు చదివి ఆర్యులౌట, చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజము కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ ఎన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఎన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and the infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamul yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
0: ప్రపంచమంతా కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌన్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అని ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ that the nature is not separate. It is the very form of the divine.
0: Sankhyam anaga tattvamu ani deeniki artham.
1: The word Sankhya meant the nature.
0: Tattvam anaga vicharana shakti.
1: Tattva meant the power of inquiry.
0: Nitya nitya vishaya parisilana cheseetuvanti yokka prabuddhamainatundi ee shaktiki tattvamu ani maroka peru.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. Okka padarthamu
0: cheta srishti aneetundi yerpadataku veelu kaadu.
1: It's not possible to have the entire creation out of one matter.
0: Rendu padarthamulu cherinappude,
1: when there is a combination of two,
0: ee rendu shaktiri yokka sammilitamainatundi swaroopame moodava shakti aavirbhavistundi.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: విత్ వన్ హ్యాండ్ యూ కెనాట్ మేక్ సౌండ్.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
1: వెన్ యూ జాయిన్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద సౌండ్.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: విత్ వన్ హ్యాండ్ యూ డోంట్ జనరేట్ హీట్.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ యూ రబ్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద హీట్.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యు that there is this inner current in unmanifested way, the divine power.
0: ee prakrutiki 24 sankhyalu unnavani.
1: This nature has 24 numbers.
0: 5 karmendriyamulu,
1: 5 senses of action,
0: 5 gnanendriyamulu,
1: 5 senses,
0: 5 pranamulu,
1: 5 life principles,
0: panchi tanmatralu,
1: 5 inner senses,
0: antarbhutamulaina manasu, buddhi, chittamu, ahankaramu.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world has got these 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: All the 24 appear to be contradictory.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి ఒక శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్.
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ థాట్ యాజ్ విషయము మ్యాటర్.
0: కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగము కలిపి
1: the nature, individual and God have been investigated.
0: శక్తి అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ
0: 26th
1: ద 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు,
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore, the human life has got all these 26
0: manava yende prakruti purusha jeeva tattvamulu erpadi untunnavi.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: Jeevudunna dehamandu hrudayamandu devudu unde.
1: The individual is present in the body and in the heart. There is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వమునందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చు.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యుల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
0: అదియే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిలింగ్. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it is false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములు అనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ
1: చిత్రగుప్తుడు?
0: చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది రేడియేషన్?
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గావిస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore bhurbhuva soha, the radiation vibration materialization is the human life.
0: కనుక మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience the three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ యూ ఎంక్వైర్ ఇన్ ఎ డిఫరెంట్ వే
0: మోక్షము అనేటువంటిది
1: ద లిబరేషన్
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి ఎక్వైర్డ్ సెపరేట్లీ.
0: నమోక్షో నవస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం, శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో,
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుకనే మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: వెన్ యూ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: దట్ ఈస్ లిబరేషన్.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: ద మూమెంట్ యు నో ద ట్రూత్, ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ,
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్
0: థింగ్స్. ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్. మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచినే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్డ్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind.
0: ivanni daatin tarata over mind lopala ee satva sarvasvam kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaamani,
1: so one should beyond the mind.
0: Sankhyato kudinatvanti anta kudanu kevalam sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito kudinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti sakshatkaristundani.
1: When you withdraw from the world you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattam anetundi aatmatattvamto kudinadani.
1: The human life has got the true self.
0: ee aatma aneetundi konni rakamaneetundi yokka parishodanato yerpadeetundi kaadani.
1: The true self cannot be investigated by experiment.
0: Sahajamaineetundi yokka tattvamto unnadani.
1: It is natural.
0: Idi deham undina lekapoyinappudiki,
1: whether body exists or not,
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ది ట్రూ సెల్ఫ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మొన్న చెప్పారు.
1: స్వామి సెడ్ అదర్ డే,
0: సర్వత్రా కరెంటు వైర్లంతా మనం వేసుకున్నాం.
1: వి హావ్ పుట్ ఆన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ ఎవ్రీవేర్.
0: కానీ ఆ వైర్లలో ఉండినంత వరకును విద్యుత్ శక్తి మనకి ఏమాత్రము గోచరించదు.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: బల్బ్ పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: Where you keep the bulb, you get the illumination.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: The moment you take away the bulb, you don't see the current.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడా పోలేదు, అక్కడే ఉంటుందా?
1: It has not gone anywhere. It is there.
0: నీవు బల్బ్ పెట్టకపోరము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb, there is
0: current. బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb, there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలకపోరము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self, there is
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి ఆత్మానే.
1: When the body, the bulb is connected, there is a self.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
1: The moment body decays, still there is a self.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment, we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు said, birds may fly high sky, but at one time or other,
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof ani hoopite nimuru pothundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramalato kaani japa japa janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
0: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
0: should blow off.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyava nastiyava nastiyava gatinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: He taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్నా
2: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
2: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
2: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
2: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: 24 తత్వములు ప్రకృతివి,
2: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
2: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: రామదాస్ చెప్పాడు.
2: దిస్ వాట్ హీ సెడ్.
0: మాయకు లోనవును,
2: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
2: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
2: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
2: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattvulanu chakkaga manam artham chesukunte
2: when you understand the 25 traits clearly
0: 26 tattvam maname ayipotham.
2: We become the 26.
0: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
2: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
2: the nature within us, the five senses, inner senses,
0: dooram chesukunnataku veelu kaadu.
2: It's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
2: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
2: We should observe discipline.
0: Neemamu lenappude
2: when there is no discipline
0: manam ee indriyamulanu sakravena margamlo pravesha pettalemu.
2: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
2: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudunu tama tama neemamunu anusaristhu neemanusaranga pravartistunnayi.
2: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
2: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
2: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
2: When there are no seasons, you don't get food.
0: కనుక నీ నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
2: Therefore, Sankhya, all the nature with the 25 traits,
0: ఒక చిన్న ఉదాహరణ. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ది డిసిప్లిన్ ఇస్ నాట్ ఫాలో.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
2: ఎ ఫార్మర్ ఇన్ ఇంగ్లాండ్,
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
2: ఈస్ డూయింగ్ బిజినెస్ మిల్క్.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
2: హీ అబ్జర్వ్స్ ఆల్ ది రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అతను సత్య హృదయుడు.
2: He has got all truth in his heart.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలన తీసి అమ్ముతూ వచ్చాడు.
2: He draws milk from the cows and sells them.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
2: But he observed the change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
2: Those that noticed the change in the quality of the milk
0: సత్యరీతియైనటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
2: దే రిపోర్టెడ్ దట్ ఈస్ నాట్ సెల్లింగ్ గుడ్ మిల్క్.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
2: దేర్ ఆఫ్టర్ కోర్ట్ ప్రొసీడెడ్.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
2: ద ఫార్మర్ వాస్ సమన్ టు ద కోర్ట్ అండ్ జడ్జ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
0: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
2: దిస్ ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ వాట్ హ్యాడ్ ఆల్ హ్యాపెన్డ్.
0: కానీ దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి
2: జడ్జ్
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
2: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
2: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
2: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్.
0: ఈ కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చేరడానికి మూల కారణం ఉన్నదని,
2: ఇట్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి
2: హీ డిసైడెడ్ సో.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
2: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలములో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
2: బికాస్
0: కొంతమంది వక్రస్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
2: The judge personally investigated, observed the male.

0: This farmer could not get raw water. కనుక
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము. ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి, నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: So he was drawing the water, the milk out of the udder of the cow.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: So it was not possible for him to draw milk at proper time.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
0: those with all hatred, jealous and wicked qualities in heart,
1: తాను అన్నము తినే సమయమునందు,
0: as he eats food,
1: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: All that is present in the digestive system will reach the brain.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: When all this foul smell goes to the brain, he will have bad habits.
1: కనుకని ఆహారము నుండి, పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: Where from the mind originates.
1: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
0: The mind is originated out of food.
1: మనం ఎట్టి ఆహారం భుజిస్తామో,
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
0: The gross part of the food is left excreted.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్.
1: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మైండ్.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వీ డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: ద సటిలెస్ట్ పోర్షన్ ఈజ్ ద లైఫ్.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
0: We see in the world, if anyone faints,
1: anaga aa neetilo ee prana shakti untundali.
0: We sprinkle water because there is power in water.
1: Aithe ee aahara paaniyamulu manamu teeskune samayalo saatvikamaina bhavamto teeskovali.
0: So as we drink, as we eat, we should have good feelings.
1: Kanukane purava sampradayamulu puraskarinchukoni,
0: basing on the older tradition,
1: manam bhujincheku munduga,
0: before eating,
1: ఉపానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: They used to offer water first to God and then drink.
1: పంచ ప్రాణములకు కూడాను అర్పితం చేసి,
0: offering to all five life principles,
1: అది ప్రసాదంగా భుజించటం చేత,
0: taking it as prasad,
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని,
0: there will be no defects in food.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అద్భుతం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
0: సాంఖ్య దర్శన. టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును,
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
1: భుజించేక ముందుగా,
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
1: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
0: వీ ఆఫర్ ఫుడ్ టు గాడ్.
1: ఎందుకోసం అర్పితం చేయమని?
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధముల దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ బి త్రీ డిఫెక్ట్స్.
1: పాత్ర శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్ ద వెసల్,
1: పాక శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్
1: పదార్థ శుద్ధి
0: అండ్ ద మ్యాటర్.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ బి ప్యూరిటీ ఆఫ్
1: హార్ట్. ఈ మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు,
0: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్,
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ అస్.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వి కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడ

0: దానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఇంక్వైర్ ది క్వాలిటీస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైన కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: Idi parishuddham kavadaniki lopala undinatundi oka karanam emiti?
1: What is the reason for its purification?
0: Neevu brahmarpanam chesinappudu aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్టెడ్ బై గాడ్ విత్ ఇన్, దేర్ఫోర్ ఫుడ్ ఇస్ ప్యూరిఫైడ్.
0: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: ఇఫ్ యు డోంట్ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్ ఆల్ దట్ విల్ బి వేస్ట్.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్యాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక్క హాస్టల్లో భుజించే సమయం మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్, ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ వే.
0: ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
1: యు నో హౌ ద డైనింగ్ టుడే?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: యాజ్ చిల్డ్రన్ స్టడీంగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంతి నిలయం అనంతపూర్ క్యాంపస్ దే హావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
0: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
1: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
0: హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukatte tine aaharam ni ematra kuda bhagavat arpitam gaavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: Kanukane table paina kuchunte tables shape kotlaatunnayi.
1: Therefore as you sit in front of the table,
0: kanukane aahara shuddhi atyavasaramu ani kudanu ee saankhyamu khanditanga bodhinchindi.
1: Therefore sankhya explained very clearly the purity of food is very important.
0: Endukante panchapanamulo yokka antarbhutam ga undinatundi ee aaharam.
1: The food is the inner current for all the five life principles.
0: మన దేహమే ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: The body is the essence of the fruit of the food eaten by the parent.
0: ఇది ఆహారమే.
1: That's food.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: The body which is the form of food again eats food.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And hence food consumes
0: food. అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of food.
0: తిరిగి భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: సో సాంఖ్య టాట్ దట్ ఫుడ్ ఇస్ వెరీ
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: నో వన్ వుడ్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దీస్ టెక్స్ట్.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన ఈవిడి ఉంటుండాలి.
1: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
0: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pest attacking the wood.
0: చిన్న చెదులు కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దీన్ని విమర్శించింది.
1: ద న్యాయ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆటమ్.
0: కానీ సాంఖ్యము ఈ అణువు అనేటువంటి పదమునే దీన్ని తీసుకురాలేదు.
1: Sankhya did not bring in this word.
0: ప్రపంచమంతా అణుమయమైనటువంటి స్వరూపమే.
1: The entire world is full of atoms.
0: ప్రతి పదార్థము అణుమయమే.
1: Every matter is full of
0: ప్రతి విషయము అణుమయమే.
1: Everything is full
0: of పంచభూతములు అణుమయమే. పంచభూతములు అణుమయమే.
1: All the five elements are full of atoms.
0: అంత అణువైనప్పుడు దీనికి అణు అని ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: Then why should we name it separately atom?
0: అంత అణుమే.
1: Everything is full of atoms.
0: అణువే భగవత్ స్వరూపము.
1: Atom is the very form of God. దీనిని
0: అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: The divinity is present in this atom.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: The three darshanas taught the divinity doubtlessly.
0: అయితే సాంఖ్యయోగములో ఉండినటువంటి యొక్క సత్యస్వరూపాన్ని
1: However, the true nature as a proponent సాంఖ్య
0: దర్శనంలో ఉండేటువంటి సత్యస్వరూపాన్ని
1: the true form
0: యోగ దర్శనంలో దీనికి సాక్షాత్కరింపజేస్తుంది.
1: ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ యోగ దర్శన.
0: న్యాయము
1: ద న్యాయ
0: ఈ న్యాయం అనేటువంటిది
1: దిస్ న్యాయ
0: సత్యస్వరూపము
1: ఈజ్ ట్రూ ఫార్మ్.
0: న్యాయమే సత్యము.
1: జస్టిస్ ఇస్ ట్రూ.
0: సత్యమే న్యాయం.
1: Truth is justice.
0: అది ఏ ప్రకృతి.
1: దట్ ఈస్ నేచర్.
0: ప్రకృతి సత్యస్వరూపము.
1: నేచర్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: యూ ఫీల్ దట్ యుర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేక్ ఇన్ యూ.
0: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
1: నేచర్ ఇస్ నాట్ డిసీవింగ్.
0: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: యు ఆర్ డిసీవింగ్ నేచర్.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యు హావ్ టు నో ద ట్రూత్.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి
1: ద ప్యూర్ నేచర్
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము
1: దిస్ ప్యూర్ వాటర్
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్.
0: కానీ జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుండదు.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
1: వెన్ ది బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్
0: చెప్పలేము.
1: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్
0: వినయ విజేతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనములకు భేదం లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ 5 షీట్స్ వి షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: అహంకారమునకు
1: పరిగౌ,
0: ఆడంబరమునకు
1: పర్ఫామ్,
0: అసూయకు
1: జలసి,
0: శాంతికి
1: రెస్ట్లెస్నెస్,
0: అక్రమమునకు అనాచారమునకు అవకాశం అందించరాదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మళ్ళీ అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ దే గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
1: డ్రాప్
0: ఒక్కొక్కటే,
1: బట్ ఆర్ డ్రాప్స్
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్,
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యు గివ్ స్కోప్ టు ది స్మాల్ ఫీలింగ్స్,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గెట్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బై డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్.
0: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు
1: టు డెవలప్ గుడ్ థాట్స్
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయం.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
0: Kurakane bedamulaku avakasam ivvakoddu.
1: We should never give scope for differences.
0: Inna cheppinattuga okka talli pillalame manamu.
1: We are all the children of same mother.
0: Adhe bhudeve talli.
1: That is mother earth.
0: Okka teegi poolume manamu.
1: We are the flowers of the same creeper.
0: Teegi okkate,
1: creeper is
0: veru veru.
1: Flowers are different.
0: Chusava okka gooti pittalame manamu.
1: We are the birds of the same nest.
0: Okka gooti guvvalame manamu. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు, ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివేవాడి యొక్క మనోభేదములే దీనిలో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ ది డిఫరెన్స్.
0: నిశ్చలంగా ఉండే జలము లోపల,
1: ఇన్ స్టడీ వాటర్,
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: ఐదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా,
1: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్,
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
0: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: ఆఫ్ మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ,
1: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: యూ సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Vishyamantayu oka gruham.
0: The entire universe is a house.
1: Manavulandaru oka kutumbame.
0: The entire humanity is a family.
1: Swarthame jeevita anartham.
0: It is selfishness that will put you to ruin.
1: Niswarthame jeevita paramartham.
0: Selflessness is ultimate objective of life.
1: Idi e ramacharitam yokka jeevitartham.
0: This is the inner secret in the history of Rama.
1: Jagattunandu sarvatra nindinatvanti yokka divyatvanni gurtinchukovadam atyanta sulabhame.
0: That divinity which is spread all over the universe is quite easy to know that.
1: Kani prakrutamaina bhavamulu manavuni yandu undinanta varaku kudanu ee divyattamu apraptitangane untundadi.
0: So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden.
1: Kulabhimanamu deshabhimanamu pratrabhimanamu భాక్షాభిమానము భాషాభిమానము ఉండినంత వరకు కూడాను ఇతను ప్రాకృత జీవియే.
0: హీస్ ఎ వర్ల్డ్లీ మ్యాన్ సో లాంగ్ హీస్ క్యారీడ్ అవే బై రీజనల్ ఫ్యాక్షన్స్ డివిజన్స్ ద రీజనల్ ద లింగ్విస్టిక్ ఫీలింగ్స్.
1: ఇట్టిదే ప్రవృత్తి జీవనము అని.
0: దిస్ ఈస్ అవుట్వర్డ్ పాత్ ఆఫ్ లైఫ్.
1: త్యాగము భావము ప్రేమ నిస్వార్థము ఇత్యాది పవిత్రమైన గుణములు ఉండినంత వరకు ఇది నివృత్తి మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: కనుక ప్రాప్త అప్రాప్తులన్నీ కూడాను ప్రవృత్తి నివృత్తులు ఎందే కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Therefore, this deservedness and undeservedness are present in both these aspects.
1: మంచిలోని చెడ్డనే ప్రాకృతమైనటువంటి ప్రవృత్తి.
0: Therefore, the bad you find in good is outward direction.
1: చెడ్డలోని మంచియే నివృత్తి యొక్క సత్యము.
0: The good in bad is the truth in inward path.
1: ఈనాటి మానవుని యందు అమితంగా ప్రవృత్తి లక్షణములే అభివృద్ధి అవుతున్నవి.
0: Today we find so many qualities on the rise in humanity.
1: దినదినమునకును ప్రవృత్తియే అభివృద్ధిమానమవుతున్నది, కాని నివృత్తి యొక్క తత్వము ఏమాత్రం కూడాను మనసు ఎందు సోకుటలేదు.
0: Man is always outward, at no point of time is inward.
1: రామాయణమునందు ప్రవృత్తి యొక్క తత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తమై నివృత్తి తత్వం అనేటువంటి రాములు వానరులతో చేరి సముద్ర తీరములో ఉన్నారు.
0: Rama reached the banks of the sea in order to kill this outward attitude, outward trend, and to develop the inward vision.
1: Ravana rajyamantai kudanu pravritti margamunande pravartistu untundadi.
0: The entire kingdom of Ravana is outward in its
1: pravritti anaga ajnanamu ahankaramu adambaramu.
0: Outward direction means ignorance, pompous and aggrandizement.
1: Enni chaduvulu undinappatikini, ఎంత బలము ఉండినప్పటికీ, ఎంతటి స్థానంలో ఉండినప్పటికీ, ఈ మూడు కూడాను మానవుని ప్రవృత్తి నుండి తన నివృత్తిలోకి పోనివ్వదు.
0: In spite of all high knowledge, education, exalted position and physical strength, you never turn inward.
1: కనుకని సముద్ర తీరమునందు రామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
0: ఆల్ గ్యాదర్డ్ అలాంగ్ ద సీ షో రామ లక్ష్మణ సుగ్రీవ జాంబవాన్ అంగద మేకింగ్ ఆల్
1: నలుని ఒకవైపున అంగదుని ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు.
0: Rama started appointing people in charge in different directions. Jambavan and
1: ee vidhamainatunti okka erpaatla yendu muliginatunti ramulu alasinattuga lakshmanu todapaina tala petti pandukunnadu.
0: Rama was pretending as if he is very much tired making all these war arrangements and he was just resting on the lap of Lakshmana.
1: Adi poornima ratri,
0: it is full moon night.
1: కానీ రాములకు అలసట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రామా ఇస్ నెవర్ టైర్డ్.
1: ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు.
0: రామా వాంటెడ్ టు టెస్ట్ హౌ పీపుల్ వుడ్ గో ఇన్వర్డ్ విత్ రిగార్డ్ టు ద ఫుల్ మూన్ నైట్.
1: సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే.
0: సుగ్రీవ హాస్ ఆల్సో
1: అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే. జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే. నలుడు ప్రవృత్తి లక్షణమే. నీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మేకింగ్ కైండ్ ఎంక్వైరీస్ విత్ ఆల్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: అంగదుడిని పిలిచాడు.
0: హి కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద, హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హి సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ yes, there is a spot on the moon.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ స్పాట్.
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: హి సెడ్ యాజ్ జస్ట్ ద మూన్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నేచర్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ దేర్ ఇన్ ద మూన్.
1: సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్వరూపుడే.
0: సన్ మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఆఫ్ ద సేమ్ ఫామ్.
1: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
0: దే అమౌంట్ టు త్రీ ఫేసెస్.
1: కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నది అన్నారు.
0: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెజెంట్ దేర్ ఇన్ ద మూన్.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్?
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అద్దం వలె కనిపిస్తుంటుండాది అన్నాడు.
0: యాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ లక్ష్మణ ద వెరీ హెడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మూన్. దాట్ ఈస్ ద స్పాట్.
1: కనుక చంద్రుడు ఒక అద్దం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుండాది అన్నాడు.
0: మూన్ ఈజ్ ఎ మిర, దేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెడ్.
1: అనగా సర్వత్రా రామచింతనే రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: లైక్ దిస్ హనుమాన్ డెమాన్స్ట్రేటెడ్ రామ హూ ఇస్ ఆల్ పర్వేజివ్ ఎవ్రీవేర్.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా
0: యాజ్ ది కన్వర్సేషన్ వెంట్ ఆన్
1: రామా రామా రామా అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: ఎ పర్సన్ కేమ్ షౌటింగ్ రామా రామా.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: ఈస్ ఫాలోడ్ బై ఫోర్ అసోసియేట్స్.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: ద మంకీస్ స్టాప్ దెమ్ దేర్.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: దే ఆస్క్డ్ హూ ఆర్ యూ.
1: నేను విభీషణున్నాను.
0: ఐఎమ్ విభీషణ.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: ఐఎమ్ జస్ట్ డిస్గస్టెడ్ విత్
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: మై బ్రదర్ రావణ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: హీస్ ట్రైంగ్ టు హార్మ్ ద వెరీ గాడ్.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: ఐ కెనాట్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ వికెట్ బ్రదర్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
0: హీ వాంటెడ్ టు సరెండర్.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్
1: నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
0: సీ దట్ ఐ హ్యావ్ హిస్ పార్డన్ దట్ ఐఎమ్ ఎక్స్క్యూజ్.
1: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
0: దిస్ మెసేజ్ ఇస్ కన్వే టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
0: సుగ్రీవ వెంట్ అండ్ ఇంక్వైర్డ్
1: స్వామి
0: రామ,
1: విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
0: స్వామి, విభీషణ ఈస్ ద బ్రదర్ ఆఫ్ యువర్ ఎనిమీ, నౌ హీ వాంట్స్ సరెండర్.
1: కానీ ఇతను నమ్మతగినటువంటిది కాదు.
0: వీ కెనాట్ బిలీవ్ హిమ్ ఇన్ ఎనీవే.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
0: హస్ కమ్ హియర్ యాజ్ ఎ స్పై టు నో ద సీక్రెట్స్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ హిజ్ ఓన్ అడ్వైస్.
1: అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర,
0: దెన్ హనుమాన్ గాట్ అప్ అండ్ సెడ్, రామచంద్ర,
1: మీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ డైరెక్ట్ అక్వైంటెన్స్.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
0: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు అస్ ఎనీవే.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హిమ్ టు నో అవర్ సీక్రెట్స్.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానికి మనము ఈ రంగకు ప్రకరాజ్యం వారు కాదం.
0: ఇఫ్ వీ టేక్ దట్ దే బిలాంగ్ టు నైబరింగ్ కింగ్డమ్,
1: దీనిని పట్టి చూసినప్పటికీ మన యందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో రీజన్ టు డెవలప్ దిస్ హేట్రెడ్.
1: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్,
1: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: లెట్స్ గో బై హిస్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్, ప్లీజ్ కన్ఫర్ యువర్ గ్రేస్ ఆన్ హిమ్.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
0: రామ కన్సిడర్డ్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ణి పిలిచాడు.
0: హీ కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: విభీషణ నేరేటెడ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్, దట్ రావణ డిడ్ంట్ పే హీడ్ టు హిస్ గుడ్ అడ్వైస్. హి హస్ ఫర్గాటన్ హిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిసార్ట్ టు
1: రాజుకు తగినటువంటి లక్షణములు కాదు.
0: It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: It is not in the interest of the kingdom that he should be ruled by me.
1: నేను ఈ విధంగా రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్రద్రోహి, సోదరద్రోహి, రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు.
0: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
0: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and prosperity of the kingdom. I have no relationship in him.
1: నాకు కావాల్సినటువంటిది భగవంతుడే.
0: What I want is God.
1: భగవంతుని యొక్క పాద సన్నిధిని చేరి నా జీవితం సార్థకం గావించుకోవాలనేటువంటి సంకల్పమే ప్రధాన సంకల్పము.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: నేను ఈనాడు కాదు, ఏనాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
0: నాట్ ఓన్లీ టుడే హావ్ బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్స్ ఇన్ సో
1: మెనీ. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: దెన్ హనుమాన్ స్టెప్డ్ టు లంక. ఇట్ ఇస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ us టుగెదర్.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదమును తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu biddalu kudunu naaku akkaraledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyamu naakundaga ee alpamainatundi aasalaku nee enduku tallaruggali.
0: And when I have that mighty wealth, why should I ask low things?
1: Ani Vibhishanudu cheppukoga daggariki pilichi, విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that, Rama,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
0: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
0: ఐఎమ్ గోయింగ్ టు కరోనేట్ యు యాజ్ ది
1: కింగ్ ఆఫ్ లంక. అని సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవా టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రే
1: స్వామి
0: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం.
0: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామ రాజ్యం.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
1: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటానన్నాడు.
0: లెట్ మీ బి సర్వెంట్ ఇన్ రామరాజ్య.
1: కానీ రాముడు అంగీకరించక
0: Rama did not accept.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: The war didn't begin.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: But even before Vibhishana is coronated.
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద దే హ్యాడ్ ఎ వాచ్ఫుల్ ఐ.
1: నిజముగా విభీషణ యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ద హార్ట్ ఆఫ్ విభీషణ ఇస్ సో
1: నిశ్చలమైన భావంతో ఉన్నాడు.
0: స్టడీ ఫీలింగ్.
1: నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు.
0: హీ కేమ్ దేర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుందా పడదు.
0: అన్లెస్ యూ ఎగ్జామిన్ యూ డోంట్ ఫైండ్ దెమ్.
1: కనుకనే రాములు ఇదన్ని అంగీకరించి
0: యాక్సెప్టెడ్ వాడు రామ సార్
1: నన్ను ఆయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
0: Rama said, I consider you as my own.
1: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: On listening to this, Vibhishana was ecstatic.
1: అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: Since then, the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం ఆ సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసునికి.
0: రావణ హ్యాస్ కమ్ టు నో అబౌట్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ వార్ గోయింగ్ ఆన్ నియర్ ది సీషోర్.
1: ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి.
0: ఎ బ్రిడ్జ్ హ్యాస్ టు బి బిల్ట్.
1: అది కడితే కానీ దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
0: అన్లెస్ ది బ్రిడ్జ్ ఇస్ బిల్ట్ దే కెనాట్ రీచ్ లంక.
1: అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
0: అట్ దట్ టైమ్ సుగ్రీవ అండ్ విభీషణ వర్
1: అప్పుడు విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
0: దెన్ అన్ ఐడియల్ ఈస్ థాట్ దేర్ దట్
1: రామచంద్ర
0: రామచంద్ర
1: ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
0: దిస్ సీ ఈస్ ద మేకింగ్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ యువర్ ఓన్ క్లాన్ సగర.
1: కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటుంటే తప్పక ఈ సముద్రుడు మీకు దారినిస్తాడు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ యుల్ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
1: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
0: Therefore everybody said it takes time to construct the bridge and to cross.
1: దర్భచాపను పరుచుకున్నాడు రాములు కూర్చున్నాడు ఏక దీక్షతో.
0: Rama sat on the mat with one determination.
1: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
0: In spite of repeated calls, Samudra did not respond.
1: కానీ రాములకు ఓపిక తగ్గింది.
0: But Rama was impatient.
1: ఇంకా అమ్మును తీశాడు.
0: He took the arrow.
1: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అమ్మును పట్టుకున్నాడు.
0: Lakshmana immediately ran and caught hold of that arrow.
1: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
0: One has to know the cause and proceed thereafter.
1: అనేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
0: There manifested Samudra, the God of ocean.
1: రామచంద్ర
0: రామచంద్ర
1: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
0: యు ఆర్ వెరీ గాడ్.
1: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
0: యు నో ఆల్ ద మిస్టరీస్.
1: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
0: Just as all the five elements observe their own rights and qualities, I
1: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
0: Infinite beings, creatures are within me.
1: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
0: I should see that they will not be put to any sort of harm.
1: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
0: ద విండ్ హస్ గాట్ ది కెపాసిటీ.
1: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
0: అండ్ దిస్
1: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
0: బట్ వెన్ యు కీప్ ఫైర్ ఇన్ ద విండ్ ఇట్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్.
1: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
0: టు లైట్ ఇస్ ద క్వాలిటీ.
1: ఆర్చటము గాలి యొక్క సహజము.
0: అండ్ ద విండ్ కెన్
1: తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
0: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్
1: డ్యూటీ. అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
0: ఐ యామ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
1: నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
0: I never give up any mark.
1: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
0: I go in the rightful path.
1: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
0: I don't follow the wrong path.
1: కానీ ఒక్కటి మాత్రమే మీకు సహాయం చేస్తానన్నాడు.
0: But one help I can render.
1: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
0: You construct a bridge.
1: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటానన్నాడు.
0: I shall see that it will not break or fall.
1: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
0: He gave another advice.
1: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
0: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
1: విశ్వకర్మ శిల్ప శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
0: విశ్వకర్మ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
1: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
0: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
1: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
0: సో యూ కాల్ హిమ్.
1: నలుడు పరిగెత్తొచ్చాడు.
0: నలా కేమ్ రన్నింగ్.
1: ఇది సత్యమే.
0: Yes, it is.
1: నేను దీనిని నిర్మించగలను అన్నాడు.
0: ఐ కెన్ కన్స్ట్రక్ట్.
1: 100 మైళ్ల దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
0: 100 మైల్స్ లాంగ్ బ్రిడ్జెస్ టు బి బిల్ట్.
1: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 మైల్స్ కాదు ఇంకా 1000 మైళ్లు కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
0: దిస్ నల్లా సెడ్, స్వామి ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ లాంగ్.
1: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
0: దే డిసైడెడ్ దట్ ఇట్ హస్ టు బి బిల్ట్
1: బిగినింగ్. ఒక్కొక్క దినం ఒక్కొక్క దినం ఒక్కొక్క దినము 25 మైళ్ళు అంతా బ్రిడ్జ్లు కడుతూ వచ్చారు.
0: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ రేట్ ఆఫ్ 25.
1: ఈ వానవులంతా పోవటము రాళ్లు తీసుకుని రావటం.
0: ఆల్ మంకీ స్టార్టెడ్ బ్రింగింగ్ స్టోన్స్ బౌల్.
1: ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి.
0: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
1: సముద్రుడు అసత్యమాడినాడని సముద్రంపైన కోపం వచ్చింది.
0: అండ్ దే ఆర్ సో యాంగ్రీ విత్ ది సముద్ర ద గాడ్ ఆఫ్ సీ ఫర్ అటరింగ్ ఎ లై.
1: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి
0: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
1: రామచంద్ర ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్
1: అన్ని మునిగిపోయేటువంటివి.
0: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్.
1: తేలేది ఒక్కటే నీ నామము.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఫ్లోట్స్ దట్స్ యువర్ సేక్రెడ్ నేమ్.
1: సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఇట్స్ మర్జ్డ్ ఇన్ ది టైం.
1: నేడు కాకపోయినా రేపటికైనా కూడా సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే.
0: టుడే ఆర్ టుమారో ఎవ్రీబడి ఇస్ బౌండ్ టు బి డ్రౌన్ దట్ సంక్.
1: కనుక మీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు.
0: ఓన్లీ యువర్ సేక్రెడ్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
1: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
0: దే స్టార్టెడ్ రైటింగ్ రామ ఆన్ ఈచ్ బౌల్డర్ అండ్ స్టాపింగ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
1: కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఎక్కడికో వెళ్తున్నాయి.
0: దో ది బౌల్డర్స్ వర్ ఫ్లోటింగ్ బట్ దే డ్రివెన్ బై ద వేవ్స్ టు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: తిరిగి హనుమంతుడు వచ్చి
0: హనుమాన్ కే
1: ఇది సరియైన పద్ధతి కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
1: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి అంతా వేయమని చెప్పి అన్నాడు.
0: హనుమాన్ సెడ్ రైట్ ద లెటర్ రా ఆన్ వన్ బోల్డర్, రైట్ ద లెటర్ మా ఆన్ అనదర్ బోల్డర్.
1: రామ రామ అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి.
0: లైక్ దిస్ ఆల్ బోల్డర్ స్టార్టెడ్ జాయినింగ్ టుగెదర్.
1: ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం.
0: దేర్ఫోర్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
1: హనుమంతుడు గొప్ప భక్తుడు.
0: నలుడు ఇస్ ఆల్సో.
1: ఈ భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
1: నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
0: అండ్ ఆర్డినరీ డివోషన్ ఇస్ ద వన్ దట్ వేర్ వీ ఆఫర్ ప్రేయర్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ.
1: అయితే నాలోనే నీ ఉన్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్యభక్తి.
0: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ విత్ఇన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్ఇన్ ది డివినిటీ.
1: అనేది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్
1: అంతా నీవే అంతా నీవే.
0: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
1: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
1: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి.
0: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ఫినిట్.
1: రామచంద్ర నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
0: రామచంద్ర ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
1: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
0: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను అంత ఇద్దరు ఒకటే.
0: But in true spirit, you and
1: Rendavade
0: I are one.
1: Ledu.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్
1: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
0: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్. వానరులందరూ
1: కూడాను లంకను చేరారు.
0: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
1: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: దే వర్ రెడీ టు గెట్ ఇన్.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ది మీన్ టైమ్
1: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ టు సీత టు సఫర్.
1: విద్విద్విహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్విద్విహుడు
0: విద్విద్విహుడు స్వామి
1: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
0: యు ఆల్ యువర్ యాక్టివిటీస్ నోన్ టు ఎవ్రీబడీ.
1: మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్విద్విహుడు ఒక్కడే ఆ లంకలో.
0: ఆల్ యువర్ డిసీట్ ఈస్ నోన్ టు ఎవ్రీబడీ. యువర్ ది ఓన్లీ వన్.
1: నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
0: ఇట్స్ టైమ్ దట్ యు షుడ్ ఎగ్జిబిట్ ఆల్ యువర్ పవర్.
1: రాముల వంటి శిరస్సునే ఖండించినట్టు తెచ్చుకున్నరా.
0: యూ షుడ్ బిహెడ్ రామా. బ్రింగ్ హిస్ హెడ్ నౌ.
1: రాముల్ని ముట్టడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు.
1: కానీ ఆ శిరస్సు రాముల వలే ఉంటుండాలి.
0: బట్ ద హెడ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ యాక్చువల్ రామా.
1: అతని అమ్ములన్నీ కూడా రాముని వలే ఉంటుండాలి.
0: ఆరోస్ షుడ్ బి
1: అవన్నీ తీసుకుని వచ్చి తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
0: బ్రింగ్ దెమ్ ఆల్ అండ్ కీప్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీత.
1: సీత ఆ శిరస్సును చూచింది.
0: సీత సా దిస్ హెడ్.
1: రావణుడు కూడా వెళ్లాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
0: అండ్ రావణ సెడ్, you have prayed, have you seen all this?
1: నా మాట ఏ మాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు.
0: You never had any.
1: నిరంతరం రామా రామా రామా అని నీవు చింతిస్తూ వచ్చావు.
0: You have been thinking
1: ఇప్పుడు రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు.
0: You see the fate of Rama now.
1: నమ్మలేకపోయింది.
0: She couldn't believe.
1: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
0: బట్ షీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ సాడ్.
1: రెండు చేతులు జోడించింది.
0: షీ విత్ ఫోల్డెడ్ హ్యాండ్.
1: రావణ నీవు నాకొక్క సహాయం చెయ్యాలి.
0: రామా యూ షుడ్ హెల్ప్ మీ.
1: రామ శిరస్సు ఇక్కడ వచ్చింది.
0: రామా సెడ్ ఈస్ హియర్.
1: కానీ దేహం అక్కడ ఉంటుండాలి.
0: బాడీ ఈస్ దేర్.
1: నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండిని కాల్చివేయండి. అదొక ఉపకారమైన చేయండి అన్నాడు.
0: టేక్ మై హెడ్ అండ్ జాయిన్ దిస్ హెడ్ టు దట్ బాడీ. లెట్ బోత్ ఆఫ్ దెమ్ బి బర్న్.
1: రాముని వదలు నేను ఉండలేను.
0: ఐ కెనాట్ లివ్ అపార్ట్ ఫ్రమ్ రామా.
1: కనుక ఆ బొంద ఈ బొంద రెండింటిని చేర్చి దహనం చేయించండి.
0: లెట్ ది టూ బాడీస్
1: నా కడపటి కోరిక అనింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ డిజైర్.
1: ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
0: సో సేయింగ్ వైల్ సీత వాస్ క్రాయింగ్ ఏ మెసేజ్ ఇస్ ఫ్రమ్ అంగద.
1: త్వరగా నీవు రావాలి.
0: యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ.
1: రావణుడు వెళ్లిపోయాడు.
0: రావణ లెఫ్ట్.
1: ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య.
0: సరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ్.
1: ఆమె అక్కడే ఉంటుంది.
0: ఇస్ దేర్
1: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
0: Is there anyone who can kill Rama?
1: Ramana Sriman Narayana Murthy.
0: Rama is God.
1: Idantha rakshasa yokka maya.
0: This is all the deceit.
1: Chiyanti vanni Ravana daggara anekanga untunnayi.
0: There's so many of that sort.
1: Kanaka meer emi baadha padanakkaledu.
0: Sri
1: Ramachandra sukhanga untunnadu. Sukshemanga untunnadu.
0: Rama is safe and secure.
1: Ee shirasu kevalam kalpitamainatundi shirasu.
0: All this
1: meer baadha padakandi.
0: This head is artificial. Don't worry.
1: Ani cheptu aa shirasu muttindi aa shirasu mayamaipoyindi.
0: And there this head
1: vanished. Rakshasulu yendu inta shaktulu kudanu untuntai. Oka vikrutamainatundi shaktulu.
0: Demons have all these powers in the wrong path.
1: Ee lopala rendava dinamu రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
0: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఈ రావణుడు రెండో దినం వెళ్లి
0: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్ డే.
1: ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
1: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
0: దో సీత రిమైన్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
1: ఇంకా కొన్ని గంటల లోపల రావణుడు రాములు మరణిస్తున్నాడు.
0: Sita, within few hours Rama is going to
1: die. నీవు నా రాణివి.
0: You are my queen.
1: ఈ అంతఃపురం అంతా నీదే. నా ఆశ్చర్యం కానీ నా బలము కానీ నా పరాక్రమం కానీ నా సంపద కానీ ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ మై స్ట్రెంగ్త్ మై
1: సర్వ సంపదతో కూడినటువంటి వాడను.
0: ఐ హావ్ ఆల్
1: సర్వజ్ఞుడను నేను.
0: ఐ నో ఆల్
1: సర్వశక్తిమయుడను నేను.
0: ఐ ఆల్ పవర్ఫుల్
1: కనుక నన్ను అంగీకరించమని చెప్పనని బలవంత పెట్టాడు.
0: సో హీ ఫోర్స్ హర్ టు యాక్సెప్ట్.
1: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డిపోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
0: సీత పిక్డ్ అప్ ఏ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
1: రావణ
0: రావణ
1: రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డిపోతుతో సమానం.
0: వెన్ కంపేర్డ్ టు ది వెల్త్ ఆఫ్ రామ విత్ దట్ ఆఫ్ యువర్ వెల్త్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఈక్వల్ టు
1: రాముడు ప్రజ్ఞాన సంపత్తి గలవాడు.
0: రామ హ్యాస్ ఆల్ ది ఫోర్ ఫ్యాకల్టీస్ ఆఫ్ వెల్త్.
1: నీదే. నా ఆశ్చర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ మై స్ట్రెంగ్త్ మై వెల్.

0: అనేక విధమైనటువంటి తేజోమయుడు,
1: ఇస్ ఆఫ్ ఎఫల్జెన్స్,
0: అమృత స్వరూపుడు,
1: ఇస్
0: ఆనందమయుడు,
1: వన్ ఆఫ్ ప్లేస్.
0: అట్టి రామునకుడు ఇట్టి తుచ్చమైనటువంటి గడ్డి పోచకును నీవు పోల్చుకుంటున్నావా?
1: హౌ డు యూ కంపేర్ దట్ విత్ దిస్?
0: ఎంత తుచ్చమైనటువంటి భావం నీది.
1: వాట్ ఎ మీన్ ఫీలింగ్ యూ హ్యావ్.
0: రావణ, నీవింత పెద్ద రాజువను భావిస్తున్నావు.
1: రావణ, ఐ కన్సిడర్ యూ,
0: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
1: ఇన్ దిస్ లంక ఆర్ దర్ నాట్ ఎనీబడి హూ కెన్ గివ్ గుడ్ అడ్వైస్?
0: లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా?
1: దో దేర్ ఆర్ అడ్వైజర్స్ ఆర్ యు నాట్ కన్సీడింగ్?
0: ఇంత దుర్గతి పాలైపోతున్నావు.
1: వై దిస్ ఫేట్ దిస్?
0: ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు.
1: హౌ మీన్ యు ఆర్?
0: ఇంత అల్పజ్ఞునికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యం ఉందా?
1: యు ఆర్ ఎ మీన్ ఫెలో, హౌ డు యూ కంపేర్ యువర్సెల్ విత్ రామ?
0: వెళ్ళిపోమని చెప్పని చెప్పింది.
1: హి సెడ్ గెట్ అవుట్.
0: ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోవృత్తిని చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
1: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్, షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
0: రావణుడు పట్టలేని కోపం పడింది.
1: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
1: సీత, ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
0: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
1: After 2 months, our cooks will come back to the cook you. And then who can protect you at that time?
0: ఇది కడపటి యొక్క శాసనం అన్నాడు.
1: This final warning.
0: ఆమె దేనికి నీ లెక్క చేయలేదు.
1: She didn't accept this.
0: ఇలాంటి తుచ్చులతో నాకేం పని?
1: What is this mean fellows?
0: మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే.
1: To talk to fools also is a matter of
0: fun. ఇది ఒక పాపమే.
1: It's a sin.
0: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
1: What is the fun of talking with fools?
0: అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడేగా భావిస్తూ వచ్చింది.
1: సీత కన్సిడర్ రావణ యాజ్ మీన్ అండ్ ఎ ఫూల్ ఫెలో.
0: తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డే.
0: ఒక్కొక్క దినము ఒక్కొక్క వందల మంది హతమారిపోతున్నారు.
1: Hundreds ఆర్ కిల్డ్ ఈచ్ డే.
0: కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
1: అంగద ఆల్సో కేమ్ ద బిగ్ ఆర్మీ బిహైండ్.
0: ఈ విధమైనటువంటి యుద్ధంలో రాత్రి పగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
1: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
0: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుండాలి.
1: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
0: వానరులకు ఎవరికీ భయం లేదు.
1: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
0: 3వ దినము
1: థర్డ్ డే
0: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
1: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
0: ఇక్కడ విభీషణుడుండి,
1: యర్ విభీషణ ఇస్ దేర్,
0: మీరెవరూ భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్.
0: ఇది రాక్షసుల యొక్క మాయా చాలము.
1: దిస్ ఈజ్ ఆల్ ది డిసీట్.
0: కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణం పోలేదు.
1: యూ డిడ్ డై యాక్చువల్లీ.
0: ధైర్యంగా ఉండండి.
1: యు పిక్ అప్
0: వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
1: And he also devised in such a way that they would all get up.
0: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
1: And Ravanasura resorted to all kinds of knacks.
0: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
1: By his neck he did in such a way that the head of Sita is made artificially and he showed to Rama.
0: భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: The way Sarama taught to Sita, the same way విభీషణ.
0: రామ, ఆ సీత మహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
1: రామ, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు టచ్ సీత.
0: ఖండించేటువంటి వాడు ఎవడు?
1: Who can touch her? Who can
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
1: ఇట్ ఇస్ అ ఫన్.
0: దీన్ని మీరు నమ్మకండి అన్న.
1: నెవర్ బిలీవ్ ఇట్.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములు కల్పిస్తూ,
1: సో మెనీ మిస్టేక్స్,
0: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ,
1: ఆల్ మిస్టరీస్ ఆర్ సర్ప్రైజ్,
0: రామును కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
1: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్ ఫర్ ఎ మోమెంట్.
0: రామును కూడా తెలుసును.
1: రామ ఆల్సో నో.
0: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూచేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు.
1: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత, లక్ష్మణ వాజ్ షాక్డ్.
0: 2వ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: లక్ష్మణ ఈజ్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు.
1: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
0: బ్యాటిల్. మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్.
0: రామ, నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ.
1: You have taken me as the 6th life principle.
0: Kalakani ee naaduna aaro pranam kuda poyinda.
1: I have lost the 6th life breath.
0: Ani lakshmanu paina padi aneka vidhamuluga vilipilinchinattuga natan chestu vachadu.
1: Rama pretended as if he is crying. He fell on the body of Lakshmana.
0: Vibhishanudu vachi.
1: Vibhishana came.
0: Deeniki oka vidhamainatundi mandu kaladu.
1: There's a medicine for this.
0: Idiye sanjeevini aneetundi mandu. Deeniki palani yokka paratham paina.

0: అన్నదని హనుమంతుణ్ణి పంపించాడు.
1: సంజీవ్ ఈజ్ ది కరెక్ట్ మెడిసిన్ దట్ వుడ్ బి ఎ కరెక్ట్ క్యూర్.
0: ఏ వృక్షమో ఏమిటో అది ఎవరికి తెలియదు.
1: వేర్ ఇట్ ఈస్ నో వన్ నోస్.
0: కానీ పోవటము రావటం లోపల లక్ష్మణ్ ముచ్చి ఏమవుతుందో ఏమిటో.
1: వైల్ గోయింగ్ అండ్ రిటర్నింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిట్వీన్ లక్ష్మణ్.
0: కొండను ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
1: సో హనుమాన్ బ్రాట్ ది హోల్ మౌంటైన్.
0: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
1: యూ జస్ట్ పిక్ అప్ ద రైట్ ట్రీ దేర్.
0: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
1: వెరీ జ్యూసీస్ జస్ట్.
0: ఆ లక్ష్మణుడు రామును కౌగలించుకొని, నాయన ఈనాడు నాకు పునర్జన్మము.
1: రామ సేడ్ దిస్ ఈజ్ మై రీబర్.
0: ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నా ఆటలు.
1: అండ్ హియర్ దిస్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది విమ్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా రెండవ దినం మూడవ దినము ఈ లక్ష్మణ్ మూర్తి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు.
1: అండ్ ద ఫోర్త్ డే రామ హింసెల్ఫ్ స్టార్ట్.
0: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: వార్ వాస్ గోయింగ్ ఆన్.
0: ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి.
1: మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు.
1: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ, రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఇస్ పెయింటెడ్ ఇన్ ట్రాయ్.
0: రాముడు దయాహృదయుడు.
1: రామ ఇస్ కంపాషనేట్.
0: ప్రేమ స్వరూపుడు.
1: ఎంబోడిమెంట్ ఆఫ్
0: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు.
1: బికాస్ రావణ ఇస్ టైర్డ్, రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్.
0: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు.
1: రావణ యు అపియర్ టు బి టైర్డ్.
0: నీవు నీ వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు.
1: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్, టేక్ రెస్ట్, కమ్ టుమారో.
0: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా?
1: విల్ ఎనీబడీ సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది.
1: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ.
0: తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి
1: అండ్ ఈ సెంట్ రావణ
0: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం.
1: రావణ టుక్ రెస్ట్ దట్ డే, నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ.
0: కానీ మండోదరి కూడాను అక్కడ రావణుకు అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి.
1: మండోదర ఆల్సో గే వెరీ గుడ్ టీచర్.
0: రామలక్ష్మణులు సామాన్యులు కాదు.
1: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ.
0: సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి ఆదిశేషుడు.
1: వన్ ఇస్ గాడ్, అదర్ వన్ ఇస్
0: ఆదిశేషుడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధులు నీకెందుకు పుట్టాయి?
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ యు ఆర్ హావింగ్ ఆల్ సచ్ వికెట్ ఐడియాస్.
0: ఇప్పటికైనా మించిపోలేదు.
1: Is not
0: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని.
1: అట్లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ.
0: వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు.
1: He did not accept.
0: ఈ వినాశకాలం వస్తుండాలి.
1: That time is a
0: మంచి మాట ఎట్ట వింటారు.
1: You will not pay heed to good words.
0: అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా, చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు.
1: Though good
0: things, మంచి మాటలు ఎవరూ వినరు.
1: Good words we never pay heed.
0: ఆనాడే కాదు, ఏనాడు కూడా నువ్వు ఇట్టి మంచి మాటలు వినరు.
1: నాట్ ఓన్లీ దెన్ ఆర్ ఎనీ డే ఫర్ దట్ మ్యాటర్.
0: చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
1: వీఆర్ రెడీ టు లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
0: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: దిస్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ హూ ఇస్ ఆన్ ద లాంగ్
0: ఈ ప్రవృత్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దట్?
0: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
1: ద ప్రవృత్తి ఇస్ వన్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఆఫ్ ది సెన్సెస్.
0: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
1: వెన్ యూ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యూ టర్న్ ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవునకు ఈ కామక్రోధ లోభము మదవాచ్యములంటి అరిషట్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
1: దేర్ఫోర్ ద వన్ హూ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ బౌండ్ టు బి విక్టిమ్ టు ఆల్ ది ఎనిమీస్.
0: మన ఆయుధంతో ఎవరు శత్రువులు?
1: హూ ఆర్ అవర్ ఎనిమీస్?
0: ఎవరు యముడు శత్రువుడని, ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
1: వీ కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ. సో అండ్ సో
0: దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తున్నాయి.
1: దట్ క్వాలిటీస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
0: ఈ అసూయ మహా దుర్గుణము.
1: జెలసీ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: దీనికి మందే లేదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
0: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
1: ద వన్ ఆఫ్ జెలసీ ఇస్ బౌండ్ టు రూట్.
0: క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి.
1: యాంగర్ ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
1: వెల్ దిస్ యాంగర్ ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక ఈ రాక్షసులకు అందరికి ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
1: ఆల్ డెమన్స్ హావ్ ఆల్ దిస్ బ్యాడ్.
0: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
1: ఎట్ ఎనీ టైమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఎనీ ఏజ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్.
0: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
1: The bad qualities are the products of our
0: food
1: habit. They change moment to moment.
0: కాని రాక్షస గుణములు అట్ట కాదు.
1: Demonic qualities are not like that.
0: అవి ఇతన్ని వదలనే వదలవు.
1: They will never leave you.
0: ఈ పరిస్థితులు ఎందుకు కూడా మార్పులు చెందవు.
1: Under any circumstances they don't change.
0: కనుకనే ఈ కామక్రోధములనే రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
1: Therefore this desire and anger are the enemies.
0: లోకములో నవగ్రహములు అంటున్నారు.
1: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
0: కాదు కాదు, రెండే గ్రహములు.
1: దర్ ఆర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
0: ఆ రెండే, కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
1: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ ది డిజైర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
1: Because you suffer because of these two.
0: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
1: There's too many forms.
0: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
1: సో మెనీ పార్ట్స్ ఇన్
0: అవే విధంగానే మనసులో కూడాను అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దర్ సో మెనీ.
0: శరీరం నశించిన తర్వాత కూడాను మనసు నశించదు.
1: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
0: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇంటు అనదర్ బాడీ.
0: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి
1: in order to see that mind will be in right direction
0: margani anusarinchali
1: we should follow the inward path
0: nivritti margam anaga emiti
1: what do you mean by nivritti
0: sarva karma bhagavat pritiyartham
1: do all activities to
0: please pani chesinappudikini idi bhagavantuni pritiga nenu chestunnanu
1: you may do anything it should be done so as to please god
0: ee sulabha margam undi kudanu manavulu enduluko దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు.
1: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిసార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
0: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
1: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
0: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
1: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
0: జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు.
1: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ యూ విల్ బి నోబుల్.
0: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
1: యూ లీవ్
0: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
1: బికాజ్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
1: స్కల్ప్చర్ డస్ ఎ లాట్.
0: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
1: నలా కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
0: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
0: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
1: దే హావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హావ్ నో
0: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్,
0: సత్యమా అసత్యమా,
1: ట్రూత్ ఆర్ ఫాల్స్,
0: ఇది ధర్మమా అధర్మమా,
1: రైచస్ ఆర్ అన్రైచస్,
0: ఇది చేయవలసిందా చేయతగనిదా,
1: షుడ్ ఐ డూ ఆర్ నాట్
0: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
1: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
0: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
1: Though he is highly educated, as he has no general knowledge, he is a fool.
0: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదాలను బోధించి సత్యం వద, ధర్మం చెర,
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
1: ఆల్ దాట్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుకనే లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu,
1: who committed mistake, ee
0: paapamunu anubhavinche vaaru evaru,
1: who are sufferers actually.
0: Aithe
1: however
0: idi veeri dosham kaadu,
1: it's not their mistake,
0: aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adani parisaramulu varandariki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master, all his associates will have to suffer.
0: Kananamuna regina karuchichu vemulanu galchi maamilla vidachichanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the tree.
0: Adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all of them.
0: ఇది పరమిస్తుంది అని మామిడి చెట్టును వదలదు. ఇది చేలు పరమిస్తుంది అని వేప చెట్టును కాల్చదు.
1: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
0: కనుకనే అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది.
1: Therefore the creeper, the jasmine,
0: అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది.
1: The fire there will burn all the trees.
0: అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి.
1: So the society is a big
0: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది.
1: If there are virtuous people, everybody would be virtuous.
0: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు, సమాజంనే నాశనం చేస్తుంది.
1: If there is one
0: ఆ ఊదుటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
1: వి నీడ్ ఎ పర్సన్ ఆఫ్ ది ఇన్సెన్స్ స్టిక్ టైడ్
0: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
1: అండ్ వన్స్ యూ కంట్రోల్ సెల్ఫిష్నెస్ ద స్పిరిచువల్ ఫ్రాగ్రెన్స్
0: ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
1: అండ్ దేర్ ఫోర్ లంకా ఇస్ బ్యాడ్ కంట్రీ.
0: అందరి ఎందుకు అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
1: ఆల్ హ్యావ్ డెమోనిక్ క్వాలిటీస్ ఆఫ్ సెల్ఫిష్నెస్
0: తప్పినది కాదు.
1: సో ఇట్స్ ఇన్ఎస్కేపబుల్.
0: అందులో కూడా మంచివారు లేకపోలేదు.
1: దేర్ ఆర్ గుడ్ నో డౌట్.
0: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
1: When there's war between Ravana and Rama, some women started running.
0: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
1: One woman started running with a baby.
0: లక్ష్మణుడు ఆయుధం విదిలేసేటప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది. చిన్న బిడ్డ పడిపోయింది.
1: When Lakshmana shot an arrow, the baby died while mother started
0: running. ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని.
1: The mother dropped the child there and started running ahead.
0: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
1: లక్ష్మణ సెడ్ బ్రదర్
0: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
1: హి హడ్ నో కంపాషన్ టువర్డ్స్ ద చైల్డ్.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
1: బట్ ఆల్ నోయింగ్ రామా నోస్.
0: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
1: లక్ష్మణ యు ఆర్ మిస్టేకెన్.
0: చూడు ఆమెకు స్వార్థం కాదు.
1: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
0: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
1: హి హస్ గాట్ స్పిరిచువల్.
0: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
1: అండ్ హి సెంట్ అండ్ కమండ్ హర్.
0: ఆమెను అడిగారు.
1: అండ్ హి ఆస్క్డ్
0: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: హి ఆస్క్డ్ ఓ లేడీ though your child died you just dropped her there and you are running out of selfishness.
0: Why? Bidda bhavam naaku ledu.
1: I don't have any attachment to the child.
0: Sri Ramachandra Sima Narayana Murthy.
1: Rama is very God.
0: అతను ఈ రగ్గనంతా నాశనం చేయడం కోసం వచ్చాడు.
1: He came here to burn the entire
0: Lanka. కట్టగడపుడు లంకను నాశనం చేసి లంకని ఏలాలని తాను ఉంటున్నాడు.
1: And he wanted to rule this Lanka.
0: లేక తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు.
1: Or he may reach Ayodhya.
0: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
1: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
0: రామసేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ రామ.
0: రామరాజ్యం రావాలి.
1: రామరాజ్యం షుడ్.
0: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
1: అండ్ వీ వాంట్ టు లివ్.
0: అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
1: దేర్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
0: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
1: వీ వాంట్ టు సర్వ్ రామ లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: చెప్పాడు రాములు.
1: ఎన్ రామస్
0: చూచావా లక్ష్మణ.
1: లక్ష్మణ హావ్
0: సీన్. ఎవరెవరు హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాదో అందరూ రాక్షసులే కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డెమన్స్.
0: దాంతో కూడా సాత్వికులు ఉంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో పైయస్ పీపుల్.
0: ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
1: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
1: సచ్ నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
0: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
0: ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మనే వారిని రక్షిస్తారు.
1: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్.
0: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునికు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
1: రామ స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
0: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
1: రావణ వాజ్ ఆస్క్డ్ టు గో హోమ్.
0: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
1: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
0: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
1: దే హావ్ కాన్సన్ట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాజ్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
0: తెల్లవారింది.
1: నెక్స్ట్ మార్నింగ్
0: రాక్షస ఇది శబ్దములు బ్రోగిందాయి.
1: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
0: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా బ్రోగినాయి.
1: అండ్ దిస్ సైడ్ ఆల్సో యు ఫైండ్ ద ప్రిపరేషన్.
0: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
1: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
0: ఇలాంటి సమయం లోపల
1: ఇన్ ది మీన్ టైమ్
0: రావణు యొక్క రెండో కుమారుడు
1: ద సెకండ్ సన్
0: ఆఫ్ ఇందులో ప్రవేశించి
1: హి కేమ్ దేర్.
0: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వే.
0: ఈ కోతలకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
1: హి మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
0: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు.
1: బట్ విభీషణ దేర్ సెడ్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. హి హాడ్ గాట్ చెప్పాడు కౌంటర్ యాక్షన్.
0: లక్ష్మణ సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
1: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్.
0: సలహాలు చెప్పారు.
1: దే గేవ్ అడ్వైస్.
0: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
1: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
0: విభీషణుడు చాలా గొప్పవాడు.
1: విభీషణ ఇస్ నోబుల్.
0: ఈనాడు లోకములో
1: టుడే ఇన్ ద వరల్డ్
0: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
1: దెర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
0: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
1: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
0: ఎట్లా గొప్పవాడు?
1: హౌ డు యూ సే దాట్?
0: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
1: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava.
0: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
1: He knows that Pandava.
0: కానీ తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
1: Bhishma did not give any advice to Kauravas. No,
0: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా ఇచ్చాడు.
1: In fact, Bhishma stood as the chief captain for Kaurava.
0: కానీ విభీషణుడు కాదు.
1: But Vibhishna is not like
0: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
1: Vibhishna has condemned what he's
0: done. దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు.
1: He started contradicting, opposing.
0: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
1: He pursued that Sita should be handed over to
0: Rama. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
1: He left his brother and put the feet of Rama.
0: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
1: Is not Vibhishna great?
0: దోషమును దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
1: He started pointing out the mistake.
0: ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
1: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
0: కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము.
1: Rama is very important, my very life.
0: అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు.
1: Full faith in the truth.
0: కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను, అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
1: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్, మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
0: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి.
1: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
0: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
1: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్, బట్
0: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటాది.
1: అండ్ ద కాజ్ ఇస్ వన్, ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్.
0: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే. దీనికి మూల కారణం,
1: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
0: ఈ ద్వేషమునకు వాంఛలే మూల కారణం.
1: ది హేట్రెడ్ డిజైర్ ఇస్,
0: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
1: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి,
0: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
1: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి ఈగోయిస్టిక్.
0: వాంఛలు తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
1: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
0: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని ద్వేషమును అణగుదొక్కుని దైవానికి రమణకై పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
0: రమణమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: Rama's name is the sweet, it is available, devotees
0: come here. Rama namamanu mithai idigo randi bhakt

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 1st ఆఫ్ జూన్ 1990 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ అట్ బృందావన్.

0: ప్రోగ్రామ్స్
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
0: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
0: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
1: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
0: దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
1: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
1: ధనమా, ఇది కూడా స్థిరమైనటువంటిది కాదు.
0: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
1: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
0: ఈవెన్ యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.

0: ధారాపుత్రాదులు. వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటాది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టకు పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్?
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ అకర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్నీ కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహినిలో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యద్ దృశ్యం తన్నస్య. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్, ఇట్ డిసప్పియర్స్ బిఫోర్ లాంగ్.
0: ఈ చర్మ చిచ్చువులకు గోచరమయ్యేటువంటి ఈ దృశ్యకల్పిత జగత్ అంతా కూడాను కాలగర్భములో కలిసిపోతుండాలి.
1: ది ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్ టు ది ఫిజికల్ ఐ గర్డ్స్ మర్జ్డ్ ఇన్ టు ది టైమ్.
0: చూచే నేత్రము, చూడబడే విశ్వము రెండు కూడాను అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ బోత్ ఇంపర్మనెంట్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్, బీస్ట్స్ అండ్ ఎనిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ది అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: Manavulaku charma chachchulu unnavi, krimi kitikadulaku charma chachchulu unnavi, pachapachi mrugadulaku charma chachchulu unnavi, kaani manavuni yokka visishtata emiti?
1: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: Nijamuga gnana chachchulni taanu abhruti parichukonakundina ఈ చర్మ చిచ్చులు ఉండి కేవలం పశు పక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకోవాలన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యు రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం. కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమానః. జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఇస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నో బెటర్ దాన్ ఎన్ యానిమల్.
0: ఈ చర్మచిక్షువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకునియే మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్.
0: ఈ స్థూలమైనటువంటి నేత్రము స్థూల దేహమునే గుర్తించలేకపోయినప్పుడు సూక్ష్మమైనటువంటి మనసును ఏ రీతిగా గుర్తించగలదు?
1: ఇఫ్ దిస్ ఫిజికల్ ఐ కెనాట్ సీ ది గ్రాస్ ఫిజికల్ ఐ ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ అండర్స్టాండ్ ది సటిల్ మైండ్?
0: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసునే గుర్తించలేనటువంటి నేత్రములు అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలదు?
1: దీస్ ఐస్ విచ్ కెనాట్ అండర్స్టాండ్ ది సటిల్ మైండ్, హౌ కెన్ ది అండర్స్టాండ్ మోర్ సటిల్ ఆత్మ?
0: కనుక చర్మ చచ్చువులు అనేటువంటిది కేవలము సహజమైనటువంటి యొక్క జీవితానికి దుష్టకల్పితమైనటువంటి యొక్క జగత్తును చూపించను మాత్రమే.
1: ఫిజికల్ ఐస్ కెన్ షో యూ ఓన్లీ ది ఫిజికల్ గ్రాస్ వరల్డ్.
0: జ్ఞాన నేత్రము ప్రతి మానవులకు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన నేత్రమన్నా దివ్య నేత్రమన్నా ఆత్మనేత్రమన్నా బ్రహ్మనేత్రమన్నా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
1: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్, ఐ డివైన్ ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ది సేమ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
0: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యు సీ, ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయంగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చక్షువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతా ఇప్పుడు అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యూ వేర్, ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
0: కనుకనే యద్ దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్నీ కూడాను మార్పు చెందినవి.
1: Therefore, all that you see undergoes a change.
0: Kanuka marpu chendunatvanti yokka ee drushyamunaku marpu chendanatvanti yokka sthirattam anetvanti yokka brahmattam aadharamai untunnadi.
1: The unchanging Brahma is the basis of the changing world.
0: Manamu car lo prayanam avutunnam.
1: We are traveling in a car.
0: Leka bus lo prayanam ayipothunnam.
1: Maybe in a bus.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు కదలనటువంటిది, మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్, దేర్ ఈస్ ద డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటే ఈ జగత్తు యొక్క రహస్యం అంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్
0: ఈ జగత్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: Mind has a tendency of pravruti.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రి పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: We are wasting our entire life in indulging in various activities in this created world.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: How we got this birth for the sake of this kind of indulgence?
0: కాదు కాదు కాదు.
1: Certainly not.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: To recognize that Brahma alone is truth, we have got the life.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: If we should realize this principle of Brahma, we should think.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: Should make efforts to understand it.
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: We should try to see and get a vision of it.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: We should try to have a dialogue with it.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: That is a true human life.
0: Man must realize God, feel God, see God, talk to God. This is religion. Realize. This is religion.
1: Man must.
0: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. Man must realize God. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికి ఇది ప్రయోజనము లేదు.
1: Without realizing God, whatever other things you try to realize, it is all a waste.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: A few minutes ago, while speaking about botany, Anil Kumar said, we aspire to have
0: fruits.
1: These fruits and flowers are the top of the tree.
0: కనిపించే ఫలపుష్పములు ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: On what are these fruits and flowers based?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: They are based upon roots which cannot be seen.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: Only when we foster roots which are invisible, we can get hold of fruits and flowers which can be seen.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: You have to therefore foster roots with water and fertilizers and not the fruits and flowers with water and fertilizers.
0: కనుక ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్తనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనిని భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: దిస్ ఇస్ వాట్ వాస్ టోల్డ్ ఇన్ భగవద్గీత దాట్ ఐఎమ్ ద సీడ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎట్ల ఈ బీజం తానవుతాడు?
1: How can he become seed?
0: Tane bijamainatundi vaadu sarvulu endukodunu ee bijaroopamlo ee vidhanga untunnadu?
1: In what form is he manifesting as a seed?
0: Ani vishayanni manam vicharinchadaniki poyinappudu
1: you can enquire on these lines.
0: Oka vittanamu naatinam.
1: You sow a seed.
0: Adi kramakrimina mokkai vruchamayindi.
1: It has become a sapling, a small tree, and then big tree.
0: అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
1: This tree has a number of branches.
0: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
1: There are a number of flowers in each branch.
0: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
1: These flowers have become fruits.
0: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
1: These unripe fruits have become ripe fruits.
0: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: In each fruit there is again a seed.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: వీ హావ్ సోన్ ఓన్లీ వన్ సీడ్.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
1: వాట్ యువర్ గాడ్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ సీడ్స్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా విత్తనంగా రూపొందిపోయింది.
1: ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సీడ్ యు హావ్ సోన్ ద సేమ్ టైప్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్స్ విచ్ ది ట్రీ గివ్స్.
0: నాట్ సేమ్ టైప్, సేమ్ క్వాలిటీ.
1: సేమ్ క్వాలిటీ సీడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఫ్రూట్స్.
0: ఇది జగత్తు. ఈ జగత్తుకు బ్రహ్మనే, ఆత్మనే ఒక బీజము.
1: ఫర్ దిస్ వరల్డ్ ఆత్మ ఈజ్ ద సీడ్.
0: ఈ విశ్వమే ఒక పెద్ద వృక్షము.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఎ ట్రీ.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకును ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐ ఆమ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
1: టుడే
0: దానిని తెలుసుకోవాలనేటువంటి ఒక అపేక్ష కూడా చాలా తక్కువ.
1: టుడే స్టూడెంట్స్ హ్యావ్ నైదర్ ది డిజైర్ టు నో నార్ ఎనీ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ సీక్రెట్.
0: సబ్జెక్ట్ ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, జియాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఈ రకమైనటువంటి యొక్క దీంట్లో ఒక సబ్జెక్ట్ పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్టు ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు సరుపుతున్నారే కాని జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు, గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: దే ట్రై టు మాస్టర్ మ్యాథమెటిక్స్ బట్ దే డూ నాట్ కేర్ టు నో ద సింపుల్ అరిథమెటిక్.

0: దే నో ది రూట్స్ అండ్ ద వేస్ టు గో టు వేరియస్ ఫారిన్ కంట్రీస్ ఇన్ అమెరికా బట్ నాట్ టు కాసి.
1: ఆల్జీబ్రా ఎంత నరయచుతురు కానీ ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
0: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
1: అనుదినమ్మును డ్రిల్లు అనుసరింతురు కానీ పద్మాసనము బాధపడును.
0: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్ బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఏ పద్మాసన.
1: ఏమిటి ఈ డ్రిల్ చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డ్రిల్ అండ్ దీస్ ఎక్సర్సైజెస్?
1: ఇన్ని విధములుగా చేస్తున్నారు శారీరక సంబంధమైనటువంటి యొక్క వ్యాయామం.
0: ఆల్ దీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్
1: అవుట్ అనేది చేత కాదు.
0: బట్ దే డు నాట్ నో హౌ టు స్క్వాట్ ప్రాపర్లీ.
1: ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
0: All these students are interested only in the external things and they concentrate only in this external world.
1: Tyaginaiki amrutatva manasu idi vedam yokka pradhanamainatundi mantram.
0: The most sacred mantra of Veda is you cannot get immortality without renunciation.
1: Na karmana na prajaya dhanena tyaginaiki amrutatva manasu. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనేకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
0: ఓ మ్యాన్, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all
1: dhanena tyageneki amrutatva manasu. Manava, neevu enni satkarmalu acharinchinappatikini

0: దట్ యూ హ్యావ్ టు రినౌన్స్?
1: ఆస్తిపాస్తులు త్యాగం చేయటమా?
0: ఈజ్ ఇట్ వెల్త్ అండ్ ప్రాపర్టీ?
1: ఆలు బిడ్డలను త్యాగం చేయటమా?
0: ఈజ్ ఇట్ వైఫ్ అండ్ చిల్డ్రన్?
1: కాదు కాదు కాదు.
0: నో.
1: నీకు బంధనం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బైండ్స్?
1: ఆ బంధనం ఏమిటో నీవు గుర్తించినప్పుడే ఆ బంధనం విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
0: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈస్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈస్ బాండేజ్.
1: కనక వస్తు వాహనాదులు కాని, ఆలు బిడ్డలు కాని, ఇల్లు భూములు కాని, ఇవి బంధనలు కావు.
0: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
1: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
0: You are considering yourself as the physical body is the biggest bondage.
1: Dehabhrantiye oka pedda bandhana.
0: Delusion of the physical body is the greatest bondage.
1: Nene deham aneetundi yokka bhavannu visarjinchali.
0: You should give up the feeling that you are the body.
1: Appude mocham anedi labhistundi.
0: Then you get freedom and liberation.
1: Kanuka bandha vimochana anaga emti? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
0: వాట్ డూ యూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
1: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన మోక్ష ప్రాప్తి. రెండు కూడాను సంభవిస్తాయి.
0: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ. This will give you freedom from bondage and confer on you liberation.
1: Aithe dehabhrantini vadalatam etla?
0: How can you give up the attachment to the body?
1: Dehabhrant ante annapanaadulu visarjinchi dinini abhiruddhi parichukuneetundi margamulu visarjinchi kevalamu kushkinchi astapadhyanga mari maranichadam kaadu.
0: It you cannot obtain that kind of freedom by merely making your body weak, giving up food and drink.
1: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
0: Whatever is necessary for maintaining the body, you can partake that. There is nothing wrong with that.
1: కానీ దేహమే నేనేటువంటి ఒక భావం విసర్జించు.
0: Give up the feeling that you are the body.
1: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
0: I am not the body. This is only a vesture.
1: దేహ, ఇంద్రియ, మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు. నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
0: బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్.
1: ఈ డ్రెస్సును ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో, అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
0: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
1: ఈ దేహమునకు పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
0: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
0: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
1: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
0: You should also just take food in order to free yourself from thirst and hunger.
1: Mana debate lopala naaku aakal avutundani nenu bhujistanu naaku idi swatantram annaru.
0: Said that I am hungry, I would like to partake food.
1: Naaku dappe ayipothe nenu neeru taagutanu idi naaku swatantram annaru.
0: And it was said that I am thirsty, I want to drink water, I have freedom.
1: Swatantram kaadu.
0: This is not freedom.
1: Kevalamu ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
0: యూఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యూఆర్ కంపెల్డ్ టు డ్రింక్. దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
1: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
0: యాజ్ దేర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యూఆర్ టేకింగ్ ఫుడ్.
1: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యూఆర్ టేకింగ్ ఫుడ్. హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
1: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
0: యాజ్ యు ఆర్ హావింగ్ థర్స్ట్, యు ఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
1: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమము.
0: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: లా ఆఫ్ నేచర్.
0: దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమునకు సంబంధించినటువంటి

0: ఆత్మానందమే.
1: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ రియల్.
0: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
1: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
0: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
1: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
0: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందం.
1: ద జాయ్ దట్ యూ గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
0: ఇలాంటి ఆనందం నిమిత్తమై మానవుడు సృష్టింపబడలేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
1: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
0: ఇది అంతయకుడు కేవలము దైవ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్.
0: నీకు నీవు ఏమాత్రం కూడాను ఏ కార్యమును కూడాను ప్రయత్నంతో సాధింపలేవు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెన్ అచీవ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
0: మానవుని ప్రయత్నం చేత సాధింపబడినటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై మ్యాన్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికి ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ వాట్సోఎవర్.
0: కేవలం ఇది నేను సాధించాను సాధించాను అనేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
1: టు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ డూయర్షిప్ అండ్ యువర్ ఎంజాయర్షిప్. దిస్ ఇస్
0: ఆనందం. నీ స్వరూపమే.
1: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
0: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
0: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
1: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్, డిస్లైక్స్, ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
1: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ వెరీ థిక్.
0: ఇవి ఏమైన ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
1: They come in the way of your enjoying bliss.
0: ఈ రాగద్వేషములను మనం దూరం గావించుకున్నప్పుడు మన సస్వరూపాన్ని మనము ధరించగలము.
1: రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, యూ గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ నేచర్.
0: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
1: When we are ourselves bliss, to search for some bliss elsewhere is rather foolishness.
0: తనయందే సర్వము ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛనలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: When everything is obtained within yourself, on account of ignorance you are trying to find something external to you in the external world.
0: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుందా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
1: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
0: అడిగిన పాలిచ్చు కామధేను వేగుండా ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
0: మిండెడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారుకై వెతుకనేల.
1: There is an effulgent golden మేరు mountain itself. Why do you go in for ordinary gold and silver?
0: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: When we are ourselves everything, why should we aspire to have a small petty meaning?
0: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
1: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
0: విద్యార్థులారా, మీరు తెలిసినటువంటి విషయమే.
1: Dear students,
0: మనపుటేను ఉంటుంటాది.
1: Dear students, you know that there is a highly
0: దాని బలము ఎంతటితో అనుభవించే వాడికి అర్థమవుతుంది కానీ అన్యులకు అర్థం కాదు.
1: దేర్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎలిఫెంట్. ఓన్లీ పీపుల్ హూ నో హిస్ స్ట్రెంగ్త్ నో.
0: కేవలం ఒక తోకతో కొట్టిందంటే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
1: ఇఫ్ ఇట్ కెన్ జస్ట్ విప్ యూ విత్ ఇట్స్ టెయిల్, ఎ మ్యాన్ కెన్ బి థ్రోన్ 9 ఫీట్
0: ఆ ఏనుగు.
1: సచ్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: కానీ బలహీనుడైనటువంటి మావుట తన అంకుశము చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
1: But the master of the elephant controls it విత్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ మేక్స్ ఇట్ లిసన్ టు హిస్ వర్డ్ అబ్సల్యూట్లీ ఇంప్లిసిట్లీ.
0: వాణి బలం ఎంత, ఏనుగు బలం ఎంత?
1: వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ మాస్టర్ కంపేర్డ్ టు ది ఎలిఫెంట్స్ స్ట్రెంగ్త్?
0: తన యొక్క శక్తి ఆ ఏనుగు తెలియదు.
1: బట్ ది పూర్ ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: శక్తి ఉన్నది,
1: ఇట్ హ్యాస్ స్ట్రెంగ్త్,
0: కానీ తెలియకపోవటం చేతనే ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణిగి ఉంటుంది.
1: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
0: నీకు బాగా తెలుసును, బి తుమ్మెద.
1: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బీ.
0: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
1: This bee can enter into a very hard wood by making a hole.
0: Inta kathinamainatundi karranu kuda nu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda.
1: This bee which has got the strength to make hole and get into a very hard
0: wood. Atisunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekalu anni cheripoyinappudu daani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
1: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own strength.
0: తన శక్తి తనకు తెలియదు.
1: It does not know its own strength.
0: అదే విధముగానే మానవుడు తనలో ఉండినటువంటి ఆనందము, తనలో ఉన్నటువంటి దివ్యత్వము, తనలో ఉన్నటువంటి పవిత్రతను తాను గుర్తించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. చేయకపోయినప్పటికీ చెప్పినటువంటి వారి మాటలను విశ్వసించటం లేదు.
1: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know.
0: Even when others tell him, atvanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru.
1: If only you make an effort, you will really experience
0: ee satyam chedu tappaga meeru aanandanni anubhavistaru.
1: By this truth you will also enjoy the divine bliss.
0: Kasturi mrugamu adi oka rakamainatvanti deer.
1: It is a musk deer.
0: Jinka.
1: It is a musk deer.
0: అది అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
0: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
0: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
1: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
0: ఎక్కడి నుంచి వస్తుండాలి ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
1: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
0: Kattagadapudu adavanta tirigi alasipoyi oka vrutshachayilo kurchoni thanu koncha vishranthi teesukuntundi.
1: After searching in the entire forest the place from where this fragrance comes, it takes
0: vishranthi teeskune samaya lopala tana mukkunu tana naavi daggara unchukoni kontha vishranthi kosam ani pavalistundi.
1: After being tired it takes rest under a shade and keeps its nose near
0: on the navi nunchi vachetundi sugandhamu thanu gurtinchukuntundi.
1: Then it realizes the fragrance comes from
0: ayyo nenu enta pichidananu na nundine vachinatundi ee sugandhani nenu telusukoleka ee sugandham ekkada undadani adavanta sancharinchanu alisi poyyanu ide ajnanam yokka tattvam.
1: What a mad thing I am, not knowing that the fragrance comes from my own navel. I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
0: మానవుడు కూడాను అంతే.
1: సిమిలర్ ఇస్ ద మ్యాన్.
0: నిత్యానందము, బ్రహ్మానందము, అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము, స్వరూపము.
1: ద పర్మనెంట్ బ్లిస్, ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రాహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
0: ఈ బాహ్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతిక సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్యతత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
1: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
0: అన్నింటికీ దేహాభిమానమే మూల కారణము.
1: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
0: దేహము పంచభౌతికము.
1: Physical body is made up of 5 elements.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: One day or the other it has to fall.
0: దేహి నిరామయుండు.
1: The indweller is a permanent
0: one. దేహతిప్పక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: He is not subject to birth, death or any such limitation.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller himself is the god of gods.
0: కనుక నిజముగా తన యొక్క ఆత్మని సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
1: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
1: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో అండ్
0: సాడ్నెస్. పాత్రలో పోసినటువంటి పాయసమును ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గాని పాయసమే వస్తుంది, కాని మరొక చేదు రాదు.
1: వెన్ దేర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్ వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
0: ఆనందమయము.
1: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే ఋషులందరి కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ వై ది సేజెస్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ గేవ్ ది నేమ్ ఫర్ ఆత్మ.
0: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
1: వాట్ టైప్ ఆఫ్ బ్లిస్?
0: పరమ సుఖదం.

0: గగన సదృశం
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
0: ఏకం నిత్యం విమలం అచలం
1: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
0: సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టమును కాని బాధలు కాని విచారములు కాని అందించదు
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
0: ధన నిధికి లోకములో కొన్ని రకములైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్ ప్రొటెక్షన్
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి ఈ దానమును పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాలు స్వాధీనం చేసుకోవాలి
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: ఈ అహంకారం యొక్క కారణం ఏమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో
0: ధనమా కారణం
1: Is it wealth?
0: లేక బలమా కారణం
1: Is it strength?
0: లేక స్థానమా కారణం
1: Is it
0: అధికారమా కారణం విద్యనా కారణం ఇవి ఏవీ కారణం కాదు ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్లా కారణమవుతాయి
1: How can they be a cause for the అహంకార or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: Ivanni enta kaalam andukosam chenkaracha ma

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములో, క్షణములో మార్పు చెందుతుంది.
1: యు మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ప్రైడ్ అండ్ వ్యానిటీ అన్ అకౌంట్ ఆఫ్ ద వెల్త్, అన్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, అన్ అకౌంట్ ఆఫ్ బ్యూటీ ఎట్సెట్రా. ఫర్ హౌ లాంగ్ విల్ దే లాస్ట్? దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయ్డ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ?
0: గొప్ప గొప్ప పదవులనంత ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హ్యావ్ బికమ్ ఎంపరర్?
0: మారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీను అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై భగవద్గీత. దిస్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ సారో.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలినా హరిశ్చంద్రుడి ధరవాసి చనగలేదా?
1: వాజ్ నాట్ హరిశ్చంద్ర కంపెల్డ్ టు లీవ్ దిస్ వరల్డ్ ఆల్దో హీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎల్ల లోకములే యశగు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచననా?
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడ్ హీ క్యారీ ఎ బిట్ ఆఫ్ ఎర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్సెల్ఫ్ కుడ్ హీ క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్?

0: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ హీ నౌ
1: ఎందరెందరు రాజులు ఎగినారో
0: సో మెనీ కింగ్స్ హావ్
1: డిసప్పియర్డ్ కరుణు వెంట కొని పోవరి ఊర్వితలము
0: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్
1: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలను గట్టుక పోదురా
0: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్ యువర్ ఓన్ ప్రాపర్టీస్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్
1: విద్యార్థులారా
0: ఓ డియర్ స్టూడెంట్స్
1: ఏది మన వెంట రాదు
0: వీ ఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
1: us వచ్చేది రెండే
0: దర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ అదే
1: మంచి చెడ్డ
0: అండ్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్
1: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది
0: Whatever we do, you are going to carry the results of that.
1: Manchini chesi, manchini teesukondi.
0: Do good and reap the fruits thereof.
1: Ye vittrunu nattamo, adhe phalame manaku labhistundi.
0: Whatever seed you sow, the same fruit you are going to get.
1: Tatkalikanga deenini alakshyam chestunnaru.
0: The students, you are...
1: Bhavishyattulo ye natikaina kudanu, ivi aa adunu anusarinchukoni, idi mokkalaga raaka tappadu.
0: You are neglecting and ignoring these truths. In future you are going to reap the fruits of all your actions
1: munda bijamulu vey pandla bijamulu vey tirigi avi mokkaluga vastayi
0: whatever seed you sow whether is a thorn seed or any other seed
1: vishwasame bharatiyule yokka vishwasamu karma phala siddhantanni visvasinchinatunte varu bharatiyulu
0: bharatiyas had firm faith in this particular theory of action and the fruits thereof
1: kaluka mee hrudayamulo manchini aavirbhavimpa chesukoni
0: Therefore, develop good thoughts in your heart.
1: నేను ఆత్మ స్వరూపుడను.
0: Consider yourself as the very
1: embodiment of Brahma స్వభావము.
0: My very nature is nature of Brahma.
1: నేను ఈ పని చేయదగినదా? చేయదగినదా?
0: Is it appropriate to my nature to do this particular thing or not?
1: నేను ఆత్మగా ఉండి ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
0: Whatever work you undertake, remember your divine nature and undertake appropriate
1: దోషములకు దూరం అవుతాడు.
0: Then only you will be free from all defects.
1: పాశములకు దూరం అవుతాడు.
0: You will be free from bondage.
1: దోషములకు దూరం అవుతాడు.
0: You will be free from all kind of deceit.
1: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
0: Then you will get into the aspiration of ఆత్మ.
1: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
0: Students should develop this kind of thinking.
1: మనం చదువుతున్నాం.
0: We are studying.
1: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
0: We are taking big degrees.
1: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
0: We are going to obtain greater degrees than this.
1: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
0: What is it that we are going to achieve by this kind of education?
1: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
0: after this studies and education we are going to
1: పుచ్చుకోవటం కోసమా?
0: Is it for
1: మోసాలు చేయటం కోసమా? అబద్ధాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
0: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
1: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
0: If you want to earn by deceiving others, why this education at all?
1: కనుక మన విద్య ఆత్మ విద్య.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆత్మ.
1: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
0: వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ లైఫ్ టు గో యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్ అండ్ ఇన్ ది ఐడియల్ పాత్.
1: ధ్యానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
0: ఫర్ ఫిల్లింగ్ దిస్ స్మాల్ స్టమక్ గాడ్
1: రెండు చేతులు పని జరిగితే పని చేస్తే కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
0: ఇఫ్ యు వర్క్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్ Can you not fill your small stomach?
1: Manam rendu chetulato shraminchi pani cheyatam ledu.
0: We are not working hard with both hands.
1: Kanukane manamu ee avasthalaku guri ayipothunnam.
0: That is the reason why we are put to troubles.
1: Manam karmanyeva adhikarasya mana karmane mana pradhanamainatunte lakshyamu.
0: We have every right for action.
1: పవిత్ర కర్మలు ఆచరించాలి.
0: We should do sacred
1: ఆదర్శవంతమైన కర్మలు ఆచరించాలి.
0: Ideal actions.
1: అన్యులకు సహాయకరమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: హెల్ప్ఫుల్ యాక్షన్స్ ఇన్ ది సర్వీస్
1: లోకోద్ధారమునకై మనము తగినటువంటి జీవితం కూడాను అంకితం చేయాలి.
0: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హ్యాపీనెస్
1: రూపం
0: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
1: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
0: వి షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
1: కనుక ఇట్టి మాతృభావమే మన ఎందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
0: ఇఫ్ యూ డోంట్ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆఫ్ ద మదర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ లైఫ్ అట్ ఆల్?
1: ఒకనొక సమయంలో కలకట్టా యూనివర్సిటీ లోపల సుభాష్ చంద్రబోసు చదువుతూ ఉన్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ అండర్ గోయింగ్ స్టడీస్ ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ కలకట్టా.
1: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని, భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా హేళనగా తాను చెప్పుతూ ఉండేటువంటి వాడు.
0: దెర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
1: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
0: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృదేశము.
0: దిస్ ఈస్ మై డియర్ మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: దిస్ ఈస్ మై డియర్ మదర్.
1: ఇదే నా మతము.
0: దిస్ ఈస్ మై
1: రిలీజియన్. నా అభిమతము.
0: దిస్ ఈస్ మై
1: నా వ్రతము.
0: దిస్ ఈస్ మై వెరీ రిలీజియన్.
1: దేశాభిమానమే లేకుండా, దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశానికి ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
0: హీ టుక్ ఎ ఫర్మ్ రెజల్యూషన్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ డియర్ మదర్ ల్యాండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎనీథింగ్.
1: కానీ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
0: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
1: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
0: బట్ ది క్రిటిసిజం కంటిన్యూడ్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్.
1: మూడు డస్ట్లంతా ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తల పట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
0: హీ జంప్డ్ ఓవర్ త్రీ బెంచెస్ ఇన్ వన్ గో అండ్ కాట్ హోల్డ్.
1: దేనినైనా నేను సహిస్తాను, నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
0: ఐ కెన్ బేర్ ఎనీథింగ్ బట్ నాట్ క్రిటిసిజం ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
1: జన్మభూమి స్వర్గాధిపతి గరియేసి నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
0: ఐఎమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్
1: దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
0: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ హెల్ప్లెస్.
1: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
0: అండ్ దట్ టీచర్ బిగాన్ క్రయింగ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ లైక్ ఎ టైగర్ కప్ హీ పౌన్స్ అపాన్ హిమ్.
1: మాస్టర్ కొన్ని క్షణాల లోపల యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది.
0: విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ యూనివర్సిటీ.
1: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు.
0: దేర్ వాజ్ ఎన్ ఎమర్జెన్సీ మీటింగ్.
1: ఇతన్ని ఇంకా 5 సంవత్సరములు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
0: దే రిజాల్వ్ దట్ బోస్ షుడ్ బి డిబార్డ్ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ.
1: దానితో అతను చదువులైనా కూడా త్యాగం చేశాడు.
0: He was prepared to give up his education.
1: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడాను భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
0: My blood is meant for sacrificing for the sake and for the honor of my own nation, my motherland.
1: పాటిస్తూ వచ్చాడు.
0: And that is how he participated in the movements.
1: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు.
0: ఫాదర్
1: ఇండియాలో చదవడానికి అవకాశం లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్దర్ స్టడీస్ హియర్ దెన్ హీ వాజ్ సెంట్ టు లండన్.
1: అక్కడ కూడా పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు భోగభూమి.
0: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్ హీ ఆల్వేస్ రిమెంబర్డ్ that his motherland, that is India, is a great country, a country which is devoted to yoga. And
1: nenu sadavadaniki vachinane kani ee deshamlo sthiramai povadaniki raledu.
0: I have come to this country only for studies, not to settle down here.
1: Sadda bhaktito chadivesesi ICS pass chesadu manchi sthayilo.
0: He studied with a lot of interest and passed his ICS examination with distinction.
1: Tirigi akkada nunchi vachi రాజకీయంలోనే ప్రవేశించారు.
0: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
1: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
0: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్
1: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
0: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
0: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ దిస్ మదర్ ల్యాండ్.
1: చూసారా, అదే విధంగా మన సంస్థకు కానీ మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రము విద్యార్థులు మరవరాదు.
0: స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రిమెంబరింగ్ బై హూస్ గ్రేస్ అండ్ బై హూస్ హెల్ప్ వన్ హాస్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: అది నిజమైనటువంటి యొక్క దీక్ష, నిజమైన త్యాగం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ రెజల్యూషన్.
1: స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థాన్ని విశ్వసించి పరమార్థాన్ని పొందాలి.
0: రినౌన్స్ సెల్ఫిష్నెస్. Have firm faith in the transcendental
1: vidya
0: and reach the transcendental goal.
1: Bhagavad Gita kani, Bible kani, Quran kani, Grandharajam kani, inka ye vidhamainatuvanti pavitra grandhamulu ainappatikini ivi parayana nimittamai adi aavirbhavinchaledu.
0: Whether it is Bhagavad Gita, Bible, Quran or any sacred scripture, they are not meant only for merely studying and living.
1: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
1: మనం ఆచరణలో పెట్టాలి.
0: బట్ ప్రాక్టీస్ ది ట్రూత్.
1: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమొరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాన్స్?
1: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
1: కాదు, గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ ఒక టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెట్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: It is sufficient to have a spoon full of cow's milk. Why have barrels of donkey's milk?
1: చదువుతుంటాం భగవద్ గీతలు పారాయణం ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
0: స్టడీయింగ్ అండ్ మెమరైజింగ్ భగవద్గీత ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీటింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ బర్డన్ ఫర్ యువర్ ఓన్ థ్రోట్, నో యూస్.
1: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
0: How many people there are who can offer the commentaries?
1: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
0: This is not devotion, it is only show and ostentation.
1: ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరం.
0: The need of the hour is people who practice.
1: ఆచార మానవుని వల్లనే లోకానికంతా కూడా ఒక ఉపయోగం ఉంటుంది.
0: Men who practice would be highly useful for this world.
1: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
0: What is the use of thinking without practicing?
1: Kevalamu oka samasthalo oka peru pondachu.
0: If you may get a name,
1: inka goppa vaade ayipochadi Brahma Sri lekapindi ke vidhamaitundi Padma Sri Padma Vibhushana pondachu.
0: You may get some title like Padma Sri or Padma Vibhushana as you go on life.
1: Sunvanta visse amritasya putraha ane birudunu ee idantha andukoleru.
0: But you can never become the child of immortality by all these kind of
1: things. Deeniki minchinatundi title marokati ledu.
0: And there is nothing.
1: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
0: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
1: కనుక విద్యార్థులారా, ధన పదవుల కోసమని కాని పేరు ప్రతిష్టల కోసమని కాని మీరు పులాకులు ఆడకండి.
0: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
1: దేశాభిమానము దైవాభిమానము ధర్మాభిమానము పెంచుకోండి.
0: Develop attachment for the country, love for the Lord and love for dharma.
1: Dharmanye dharmamunaku minchinatundi ledu. Satyam nasti paro dharmah. Satyamunakante minchinatundi dharmam kani dharmamunaku minchinatundi satyam kani marokati ledu. Satya dharmamulu rendu kudunu avinabhava sambandhamulu anyonya aashrayam.
0: Truth and righteousness are mutually dependent. There is a close relation between them. There is no truth greater than dharma, no dharma greater than truth.
1: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఇన్ ఎ లిటిల్ క్వాంటమ్ అండ్ ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
1: ఆనంద తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: నిజంగా మీరు ఆనంద స్వరూపులు.
0: యు ఆర్ బేసికలీ ది వెరీ
1: ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద నిమిత్తమే మీరు ఇన్ని విధమైనటువంటి యొక్క కర్మలు ఆచరిస్తున్నారు.
0: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్ చదివేది
1: ఆనందం కోసమని, పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
1: మార్గములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
0: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
1: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
0: ద జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒక్కటి.
0: ది కలర్ ఆఫ్ ద మిల్క్ ఇస్ ద సేమ్ ఆల్సో ది కలర్ ఆఫ్ ది
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
0: ద ఇన్వెలర్ ఈజ్ వన్, ది
1: జాతి నీతులు వేరు, జన్మం ఒక్కటే.
0: బర్త్ ఈజ్ వన్, ద క్యాస్ట్ అండ్ రిలీజన్
1: దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్ బట్ ది వేరియస్
1: దర్శన జాతులు వేరు, పూజలు ఒకటే.
0: ది వర్షిప్ ఈజ్ వన్, ఫ్లవర్స్ మే బి
1: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
0: Foolish ones do not know these basic truths.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్దులై.
0: For the sake of this,
1: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కానీ నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
0: Unnecessary trouble you are taking to leave this particular life.
1: ఏ మతాన్ని కూడా మనం విమర్శించకూడదు.
0: Do not criticize any religion.
1: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
0: Do not go on.
1: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
0: We have to bring about a harmonious understanding of various
1: religions. నా మతం గొప్పది, నీ మతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావము.
0: ఇట్ ఈస్ నారో మైండెడ్నెస్ టు సే దట్ వన్స్ రిలీజియన్ ఇస్ గ్రేటర్ దాన్ ది అనదర్స్ రిలీజియన్.
1: ఇది అన్ని మతములు ఒక్కటే, అన్ని మతముల యొక్క బోధను ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
0: ద ట్రూత్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ ద సేమ్, దేర్ఫోర్ ఆల్ రిలీజియన్స్ ఆర్ బేసికల్లీ ద సేమ్.
1: సంకుచితమైనటువంటి భావము లోపల పరమతమును విమర్శించడం కానీ స్వమతమును వర్ణించడం కానీ ఉండకూడదు.
0: డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్స్ రిలీజియన్స్, షుడ్ నాట్ గో ఆన్ ప్రైజింగ్ యువర్ ఓన్ రిలీజియన్. దిస్ ఈస్ రాదర్
1: అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
0: షో రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ రిలీజియన్.
1: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
0: ఇఫ్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్, యూఆర్ గోయింగ్ టు రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ అండ్ బ్లిస్ విచ్ యూ రియలీ ఆర్.
1: కాన విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: డియర్ స్టూడెంట్స్, అలాంగ్ విత్ యువర్ ఎడ్యుకేషన్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఆల్సో డెవలప్ లవ్ అండ్ డివినిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ టు ద వరల్డ్. దస్ ఐఎమ్ బ్రింగింగ్ ది డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ప్రపంచమంతయు దైవాధీనమై ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: సత్యాధీనంతు దేవతు. అట్టి దైవము సత్యము యొక్క ఆధీనమై ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనమై ఉంటున్నది.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ ది అటరెన్స్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: ఉత్తము పరదేవత. అట్టి ఉత్తముడే పరదేవతా స్వరూపుడు.
1: దట్ నోబుల్ సౌల్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరు కూడాను దైవ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియలీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్. అందరి యందు ఉండేటువంటి యొక్క ఆత్మస్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: అట్టి సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
1: విత్ ఆల్ పర్వేసివ్ డివినిటీ వేర్ ఆర్ వీ టు సెర్చ్ ఫర్ హిమ్.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. అన్ని నేత్రములతో వేలాది శిరస్సులతో వేలాది హస్తములతో వేలాది పాదములతో సంచరించుతున్నటువంటి దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి వీలవుతుంది?
1: ది డివైన్ దట్ మూవ్స్ అబౌట్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ద హెడ్స్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్ వేర్ ఆర్ వీ టు సెర్చ్ ఫర్ హిమ్.
0: కనుక దైవను వెతకటం అనేది చాలా వెర్రితనం.
1: ఇట్ ఈస్ అటర్లీ ఫూలిష్నెస్ టు సెర్చ్ ఫర్ గాడ్.
0: నీ యందే ఉన్నాడు దైవం.
1: గాడ్ ఈజ్ విదిన్ యూ.
0: కేవలము నీవు స్వస్వరూపాన్ని మరచి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ అనిత్యమైన దేహమునందు భ్రాంతి ఉంచుకోవటం చేత దైవత్వాన్ని గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉన్నది.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ ఇన్నేట్ ఇమ్మనెంట్ డివైన్ నేచర్. యు ఆర్ క్యారీడ్ అవే ద ఫిజికల్ ఫ్లీటింగ్ ఫార్మ్. Therefore, you are not able to know the divine.
0: Kanuka, ee prakrutamaina, anityamaina, ashashtamaina, panchabhautikamaina, ee dehabhimanamunu kontha varaku chalinchukunnappude, aatmabhimanam abhivruddhi gavinchukunnappude, divyattu anetundi aatmatattvam artham avutundi.
1: Therefore, we have cut short or reduced our attachment to this body, which is fleeting, which is temporary, ephemeral, transient, evanescent, and develop attachment to the spirit, to know the divinity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Jeevitamu oka chadarangam.
1: The life is a gambling.
0: Kaadu kaadu. Chadarangam.
1: It's a battlefield.
0: Vyakti yokka dharmamunu, kutumbam yokka dharmamunu, సాంఘికం యొక్క ధర్మమును ఈ ధర్మత్రయములను తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది.
1: ద స్టోరీ ఆఫ్ రామ హ్యాస్ బీన్ దేర్ టు డెమాన్స్ట్రేట్ ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఫ్యామిలీ లెవెల్ అండ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్జ్.
0: వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది ఇండివిజువల్?
0: కుటుంబం యొక్క ధర్మం ఏమిటి?
1: Of the family.
0: సాంఘికం యొక్క పరిణామం ఏమిటి?
1: ద సోషల్ చేంజ్
0: అనేటువంటి సత్యాన్ని ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know the truth behind.
0: రాముడు దయాసాగరుడు.
1: రామ ఇస్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: ప్రేమ స్వరూపుడు.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: అట్టి దైవత్వాన్ని ప్రేమ చైతన్యం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: It's possible to know the divinity of Rama through the path of love.
0: మానవత్వములో ప్రేమ అంతర్గతమై ఉంటున్నది.
1: Love is the undercurrent in the human life.
0: అంతర్భూతమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మానవుడు ప్రయత్నపూర్వకంగా అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరికీ అర్థమవుతుంది.
1: దట్ లేటెంట్ లవ్ వెన్ ఇట్ ఈస్ డెవలప్డ్ మోర్ అండ్ మోర్ హి విల్ బి ఏబుల్ టు మానిఫెస్ట్ బ్రింగ్ ఫోర్త్ ది డివినిటీ విద్ ఇన్.
0: ఈనాడు సమాజంలో రామాయణం యొక్క అంతర్భాగమైనటువంటి ఒక ధర్మమును అత్యవసరం.
1: ద మోడర్న్ సొసైటీ నీడ్స్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ దట్ ఎపిక్ రామాయణ.
0: కారణమేమిటి?
1: వాయ్?
0: పుత్రుడు తండ్రి మాట వినటం లేదు.
1: సన్ ఇస్ నాట్ పేయింగ్ హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద మదర్.
0: తల్లిదండ్రులు పుత్రుని యొక్క భవిష్యత్తును గురించి చింతించటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: గురువులు హితోపదేశం చేయటం లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఇంపార్టింగ్ ఎనీథింగ్ గుడ్.
0: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవా అని శిష్యుని యందు గురువు యొక్క విశ్వాసం లేదు.
1: అండ్ స్టూడెంట్ యాజ్ వెల్ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ టీచర్.
0: ఇట్టి పరిస్థితుల యందు ఈ రామాయణము అత్యవసరం.
1: ఇన్ ది ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ రామాయణ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: వ్యక్తి యొక్క నిజతత్వమును, కుటుంబం యొక్క అంతరాత్మను, సమాజం యొక్క పవిత్రతను వెలుగుచ్చేటువంటిది ఈ రామాయణము.
1: Ramayana reveals the importance of the individual beauty and the significance of the family and the sanctity of the community.
0: Manavatvamunaku abhyaktam gavinchinatundi Ramayana.
1: Ramayana reveals, expresses in full
0: manavatvanni
1: the human
0: vivarinchi prabodhinchinatundi Ramayana.
1: Ramayana teaches in full the human value.
0: Inaadu vyapara dharmam nandu kani
1: we have the code in business.
0: ఉద్యోగ ధర్మం నందు కాని
1: అండ్ సర్టన్ డ్యూ ఆబ్లిగేషన్స్ ఇన్
0: న్యాయధర్మం నందు కాని
1: లాస్ ఆఫ్ జస్టిస్
0: రాజకీయ విషయములందు కాని
1: పొలిటికల్
0: ఎక్కడ చూసినక్కడను కలుషితమై ఉన్నది.
1: ఆల్ ఫీల్డ్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కలుషితమై ఉన్నది,
1: హైలీ పొల్యూటెడ్.
0: ఇట్టి పరిస్థితులు యందు రామాయణం యొక్క ధర్మము అత్యవసరము.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ the principles of ramayana are very essential.
0: Ramayana nandunnatvanti oka sodarni yokka aikyata ettidi aneetvanti vivaristundi ramayana.
1: Ramayana expresses in full the ideal love that has to exist between brothers.
0: Tandri biddalu yokka sambandha bandhavyani vipurinchi vimarsistundi ramayana.
1: Ramayana analyzes very clearly and brings forth the ideal love that should be present between father and the son.
0: Guru shishya yokka sambandhamunu kudanu విపులీకరించి వివరించి ప్రబోధిస్తుంది రామాయణం.
1: రామాయణ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డెప్త్ అండ్ ప్రపౌండ్స్ ది ఐడియల్ ఫిలాసఫీ దట్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్.
0: అందరూ ఉన్నది ఒక భూమి పైన.
1: ఆల్ లివ్ ఆన్ ద సేమ్ ఎర్త్.
0: అందరి శిరస్సుల పైన కూడా ఆడేటువంటిది ఒక ఆకాశమే.
1: ద సేమ్ స్కై ఇస్ అబౌవ్.
0: అందరూ పీల్చుకునే గాలి, త్రాగే నీరు కూడాను ఒక్కటే.
1: We breathe the same air and drink same water.
0: ఇది ఏకత్వంతో ప్రతికేటువంటి మానవత్వాన్ని భిన్నత్వంగా భావించుకోవటమే ఇది పెద్ద దోషంగా వచ్చింది.
1: The biggest mistake lies here to take this unity as plurality or multiplicity.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే రామాయణ యొక్క మహాసూత్రము.
1: The main philosophy of Ramayana is to know the unity in diversity.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం కోల్పోయి ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే హెస్ లాస్ట్ ద కెపాసిటీ టు నో ద యూనిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి
1: ఫ్రాగ్మెంట్స్ దట్
0: అనేక అశాంతులకు గురి చేస్తుంది ఈ అనుమానములు.
1: పుట్స్ హింసెల్ఫ్ టు ఆల్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్స్ బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ విజన్.
0: ఈనాడు అత్యవసరమైనటువంటిది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము.
1: What is most important today is the vision and experience of unity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఐకమత్యము.
1: Above all the unity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము.
1: And the divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి సత్యతత్వము.
1: And the principle of truth behind this.
0: దీనిని భారతీయ సంస్కృతి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నది.
1: That's why the culture of Bharat wants you to speak truth in a palatable, acceptable way.
0: సత్యం బ్రూయాత్ ఇది నైతిక ధర్మం.
1: Speak truth, that's moral value.
0: Priyam bruyat, ide samajika dharmam.
1: In an acceptable, pleasing way, social value.
0: Na bruyat satyam apriyam.
1: Never tell lies.
0: Ide adhyatmika sukti.
1: This is the spiritual value.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు ఈ మూడింటి యందే ఇమిడి ఉంటున్నవి.
1: These three are contained within these vain heads, the moral, that which is righteous and spiritual as well.
0: ఇంత సులభమైనటువంటి మార్గమును, ఇంత సులువైనటువంటి యొక్క తత్వమును ప్రబోధించేటువంటి ఒక తత్వము ఈ రామాయణం.
1: రామాయణ ఇస్ ద సింప్లెస్ట్ పాత్ దట్ స్పీక్స్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్.
0: ఇటువంటి పవిత్రమైన రామాయణ తత్వాన్ని ఈనాటి మానవుడు మరచి, రావణ తత్వాన్ని విశ్వసించి, అనేకత్వమును ఏకత్వం చేయక ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తూ వస్తున్నారు.
1: మ్యాన్ హెస్ ఫర్గాటన్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ. He does not think of the essential unity in diversity. On the other hand, he fragments this unity and observes the multiplicity.
0: Ravana chesinatvanti oka pani emti?
1: What is it Rama has done?
0: Aneka vidyalu chadivi, aneka shakti samarthyamu undi, aneka vidhamainatvanti samvatsaramulu korindi tapasunu acharinchi enni chesinappatikini tana yendu etti ituvanti pavitramaina ramayana tattvanni ఈనాటి మానవుడు మరచి, రావణ తత్వాన్ని విశ్వసించి, అనేకత్వమును ఏకత్వం చేయక ఏకత్వాన్ని అనేకత్వం

0: with all the capacities and the skills, could not know the underlying value.
1: వాంఛన చేత రావణుడు కుమిలిపోయాడు.
0: In fact, he has ruined himself because of the too much
1: of desire.
0: And he has ruined because
1: of desire. కోరికల చేత కల్మషమయ్యాడు.
0: And is polluted because of desire.
1: కనుకనే రావణుడు చెప్పినటువంటి ప్రబోధ ఏమిటి?
0: What is the teaching of Ravana?
1: ఓ ప్రజలారా,
0: ఓ పీపుల్,
1: సర్వశక్తిమంతుడైనటువంటి ఈ రావణుడు, సర్వజ్ఞుడైనటువంటి ఈ రావణుడు, సర్వభూత దయావహుడైనటువంటి ఈ రావణుడు కామమునకు లొంగి నా కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు.
0: ఓ పీపుల్ అండర్స్టాండ్ దిస్ విత్ ఆల్ మై స్కిల్ అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఐ హావ్ బికమ్ ఏ విక్టిమ్ టు ది డిజైర్ అండ్ లాస్ట్ మై సన్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ రావణ.
1: వాంఛలకు లోబడి నా వంశం నేను నాశనం చేసుకున్నాను.
0: హావింగ్ బీన్ సక్కమ్ టు ది డిజైర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
1: నా రాగములకు లోబడి రాజ్యమునే భస్మం గావించుకున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ గాట్ మై కింగ్డమ్ బర్న్ టు యాషెస్ బికాస్ ఆఫ్ డిజైర్.
1: నా వలె మీరు కాకండి.
0: యు డోంట్ బీ లైక్ మీ.
1: రాముల వలె మీరు ఉత్తీర్ణులు కాండి.
0: యు బీ లైక్ రామ అండ్ బీ సక్సెస్ఫుల్.
1: ధర్మ మార్గమును అవలంబించండి.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
1: సత్య మార్గమును పెంచుకోండి.
0: ఫాలో ద పాత్ ఆఫ్
1: దివ్యత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ డివినిటీ
1: అని చక్కగా ప్రబోధించాడు ప్రాణం పోయే ముందుగా రావణుడు.
0: బిఫోర్ లీవింగ్ దిస్ బాడీ దట్ వాస్ ద టీచింగ్ అండ్ ద మెసేజ్ ఆఫ్ రావణ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: ఇంకా సోదరుల యొక్క తత్వం ఏ రీతిగా ఉన్నది?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ అమంగ్ బ్రదర్స్?
1: ఆనాటి సోదరులు కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా విచారములకైనా ఏమాత్రం కూడా లొంగక కృంగక ఐకమత్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ బ్రదర్స్ డెవలప్డ్ యూనిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ అండ్ టర్మాయిల్.
1: తల్లి నా కుమారుడైనటువంటి భరతుడే రాజ్యం ఏలాలని ఆశించినప్పటికీ భరతుడు రాజ్యాపేక్ష లేకపోయాడు.
0: మదర్ వాంటెడ్ హర్ సన్ టు బి కారోనేటెడ్ ఎస్ కింగ్ బట్ ద సన్ భరత వాజ్ నాట్ ఫర్ ఇట్.
1: చిత్రకూట పర్వతం పైన భరతుడు వచ్చి రాముని పాదముల పైన పడి జ్యేష్ఠ పుత్రుడైన స్వామి మీరే ఈ రాజ్యం నేలాలి కానీ నాకు ఈ రాజ్యం అక్కర్లేదన్నాడు.
0: భరత వెంట్ టు దట్ మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ అండ్ సెడ్ యు ఆర్ ది ఎల్డెస్ట్ లీగల్లీ యు ఆర్ బౌండ్ టు ది కింగ్ అండ్ నాట్ మీ.
1: కానీ రాముడు దీనిని అంగీకరించక మాతృదేవో భవ పితృదేవో భవ తల్లిదండ్రులేవి మనకు ఆధారభూతులు.
0: రామ డిడ్ గో బై హిస్ వర్డ్స్ హి సెడ్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్ దే ఆర్ ఇంపార్టెంట్.
1: తండ్రి ఆజ్ఞను నీవు శిరసా వహించాలి.
0: యు మస్ట్ ఒబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: తల్లి కోరికను నీవు నెరవేర్చాలి.
0: యు షుడ్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ద మదర్.
1: కనుక నీవు ఉండు, నీవు అక్కడనే ఉండి అయోధ్య రాజ్యమును పరిపాలించమని కోరాడు.
0: అండ్ వాంటెడ్ భరత టు స్టే బ్యాక్ దేర్ అండ్ రూల్ దట్ అయోధ్య.
1: అనేక విధములైనటువంటి సహాయములు నీకేమైనా కూడా సరే నేను చేస్తాను, కానీ పితృవాక్య పరిపాలన మీరకూడదు అన్నాడు.
0: ఐ విల్ రెండర్ ఆల్ ఎవ్రీ పాసిబుల్ హెల్ప్ దట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ బట్ యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: ఈ సత్యాన్ని ప్రబోధించి సత్యవాక్ పరిపాలకుడయ్యాడు రాముడు.
0: దట్స్ వై వీ కాల్ రామ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ హ్యావింగ్ అడ్హెర్డ్ టు ట్రూత్ ఆల్ త్రూ.
1: ఈనాటి అనేక మంది భారతీయులు రామాయణం చదువుతున్నారు, ప్రబోధిస్తున్నారు, వివరిస్తున్నారు, అనేక రకములుగా వివరిస్తున్నారు.
0: దే ఆర్ మెనీ పీపుల్ హూ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ది ఎంటైర్ రామాయణ ప్రాపగేట్ పబ్లిసైజ్ ఎంజాయ్
1: గ్రంథమును చదువుతున్నారే కానీ గ్రంథమును మృంగటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే గో త్రూ ద హోలీ టెక్స్ట్ బట్ దే హావ్ నాట్ టేకెన్ అప్ ది.
1: ఇది అంతకుడు నువ్వు బుకిష్ నాలెడ్జీ.
0: ఆల్ దిస్ రీడింగ్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
1: దీన్ని సూపర్ఫిషియల్ నాలెడ్జీ అంటారు.
0: దిస్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో మాత్రమే జీవితాన్ని గడుపుతున్నారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించడం లేదు.
0: దే ఎండ్ దేర్ లైవ్స్ ఇన్ అక్వైరింగ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ బట్ హావ్ నాట్ గాన్ దట్ ఫార్ యాస్ టు హావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఎంతమందో రామాయణమును పవిత్రమైనటువంటి భాషల చేత ప్రబోధం సల్పుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే టీచ్ ఎక్స్ప్లెయిన్ రామాయణ ఇన్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్.
1: కానీ ఈ ప్రబోధం సల్పేటువంటి యొక్క పెద్దలు ఎవరైనా పితృవాక్య పరిపాలన సల్పుతున్నారా?
0: All these that people that explain Ramayana, do they follow the command of the Father?
1: Tandri agram nerevechukotaniki prayatnistunnara?
0: Are they fulfilling the command, the desire of the Father?
1: Ledu.
0: None.
1: Grandamulo chadivi prayojanam emiti?
0: What is the use of reading the book?
1: Grandamulo unnatundi padarthamulo yokka peru cheppinanta maatramana manaku potta nindadu.
0: By simply reading the menu card and the delicious items mentioned there,
1: the hunger
0: is never appeased.
1: Mysore Pak, Gulab Jam, Barfi, Palko, Mithai, Jilebi and Rasi Untaru.
0: In fact, the menu card contains number of sweets, Mysore Pak, Jilebi, Gulab Jam.
1: Kaani, ivi chaduvinanta maatramana dani taste kaani, dani madhuryam kaani, dani yokka shakti kaani manam anubhavinchatam ledu.
0: By reading the names, repeating the names of the sweets, well, you will not have the taste of it.
1: Danini bhuji

0: ఇచ్చినటువంటి వానికి ఈ శక్తి సామర్థ్యములు, ఈ మాధుర్యము, ఈ రుచిపచులు కూడా అర్థమవుతుంటాయి.
1: The one who partakes, eats that sweet will understand the sweetness and the power behind it.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయం అనేటువంటిది కేవలము మానవుని పిచ్చివానిగా మారుస్తుంది.
1: The textual information is making man mad.
0: కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తుంది కానీ మానవుని యొక్క మానసిక ట్రాన్స్ఫర్మేషన్ చేయటం లేదు.
1: The text brings about information but not transformation.
0: ఏ మానవుని యొక్క మనసు పవిత్రమైన మార్పులో చెంది పరివర్తన గావించును అట్టి మానవుని యొక్క బుద్ధియే సరి అయినట్టి బుద్ధి అన్నారు.
1: We can call it the intellect in the true sense if there is transformation.
0: తలచినవన్నీ తలచినప్పటికీ అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ దానికి జంపు చేయక నీకు తొణకక బెణకక.
1: వాట్ ఆల్ యూ థాట్ అబౌట్ ఇట్ డోంట్ వేవర్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ నార్ డిప్రెషన్ వాట్స్ ఎవర్
0: నీకు చింత వీడి
1: విదౌట్ ఎనీ యాంగ్జైటీ
0: సంతోషమును తల్లి
1: స్ప్రెడ్ ది జాయ్
0: అతని గుండె పండి నట్టివాడు.
1: And he is the one with all the maturity of his heart.
0: అట్టివాని గుండెనే పండినటువంటి వాడు.
1: And that is the heart that has realized.
0: ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ దాన్ని ఎదుర్కొని సాధించి దాంతో సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: One has to make every effort to derive joy in spite of obstacles, the problems on the way.
0: జీవితంలో ఎన్నో పరిస్థితులైనటువంటి చిక్కులు ఎదురొస్తుంటాయి.
1: In fact, we have so many intricate problems in our life.
0: Life is challenging, meet it.
1: Life is a challenge, meet it.
0: Life is a dream, realize it.
1: Life is a dream, realize
0: it. Life is a game, play it.
1: Life is a game, play it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: కనుక నీ వచ్చినటువంటి కష్టములకు నష్టములకు మనం ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి కానీ బలహీనుడు కారాదు.
1: What are the difficulties we might come across in our life journey, resist and face it, come out victoriously.
0: ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మనం బలహీనులు కారాదు.
1: Under any circumstances we should never become weak.
0: ధైర్య సాహసం చేత దీన్ని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: With all the courage and the valor, face the problem.
0: దీనిని వేదాంతము నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నాడు. ఆత్మ బలహీనుడైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యము కూడా సాధించలేడు.
1: Vedantic parlance, it is said a weak man would not be able to accomplish anything.
0: కనుక మనము బలమైనటువంటి మనస్సులు కావాలి.
1: We should have strong mind.
0: అనగా విశ్వాసంతో కూడినటువంటి మనస్సులు కావాలి.
1: The mind of faith should be there.
0: మంచిదానిపైన విశ్వాసము.
1: Faith in good.
0: చెడ్డదానిపైన అవిశ్వాసము.
1: And we should not have faith in any bad.
0: ఈ మూడింటికి మనం సరైనటువంటి మార్గాన్ని పెంచుకోవాలి.
1: We should tread in the right line.
0: దైవ ప్రీతి లేని దానవత్వము పట్టి.
1: The demonic nature that makes us not to love God.
0: పాప భీతి లేని దాని బట్టి.
1: We don't have fear of sin.
0: మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికి ఇదియే విప్లవంబు.
1: The humanity has lost its human value. This is the revolution which is taking off, robbing off the universal peace.
0: దైవ ప్రీతి కాని లేకపోవటం చేతనే మానవత్వం అనేటువంటి అణిగిపోయింది.
1: There is no fear of sin, there is no love of God, therefore humanity lost its glory.
0: ఈ బలహీనతే విశ్వశాంతికి అంత మూల కారణమైపోయింది.
1: In fact, this weakness is responsible for the absence of universal peace.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ఈ మూడింటి యొక్క శక్తిని సాధించాలి.
1: Therefore, every man should achieve these three: love for God, the fear of sin, and morality in society.
0: రాములు 36 విద్యలు నేర్చాడు.
1: Rama has learned 36 forms of knowledge.
0: రావణుడు కూడా తక్కువ వాడు కాదు. రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: సో ఆల్సో రావణ హాస్ లెర్న్డ్.
0: కానీ అట్టి రావణుడిని వాల్మీకి ఏమని పిలిచాడు? రావణో నామ ముఖ అన్నాడు.
1: వాల్మీకి కాల్ రావణ యాజ్ ఎ ఫూల్ నంబర్ వన్.
0: రావణుడు మూర్ఖుడు అన్నాడు.
1: రావణ ఇస్ ఎ ఫూల్.
0: రాముడు దివ్యాత్మ స్వరూపుడు అన్నాడు.
1: రామ ఇస్ డివైన్.
0: అనగా ఈ దివ్యాత్మకు ఈ మూర్ఖత్వానికి ఉండేటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ది డివినిటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ఫూలిష్నెస్?
0: జీర్ణించుకోనకుండా అనగా ఆచరణలో పెట్టకుండా కేవలము దుర్మార్గమైన మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: What Ravana did was all the knowledge and wisdom he acquired, he has not digested, he has not translated to action and proceeded in a wrong direction. He misused all the education, knowledge he had on hand.
0: ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరణలో పెట్టి తాను ఆనందించి ఇతరులకు అందించాడు రాముడు.
1: రామ ప్రాక్టీస్ ఎవ్రీ లిటిల్ సటిల్ ప్రిన్సిపల్ దట్ హాస్ లెర్న్డ్ అండ్ సెట్ అన్ ఐడియల్.
0: లోకో సేవ హితే రతః అన్నాడు. ఈ లోకము యొక్క దీని లోపల సేవ చేసి హితాన్ని, లోకము యొక్క హితాన్ని ఆశించాలి అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈ సెడ్ యూ షుడ్ సర్వ్ దిస్ సొసైటీ అండ్ యూ షుడ్ ప్రే ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
0: లోకు సర్వే లోక హితే రతః సర్వే జ్ఞానేక సంపన్న అన్నాడు రావణుడు. అందరు కూడా జ్ఞానస్వరూపులు కావాలి.
1: దట్ ఎవ్రీవన్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముద్రా గుణైహి అన్నాడు రాముడు. అందరు కూడా పవిత్రమైనటువంటి గుణముల చేత మానవుడు పోషింపబడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ షుడ్ సస్టైన్ హింసెల్ఫ్ బై ప్రాక్టీసింగ్
0: హితాన్ని కోరటం ఒకటి,
1: డిజైరింగ్ ది వెల్ఫేర్,
0: పవిత్రమైన గుణములు కలిగి ఉండటం మరొకటి,
1: సీక్రెట్ క్వాలిటీస్,
0: సంపూర్ణ జ్ఞానము చేరి ఉండటం మరొకటి.
1: అండ్ టు అటైన్ ది టోటల్ విజ్డమ్ ఆర్ ది త్రీ ఆస్పెక్ట్స్.
0: ఈ మూడింటి యందే రాముడు దైవత్వాన్ని ప్రకటించుతూ వచ్చాడు.
1: దీస్ ఆర్ ది త్రీ దట్ ఆర్ బిహైండ్ రామ దట్ మేనిఫెస్టెడ్ హిస్ డివినిటీ.
0: ఈ మూడు కూడా ఎవరి ఎంత ఉంటుందో వారందరూ దైవస్వరూపులే.
1: ఎనీవన్ హూ హస్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్లీ ది పర్సోనిఫికేషన్ ఆఫ్ ది డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ గాడ్.
0: కానీ దేహాభిమానం అమితంగా పెంచుకుని
1: because of body attachment
0: aatmaabhimanam tagginchukovatam chetane ee divyatvam anetundi variki bodhapadalekunda pothundadi.
1: He has got attachment to the body and not to the spirit, therefore is not able to experience the divinity.
0: Kanuka so manavudu ee naadu divyatvanni chudalanukunte, divyatvanni darshinchalanukunte, aatma anvesham jarapalanukunte, ee divyatvaniki taginatti margu prema tattvam okkate.
1: Man today, if he wants to experience, enjoy the blissful state of divinity, if he wants to investigate a
0: God cosmic principle, proceed to the path of
1: love. Love is God. God is love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Nivu danko nilchali.
1: And you should proceed in that way.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: God.
1: This is the way to God.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోలేక కేవలం సంబంధ బాంధవ్యమైనటువంటి ఒక సంకుచితమైన ప్రేమను పెంచుకుంటున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ దిస్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ లవ్. వీ ప్రొసీడ్ ఇన్ ఎ నారో వే.
0: నేను నా వారు అనేటువంటి యొక్క సంకుచితమైన ప్రేమను చేతనే మానవుడు ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాడు.
1: వీ హావ్ గాట్ వెరీ నారో ఫీలింగ్స్ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్.
0: కాదు, నేను నా వారే కాదు.
1: ఇట్స్ నాట్ మెయిర్లీ ఐ అండ్ మైన్.
0: లోకే హితేరత, లోకమంతా నా వారే అనేటువంటి ఒక పెద్ద భావాన్ని మనం పెంచుకోవాలి.
1: షుడ్ వెరీ ది బ్రాడ్ మైండెడ్నెస్ హస్ టు ఐడెంటిఫై
0: ఔర్సెల్ఫ్. ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ ఉండటం చేతనే ఇదే డెత్ అన్నారు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ లవ్.
0: ప్రతి మానవుడు కూడాను దైవం బిడ్డలే.
1: Everyone is a child.
0: ప్రతి మానవుడు కూడాను దైవాంశమే.
1: Everyone is a spark of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనాన్. అందరూ నా అంశమే అన్నాడు భగవద్గీతలో.
1: గీతా గాడ్ డిక్లేర్స్ దట్ ఎవ్రీవన్ ఆఫ్ యూ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
0: ఇటువంటి అంశంగా ఉండినటువంటి నీవు,
1: యూ బీయింగ్ ద స్పార్క్,
0: నీ వరకు మాత్రమే పరిమితం ఎందుకు పెంచుకోవాలి?
1: Why do you limit yourself?
0: Andaru naavarene visharamaina bhavanni enduku penchukokoodu?
1: Why don't you have broad mindedness as to identify yourself with everybody?
0: Visharatvam yokka sannidhi sambandha bandhavyanni penchukovali.
1: Today we should develop broad based intimate relationships.
0: Prema swaroopulara,
1: embodiments of
0: manaviki sankuchitamaina bhavamulu kaani, sankuchitamaina aatalu kaani, sankuchitamaina paatalu kaani, sankuchitamaina maatalu kaani, ye maatramo ive abhivruddhi kaaleru.
1: Humanity can never progress in a narrow direction, in the narrow mindedness, no matter what he talks, what he sings, what he utters.
0: Anni kudunu vishalamain pittiviga undali.
1: All should be broad based.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
0: good. Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: Do no evil, do what is good. This is the way to God.
0: Itti sulabhamaina margamunu mana vadala petti
1: We give up that easy path.
0: ఏదో జపము ధ్యానము యోగము ఇలాంటి కసరత్తులంతా మనం ఎందుకు ప్రయత్నించాలి?
1: We go by the exercises like yoga, the penance,
0: ఇవన్నీ
1: కూడా
0: మనం సాధించేటువంటి పనులు కాదు.
1: Nothing you can achieve by that.
0: ఇవన్నీ కూడా నువ్వు సాధించలేరు కూడాను.
1: You cannot achieve anything.
0: అందరినీ ప్రేమతో పెంచుకో, ఎంత సులభంగా సాధించవచ్చు.
1: లవ్ ఆల్, దెన్ ఈజీ టు అచీవ్.
0: మనం థింక్ చేయటం అంతా కూడా నువ్వు విశాలమైనటువంటి యొక్క ప్రమాణాన్ని థింక్ చేయాలి.
1: అవర్ థింకింగ్ షుడ్ బి బ్రాడ్ బేస్డ్.
0: మోసెస్ ఉండేటువంటి వాడు బైబిల్లో,
1: మోసెస్ ఆఫ్ ద బైబిల్,
0: ఆయన నిరంతరం కూడాను దైవత్వాన్ని చింతిస్తూ ఉండేటువంటి,
1: ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: ఈ చింతిస్తూ చింతిస్తూ చింతిస్తూ రాగా క్రమక్రమేణ దైవ తేజస్సు అతని ముఖములో ఉట్టిపడింది.
1: హ్యాస్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్, అల్టిమేట్లీ హీ కుడ్ షో ద బ్రిలియన్స్ ఆఫ్ ది డివైన్ ఆన్ హిస్ ఫేస్.
0: ఇతనే జీసస్ అని ఆపోయారు.
1: ఎవ్రీబడి మిస్టుక్ దట్ హీ మైట్ హావ్ ఇన్ ద జీసస్.
0: అదే విధముగానే దారులు కొట్టే దొంగ రత్నకారుడు అనేటువంటి వాడు ఉండేవాడు.
1: ఆల్సో నో ద రాబర్, రత్నకార.
0: మహర్షుల యొక్క ప్రబోధ చేత నారాయణ్ నారాయణ్ రామ్ రామ్ రామ్ రామ్ అని చింతిస్తూ వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ నారద, హీ వెంట్ ఆన్ రిపీటింగ్ రామా నేమ్.
0: రామనామం చేత రామనామం కూడా లీనమైపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ బికమ్ వన్ విత్ రామాస్ నేమ్.
0: కట్టగడిపటికీ ఆ రత్నకారుడు అనేటువంటి యొక్క దీనిపైన తన యొక్క రామ తేజస్సు అంతా ఉట్టిపడింది.
1: Ultimately what happened, the radiance of Rama was seen on the face of the Ratnakara.
0: Tane Valmiki ga mari poyadu
1: and he became the saint Valmiki.
0: Darunu gotte donga ainatunte oka Ratnakarudu sarvulakunu adipati ainatunte guruvu ga mari poyadu.
1: That robber Ratnakara could become the first preceptor, ideal guru Valmiki.
0: Lokadata Ramulaite shlokadata Valmiki aipoyadu.
1: Rama is Lokadata, the giver of this word, while Valmiki is Shlokadata, the giver of the holy
0: word. Lokadata ku Shlokadata ku etti bedhamu lekunda poyindi.
1: There is no difference between the giver and the completion.
0: Brahmaiva bhavati, deni smarinchado aa roopani pondadu.
1: As you think so you become.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మనం మంచిని చింతించాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్,
0: మంచిని మాట్లాడాలి.
1: వీ షుడ్ టాక్ గుడ్,
0: మంచి మాటలు వినాలి.
1: వీ షుడ్ లిసన్ టు గుడ్,
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డూ గుడ్,
0: అప్పుడు మనం మంచి వారం అయిపోతాం.
1: దెన్ వీ బికమ్ గుడ్ అల్టిమేట్లీ.
0: మంచివాడే మానవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ గుడ్.
0: దుర్మార్గుడు మానవుడు కాలేరు.
1: మ్యాన్ ఇస్ నెవర్ వీక్.
0: మానవుని ఎందు మానవుడు, మానవుని ఎందు దైవము, మానవుని ఎందు దానవత్వము, మానవుని ఎందు పశుత్వము ఉంటుండాలి.
1: In man lies all these qualities, the demonic qualities, the divine qualities, the human qualities and the animal qualities.
0: ee manavuni endunnatundi daivattam emiti?
1: What is the divine quality?
0: Sarve loka hiteratah, ide daivattamu.
1: To wish for the welfare of everybody. Evaru
0: chusina nee dveshinchaddu.
1: Don't hate anybody.
0: Andari manchini nee koru.
1: Desire for good of everyone.
0: Andari aanandane nee vasinchu.
1: Pray for the bliss of everyone.
0: అది ఏ నీ అందునటువంటి దైవత్వము?
1: That is the divine nature.
0: ఇంకా మానవత్వం ఏమిటి?
1: Then what is human nature?
0: పాప పుణ్యములు అనేటువంటి దానిని మనం కొంతవరకు గుర్తునందు ఉంచుకొని,
1: we have to keep in view the sin and the merit.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి తత్వాన్ని బోధించాలి.
1: We should all understanding rendering help to others is merit, harming others is a sin.
0: సాధ్యమైనంత వరకును పరులకు సహాయం చేయి.
1: To the extent possible, render
0: help. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: అది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కంకణం.
1: That is the main determination of humanity.
0: ఇంకా పశుత్వం అనేటువంటిది ఏమిటి మానవత్వంలో?
1: What is animality in man?
0: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః. జ్ఞానరహితుడైనటువంటి వాడు ఈ యొక్క పశువు.
1: The one without wisdom is equal to animal.
0: తినటము, త్రాగటము, నిద్రించటము, సుఖించటము, బ్రతకటము.
1: Eating, drinking, sleeping, carrying on with the living.
0: ఇది మానవ జీవితము.
1: Is that human life?
0: చీ చీ చీ.
1: No.
0: భూములు కూడా చేస్తున్నాయి.
1: Animals also live.
0: అవి కూడా భుజిస్తున్నాయి.
1: They eat.
0: అవి కూడా ఒక విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాయి.
1: They also have their pleasure.
0: అవి నిద్రిస్తున్నాయి.
1: They sleep.
0: తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి.
1: They move about freely.
0: కానీ మానవుల వలె దాచిపెట్టేటువంటి స్వార్థం కానీ ఎన్నుకునేటువంటి దోషం కానీ వాటి ఎందు లేవు.
1: But animal has got nothing like amassing or selfishness.
0: ఈ నాటి మానవుడు దాచుకోవటము, దోచుకోవటము రెండింటి వందే మానవత్వం అంకితం చేస్తున్నాడు.
1: మ్యాన్ టుడే దోచుకో రాబ్స్ అండ్ దాచుకోవడం అమాసింగ్.
0: ఈ రెండు కూడా నువ్వు మృగ లక్ష్యం కూడా కాదు.
1: దట్స్ నాట్ అనిమల్ క్వాలిటీ.
0: అటువంటి లక్షణాన్ని ఈనాడు మానవుడు అభివృద్ధి పొందుతున్నాడంటే ఎంత దోషం.
1: మ్యాన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది అనిమల్ డైరెక్షన్, అబ్జర్వింగ్ ఫాలోయింగ్ అనిమల్ క్వాలిటీ.
0: మానవుడు అని పేరు పెట్టుకుని ఒక మృగత్వాన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ ఎ మ్యాన్ by namesake but animal in reality.
0: కనుకనే మానవుడు మానవుడిగా బ్రతుకు.
1: సో హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇటువంటి మానవత్వాన్ని మనం దిక్కటం చాలా కష్టము.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు
0: జంతువునాం నరజన్మ దుర్లభం, ఇటు పవిత్రమైనటువంటి జన్మము అందరికీ లభ్యం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇటువంటి లభ్యమైనటువంటి మానవ జన్మమును ఈనాటితో వచ్చింది కాదు, అనేక జన్మముతో వచ్చినటువంటి, ఇది పాతదే కానీ కొత్తది కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ దట్ వి ఎంజాయ్ టుడే ఇస్ నాట్ ద గిఫ్ట్ ఆఫ్ దిస్ లైఫ్.
0: మనం ఎన్నో జన్మల నుంచి మానవులుగా పుడుతున్నామనేటువంటి భావము అందరి యందు ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ నో దట్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మెనీ
0: ఇయర్స్ ఆఫ్ లైఫ్. ఇది కొత్తగా ఉట్టిపడినటువంటిది కాదు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ న్యూ.
0: పాతదే పాతదే.
1: వై ఇట్ ద ఓల్డ్ వన్.
0: అందువల్ల మా కాదు,
1: మా నో,
0: నవ కొత్త,
1: నవ న్యూ.
0: మా నవ అనగానే కొత్తది కాదు నేను.
1: మా నవ ఇస్ నాట్ న్యూ.
0: నేను పాతవాణ్ణే.
1: ఐఎమ్ ఓన్.
0: కానీ పాతవాడి కాకుండా కొత్తవాడి కాకుండా ఈనాడు రోతవాడిగా తయారైపోతున్నాడు.
1: ఐఎమ్ నైదర్ పాత ద ఓల్డ్ ఆర్ కొత్త ద న్యూ బట్ రోత రోటెన్.
0: ఇలాంటి పరిస్థితికి ఈనాడు దిగజారిపోతున్నాడు మానవుడు.
1: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ డిక్లైన్.
0: వీని ఆశలు ఆశలు ఆశలు, ఆశలకు అంతమే లేదు.
1: వీ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఎంత లగేజ్ తీసుకుని పోతున్నావు?
1: We carry
0: ఒక దినానికి ఒక నూర్లకు డిజైన్స్ పుడుతున్నాయి.
1: ఎవ్రీ డే
0: పుట్టల వల్ల పుడుతున్నాయి ఈ కోరికలు.
1: అవర్ డిజైర్స్ మ్యాచ్.
0: ఈ కోరికలు పెరిగే కొలది కూడా మానవునికి ఎంత ప్రయాణం ఆలస్యం అవుతుంది.
1: As we have this luggage of desire more and more, we find the journey troublesome. దీర్ఘ
0: ప్రయాణం, లాంగ్ జర్నీ.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
0: ఈ లాంగ్ జర్నీ లోపల దివ్య జీవితాన్ని గడపాలి, కానీ దీన జీవితాన్ని గడపకూడదు.
1: We should aspire to have the long spiritual life, not merely long life.
0: కొంచెం హ్యాపీ లైఫ్ ని మనం అనుభవించాలి.
1: We should experience happy life.
0: ఎప్పుడు నిరంతరం హ్యాపీగా ఉండాలి.
1: వి షుడ్ బి హ్యాపీ త్రూ.
0: వస్తుంటాయి కష్టాలు,
1: డిఫికల్టీస్ కమ్,
0: కానీ దాన్ని మనం ఏమాత్రం వెరవకూడదు.
1: వి షుడ్ నాట్ బి అఫ్రైడ్.
0: ఇవన్నీ కూడా లా ఆఫ్ నేచర్.
1: దట్స్ లా ఆఫ్ నేచర్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ పాస్.
0: అంత కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైన మేఘములు కాదు.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్ కమ్ అండ్ గో.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: But morality comes and grows.
0: దానిని మనం పెంచుకోవాలి.
1: We have to develop that morality.
0: అది ఈనాడు సంఘానికి నీతి కావాలి.
1: That is the moral conduct that we need today.
0: ఈనాటి మానవత్వంలో ఈ మొరాలిటీ కూలిపోయింది.
1: There is no morality in the human life today by and large.
0: సంకృష్ట భావములు పెరిగిపోయినాయి.
1: Narrow mindedness is growing.
0: ఈ దివ్యత్వాన్ని మర్చిపోయినాడు.
1: Divinity is forgotten.
0: దానవత్వాన్ని జ్ఞప్తి అందించుకున్నాడు.
1: Demonic nature is always kept in view.
0: ఇది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: This is not important.
0: దానవత్వాన్ని మర్చిపోవాలి,
1: జ్ఞప్తి
0: అందించుకోవాలి.
1: అండ్ కీప్ ఇన్ వ్యూ ద డివినిటీ.
0: రామతత్వం అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి తత్వం.
1: వాట్ నోబుల్ ఎగ్జాల్టెడ్ ఇస్ హి.
0: పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉండేటువంటి రాముడు.
1: రామ వాస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: క్షణం లోపలే అదే నవ్వుతోనే ఆనందంగా అడవికి వెళ్ళాడు.
1: రామ హ్యాడ్ ది సేమ్ స్మైలింగ్ ఫేస్ వెన్ హి వాస్ ఆస్క్డ్ టు గెట్ ఇంటు ది ఎగ్జైల్ యాజ్ ద వన్ హి హ్యాడ్ అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్.
0: లాభోలాభి జాజ్ రెండింటికి సమత్వాన్ని చూపించాడు.
1: హి హ్యాడ్ ది ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్.
0: మహారాజు కావడానికి ఎంత సంతోషమో, అడకు వెళ్ళడానికి కూడా అదే సంతోషాన్ని అనుభవించాడు.
1: హ్యాపీనెస్ హి హ్యాడ్ అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్ ఈస్ వెరీ మచ్ ద సేమ్ వెన్ హి వాస్ ఆస్క్డ్ టు గెట్ ఇంటు ది ఎగ్జైల్.
0: ఈనాటి మానవుని యందు.
1: Where are such qualities?
0: అధికారం లేనటువంటి దాన్ని ఆకర్షించడానికి ప్రయత్నించేస్తున్నాడు.
1: పీపుల్ వాంట్ పొజిషన్ అథారిటీ.
0: అధికారమే లేనటువంటి దానిని తాను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: దౌ హ్యాస్ నో డిజర్వ్నెస్ హి వాంట్స్.
0: అనర్హుడైనటువంటి మానవుడు అర్హతకు ప్రార్థిస్తున్నాడు.
1: ఎన్ అన్డిజర్వింగ్ ఫెలో వాంట్స్ పొజిషన్.
0: అర్హుడైనటువంటి రాముడు కూడాను అధికారాన్ని ఆశించలేదు.
1: రామ దౌ ఎలిజిబుల్ హి డిడ్ వాంట్ పొజిషన్.
0: అన్నింటి ఎందుకును ధీరుడైనటువంటి యొక్క రాములకు ఏమాత్రం కూడా దీనత్వం రాలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామ వాస్ హైలీ కరేజియస్ బట్ హి వాస్ నెవర్ దీన్.
0: రామ సంఘాన్ని పొందినటువంటి వాడి కూడాను ధీరత్వం వస్తుంది, కానీ దీనత్వం రాదు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ విల్ హ్యావ్ ధీరా ద కరేజ్, నెవర్ దీనా ద వీక్నెస్.
0: రామనామం స్మరించేటువంటి హనుమంతుడు.
1: హనుమాన్ హూ రిసైటెడ్ రామ
0: నిరంతరం కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామనామమే చేస్తున్నాడు.
1: హి రిపీటెడ్ రామాస్ నేమ్ ఇన్సిస్టెంట్.
0: ఇంకొక నామాన్ని తాను స్మరించలేదు.
1: నో అదర్ నేమ్.
0: అలాంటి హనుమంతుడు
1: హనుమాన్
0: రావణుడి దగ్గర పోయినప్పుడు
1: రావణ
0: ధీరుడైనాడు.
1: బ్రేవ్.
0: అదే ధీరుడు రాముడి దగ్గరకు వచ్చినప్పుడు దీనుడయ్యాడు.
1: సచ్ బ్రేవ్ వన్ ధీరా బికేమ్ దీనా సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: అనగా దివ్యత్వం దగ్గర దీనుడయ్యాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సో హంబుల్ బిఫోర్ ది
0: అహంకారం దగ్గర ధీరుడయ్యాడు.
1: బిఫోర్ ఈగోయిస్టిక్ మ్యాన్ హి వాస్ సో కరేజియస్.
0: అహంకారం దగ్గర మనం ఎప్పుడు కూడా ధీరుడుగానే ఉండాలి.
1: అండ్ వీ షుడ్ బి కరేజియస్.
0: అహంకారం నిర్మూలం గావించాలి.
1: వీ షుడ్ కిల్ ది ఈగో.
0: క్రోధాన్ని నిర్మూలనం చేయాలి.
1: వి షుడ్ కిల్ యాంగర్.
0: లోభాన్ని అణగదొక్కాలి.
1: అండ్ వి షుడ్ సబ్డ్యూ దిస్ గ్రీడ్.
0: ముగ్గురు కూడాను కామ క్రోధ లోభములు మూడు కూడాను దైవ ద్వేషులే.
1: అండ్ దేర్ఫోర్ దిస్ గ్రీడ్ అండ్ ద డిజైర్ యాంగర్ ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ.
0: కామం రావణుడు దైవ ద్రోహుడే.
1: And therefore this is against
0: God. దైవాన్ని ద్వేషిస్తు వచ్చాడు.
1: And he went on hating God.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: What happened?
0: సర్వము నాశనం గావించుకున్నాడు.
1: He lost everything.
0: కాబట్టి ఈ యొక్క కామం చేత ఏమాత్రము మనం సాధించలేము.
1: So by this desire can it achieve anything?
0: కామం పెరిగి పెరిగి పెరిగి పెరిగి కట్టకడపటికి అదే తన యొక్క మెడకు ఉగ్రి మాదిరి మారిపోతుంది.
1: The desire as it increases will arrest you, catch hold of you.
0: కనుకనే మనం సాధ్యమైనంత వరకు నువ్వు డిజైన్స్ తగ్గించుకోవాలి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్
0: ఈనాడు ప్రభుత్వము ల్యాండ్స్ సీలింగ్ చేస్తున్నారు, హౌసెస్ సీలింగ్ చేస్తున్నారు, ప్రాపర్టీ సీల్ చేస్తున్నారు, కానీ డిజైన్స్ మాత్రం సీల్ చేయడానికి ఎవరి తరము కాదు.
1: Government but through legislation has put a ceiling on the land, property and housing, but not
0: ceiling on
1: desires.
0: Ceiling on desire.
1: Ceiling on desire is most important.
0: That's
1: what we have to observe.
0: అప్పుడే మనకు ఎంతైనా సుఖం చిక్కుతుంది.
1: Then you will be all happy.
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు
0: తానే కాకుండా తన కుమారుడు కూడాను అరణాలను స్మరించకూడదని శాసించాడు.
1: And Hiranyakashipu ordered that his son Prahlada should not chant God's name.
0: Arunama smarinchetundi tana kanna kumarulu pai kuda dveshanni sadinchadu.
1: He had utter hatred towards his son.
0: Kaadam emiti?
1: Why?
0: Tanaki ishtam lenatundi Hari tana kumarulu kudunu smarinchakoddu.
1: Because he doesn't like God and he doesn't want his son.
0: He Hari dveshayinatundi vaadu Hiranyakashipudu.
1: And Hiranyakashipu has hatred to
0: Hari preeti kaliginatundi vaadu Prahladudu.
1: And Prahlada loves God.
0: Preetini ee vidhanga dvesham cheyataniki veelavutundi.
1: How is it possible to hate him?
0: Kanukane kattakadapatiki హిరణ్యకశిపుడు సర్వనాశనము గావించుకున్నాడు.
1: హిరణ్యకశిపు రూయిన్డ్ హింసెల్ఫ్ అల్టిమేట్.
0: ఇంకా దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: లోభి, లోభి, లోభి,
1: మైజర్, గ్రీడ్ నంబర్ వన్.
0: ఇంకా పిల్లికైనా పిచ్చం పెట్టేది కూడా.
1: హి నెవర్ ఫెడ్ ఈవెన్ ఎ క్యాట్.
0: ఒక సూది మనం అప్పడానికి కూడా వీలు కాదంత కూడా నేను ఇవ్వను.
1: హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు షేర్ ద ల్యాండ్ దట్ కుడ్ బి ఆక్యుపైడ్ బై
0: పాండవులు. అన్ని హింసలు పెట్టాడు.
1: అండ్ హి మేడ్ ఎవ్రీబడీ
0: ధర్మమూర్తులైన పాండవులు పరాభవం గావించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ పాండవులు.
0: ఎన్ని విధమైన యొక్క బాధలో పెట్టాడు.
1: హి మేడ్ దెం సఫర్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అందరూ వంశమే నాశనమైపోయింది.
1: హోల్ క్లాన్ వాజ్ రూయిన్.
0: కనుకనే కామక్రోధ లోపములు మూడు కూడాను భక్తికి చాలా పరమ ద్వేషుడు.
1: దేర్ఫోర్ the desire, the anger, greed are dead enemies to the path of devotion.
0: కనుకనే ఈ యొక్క దైవ ద్వేషమైనటువంటి వారికి ఏ నాటికైనా కూడా ఈ విధమైనటువంటి యొక్క పతనం తప్పదు.
1: Therefore those that hate God are bound to ruin themselves.
0: నీవు చేతనైతే ఉపకారం చేయి.
1: If possible help.
0: లేకపోతే ఊరుకుండు.
1: Otherwise remain
0: calm. అంతే కానీ ద్వేషించవద్దు.
1: Never hate anybody.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ 18 పురాణం యొక్క సారాన్ని రెండు వాక్యంతో బోధించాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రామాయణంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైన దీంట్లో కూడా రెండు సారములు మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ రామాయణ.
0: కైకకు ఇచ్చినటువంటి యొక్క ప్రమాణం చేత కైక కుమారునికి రాజ్య పట్టాభిషేకం చేయడంలో ధర్మం ఉంది.
1: యాజ్ పర్ ది ప్రామిస్ గివెన్ టు కైక దేర్ ఇస్ ఎవ్రీ జస్టిఫికేషన్ ఇన్ కారోనేటింగ్ భరత్.
0: జ్యేష్ఠ పుత్రుడైన రాములకు పట్టాభిషేకం చేయడంలో కూడాను దశరథునికి అర్హత ఉంది.
1: దశరథ హాస్ గాట్ ఎవ్రీ రైట్ అండ్ లీగల్ శాంక్షన్ ఇన్ కారోనేటింగ్ రామ.
0: కానీ మధ్య వైపు అయినటువంటి యొక్క సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నికి ఏమాత్రమూ అధికారం లేదు.
1: బట్ ది టూ లక్ష్మణ అండ్ శత్రుఘ్న హ్యావ్ నో రైట్ టు బికమ్ కింగ్.
0: అధికారం లేకపోయినప్పటికీ
1: దో దే హ్యావ్ నో పొజిషన్
0: ఈ భరత రాముల యొక్క సేవలో వాళ్ళు పాల్గొన్నారు.
1: దే సర్వ్డ్ భరత అండ్ రామ.
0: లక్ష్మణుడు రామ సన్నిధిలో చేరిపోయాడు.
1: లక్ష్మణ వాజ్ సో క్లోజ్ టు రామ.
0: రాముని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఒబేడ్ రామచంద్ర.
0: శత్రుఘ్నుడు భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఫాలోడ్ భరత.
0: ఈ విధంగా రావటం చేత ఒకనొక సమయంలో రాముని కూడా చెప్పాడు.
1: ఎట్ వన్ టైమ్ రామ ఆల్సో సేడ్
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే
0: కౌసల్య వంటి తల్లి అయినా నాకు లభించవచ్చును.
1: ఐ హావ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య
0: వంటి సోదరుడు నాకు లభించడు అన్నాడు.
1: ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ. లక్ష్మణ
0: ముచ్చిన సమయం లోపల ఈ విధంగా బాధపడుతూ చెప్పాడు రాముడు.
1: వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్
0: ఇటువంటి సోదరుడుగా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి లైక్ దట్.
0: అన్నలను గౌరవించేటువంటి సోదరునిగా ఉంటుండాలి.
1: వి వాంట్ బ్రదర్స్ హు వుడ్ రెస్పెక్ట్ ఎల్డర్.
0: కుటుంబానికి సత్కీర్తిని ఇచ్చేటువంటి సోదరునిగా ఉంటుండాలి.
1: బ్రదర్స్ హు షుడ్ అప్హోల్డ్ ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి దేర్.
0: సంఘంలో ఒక విధమైన శాశ్వతమైన పేరును పొందేటువంటి సోదరులుగా ఉండాలి.
1: బ్రదర్స్ హు షుడ్ విన్ రెప్యుటేషన్ బిగ్ నేమ్.
0: ఈ ఐకమత్యం చేతనే వీరింత గౌరవాన్ని పొందగలిగారు.
1: దే కుడ్ బి రెప్యూటెడ్ బికాస్ ఆఫ్ యూనిటీ.
0: పంచ పాండవులు కూడా 5 మంది బ్రదర్స్.
1: పంచపాండవస్
0: వీళ్ళు 5 మంది కూడా ఏకంగా ఉండటం చేతనే 100 మంది అయినటువంటి కౌరవులు కూడా ఏమి చేయలేకపోయారు.
1: ఆల్ 5 పాండవస్ టుగెదర్ ఇన్ యూనిటీ 100 కౌరవస్.
0: వాలి సుగ్రీవులు ఇద్దరికి ఎప్పుడు ద్వేషమే.
1: వాలి సుగ్రీవ ఎనిమిటీ.
0: ఈ ద్వేషంగా ఉండేటువంటి ఇద్దరు సోదరులు కూడా కట్టపటికి ఏమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ బికాస్ ఎనిమిటీ బిట్వీన్ ది టూ బ్రదర్స్.
0: అనేక విధమైనటువంటి చిక్కులకు గురి అయిపోయారు.
1: పుట్టు సఫరింగ్
0: కట్టకడ రావ ప్రాధకాంతుడు కావటం వల్ల సుగ్రీవుడు తాను ఒక రాజ్యాన్ని పొందగలిగాడు.
1: అండ్ సుగ్రీవ బికాస్ హి సరెండర్డ్ టు రామ కుడ్ బికమ్ ఎ కింగ్.
0: రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ముడే.
1: రావణ, కుంభకర్ణ, విభీషణ ఆర్ బ్రదర్.
0: ఐకమత్యమైనటువంటిది లేకపోవడం చేతనే ముగ్గురు మూడు దారి పొందారు.
1: బికాస్ దేర్ నో యూనిటీ దే హ్యాడ్ టు గో ఇన్ డిఫరెంట్ పాత్.
0: యూనిటీ ఉండాలి ప్రతి దానికి.
1: యూనిటీ ఇస్ నెసెసరీ.
0: ఐదు వేళ్లు ఉన్నాయి.
1: హియర్ ఆర్ ఫైవ్.
0: ఐదు ఏకంగా ఉంటుంటే ఎంత చిన్న పని అయినా కూడా మనం సాధించవచ్చు.
1: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్ జాయినింగ్ కోఆర్డినేటింగ్
0: ఏ మాత్రము మనం సాధించలేము.
1: అపార్ట్ స్ప్లిట్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే కాంట్ వర్క్.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఐకమత్యం ఐకమత్యం ఐకమత్యం.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ ఫాస్టర్ యూనిటీ.
0: విశ్వశాంతిని చేకూర్చి విధము తెలిసి
1: that procedure that confers universal
0: sambhuchita bhavamulana samaya chesi
1: that which kills the narrow minded
0: aikyamatyamu sahajeevana adikamulu
1: unity and cooperation
0: nerpunade aadhyatmikamu
1: that is the true spiritual education that
0: sadakudu nervavalayu
1: and everyone should learn.
0: ఈ ఐకమత్యం అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది.
1: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ ఐకమత్యం అనేటువంటి దాని వల్ల ఆధ్యాత్మిక తత్వం కూడా మనలో ఆవిర్భవిస్తుంది.
1: త్రూ యూనిటీ కెన్ అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్
0: ఎనీబడీ. ఎవరితోనో మనం విరోధం పొందకూడదు.
1: డోంట్
0: నీ విరోధం వచ్చినప్పటికీ వాడిని సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ మీట్ యువర్ ఎనిమీ టాక్ టు హిమ్ స్మైలింగ్.
0: మానవత్వం సాత్వికంగా గావించుకోవడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: కేవలం సాధనలు సాధనలని పిచ్చి సాధనల లోపల కాలమంతా వ్యర్థం చేయకండి.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దే వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: ఏమిటి ఈ సాధనలు?
1: వాట్ ఆర్ దిస్
0: ఈ సాధన? నీ స్వార్థమే.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సెల్ఫిష్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనం కోసం నీవు సాధన చేస్తున్నావు.
1: యూ టేక్ టు ప్రాక్టీస్ ఫర్ సెల్ఫ్.
0: నాకు మోక్షం కావాలి, నాకు సాక్షాత్కారం కావాలి, నాకు లిబరేషన్ కావాలి. ఏమిటి ఈ స్వార్థము?
1: What is this selfishness that I want liberation, I want redemption? Is that not selfish?
0: You okade pondala inta mandi pottakurda.
1: Why only you? Why not everybody?
0: Kaagani andaru satya satyanni chechukovali.
1: Let everyone follow the path.
0: Andaru divyatvanni pondali.
1: Let everybody attain divinity.
0: Andaru దివ్య స్వేకాన్ని అనుభవించాలి.
1: లెట్ ఎవ్రీబడీ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లెస్.
0: ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకుంటే మన స్వార్థం కూడా నెరవేరుతుంది.
1: వీ షుడ్ హావ్ ద బ్రాడ్ ఫీలింగ్స్ దెన్ యువర్ ఇంటెన్షన్.
0: సమాజంలో మనము ఒక మెంబర్ కదా.
1: అండ్ యువర్ ఎ మెంబర్ ఇన్
0: కాబట్టి సమాజ క్షేమాన్ని మనం ఆశిస్తుంటే ఆ క్షేమంలో మన క్షేమం కూడా ఉంటుంది.
1: ఇఫ్ యూ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ దేర్ లైస్ యువర్ వెల్ఫేర్ యాజ్ వెల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు.
0: ప్రేమ చేత ప్రతి మానవుని ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మీరు ఆనందంగా అనుభవించండి.
1: బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఇన్నేట్ డివైన్ డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమకు మించినటువంటి ఒక దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్
0: బియాండ్ లవ్. లవ్ ఇస్ గాడ్. లవ్ ఇస్ గాడ్. లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లవ్ ఇస్ గాడ్.
0: ఈ స్వార్థంగా స్వప్రయోజనానికి మీరు ప్రవేశపెట్టకండి.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ నారో
0: సెన్స్. పరార్థమైనటువంటి దివ్యత్వానికి మీరు పాటుపడండి.
1: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ది స్పిరిచువల్ డివినిటీ.
0: ఇది రాములు బోధించినటువంటి తత్వము.
1: ఈజ్ ద టీచింగ్ ఆఫ్ రామ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: చిత్రకూట పర్వత పైన ఉండినప్పుడు
1: ఆన్ ది చిత్రకూట మౌంటైన్
0: అనేక విధములుగా కూడా లక్ష్మణ్ కూడా టెస్ట్ చేస్తూ వచ్చాడు రాముడు.
1: రామ స్టార్టెడ్ టెస్టింగ్ ఈవెన్ లక్ష్మణ.
0: ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక పరిశోధన చేసినప్పుడే పరిశీలన మనకు లభ్యమవుతుంది.
1: ద టెస్ట్ విల్ అటెస్ట్ ది ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్.
0: ఈ అరణ్యం లోపల
1: ఇన్ దిస్ ఫారెస్ట్
0: ఈ కుటీరమునందు మేము ముగ్గురే ఉన్నాం.
1: ఇన్ దిస్ హెర్మిటేజ్ వర్ త్రీ.
0: సీత చిన్న వయస్సు.
1: సీత
0: లక్ష్మణుడు చిన్న వయస్సు. నేను చిన్న వయసు వాడిని. మాకు ఒక గంటలు మాత్రమే వ్యత్యాసం తప్ప అంత పెద్దవారేమేం కాదు.
1: ఓన్లీ అవర్స్ ఆఫ్ డిఫరెన్స్ దట్స్ ఆల్ నాట్ దట్ ఇల్ ఎర్లీ.
0: ఇలాంటి పరిస్థితి లోపల
1: అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్
0: లక్ష్మణు యొక్క భావం ఏ రీతిగా ఉంటాదో గుర్తించాలని ప్రయత్నించాడు.
1: హి వాంటెడ్ టు నో ద ఫీలింగ్స్ ఆఫ్
0: రాములకు తెలుసును.
1: రామ నోస్ వెల్.
0: అన్ని తెలుసు. తెలిసినప్పటికీ కొన్ని రకమైనటువంటి ఒక ప్రదర్శనలు చేసి తప్పాలి.
1: హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ టు ఎవ్రీబడీ.
0: చేసి తీరాలి.
1: ఇట్ మస్ట్ బి డన్.
0: ఎందుకంటే తనకు అర్థమవుతుంది కానీ ప్రపంచానికి అర్థం కాదు.
1: బికాస్ హీ నోస్ హిస్ డివినిటీ నాట్ ద వరల్డ్.
0: ప్రపంచానికి బోధించే నిమిత్తమై ఈ విధమైనటువంటి టెస్ట్ చేస్తూ వచ్చాడు.
1: డెమోన్స్ట్రేటెడ్ టు టీచ్ ద వరల్డ్ హీ హస్ టు డు.
0: ఒకానొక సమయం లోపల సీత అలసిపోయింది.
1: ఎట్ వన్ టైమ్ సీత వాస్ టైర్డ్.
0: రాములు కూర్చున్నాడు. తన తొడపైన సీతను తలను పెట్టుకున్నాడు. ఆమె నిద్రిస్తూ ఉండాలి.
1: సీత విత్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ రామ వాస్ స్లీపింగ్ అట్ ద టైమ్ బీయింగ్ టోటలీ టైర్డ్.
0: లక్ష్మణుడు ఆ సమయంలో దగ్గర లేడు.
1: లక్ష్మణ వాస్ నాట్ ఎనీవేర్ క్లోజ్.
0: లక్ష్మణుడు చాలా గుణవంతుడు.
1: లక్ష్మణ ఇస్ హైలీ వర్చ్యూస్.
0: అలాంటి గుణం ఏ సోదరుకు ఉండదు.
1: నో అదర్ బ్రదర్ విల్ హ్యావ్ దట్ వర్చ్యూస్
0: క్వాలిటీ. సోదరుడు ఆహారం తెచ్చే కోసం కందమూలాలు తెచ్చే కోసం అరణ్యానికి వెళ్లాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బ్రదర్ లక్ష్మణ వెంట్ టు ఫెచ్ ద ఫుడ్ ఫర్
0: వచ్చే సమయాన్ని చూసుకున్నాడు.
1: And he was returning.
0: Sita, నీవు కూడా నా యొక్క పరిచయలోపల ఒక భాగంగా వహించాలి అన్నాడు.
1: సీత లెట్ యూ బి ఆల్సో పార్టిసిపేట్.
0: నీవు నిద్రించినట్టుగా నటిస్తూ ఉన్నాడు.
1: ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యువర్ స్లీపింగ్.
0: ఆమె నిద్రించినట్టుగా నటిస్తూ ఉండాలి.
1: ప్రిటెండింగ్ యాజ్ యువర్ స్లీపింగ్.
0: రాముడు చూచాడు. లక్ష్మణుడు వచ్చింది. లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఆహారం తెచ్చావా?
1: లక్ష్మణ హ్యావ్
0: పెట్టు. నేను ఒక పనిపై వెళ్లాల్సి వచ్చింది.
1: లక్ష్మణ హ్యాస్ బ్రాట్ ఫుడ్ కీప్ ఇట్ దేర్ హావ్ గాట్ సమ్ జాబ్
0: నిద్రాభంగం కాకుండా నీవు ఈ స్థానంలో కూర్చొని నీ తొడపైన సీత యొక్క శిరస్సును పెట్టుకుని ఆమె నిద్రకు భంగం కాకుండా చూసుకో అన్నాడు.
1: See that the sleep of Sita is not disturbed. Keep the foot apart and keep her head on your lap.
0: Ramagnanaga sirasavahinchetunte vaadu Lakshmanudu.
1: As it is Rama's command, Lakshmanudu.
0: Elanti paristhithi endaina kodunu kaadu anetunte cheppetunte vaadu kaadu.
1: Under any circumstances he would never say no.
0: Kaani ikkada dharma shastra yerpadipoyindi.
1: And here is the confusion.
0: Dharma sankatam yerpadindi.
1: It's a problem.
0: Sita na thodapaina etta aame telu sirasu pettinchukondi ekkada poyyadu. Oka chiluka roopam dharinchi aa yokka చెట్టు పైననే వాలి ఉన్నాడు.
1: రామ వాజ్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యారట్ రెస్టింగ్ ఆన్ ది ట్రీ.
0: లక్ష్మణ్ యొక్క భావం ఏ రీతిగా మారుతుందో చూడాలని.
1: హి వాంటెడ్ టు సీ ద సైకాలజీ ఆఫ్ లక్ష్మణ.
0: కన్నులు మూసుకున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్.
0: సీతామాత సీతామాత సీతామాత అనుకుంటూ తాను కూడాను స్మరిస్తూ ఉన్నాడు.
1: హి టు వెంట్ ఆన్ చాంటింగ్ సీతామాత మదర్ సీత మదర్ సీత.
0: సీత గొరకలు పెడుతూ నిద్రించినట్టుగా నటన చేస్తూ వచ్చింది.
1: సీత వాజ్ ఎక్సలెంట్లీ ప్రిటెండింగ్ ఇంక్లూడింగ్ స్నోరింగ్. అక్కడ
0: చిలుక రూపంలో ఉన్నటువంటి రామును పాడుతున్నాడు.
1: Rama in the form of parrot started singing.
0: Yemani.
1: What?
0: Menu marachi nidirinche varini melukolu pagalar.

0: వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
1: Can anybody wake up any person who has gone to deep sleep, forgetting the whole body feeling?
0: కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం.
1: A pretender, he pretends as if he is sleeping. Can you wake him up anytime?
0: గొప్పదే, చాలా గొప్పదే. కన్నులు మూసుకొని నిద్ర మాదిరి నటిస్తూ ఉంటుండాలి
1: సీత. షీ క్లోజ్ హర్ ఐస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ స్లీపింగ్.
0: తగినటువంటి సీత, ఈడు జోడు, అందము చందము, అలావన్యము అంత ఒక్కటే అయిపోయింది.
1: రామ రామ అండ్ సీత ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, కంపాటబుల్.
0: అలాంటి పరిస్థితి యందు రాముడు చూచాడు. తిరిగి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ యాజ్ ఇఫ్ హీ కేమ్ ఫ్రమ్ నోవేర్.
0: సీతను లేపాడు.
1: అండ్ షీ గాట్ అప్.
0: లేచి చూసేటప్పటికే లక్ష్మణుడు ఉన్నట్టుగా కనిపించింది.
1: అండ్ షీ సా లక్ష్మణ.
0: ఆమెకు తెలుసును.
1: షీ నో.
0: కానీ ఇద్దరు కూడా దైవలీలలు ఇట్టిది అట్టిది చెప్పడానికి వీలు కాదు.
1: ది మిస్టరీ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడెడ్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్,
0: వరుదలాల విత్తంబులు, సన్మిత్రంబులు,
1: సో క్లోజ్
0: ముని జన వన పౌత్రంబులు,
1: అండ్ ఇట్స్ సో డియర్
0: దేవు చారిత్రంబులు. ఎంత లీలలు చూపిస్తూ వచ్చారు.
1: ది స్టోరీ ఆఫ్ ది డివినిటీ సో క్లోజ్, సో ఇంటిమేట్, సో సేక్రెడ్.
0: దైవత్వంతో అనేక రకమైనటువంటి ఒక చేష్టనంతా చేస్తూ వస్తారు.
1: దట్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ ది డివైన్.
0: ఇది పరీక్ష నిమిత్తమై చేసేటువంటి ఒక రచనలే.
1: దిస్ ఓన్లీ ఎ టెస్ట్ టు ప్రొటెక్ట్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ సీత లేచింది.
1: రామ,
0: నాకెట్టి అభ్యంతరము లేదు, నాకెట్టి నిద్రాభంగం కలగలేదు అని చెప్పింది. తృప్తిపడింది. లక్ష్మణుడు లేచాడు. రామునికి పాదాలకు వందనం చేశాడు. మీకెట్టి సేవ ఎందుకులను అడ్డు లేకుండా చేయటమే నా కర్తవ్యం.
1: లక్ష్మణ గాట్ అప్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ అండ్ సెడ్,
0: నేను మీ పాదదాసులను.
1: ఇదే
0: మాట కూడాను అమ్ములు చెప్పిన పైన సీత వదిలిపెట్టినటువంటి నగలంతా చిక్కినాయి.
1: It is there on the mountain top, the jewels of Sita were caught.
0: అప్పుడు సుగ్రీవు తెచ్చి చూపించాడు.
1: సుగ్రీవ బ్రాట్ ఫోర్త్ అండ్ సెడ్,
0: రామ, ఎవరు ఈ మూటను కింద పడవేశారు?
1: Somebody dropped this.
0: దీంట్లో ఏమైనా సీత నగలు ఉన్నాయా చూడమని చెప్పాడు.
1: Are there any jewels of Sita? Find out.
0: దాన్ని విప్పి చూసినప్పుడు
1: the bundle was open.
0: రాములకు తెలియదు పాపం.
1: రామ didn't know.
0: లక్ష్మణ, మీ వదిన గారి నగలు ఏమైనా ఉన్నాయో చూడమన్నాడు.
1: లక్ష్మణ, are there any jewels of your sister? Find out.
0: చూచాడు.
1: He saw.
0: అన్న, నేను ఏమాత్రము ఈ నగలు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ జ్యువెల్స్.
0: ఈ కుండలాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది ఇయర్ రింగ్.
0: ఈ కంకణాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది
0: బ్యాంగిల్. కానీ ఈ పాద అంజలు మాత్రం నాకు తెలుసు, సీతమ్మవేను అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెట్స్, దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందరు నీకెట్టి తెలిసింది?
1: హౌ డు యు నో?
0: అప్పుడు చెప్పాడన్నా, నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే సీత యొక్క పాదములకు నమస్కారం చేసుకోవటం నా వాడుక.
1: ఇట్స్ మై ప్రాక్టీస్ టు బౌ డౌన్ టు ద హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ మార్నింగ్.
0: ఆ తల్లికి నమస్కారం చేసే సమయంలో ఆ అందరు నేను చూచాను.
1: When I prostrate, well, I used to notice the ankles.
0: అప్పుడు చెప్పాడు, ఇలాంటి సోదరుడు జగత్తులో ఏనాటి కూడా ఎవరికి చిక్కడు.
1: Such a brother no one would have in this world.
0: కనుక ఈ లక్ష్మణ్ వంటి సోదరుడు నాకు ఉండటం చేతనే రావణుని నేను హతమార్చగలిగాను.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్రదర్
0: లక్ష్మణ్, తిరిగి అయోధ్యకు తేగలిగాను.
1: సో ఐ కుడ్ బ్రింగ్ సీత.
0: నా శక్తి కాదు ఇదంతా కూడాను.
1: ఇట్స్ నాట్ మై పవర్.
0: సోదరుని యొక్క భక్తి ప్రపత్తుల యొక్క శక్తి అన్నాడు.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది డివినిటీ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ ఆఫ్ ద బ్రదర్. కనుకనే
0: ప్రతి మానవుడు కూడాను భక్తి ప్రపత్తులతో ఉంటుంటే సర్వ విజయములు కూడా సాధించవచ్చును.
1: సో ఇఫ్ ఎనీ డివినిటీ sincerity and devotion can achieve anything.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి రామాయణం యొక్క గ్రంథాన్ని ఎవరైనా కూడా విస్మరించే వారు ఉన్నారా, విమర్శించే వారు ఉన్నారా?
1: Are there anybody who will criticize this Ramayana?
0: లేదు, లేదు.
1: None.
0: ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పర్యాయములు విన్నా కూడా ఇంకా వినాలి, వినాలి, వినాలి అని ఆశ వస్తుంటారు.
1: రామాయణ is so enchanting, captivating that you want to read again and again.
0: అలాంటి పవిత్రమైనటువంటి రామచరితాన్ని,
1: సీక్రెట్ హిస్టరీ,
0: ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు భారతీయులు స్మరిస్తూనే వస్తున్నారు.
1: Bharatiyas have been thinking, chanting, singing then and now.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కథ యొక్క తత్వము,
1: the nature of this,
0: భారతీయులు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
1: It need not be specially told.
0: కానీ అందులో ఉన్నటువంటి యొక్క అమూల్యమైనటువంటి యొక్క విషయాలు మాత్రం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: హైలీ వాల్యుబుల్ ఇంప్లికేషన్స్ హావ్ టు బి నోన్.
0: పితృవాక్య పరిపాలన చేయాలి.
1: వన్ షుడ్ ఫాలో ఫాదర్.
0: ఎలాంటి వారైనా సరే,
1: లెట్ హిమ్ ఎనీవన్.
0: గొప్ప అధికారి అయినా సరే,
1: వన్ ఆఫ్ అథారిటీ.
0: కానీ నీకంటే ముందు పుట్టినవాడే కాదు తండ్రి, నీ తర్వాత పుట్టినవాడు కాదు కదా.
1: ఫాదర్ ఈజ్ యువర్ సీనియర్, బోర్న్ ఎర్లియర్, సో యూ హావ్ టు ఫాలో.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించాలి.
1: యు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సోదరులు ఐకమత్యం ఉంటుండాలి.
1: యూనిటీ అమంగ్ బ్రదర్స్.
0: ఇంకా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విమెన్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: కుల సంపత్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అది ఏ నిజమైనటువంటి మూడు ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టాండర్డ్స్.
0: ఈ మూడు ప్రమాణం ఎక్కడ ఉందో అక్కడంతా రామాయణం ఉట్టి పడుతుంది.
1: వేర్ దీస్ త్రీ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్, దేర్ ఇస్ రామాయణ.
0: ఇంకా రామాయణం మీరు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ రామాయణం.
0: ఈ మన జీవితం యొక్క రామాయణము.
1: దిస్ ఈస్ ద రామాయణ ఆఫ్ అవర్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ టోటాలిటీ.
0: దైవ ద్వేషం మాత్రం చేసుకోకూడదు.
1: Don't have any kind of hatred.
0: దైవ ప్రీతిని నీవు సంపాదించుకో.
1: Develop love to
0: దైవం యొక్క ఫ్రెండ్షిప్ నీవు అభివృద్ధి పరచుకో.
1: Have God as your friend.
0: ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఫ్రెండ్స్ అందరికంటే కూడా దైవమే బెస్ట్ ఫ్రెండ్.
1: Of all the friends in this world, God is the best friend.
0: లోకం యొక్క ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు?
1: About the worldly friends.
0: ఏదైనా ధనమో ధాన్యమో గంటగా ఉంటుంటే,
1: when there's money and position,
0: ఏమైనా మంచి పదవిగా ఉంటుంటే,
1: when you are high,
0: అందరూ హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: Everybody will come to you saying hello.
0: ఈ పదవి పోతానే,
1: position gone,
0: డబ్బు పోతానే,
1: money is lost,
0: గుడ్ బై కూడా చెప్పరు.
1: They don't say even good bye.
0: కానీ దైవం అలాంటి వాడు కాదు.
1: God is not like that.
0: బెస్ట్ ఫ్రెండ్.
1: God is the best friend.
0: కనుకనే మనకు ఫ్రెండ్ ఎవరంటే దైవమే మనకు ఫ్రెండ్.
1: Who is your friend? God is your friend.
0: మన గ్రంథం ఏమిటంటే ఈ విశ్వమే మన గ్రంథము.
1: The whole universe is the text.
0: మన యొక్క గురువు ఎవరు?
1: Who is our guru?
0: మన యొక్క హృదయమే మన గురువు.
1: Our heart itself is guru.
0: మనసులో ఉన్నటువంటి మర్మానంతా కూడా హృదయమే ప్రబోధిస్తూ ఉంటాయి.
1: And it is the heart that reveals the mystery in the mind.
0: కనుక ఎవరి గురువును మనం చేసుకోనక్కర్లేదు.
1: You don't need anybody.
0: గురువు అనేటువంటి వాడు ఎవరు? లౌకికమైన గురువుని పెట్టుకుని నీవన్ని బాధలకు గురి కావాలి.
1: You meet worldly gurus and you
0: ఏ గురువులు మనకు అక్కర్లేదు.
1: You don't need any.
0: నీ హృదయమే నీ గురువు.
1: Your conscience.
0: నీ మనసే నీ గురువు.
1: Your mind is your teacher.
0: ఈ మనసును నీవు అనుసరించు.
1: Follow your mind.
0: దివ్యత్వాన్ని నీవు అనుభవించు.
1: Experience divinity.
0: అప్పుడే నీ దివ్యత్వం ఏకమవుతుంది.
1: Then this divinity unifies.
0: అందుకోసమనే తిరుగుతుండే ఆళ్ళు వారు చెప్పేటువంటి వాడు.
1: తిరుగుతుండాడు
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి.
1: And it is the character that is the witness to the body.
0: మూర్ఖత్వానికి మూర్ఖుడే సాక్షి.
1: And its foolishness is the witness to a fool.
0: కనుక ఎలాంటి మన ఫూలిష్నెస్ తో మనం చేరకూడదు.
1: And we should never be foolish.
0: మీకు గురువు ఎవరున్నారు?
1: గురువు
0: మనసులోని మర్మాలు బోధించేటువంటి ఒక ఆత్మతత్వమే నీ గురువు.
1: The one who reveals the secrets of the innate
0: nature. గురువు గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ స్పీక్స్ ఆఫ్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ.
0: గురువు
1: ద వన్ హూ డిస్పెల్స్.
0: అలాంటి వాడు దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ గురు.
0: అలాంటి దైవాన్నే నీవు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన, గురువే దైవము, గురువే తండ్రి, గురువే తల్లి అనే దైవాన్ని నీవు సర్వంగా భావించుకో.
1: గాడ్ ఈజ్ ది క్రియేటర్, గాడ్ ఈజ్ ది సస్టైనర్, గాడ్ ఈజ్ ది అనిహిలేటర్, ఈజ్ యువర్ ఫాదర్, ఈజ్ మదర్, ఎవ్రీథింగ్.
0: కనుకనే నీకు ఒక మరొక గురువులు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సెపరేట్ గురుస్.
0: నీ యొక్క ఆత్మసాక్షిగా నీవు భగవంతుని గురువుగా తీసుకుని, భగవంతుని మిత్రుడిగా తీసుకుని, భగవంతుతో నీవు ఐక్యం కా.
1: లెట్ యువర్ కాన్షియన్స్ బి ది విట్నెస్. టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ అస్ యువర్ గురు.
0: ఎన్ని బలములైనా మనం సాధించవచ్చును.
1: ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక దైవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop love for God.
0: దైవానుగ్రహాన్ని మీరు తీసుకోండి.
1: Be the recipient of God's grace.
0: ఫ్రెండ్షిప్ ను బలపరచుకోండి.
1: Have friendship, strengthen friendship.
0: ఈ జగత్ అంతా మనకు హస్తగతం అయిపోతుంది.
1: Then you'll have control over this world.
0: మనం దేనిని వెరవనక్కర్లేదు.
1: You don't need to fear.
0: ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖము వచ్చినప్పటికీ దానికి మనం భయపడనక్కర్లేదు.
1: Difficulties, the sorrows, the problems, anxieties, they do come. Be fearless.
0: కనుక
1: so
0: రామనామం స్మరించుకుంటూ,
1: థింక్ ఆఫ్ రామ,
0: అనగా దైవనామం చింతించుకుంటూ,
1: సింగ్ హిస్ గ్లోరీ,
0: దివ్యత్వం నీవు భావించుకుంటూ,
1: కన్సిడర్ డివైన్,
0: రాముడు నా హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనుకో.
1: రామ డ్వెల్స్ ఇన్ మై హార్ట్, హ్యావ్ ద ఫీలింగ్.
0: రాముడు ఎక్కడున్నాడంటే బజార్ లోపల, పలాని గుడి లోపల, పలాని క్షేత్రంలో అని చెప్పకూడదు.
1: దేర్ ఈస్ రామ, యూ షుడ్ నాట్ సే దట్ ఇస్ దేర్ ఇన్ దట్ స్ట్రీట్.
0: హీ ఈస్ విత్ మీ, ఇన్ మీ, అరౌండ్ మీ.
1: God is with me, in me, around me.
0: ఈ సత్యాన్ని మీరు బలపరచుకోవాలి.
1: Strengthen this principle of truth that is in you.
0: ఎక్కడికో ఏ క్షేత్రాలకు మనం పోనక్కర్లేదు.
1: You don't need to visit pilgrim center.
0: కల్పితమైన క్షేత్రాలు.
1: They're sacred centers.
0: శాశ్వతమైన క్షేత్రం ఇదే.
1: The permanent center is your heart.
0: అదియే పుణ్యక్షేత్రము.
1: That is holy pilgrim center.
0: అదియే నిజమైనటువంటి ఒక నివాసము.
1: That is the dwelling place of God.
0: దీనిని ఒక మీరా కూడా చెప్పింది.
1: Meera also said.
0: భర్త వచ్చి గుడి నుంచి వెళ్ళిపోమన్నాడు.
1: అండ్ హస్బెండ్ నెక్ దర్ అవుట్.
0: కృష్ణ నేను ఎక్కడ పోయేది?
1: కృష్ణ
0: హమర దిల్ తుమారా మందిర్ కృష్ణ.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక నా యొక్క హృదయమే నీ యొక్క మందిరము.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మా విద్ది అనేది భగవద్గీత.
1: భగవద్గీత సెట్ ద నోవర్
0: క్షేత్రము.
1: Body is the
0: ఆ క్షేత్రము ఉన్నటువంటి భగవంతుడి ఆత్మస్వరూపుడే క్షేత్రజ్ఞుడు.
1: ద ఇన్ వెల ద నోవా is atmic principle.
0: Chetra chetra gnani pitti manayante untundadi.
1: The knower and the known principles are within you.
0: Kaka mariyendunnatundi oka aanandanni manam aanandanga anubhavinchukottu
1: raavali. And we should develop the true bliss.
0: Aanandam kosam ekkada meer pekulaadadakkaledu.
1: You don't need to work for bliss.
0: మీ యందే ఉంటున్నది ఆనందము.
1: దట్ బ్లెస్ ఇస్ విదిన్ యు.
0: అది హృదయం, హృత్ ప్లస్ దయా, హృదయ అదే కంపాషన్. ఆ కంపాషనే నీ హృదయం.
1: దయా, కంపాషన్, హృత్, హార్ట్,
0: దాంట్లో నీవు ఆ ప్రేమను పెంచుకో.
1: Develop that sort of love.
0: అప్పుడే నీకు సర్వ విధమైన శాంతి లభిస్తుంది.
1: Then you will have attain
0: శాంతి కోసం నువ్వు ప్రాకులాడనక్కర్లేదు.
1: Don't struggle for
0: అందుకోసమని భగవంతుని ప్రార్థించే దేనికోసమని.
1: Why do you pray to God?
0: నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి.
1: Oh God, that which is not in me, that which is with you, I want it.
0: నా దగ్గర శాంతి లేదు.
1: I don't have peace.
0: ఆ శాంతి నీ దగ్గర ఉన్నది.
1: That is in you.
0: ఆ శాంతిని నాకు ఒక భాగం అందించు.
1: Share little peace with me.
0: దాన్ని ప్రార్థించాలి.
1: I pray for peace.
0: నా దగ్గర ఆనందం లేదు.
1: I have no bliss.
0: ఆనందం నీ దగ్గర ఉంటుండాలి.
1: This is
0: you. ఆనందనీయుడు.
1: You are the embodiment of
0: కాబట్టి ఆ ఆనందం నాకు ఒక స్పూన్ అయినా ఇచ్చి.
1: This pass on spoonful of bliss to me.
0: కాబట్టి మన దగ్గర లేని అవి రెండే.
1: So these two.
0: శాంతి, ఆనందము.
1: The peace and
0: bliss. ఈ రెండు కూడా నీవు నివాసం చేసుకుని ఉన్నావు.
1: You have them.
0: కాబట్టి నీవే నాకు అందించమని చెప్పి.
1: You have to pass them on.
0: మీతో ఏమీ మనం కోరనక్కర్లేదు.
1: I don't want anything else.
0: ఈ తుచ్చమైన వాంఛలు ఉండేటువంటి పోతుంటాయి, పోయేటువంటి వస్తుంటాయి.
1: Why the fulfillment of mean desires? They come and go.
0: కదిలిపోయే మేఘాలు.
1: The passing clouds.
0: కానీ ఇది ఏమాత్రము కదిలిపోయేటువంటి కాదు.
1: Yes, this is
0: ఇది సత్యమైనది, నిత్యమైనది, సంపూర్ణమైనటువంటి.
1: This is eternal truth, immortal.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: It is immortal, pure, crystalline clear.
0: అట్టి దైవత్వానికి మనం అవకాశం ఇవ్వాలి.
1: And we have to scope for such a thing.
0: ఇవన్నీ నేడు ఉంటాయి, రేపు పోతుంటాయి.
1: Other things come and go.
0: దానికోసం మనం విచారించనక్కర్లేదు.
1: We don't need to bother.
0: యోచించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: చింతించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: ఉన్నంత వరకు మనం సుఖంగా శాంతిగా ఉండాలి.
1: So long we are alive, let us live in peace and
0: దైవ చింతన చేత కాలంని గడపాలి.
1: Spend our time in singing his glory.
0: అందువల్ల
1: so
0: దైవ ప్రార్థన చేత మన ఎందున్నటువంటి ఒక దైవత్వాన్ని ఆవిర్భవం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: By sincere prayer we can bring forth the latent divinity.
0: Sumati cheppindi.
1: Sumati said
0: anaga evaru Kausalya, Sumitra.
1: Kausalya, Sumitra.
0: Kausalya chellalu Sumitra.
1: Sumitra is sister of Kausalya.
0: Sumitra cheppindi Lakshmana Ramun venta pampinche samaya lopala.
1: Then Lakshmana was to accompany Rama. Sumitra said
0: Lakshmana,
1: Lakshmana,
0: neevu aranyaniki potunnavani neevu bhavinchavaddu.
1: Never think that you are going to the forest.
0: రాములు లక్ష్మణుడు లేనటువంటి యొక్క అయోధ్యనే మాకు అరణ్యము.
1: ది సిటీ ఆఫ్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్ యూ రామాయణ లక్ష్మణ.
0: సీతారాములు ఉన్నటువంటి అయోధ్యనే, లంకనే ఒక అరణ్యమే మీకు అయోధ్య.
1: దట్ వెరీ ఫారెస్ట్ వి సీతారామ ఈజ్ అయోధ్య ద సిటీ.
0: కనుక లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఆశీర్వదిస్తూ చెప్పింది.
1: Blessing him.
0: నీవు సీతారామును తల్లిదండ్రులుగా నీవు భావించి వారిని సేవించు.
1: కన్సిడర్ సీతారామ యాజ్ యువర్ ఫాదర్ అండ్
0: మదర్. సేవలు ఏమాత్రం కూడా కించిత్తైన కూడా లోపం రాకుండా చూసుకోమని.
1: సీ దట్ యూ సర్వ్ దెమ్ ఫుల్ వెల్.
0: అలాంటి సుమిత్ర లోకంలో ఉన్నారా?
1: డూ యూ ఫైండ్ సుమిత్ర ఆఫ్ దట్
0: కౌసల్య గొప్పది అంటున్నారు.
1: వి సే కౌసల్య
0: కైక గొప్పది అంటున్నారు. కానీ సుమిత్ర కంటే గొప్పవారు లోకంలో లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ ఉమెన్ గ్రేటర్ దెన్ సుమిత్ర.
0: మంచి మిత్రుడు ఆమె.
1: సూ గుడ్ మిత్ర ద ఫ్రెండ్.
0: కుమారుని ఆశీర్వదించి రామ సేవ చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్తుంది. ఎక్కడైనా
1: షీ బ్లెస్డ్ హర్ సన్ సో హాస్ టు సర్వ్ గాడ్ సిన్సియర్.
0: అలాంటి తల్లులు ఈనాడు తయారు కావాలి.
1: సచ్ మదర్స్ ఆర్ నీడెడ్ టుడే.
0: అలాంటి భార్యలు ఈనాడు తయారు కావాలి.
1: వైవ్స్ ఆర్ నెసెసరీ.
0: అలాంటి సోదరులు ఈనాడు తయారు కావాలి.
1: బ్రదర్స్ ఆర్
0: నెసెసరీ. అందరి యందు ఐకమత్యం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ దేర్ బి యూనిటీ.
0: ఆ ఐకమత్యమే జగత్ యొక్క సంరక్షణ.
1: దట్ యూనిటీ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: జగత్తునంతా కూడా సంరక్షిస్తుంది.
1: ఇట్ సస్టైన్స్ ద
0: లోకం యొక్క సౌభాగ్యం అంతా కూడా వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన ఆధారపడి ఉంటుంది.
1: ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్.
0: కనుక ఏ సంకల్పం లే మన యొక్క పెద్ద ఆస్తులు.
1: థాట్స్ అవర్ ప్రాపర్టీస్.
0: మన సంకల్పం పవిత్రమైతే మనకు దివ్యమైనటువంటి ఫలం మనం లభిస్తుంటాయి.
1: థాట్స్ ఆర్ సీక్రెట్ యూ విల్ హ్యావ్ సీక్రెట్ రిజల్ట్స్.
0: కనుక సంకల్పం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలు.
1: సో ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థాట్.
0: మన సంకల్పమే మూల కారణాలు.
1: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ థాట్స్.
0: కనుక మనం సత్య సంకల్పాలుగా తయారు చేసుకోవాలి.
1: టు డెవలప్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: సంకల్పాలు మంచివైనప్పుడు మనం సామాన్యంగా ఉండము, సర్వ విధమైన శక్తిని సాధించిన వారమవుతాము.
1: వెన్ థాట్స్ ఆర్ గుడ్ దే విల్ బి సో పవర్ఫుల్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: భజన బినా సుఖ సాం

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 14th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 18th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ అస్ హౌ ఇంపర్మనెంట్ ది మెటీరియల్ వరల్డ్ ఈజ్ and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagawan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagawan Uvacha.
1: Tasmat సర్వేషు కాలేషు మా మనుస్మరయుచ్చ.
2: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్
1: అర్జున, ఎల్ల కాలములందు నన్ను స్మరించు. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయం లేదు అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున యు రిమెంబర్ మీ ఆల్వేస్, యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ

0: యూ ఫైట్ యూ విల్ విన్ అండ్ విల్ కమ్ టు మీ ఇన్ ద ఎండ్.
1: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
0: ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వి ఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైమ్.
1: కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ హిజ్ టైమ్ హిజ్ వర్క్స్ టు ద లార్డ్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ టైమ్.
1: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
0: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamaina kudanu edo okidanga sarva vidhamula dhanamunu vyayam cheseina darini sampadinchukonavachchu.
0: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
1: Manamu గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడా ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు.
0: ద టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్రెడీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫర్ యూస్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటే తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూస్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
0: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ and we are using all the limited time at our disposal for enjoying the phenomenal world.
1: Mana jeevithamulo manamu sadinchinatvanti yokka visishtata emiti ani okka thori simhaavalokana chesina manavattamulo emaatram kudanu taginatvanti jawabu raavatam ledu.
0: If we retrospect even for a second what we have achieved, how we have spent the time, would be sorry to see that we have not done properly.
1: Puttinappudu manavudu కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
0: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హుయామాయ్ హుయామాయ్ అండ్ హుయామాయ్.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహం కోహం కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
0: ఇఫ్ you were to waste your entire lifetime in thinking of who you are alone, when would you be able to understand who you really are?
1: Kaani mana jeevitham yokka antaratham idi kaadu.
0: But the inner significance of our life is not this.
1: Koham tho prarambhinchi soham tho antyam kavali.
0: We have to start with koham, who am I, and we have to end with soham, that I am.
1: Nene daanin అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి.
0: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ హీఈస్ హిమ్సెల్ఫ్ ది డివినిటీ అండ్ ఒబ్టెయిన్ పీస్ సుప్రీం.
1: కానీ మానవుడు తన ముందున్నటువంటి ఒక వస్తువును మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి ఒక విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బట్ అన్ఫార్చునేట్లీ man has been concentrating all his attention on the present and he is not thinking of what is going to come in the future.
1: Nirantaram kudanu ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
0: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
0: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప వేచి ఉంటున్నది.
0: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమునకు కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవును ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుచున్నది. కాని ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
0: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ బట్ ఇట్ డస్ నాట్ నో దట్ దర్ ఇస్ పీకాక్ బిహైండ్ ఇట్ విచ్ ఈస్ ఎయిమింగ్ అట్ ఇట్.
1: కానీ ఈ నెమలి ఈ పామును చూచి ఈనాడు నాకు సమృద్ధి అయినటువంటి ఆహారం లభించుచున్నది ఆశించుతూ ఆనందంతో ఉప్పొంగిపోవచ్చున్నది కాని తన వెనుక ఒక బోయవాడు అంబును తీసుకుని తనను కొట్టడానికి సంసిద్ధమై ఉన్నటువంటి విషయము ఈ యొక్క పక్షి గమనించటం లేదు.
0: ద పీకాక్ ఈజ్ సో ఓవర్ జాయస్ అట్ గెటింగ్ ది ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నేక్ బట్ ఇట్ డజంట్ రియలైజ్ దట్ దర్ ఇస్ ఎ హంటర్ బిహైండ్ ఇట్ ఎయిమింగ్ అట్ ఇట్ టు కిల్ ఇట్.
1: అదే విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుఫ్ నిమిత్తమై పొంచి ఉంటున్నటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకుని లేక ఏదో ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోను ప్రోత్సాహంతోను ముందంజ వేస్తున్నాము.
0: ఇన్ ది సేమ్ వే వీ ఆల్సో ఆర్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ ఫ్రంట్ బట్ నాట్ రియలైజింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్.
1: ఏ క్షణములో ఏ నిమిషములో ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలంను వ్యర్థం గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ టైం నాట్ రియలైజింగ్ వాట్ హార్మ్ ఇస్ గోయింగ్ టు బిఫాల్ వాట్ డేంజర్ మే బి దేర్ ఇన్ ఫ్యూచర్ అండ్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ వాట్ టైం ఇన్ విచ్ పర్టికులర్ ప్లేస్.
1: కనుక కాలమును మనం సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ఇఫ్ వీ హావ్ టు శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ వీ హావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
0: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: Yavvanamu chala pradhanamainatundi pramanamainatundi prati vishayamandukudunu aadarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
0: Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize the time and sanctify your life.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ అ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
0: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
1: మన యొక్క జీవిత లక్ష్యాన్ని ఒక ప్రధానమైనటువంటి దృష్టిలో ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ అవర్ ఓన్ వ్యూ అండ్ విజన్.
1: భగవద్గీతలో, భక్తి యోగములో ప్రధానముగా
0: ఇన్ భగవద్గీత, ఇన్ భక్తి యోగ ప్రైమర్లీ ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ సెట్.
1: కాలమును ప్రమాణ రూపంలో స్వరూపించింది.
0: ఇట్ హస్ ప్రూవ్డ్ టైమ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.
1: ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ ఎ హై సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ బట్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ యువర్ డ్యూటీస్ performing in the sense of a duty and offer it to the Lord, you'll be able to just fulfill.
1: Ma manus mariyujjaccha, ma manus mariyujjaccha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu nee vaacharinchu kaani ma manus mariyujjaccha, nannu smarinchutu nee yuddham chey. Neekindulo ee vidhamainatundi doshamlo ninnu antavu.
0: Arjuna, perform your duty. Even if you have to fight, but thinking of me you fight, you will not get any sin out of it.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
0: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి అయి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
0: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
0: యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
0: కృష్ణ హాస్ టోల్డ్ అర్జున, వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు టాక్, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు థింక్, వాట్ ఎవర్ యు డు, థింక్ ఆఫ్ మీ అండ్ డూ ఇట్ యాజ్ మై వర్క్ అండ్ ఆఫర్ టు మీ.
1: మిత మనోబుద్ధి, నాకు నీ మనోబుద్ధులు అర్పితము గావించమన్నాడు.
0: యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీన్ని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
0: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైనా కూడాను భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
0: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ దట్ కెపాసిటీ అండ్ ప్రోగ్రెస్ and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: nammakamunu manam abhruddhi gachukovali.
0: We have to develop this faith in that.
1: Kani ee naati vidyavantulu kani ee naati pavrulu kani nammakamunu rendu nayanambule leni andhulairi manulu avani endu.
0: But today's educated people and today's citizens are unfortunately not having the eyes of faith.
1: ఎవరెవరి జన్మను ఏ ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ ఏ పరిస్థితి లోపల ఏ ఏ స్థానమును పొందుతున్నావో ఎవరికి నీ అర్థం కావు.
0: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్, హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్, వాట్ పర్టికులర్ లైఫ్ యూ వుడ్ బి ఎంజాయింగ్, ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ ఆర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్ ప్లేస్.
1: ఎందు దృఢ శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: A devotee has to develop firmness and strength of mind.
1: ఏ కార్యమును మనం చేయవలనన్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనం రావాలి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
0: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి, టిట్టిభము అంటారు దాని పేరు.
0: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
0: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఎ ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇంటూ ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క తిట్టి బొమ్మనకు చాలా నిరాశ, నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి ఒక విరక్తి కూడా నువ్వు కలిగింది.
0: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎయిర్స్ లెడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
0: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ ఆన్ ద ఓషన్.
1: సముద్రాన్ని ఈ పక్షి ఏమి చేయగలదు?
0: What can this small little bird do to the ocean?
1: Kani inta pedda samudrame nenu em cheyagalanu aneetundi nirashaku nispruhaku em maatramu avakasam ivvaledu.
0: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: world? Emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
0: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: Ee drudha nischayam aneetundi tana hrudayamlo chesukundi.
0: It had that firm resolve and determination in its own heart.
1: Tana chinna mukkuto koncham neeru teeskochadam bayata poritam, chinna mukkuto neeru teyavatam bayata po, ee vidhanga taanu samudranni khali cheyalani taanu sankalpinchukundi.
0: It resolved that it should take a little water from its nose and pour it out on the banks of the ocean.
1: Kattakattapudiki em jarigindi, samudranni jayinchindi ee pachchi.
0: Ultimately, it was able to conquer ocean itself.
1: ఇది క్రమక్రమేణ గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
0: It was able to take the help of the bird Garuda.
1: ఈ గరుడుని యొక్క రికమెండేషన్ తో విష్ణు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
0: With the help of the vehicle of Vishnu Garuda, it was able to earn the grace of Vishnu.
1: విష్ణు సహాయంతో సముద్రాన్ని ఖండించింది, దండించింది.
0: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
0: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada, samudram ekkada?
0: Where is the small little bird and where is the ocean?
1: Kani ade vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని నిరాశకు గురి కాకూడదు.
0: ఈవెన్ వీ మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
0: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్, you are found everywhere, is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamu evaru pattagalaru?
0: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Ajaharadulakaina andani vaadavu neerupu ganugana evaru taramu?
0: You have not been able to be seen by even gods like Aja and Hara. How can anyone determine your form?
1: Sarva jeevula yandu sancharinchati neeku sariyaina peredu sadhyamaguna?
0: You are residing in every heart and in the hearts of all people. How can I just give a specific name?
1: Brahmandamantata prabalachundedi neeku, brahmandamantata pottalo unnattu neeku bachyabhojyam evaru pettagalaru?
0: When the entire cosmos and all the worlds are in your stomach, how is it possible for anyone to offer
1: sarva jalamula yendu sancharinchidi neeku snanambu jeyimpa sadhyamaguna?
0: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give
1: ee vidhamainatundi bramtulato manamu bhagavantuniki emi cheyalem?
0: With such thoughts we would not be able to do any service to the Lord.
1: Kani ee balahinataku manamu e maatram kudanu avakasam ivvaradu.
0: We should not give room for such weaknesses in our
1: heart. Brahmandamantati prabalachundedi neevu, నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్ టెలింగ్ ఆల్ రైట్ ఓ లార్డ్ యు ఆర్ రిసైడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్సో ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ మై
1: అనోరణీయాన్ మహతో మహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
0: యు ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. In a small form you are residing in my own heart. I just
1: ee vidhamainatundi drudha nischayanni manam sankalpinchukunnappude daivatvanni kudanu sadinchutuku sadhyam avutundi.
0: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: Bhagirathudu gangalu bhulokamunaku teppinchadu. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లని,
0: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లని.
0: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాసా టు ది ఆర్త్ బై సచ్ ఫర్మ్ రిజాల్వ్, ఫర్మ్ డిటర్మినేషన్ అండ్ విత్ ఎ నోత్ విచ్ హి టుక్.
1: బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగడప తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి ఒక దృఢశక్తిని సాధిస్తూ వచ్చాడు, నిర్వాణం పొందట వీలైనట్టు శక్తిని సాధించాడు.
0: ఈవెన్ గౌతమ బుద్ధ విత్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ నిర్వాణ.
1: ఒకనొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
0: ఆన్ ఏ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధ వాజ్ బెగింగ్ ఆర్మ్స్ శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధ.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
0: ఓ చైల్డ్, మై గ్రాండ్ పేరెంట్స్ వర్ ఎంపరర్స్ అండ్ కింగ్స్, సో వాజ్ మై ఫాదర్ అండ్ ఐ ఆమ్ ఆల్సో దట్, యు ఆర్ ఆల్సో ఏ మహారాజా.
1: ఇలాంటి రాజకుమారుడైనటువంటి నీవు సామాన్యుల వలె భిక్షమెత్తుతున్నావని విన్నాను.
0: ఐ హావ్ కమ్ టు నో దట్ బీయింగ్ అన్ ఎంపరర్, బీయింగ్ ఏ కింగ్, యు హావ్ స్టార్టెడ్ బెగింగ్.
1: ధనకనక వస్తు వాహనాదులకు తక్కువ లేదు.
0: దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ప్రాపర్టీ వెల్త్,
1: భోగభాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
0: దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ లక్షరీ దట్ యు వాంట్.
1: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలిగా పానుపైన పవలించగలిగినటువంటి నీవు కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవలించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
0: I am suffering, an untold suffering and pain, after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: నీ వెనుకకు వచ్చుట సిద్ధమైన నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు.
0: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary fitting arrangements.
1: ఈ వార్తను విన్నటువంటి ఒక బుద్ధుడు పక్కున నవ్వాడు.
0: బుద్ధు, who came to know about this particular thing, he had a hearty laugh.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
0: He sent word with the person who brought the message, well, my father was king, grandfather was king, I am king, but there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: Neevu nannu nijamuga raavalani korute satyamainappudu nannu mrutyu nunchi tappincheetundi shakti samarthyam neekunnava, neeku motta motta javabu cheppu.
0: If you want me to come back, please answer this first question. Do you have the capacity to save me from death?
1: Rendavadi nannu ee naatiki kudanu rogishtuni kaakunda cheseetundi shakti samarthyam neekunnava?
0: Do you have the capacity, in the second place, whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: డూ హ్యావ్ ది కెపాసిటీ టు ప్రివెంట్ మీ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు ఓల్డ్ ఏజ్?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: డూ హ్యావ్ ది కెపాసిటీ టు సీ టు ఫ్రీ మీ ఫ్రమ్ ఆల్ ద డిసీజెస్ అండ్ ప్రివెంట్ ది డిసీజెస్ ఫ్రమ్ కమింగ్ టు మీ ఎట్ ఆల్?
1: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్, ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: ఇట్ ఈస్ సెడ్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్, దేర్ఫోర్ యూ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, ఎ వార్నింగ్.
1: ఇవన్నీ కూడా మనకు తెలిసి అనుభవించేటువంటి వ్యక్తుల యొక్క దృశ్యమును మనం చూచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో విని ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైన రీతిగా జవాబును అందించాడు.
0: బుద్ధ గేవ్ ఎ రిప్లై టు ఫాదర్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే, టెలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది సారోస్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ సీయింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇన్ దీస్ ఏరియాస్ అండ్ స్టిల్ వాల్యూయింగ్ ఇన్ ది ఇగ్నోరెన్స్ అండ్ జస్ట్ సకమింగ్ అవర్నెస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్,
1: ఉన్నందర లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Within the time available, we'll have to recognize our own truth.
1: ఇదే నిజమైన మానవుని యొక్క లక్ష్యము.
0: This is the most important goal and objective of human life.
1: దేహము పంచభౌతికము దేహము.
0: Our body consists of 5 elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It is going to perish sometime or the other.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent
1: entity. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
0: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
0: If truly one can see that particular indweller himself is God.
1: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi dinkam balaraju prarambhinchadu. Kshetramunaku kshetragnamunaku undinatvanti yokka bhedam emiti?
0: 13th chapter, the chapter of kshetra kshetragna vibhaga yoga, Balaraju has commenced. And what is the difference between kshetra field, kshetragna, that dweller of
1: okati kshetra rendu aksharamulu?
0: One is kshetra with 2 letters.
1: Inka rendavadi kshetragna 3 aksharamulu.
0: The second one kshetragna with 3 letters.
1: Kshetragnaku kshetramuku undinatundi adhikaksharam emiti?
0: What is the extra letter which is more in the kshetragna compared to kshetra?
1: ఇది 2 అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుంది క్షేత్రజ్ఞ.
0: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్ర.
0: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
1: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
0: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
1: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
0: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హిమ్సెల్ఫ్.
1: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
0: హీ హ్యాస్ డిక్లర్డ్ దట్ క్షేత్రం ఈజ్ his dwelling place.
1: ఈ ఉపాధి అయినటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
0: దిస్ ఫార్మ్ విచ్ ఈజ్ ది ఇన్డ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
1: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
0: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ వీ రెఫర్ టు ద బాడీ వీ సే ఇట్ ఈస్ మై బాడీ.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
0: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
1: అదే విధంగానే క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
0: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈజ్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిజ్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యు ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఈజ్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకూడదు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అన్ అథారిటీ ఫర్ మీ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ ఐ సే దట్ దిస్ ఈస్ మై బాడీ, దెర్ ఈస్ రూమ్ ఫార్ మై సెల్ఫ్ బీయింగ్ సపరేట్ అండ్ ది బాడీ బీయింగ్ సపరేట్.
1: అదే విధంగానే క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
0: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈజ్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
0: బాడీ ఈజ్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
0: బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
0: ఇఫ్ దర్ ఇస్ నో బాడీ యుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
0: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: 5 కర్మేంద్రియములు,
0: ఫైవ్ కర్మేంద్రియ,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
0: ఫైవ్ జ్ఞానేంద్రియ,
1: ఐదు ప్రాణములు,
0: ఫైవ్ ప్రాణస్ లైవ్ బ్రెత్,
1: ఐదు కోశములు,
0: ఫైవ్ కోశాస్
1: ఒక్క జీవి. దీనికి తీర్చి 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
0: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా 4 చేరుతున్నాయి.
0: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్ ఇంటెలిజెన్స్ హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
0: Therefore, it is said there are 25 items which
1: కనుకని మాయలోని పుట్టి మాయలోని పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
0: Foolish ones being born in illusion, they grow in illusion, but still they do not know what illusion is.
1: బ్రతుకులన్నీ మాయ.
0: All the life is illusion.
1: భవబంధములు మాయ.
0: All the attachments is illusion.
1: సంసారం అది మాయ.
0: Family life is illusion.
1: చావు మాయ.
0: Death is illusion.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేల.
0: Why fall in illusion for this particular life which is itself
1: మనం చూస్తున్నవి అన్ని తలచునవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
0: All that you see and all that you think is full of
1: illusion. ఒక్క క్షణములో ఉండినటువంటి స్థానం మరొక క్షణములో లేదు.
0: Things which you get in one second you don't obtain.
1: కారే రాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా నువ్వు చక్రంలో కదిలిపోతున్నది.
0: దేర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ కింగ్స్, ఎంపరర్స్ హూ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ అకాంప్లిష్మెంట్. వేర్ ఆర్ దే నౌ? దే ఆర్ ఆల్ రోల్డ్ ఇన్ టు దిస్ వీల్ ఆఫ్ టైమ్.
1: దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా నువ్వు మారిపోతున్నాయి.
0: డేస్, మంత్స్, ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ యుగాస్, all these are merged into the time.
1: Kanuka kalam oka pravaham.
0: Therefore time may be compared to a continuous flow.
1: Ee kala pravahamulo sarva padarthamulu, sarva vyaktulu, sarva vishayamulu kuda nu kottukoni poyetuntivi.
0: In this flow of time all the persons, all the things and all the items, everything is washed off.
1: Kottukoni poyetunti vastu maraku kottukoni poye vastunu kaapaatanike em maatramu saadhyam kaadu.
0: A thing which is washed away cannot become a support for another thing which is being washed away.
1: Evarni evaru kaapadagalaru?
0: Who can save whom?
1: Sarvarakshikudainatundi daivame sarvulnu kaapadetundi.
0: The one who can take care of all the people and that is the Lord. He alone can
1: protect. Atane ee kala pravahamunaku gattu.
0: He is the only bank for this flow of time.
1: Idiye jeevitaniki guttu.
0: This is the secret of life.
1: Ee guttunu gurtinchinatundi vaade vyakti.
0: That is a real person who recognizes this secret.
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక, మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
0: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ది రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు ఒక్కటి.
0: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: దైవాన్ని వదలకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
0: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
0: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
0: In this bhakti yoga the qualities and attributes of a true devotee are 64.
1: 64 lakshanamulu kodanu vyakti kalagavalante idi asadhyam.
0: It is impossible for any single individual to have all these 64 attributes.
1: Ee okka lakshanamaina kodanu manamu aacharanalo pettite ante chalu.
0: If we can practice one of the 64 it is sufficient.
1: Bhagavantuni vishwasanni gaadhamga vishwasinchali.
0: One should have firm faith in the Lord.
1: ఈ యొక్క దృఢ నిశ్చయముతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
0: If you can have such firm faith in the Lord, you need not have anything more.
1: Match box లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
0: In a small match box there will be 50 match sticks.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెడితే అంతే చాలు.
0: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ప్రధానమైన గుణము ప్రేమ.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈజ్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
0: ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ డివినిటీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ, ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తి మాం మే ప్రియో నరహ. ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యు ఆర్ డియర్ టు మీ.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము, ఇంత మాత్రమే కాదు.
0: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan. And
1: bhakti lopala nalugu vidhamulainatundi bhakti untundali.
0: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
0: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga aarthulu anaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
0: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in life.
1: ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
0: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటుంటారు, సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
0: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీ ఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కష్ట కాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
0: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ట్రిబ్యులేషన్స్, doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
1: Ilanti deenine artha bhakti ani cheptunna chepparu.
0: This particular devotion is described as artha devotion, artha bhakti.
1: Artha anaga emi? Dhanam kavali, adhikaram kavali, inka aneka vidhamainatundi sukha santoshamlo anubhavinchali.
0: Artharthi refers to seeking money, seeking position, seeking power and
1: indu kavali, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటినంతా కోరుతుంటారు.
0: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
0: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్త్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
1: శీలమే సదాచారం.
0: Character is good behavior and that is life.
1: Gnaname aishwaryam.
0: Wisdom itself is wealth.
1: Sadacharame mana sampada.
0: Good behavior is our property.
1: Ivi nijamainatundi dhanamu aishwaryamu sampada.
0: This is our wealth, property and our possessions.
1: Kani antarbhavamuto dinni arthamunu gurtinchukonaleka baashya sambandhamainatundi okka vastu vahanadul kosame manamu paruvulettutuntam.
0: We are hankering after the worldly gross objects, not realizing the subtle meaning and subtle sense what they stand for.
1: Idi artharthi annaru.
0: This is artharthi.
1: Inka jignasa.
0: The third one is jignasa.
1: Jignasa anage emti? Daivamnu telusukovali, daivam ante ekkada untadu, ee vidhanga atanni pondadaniki margamu ani ee tattvajnana samacharam anta kodanu vicharana chestuntadu.
0: Jignasi refers to enquiring into the principles of spirituality. Where is God? Who is God? Where is He? How to obtain Him?
1: Tattva jnanam. Tattva tvam jnanam. Tattva anaga adi. Tvam anaga nenu. Atani emiti, nenu emiti, atani emiti, nenu ekkada nunchi vacchanu. Nenu anaga emiti. Deeniki gamyam emiti. Aneetundi ninnu vicharinchukotame idi jignasa.
0: Tattva jnanam refers to understanding who I am, who is He and what is our relationship, how to reach Him and such inquiry.
1: Motta motta mai neevaru anetundi dani vicharinchali.
0: In the first place we will have to find out
1: ee jagattu ekkada nunchi vachindi,
0: who am I and from where did this world come,
1: naaku gamyam ekkada,
0: what is my goal.
1: Ivi moodu kudunu chaala pradhanamainatundi.
0: These are three important factors.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై ఐదర్ లిసనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆల్ బై స్టడీయింగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
0: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్
1: మాత్రమే.
0: దిస్ ఓన్లీ లిసనింగ్.
1: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
0: ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ హీ హాస్ టు సీ ఇట్,
1: ప్రవేశం దీన్ని చేర్చుకోవాలి.
0: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
0: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
1: ద జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా?
0: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
1: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఇది భౌతిక జ్ఞానం.
0: దిస్ ఓన్లీ ఫిజికల్
1: పదార్థ జ్ఞానం.
0: దిస్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ ద
1: కానీ జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
0: A transcendental knowledge is true knowledge.
1: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం.
0: రియల్ జ్ఞానం రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
0: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఈజ్ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది.
0: If you base your experience on the base of the worldly knowledge, you will have to just enjoy and experience the reflection and the reaction of it.
1: Idi padartha gnana.
0: Eating this particular roast, this is the knowledge of
1: nenu ee okka dosku kottanu gattiga.
0: I have hit this roast very hard.
1: Kani nenu ee ballanu గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా, కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
0: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్ బట్ దట్ హావ్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
0: ఐ హావ్ హిట్ హార్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాస్ ఐ థింక్ దట్ ఇట్ హాస్ been hurt, but I have been also hurt by that.
1: Kanukane padartha gnanamu reaction, resound and reflection to koodi untundadi.
0: In the knowledge of the world there is resound, reaction and reflection. These are inherent.
1: Parartha gnanamunaku no reaction, no reflection, no resound.
0: In the knowledge of the transcendental there is no reaction, no reflection and no resound.
1: Idi ye nijamainatundi gnanam. Second anetundi ledu, ekam jeeva advitiyam.
0: This is true knowledge. There is nothing like second. There is only one.
1: Endavudi okati unte kada dani valla oka bhayamo dani valla aanandamo dani pondalani ichchanu edo okati kalugutundi.
0: Only when there is a second entity there will be a desire to have it, there will be a fear and such other feelings are likely to come.
1: Endavude ledu gnanamulo.
0: In the real knowledge there is nothing like a second
1: kaani entity. Kaani danini wisdom an cheppochunu kaani gnanam anukodadu.
0: That may be described as wisdom and not as knowledge.
1: Ah, wisdom tattvam lopala nu deaf and dumb ayipothavu.
0: In that extreme, that fine principle of wisdom, you will be really...
1: Edi neevu vinalevu, edi neevu chudalevu, sarvamlo leenam ayipunnam.
0: You will not be able to see anything, you will not be able to hear anything, and you enjoy supreme bliss and silence.
1: Adi shashita anandam.
0: That is permanent bliss.
1: Idi bodhinchetuvantide oka nijamaina daivattvam.
0: Divinity is that which teaches this.
1: Kanukani indulo bhakti margamlo nalugu vidhamuluga undeetundi darini oka chinnaga kathaga cheppi naa yokka prasangam mugistanu.
0: Giving a story to illustrate these four types of devotion, I would bring the discourse to a close.
1: Oka srimantudu undeetundi vaadu.
0: There was a wealthy man.
1: Aa srimantunaku naluguru bharyalu undeetundi vaadu.
0: He had four wives.
1: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
0: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హాడ్ టు గో అబ్రాడ్.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
0: హీ స్పెండ్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
0: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో ఏం రాశాడు, నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
0: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ యుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
1: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
0: ద ఫోర్త్ వైఫ్
1: చిన్న వయసు కనుక,
0: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
1: ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు తీసుకురామని.
0: ఆల్ ది ఫ్యాషన్ జ్యువెలరీ ప్లీజ్ గెట్. షీ హాస్
1: చేరింది అతనికి పాపం.
0: హీ గాట్ దట్ లెటర్.
1: రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
0: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యు గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
1: మూడవ భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
0: She had certain spiritual aspirations, the third one. She had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants. There may be some good books and good works. Please get them for me.
1: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
0: The one of the four, the first one, she wrote that, well, I don't need anything. I will be happy if you can come back safe.
1: Sare naalugu jabalaku taginatundi jababulu. మొదటి భార్యకి కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండో భార్యకి తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకి తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
0: వాట్ ఎవర్ దే హాడ్ రిటన్ హి బ్రాట్ దెం అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హాడ్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్. ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫార్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్. ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్ books. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
1: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
0: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్, ది ఫోర్త్ వన్, యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ అండ్ దే సెడ్ దట్ వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ హీ ఈస్ కమింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అవర్ హౌస్ హీ హాస్ గోన్ దేర్, లెట్ అస్ గో అండ్ ఆస్క్ హిమ్ వై హీ హాస్ డన్.
1: అప్పుడు భర్త చెప్పాడు, నీవు కోరింది నగలు చీరలు, నీవు కోరిందంతా కూడాను మందులు మాకు, ఈమె కోరిందంతా గ్రంథాలు, కాని ఈమె కోరింది నన్నే కోరింది, కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
0: హస్బెండ్ రిప్లై, వెల్ వన్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్, ఐ హావ్ గాట్ దెమ్.
1: అతను ఇహలోకము నుంచి పరలోకములో ఉంటున్నాడు.
0: ది సెకండ్ ఆస్క్డ్ ఫార్ మెడిసిన్స్, ఐ హావ్ గివెన్ మెడిసిన్. ద థర్డ్ ఆస్క్డ్ ఫార్ ద బుక్స్, ఐ హావ్ గివెన్ ద బుక్స్. అండ్ ద ఫోర్త్ వన్ వాంటెడ్
1: మీ. అక్కడి నుంచి ఆర్తి అర్థార్తి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
0: హీఈస్ ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ అండ్ హిస్ ఫోర్ వైస్ మేబి కంపేర్ టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని.
1: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తునే అందిస్తుంటాడు.
0: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హుమ్ సో.
1: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని, ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
0: హూ ఎవర్ ఆస్క్స్ ఫార్ లార్డ్ హింసెల్ఫ్ హీస్ ప్రిపేర్ టు రిసైడ్ ఇన్ దర్ హార్ట్.
1: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ ఆస్క్ గాడ్ విల్ గివ్ దట్.
1: అతని కల్పవృక్షం,
0: హీ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
1: అతని కామధేను, ప్రార్థించవచ్చు అర్థార్థి ప్రార్థించవచ్చు జ్ఞాని ప్రార్థించవచ్చు జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
0: ఆర్తి మే బి ప్రేయింగ్, అర్థార్థి మే బి ప్రేయింగ్, జిజ్ఞాసి మే బి ప్రేయింగ్, జ్ఞాని మే బి ప్రేయింగ్.
1: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్,
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
0: This world itself may compare to a wishful tree.
1: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాడిని అనుగ్రహిస్తుంటాడు.
0: He will be satisfying all the people whatever their wants be.
1: కానీ ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
1: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: A traveler was just traveling and he wanted to take rest under a tree.
1: ఈ ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
0: He was tired walking in the hot sun.
1: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
0: The shade of the tree was giving him a lot of
1: కూర్చున్నాడు కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపోయేనే అని అనుకున్నాడు. కానీ తక్షణమే ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
0: He rested for a while, then he wanted to have a cup of cool water, and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
1: Marachambu.
0: A small vessel of water came there.
1: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
0: దట్ ఈస్ అ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్. హి డిడ్ నాట్ నో దట్.
1: నీళ్లు తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయిండొచ్చు కదా అన్న ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
0: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్. ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్ అండ్
1: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెండ్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
0: He got a bed and a pillow which was given by Lord himself, and therefore they were very comfortable.
1: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లు దిండును నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
0: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
1: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
0: His wife came, and as soon as he saw, he got a little fright in his own mind, and he wondered whether it was his wife or some devil.
1: Tachame dayanga maaripoyindi.
0: The moment that thought flashed in his mind, she became a devil.
1: Oh, idi tintundo emo annadu telisesi.
0: Then he got a doubt whether that is going to swallow him, and he
1: anaga emiti kalpavruchyam krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
0: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
1: Kaluga jagatantha oka pedda kalpavruchyamu.
0: The entire world may be compared to a wishful tree.
1: Manam manchi bhavalu talisthe manchine manaku phalitam ostundi.
0: If we have got good thoughts, the results will be
1: kalukuni chedda talampulu meer talachukodu ani cheppatam.
0: Therefore it is said that you should not have bad feelings and bad thoughts.
1: Be good, do good, and see good. This is the way to God.
0: It is said, be good, do good and see good. This is the way to God.
1: కారణం ఏమిటనగా ఈ జగత్తంత దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: The reason is the entire world is creation of God and it is full of his will.
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
0: If we have bad thoughts, we get bad results.
1: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దాన్ని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should not have bad thoughts. We should have complete control of our senses.
1: కనుకని యువకులైనటువంటి వారు కాని ఇక వృద్ధులు కాని ఏ వయసు ఉన్నటువంటి వారైనా కూడా మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: బీ ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్
1: మంచి పనులు చేయాలి.
0: గుడ్ థాట్స్ అండ్
1: మంచిగా బ్రతకాలి.
0: We should live a good life.
1: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యూమానిటీ.
1: నరా,
0: ది వర్డ్ నర
1: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటిది ఏమి రా అనేటువంటి అర్థములకు.
0: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
1: రా అనగా నాశనం.
0: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
1: నర అనగా నాశనము కానటువంటి వాడు.
0: నర మీన్స్ ద వన్ హూ ఇస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
1: అమృత పుత్రుడు.
0: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే ఉపనిషత్తుల నీకుడు సున్వంతి అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు కాని అమృతపుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
0: దేర్ఫోర్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఇన్ ఎ అన్మిస్టేకబుల్ వే దట్ యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, యు ఆర్ నాట్ ది చైల్డ్ ఆఫ్
1: ఇంతే కాదు మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
0: అనదర్ అపెలేషన్ ఇస్ మా నా వా యూజ్ ఫార్ డిస్క్రైబింగ్ మ్యాన్.
1: మా అనగా అజ్ఞానము.
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు
1: అనగా వర్తించటం.
0: వా రెఫర్స్ టు బిహేవింగ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
1: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
0: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్ ఆఫ్ ఈ
1: మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
0: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వరల్డ్ మానవ.
1: కనుక ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ విల్ హావ్ టు మేక్ డిస్టెంట్ దిస్ ఇగ్నోరెన్స్.
1: Death is sweeter than the blindness of ignorance annaru.
0: It is said death is sweeter than the blindness of ignorance.
1: Manu yokka ajnanamu dooram cheskolante nanu manaku labinchali.
0: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
1: Ikkati povalante velthur raavali.
0: If you want to drive away darkness, get light.
1: అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి.
0: If you want to drive away ignorance, you'll have to just get
1: జ్ఞానం
0: knowledge.
1: కలగాలంటే అనుగ్రహం రావాలి. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
0: If you want wisdom, you should earn grace.
1: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
0: Once you earn grace, the ignorance will go away.
1: త్యాగరాజు చెప్పాడు.
0: త్యాగరాజు has said,
1: రామ, అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: He has said, Rama, if only I have your grace, what can these planets do to me?
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోభ మోహ మద చల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
0: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
1: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
0: It is entirely based upon the grace of the Lord.
1: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
0: Therefore, we'll have to just ask the Raja has said,
1: Rama, అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: He has said, Rama, if only I

0: of God and set an example to the world.
1: Satatam daiva chintanam.
0: Always thinking of the Lord.
1: Sarvada sarvakareshu sarvatra hari chintanam.
0: Always, all places and every time thinking of Hari.
1: Nasti nasti mahabhaga kalikala samam yugam. స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: భజన బినా సుఖ

0: దాట్ వాజ్ ద 14th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 18th August 1984, భగవాన్ టాట్ అస్ హౌ ఇంపర్మనెంట్ ది మెటీరియల్ వరల్డ్ ఈస్.
1: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డూ నాట్ సీ ఈవిల్, డూ నాట్ టాక్ ఈవిల్, డూ నాట్ హియర్ ఈవిల్ అట్ ఎనీ టైమ్ ఇన్ ది వరల్డ్. ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ ద స్టాచ్యూ ఆఫ్ దోస్ త్రీ మంకీస్ విచ్ గివ్ యూ దిస్ లెసన్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ ఐఎమ్ టెలింగ్ యూ.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ఉపనిషత్ వాక్యానుసారము శరీరము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు మనం గుర్తించుకున్నాం.
0: అకార్డింగ్ టు ది డిక్లరేషన్స్ ఆఫ్ ది ఉపనిషత్ వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ చారియట్ అండ్ సెన్సెస్ ఆర్ హార్సెస్, మైండ్ ఈజ్ ద రోప్.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్ అండ్ ద మైండ్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu,
0: what is it that can help you to provide a solution for the problems?
1: Buddhiye,
0: that is intelligence.
1: Buddhi yokka pravesham leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahya matindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహమునకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దెర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulu anetuvanti gattu naduma ee jeevitham anetuvanti pravaham pravahinchina sukha shanti ainatuvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarattham.
0: The inner meaning of it is that on either side of this flow, there is an 8-lettered mantra on both the sides. And within this, if it, the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Sreddhavan Labhate Ganam. Idi 8 aksharam yokka mantram.
0: This 8-lettered mantra, one such is Sraddhavan Labhate Gnanam.
1: Maroka vaipuna Samsayatma Vinasyate. Idi ashtachara mantram.
0: The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra.
1: Vakavaipuna Sraddha, Vakavaipuna Samsayamu Undinappude Manava Jeevitamu Gamyamnu Cheragaladu.
0: A human life can reach its goal only when on one side it has Sraddha, interest, on the other side freedom from doubts.
1: Kanuka Manavunaku Sraddha Nissamsayamu Atyavasaramanetvanti Gita Ninnayaparastu Vachindi.
0: Gita has expounded that for man's happy life there is a need for one side Sraddha, another side freedom from all doubts.
1: ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి.
0: This intelligence, బుద్ధి, has different names.
1: దీనికి అంతర్వాణి అని మరొక పేరు.
0: Another name for this is inner voice.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: Man follows to a great extent following the dictates of this inner voice.
1: సమస్యలు చెలరేగినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబుని కోసం కాచుకొని ఉంటాడు.
0: Man waits for the answers coming from the inner voice whenever he faces problems.
1: అంతర్వాణియే సంతృప్తియా లేకుండినా తాను సంతృప్తిని ఏమాత్రం కూడా ప్రకటించలేడు.
0: If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడా సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ ఆర్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: When you say antarvani, it is conscience. In the common parlance also we coming across statements, my conscience is not happy, I am not satisfied with what my conscience is.
1: Kanuka motta mota follow the master annam. Nee master evaru? Ide antarvaniye, nee conscience e nee master.
0: In the statement follow the master, who is the master referred to? It is the conscience.
1: ఈ కాన్షియన్స్ ను, అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: దెర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ బుద్ధి, ఇంటెలిజెన్స్.
1: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
0: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ helps you to come to certain decisions.
1: కనుకో దీనికి సరియైనటువంటి విజ్ఞానం అని చెప్పటము సరియైనటువంటి ఒక పేరు కాదు.
0: Therefore this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఇస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ the principle and the nature of intelligence.
1: Aithe madhya madhya ee buddhini kudanu ahankaram avaristu untadi.
0: Sometimes this intelligence is enveloped by ego.
1: శరీరమునకంటే కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను,
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ,
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను,
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్,
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను,
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్,
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను,
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ compared to all these things.
1: నిర్ణయించవచ్చు,
0: we can decide this very confusingly.
1: అయితే ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: When you say that intelligence is enveloped by ego, ego must be subtler than intelligence.
1: ఈ అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: Ego is extremely subtle.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: It is found everywhere.
1: Sarva karmalu yendu kudanu praveshistundi.
0: It enters into every action of yours.
1: Kanukane manavudu ee oka ahankaramu daati aatmanu cheralekapothunnadu.
0: That is the reason why man has not been able to conquer this ego and reach atma.
1: Oka anoka raju oka pedda samaveshamlo gavinchi andulo goppa goppa shastrajnulanu panditulanu aahvaninchadu.
0: One king called a big assembly of pandits and scholars and invited all of them.
1: ee samaveshamlo ee maharaju oka prashna vesadu.
0: This king put a question to the participants in that assembly.
1: Inta veda shastra itihasa puranamulu yokka pramanamulanu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara.
0: Oh, great scholars who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things.
1: ఈ సమావేశములో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
1: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: దీస్ స్కాలర్స్ హావ్ అసెంబ్ల్డ్ హావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్అట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
1: ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
0: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములో ఒక సామాన్యమైన వ్యక్తి లేచి, మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, వెల్ ఓ కింగ్, ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము, ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్ల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత, వేదాస్, ఉపనిషత్, బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు,
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్ అక్వైర్డ్,
1: నేను మోక్షమును నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, దేనిని బట్టి చెబుతున్నాడు, దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్హార్డీనెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారంను పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు, ఇంతమంది పండితుల వర్యుల లోపల ఇది పండితులు అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ putting all these scholars to shame.
1: Maharaja, chaminchani. నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో, నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: He said, well Maharaja, when I said that I may, నేను పోతే పోవచ్చు, that means if I go, I may go.
1: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
0: When he said that if I go, that referred to the ego. He meant that if ego goes, one can go to liberation.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: The inner meaning of that was that if body consciousness is lost and if ego is destroyed.
1: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: When a person identifies himself with his body, then he develops ego.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: As long as one suffers from ego, one's intelligence will not shine.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, in the first instance, you should make efforts to destroy ego which envelops intelligence.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: This intelligence is very closely set to Atma.
1: ఆత్మకు సమీపంలో ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: As the proximity of intelligence to Atma is very high, it is likely to get
1: very
0: the as it is very near, it is likely to just have the impact and the influence of Atma on that.
1: Kanuka Atma Shakti Antayikudanu Inchuminchu 90 భాగములు బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
1: Indriyamulu yokka prabhavame deham paina.
0: The power of the senses is left on the body.
1: Buddhi suddhamaina addam vantedi ani anukunnam.
0: We thought that intelligence is like a pure mirror.
1: Suryuni yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatvanti yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యూ మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇంటు ది హౌస్. అద్దం
1: ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: బై ది టైమ్ దిస్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టు ది ప్లేస్ వేర్ ది మెన్ ఆర్ యూజింగ్, ఇట్ గెట్స్ పొల్యూటెడ్ అండ్ ఇట్ బికమ్స్ డర్టీ.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి, బుద్ధి నుంచి మనసు పైన పడి, మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి, ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సెస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు, బుద్ధి యొక్క నిర్మలత్వమునకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెట్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులంది యొద్దు ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తు నందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగముతో కూడినటువంటిది.
0: దేర్ ఫార్ వెన్ యూ సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
1: విక్రమాదిత్యుని కాలమునందు
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: హి కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధ ఇంటెలిజెన్స్ మేధ ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడా చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: విక్రమాదిత్యుడు పండితుడి యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
0: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హ్యాస్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
1: ఆయన చెప్పాడు.
0: హీ టోల్డ్ దెమ్
1: ఆస్థ్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధయే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి. ఓ స్కాలర్స్, స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
0: డిజైర్ స్టెడీనెస్,
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టెడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
1: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
0: వితౌట్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ దట్ మేధాశక్తి?
1: ఈ మేధాశక్తి పైననే ఒక స్థిరత్వమే లేకపోతే ఏ కార్యం నువ్వు వాడు సాధించలేడు.
0: వితౌట్ దట్ సెన్స్ ఆఫ్ స్టెడీనెస్ విత్ మియర్లీ హ్యావింగ్ ఇంటెలిజెన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: స్థిరత్వ స్థిరత్వము రెండు ఉండినప్పుడే ఆసక్తి బలపడుతుంది.
0: ఇంట్రెస్ట్ అండ్ స్టెడీనెస్ అలోన్ విల్
1: కనుక మొట్టమొదటి ఆసక్తి.
0: ది ఫస్ట్ వన్ ఈస్ ఆసక్తి
1: స్థిరత్వము.
0: ద సెకండ్ వన్ ఈస్
1: ఈ రెండు కూడినటువంటిదే బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ దీస్ టూ.
1: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము ఇది కేవలం వేరితనం.
0: Therefore, if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
1: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: There is a need for extraordinary interest in that.
1: ఆ ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: You have to transform that interest into steadiness.
1: అప్పుడే మానవుడు ఎట్టి ఘన కార్యములైనప్పుడు సులభంగా సాధించగలడు.
0: Then only he can achieve anything in life.
1: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యమునందు కూడా విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
1: అనుమాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఈవెన్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ డెవలప్ దాట్ ఇన్ టు ఎనీ అమౌంట్.
1: లేనటువంటి వానికి తట్టడు నిప్పులు తెచ్చి పెట్టినా కూడాను అశ్రద్ధతో ఆరగొట్టుకోవచ్చు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఈవెన్ యూ గివ్ ఎనీ క్వాంటమ్ ఆఫ్ ఫైర్ he does not have shraddha, it can be extinguished.
1: Anuswarupamainatundi marriginjani teeskuni vachi shraddato poorchi dani sarainatundi oka shraddato pochinchinappudu oka brahmandamainatundi vrutchanga roopondutundi.
0: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
1: Kalukuni ano raniyan mahato mahiyan. అడవు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
0: ఫర్ డెవలపింగ్ ఈవెన్ ది స్మాల్ అండ్ మైన్యూటెస్ట్ థింగ్స్ ఇన్ టు మౌంటనస్ బిగ్ థింగ్స్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: కానీ మానవునికి శ్రద్ధ ఉన్నది.
0: మ్యాన్ హ్యాస్ ఇంట్రెస్ట్.
1: దేనిపైన శ్రద్ధ?
0: బట్ ఆన్ వాట్ డస్ హీ హావ్?
1: ఫలముపైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియపైన శ్రద్ధ లేదు.
0: హీ హాస్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నాట్ ఆన్ ది
1: స్పిరిట్ ఆఫ్ వర్క్.
0: అండ్ నాట్ ది స్పిరిట్ ఆఫ్ వర్క్.
1: ఇది మానవులు యందు సన్నగిలినది.
0: హీ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ వర్క్ ఇన్ హిమ్.
1: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల, అభివృద్ధి వల్ల,
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సైన్స్
1: మానవుడు సుఖమునకు మరిగి
0: మ్యాన్ హాస్ బికమ్
1: ఇండోమరత్వాన్ని పెంచుకుని
0: హాస్ డెవలప్డ్ లేజినెస్.
1: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు.
0: హీ హాస్ లాస్ట్ ఆల్ ది ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఈజ్ నాట్.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దానివల్ల పెడమార్గం పడుతుండాలి.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి. ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
1: మనములో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: If you want to bring out the difference between spirituality and science, you can do it with one word.
1: Spirit of love, ide aadhyatmikam. Spirit of love, ide science.
0: Spirit of love is spirituality. Spirit of love is science.
1: Deeniki enta vyathyasam chudandi.
0: You can see the ocean of difference that exists between these two.
1: Unnadi chinna padame.
0: There is only a small word.
1: Kaani ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
0: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్.
1: కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
0: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్.
1: కోరేది ఆనందము.
0: He is seeking joy.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: But he is making efforts for joy.
1: కానీ ఆ ఆనందం వస్తువాను యందు ఉన్నదా?
0: But does he get it in the
1: విషయములందు ఉన్నదా?
0: Does he get it in senses?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
1: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనము నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్ ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్ దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామికము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడ నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ద సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్
1: అతి సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్ దెన్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డూ గెట్?
1: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డూ,
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: How is it connected to various things?
1: ఏమి లేదు, అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్ ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్
1: అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వాటర్ బికమ్స్ ప్రాణ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్.
1: అన్నము మనసుగాను నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
0: ది ఫుడ్ బికమ్స్ మైండ్, ది వాటర్ బికమ్స్ లైఫ్. ది మైండ్ అండ్ ది లైఫ్ ప్రిన్సిపల్ టుగెదర్ బికమ్ ది విజ్ఞానమయ ఆర్ ది ఇంటెలిజెన్స్ షీట్.
1: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
0: హియర్ ది ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ది ఎక్స్టర్నల్ వన్,
1: బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: ది ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
1: జాగ్రత్త అవస్థకు మాత్రమే,
0: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
1: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావంను పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఎక్స్టర్నల్ లైఫ్.
1: అన్ని మనయందే ఉంటున్నావు కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
0: ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ, దెర్ ఇస్ నథింగ్ విచ్ కమ్స్ ఎక్స్టర్నల్.
1: ఆత్మకు అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆత్మ అండ్ అహంకార ఈగో.
1: ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
0: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
0: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ తలంపు నుండియే వాక్ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత, వాక్, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్ పుత్రుడు.
0: వర్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: This world is a great grandson of Atma.
1: Grandson, great grandson, son, father. ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: Great grandson, grandson, son and father all belong to one family.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: This ego is one which appears and disappears.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: It is associated with coming and going.
1: Raka pokalu lenetundi atma tattvam.
0: The principle of atma neither comes nor goes, it stays continuously.
1: Kanuka aatmaku ahankaramulaku undinatundi vyathasanni gurtinchalante manam ahankaranni ego ego ego antam. Idi chaala tappu padam.
0: To describe the ahankara with ego is wrong.
1: Ahankaramulaga కేవలం శరీర సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఇస్ రియల్ అహంకారం.
1: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారం, అది అహంకారం కాదు. కేవలం ఒట్టి భ్రమ.
0: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, your qualities, your scholarship, it is only a type of delusion.
1: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ హూ సే,
1: నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
0: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్
1: అహంకారం అని చెప్పకూడదు.
0: That should not be called really ahankara.
1: ఒకరికి విద్య ఉండి కూడాను ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
0: There may be some people who may have education, but
1: ధనం ఉండి కూడాను ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
0: With wealth there may not be the delusion of the.
1: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: But all people have equally దిస్ అహంకార
1: అనగా దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతనికి అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
1: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
0: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
1: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క రుతం.
0: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ రుతం.
1: రుతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ రుతం.
1: అయితే సత్యమునకును రుతమునకును వ్యత్యాసం ఉంటున్నది.
0: దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
0: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ రుతం అండ్ రుతం యాజ్ సత్యం.
1: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హావ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
1: అయితే రుతం అనేటువంటిది అది కాదు.
0: రుతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
1: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది. కనుక దీనికి రుతము అన్నారు.
0: రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
1: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటి త్రికాల భాజ్యం అంటారు.
0: దట్ ఈస్ వై ట్రూత్ ఈజ్ కాల్డ్.
1: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
0: ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ త్రికాల.
1: కానీ త్రిలోక భాజ్యం రుతం.
0: బట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ వరల్డ్స్
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియందు ఏకత్వాన్ని పొందేటువంటిది రుతం. కనుకనే రుతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధికాల భాజ్యం అంటారు.
0: దట్ ఈస్ వై ట్రూత్ ఈస్ కాల్డ్.
1: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ త్రికాల.

0: వృతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ టు బి కరెక్ట్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, వృతం అండ్ సత్యం.
0: అయితే దీనికి తోక వేరే ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ఆల్సో వన్ టెయిల్.
0: ఈ తోక ఎందుకోసం?
1: వై ఇస్ దిస్ టెయిల్?
0: రెక్కలను సమన్వయపరిచే నిమిత్తమై బ్యాలెన్స్ సరిగా పెట్టే కోసం ఈ తోక అత్యవసరం.
1: This tail is necessary in order to bring about balance between two wings.
0: రుత సత్యములను ఈ జగత్తునందు క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరం.
1: The tail of yoga is necessary for making man practice rutam and satyam in daily life.
0: లౌకిక జగత్తునందు ఎయిర్‌ప్లేన్ మనం చూస్తుంటాం.
1: We'll be seeing in the world the aeroplane.
0: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
1: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
0: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఏరోప్లేన్ పరిగెత్తదు.
1: బట్ ఈ ఏరోప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
0: ఈ రెండు రెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
1: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ వింగ్స్.
0: మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి యొక్క దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
1: ద బాడీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దీస్ త్రీ.
0: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో,
1: while sitting in the plane, I don't know whether you have seen it.
0: ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
1: While going up, one wing slightly goes upwards and another.
0: ఇదే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
1: While landing, one wing will be on.
0: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, వృతం వెనక వస్తుంది.
1: When you are carrying on your worldly work, satyam comes first and rutam comes next.
0: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
1: When you are looking into and inquiring into spiritual world, rutam comes first.
0: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: All this depends upon the balance.
0: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
1: ఇంటెలిజెన్స్ విల్ బి రియలీ ఏబుల్ టు ఫంక్షన్ యాజ్ ఇంటెలిజెన్స్ వెన్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: కేవలము వృతము సత్యము యోగము లేకుండా పోతే ఇది కేవలము ఇది బుద్ధే కాదు.
1: యూ కెనాట్ కాల్ దట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ వృతం సత్యం అండ్ యోగం.
0: ఈ యోగం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై యోగం?
0: ఏమిటి, క్రియాయోగమా?
1: ఈజ్ ఇట్ క్రియాయోగ
0: లేక హఠయోగమా?
1: హఠయోగం
0: లేక రాజయోగమా?
1: రాజయోగం.
0: ఏ యోగం ఇది? ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
1: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
0: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ దీస్ ఆర్ given to maintain the body.
0: నిజమైన యోగం ఏంటి? యోగః చిత్తవృత్తి నిరోధకః. మన ఇంద్రియములను అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
1: రియల్ యోగా ఇస్ వన్ విచ్ కంట్రోల్స్ ది సెన్సెస్.
0: ఈ యోగం అనేటువంటిదే తోక,
1: దాట్ ఈస్ ది టెయిల్.
0: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ యోగా. కేవలం
0: తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు,
1: హీ మే హావ్,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
0: దీన్ని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, వృతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, వృతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అది మహత్తరమైన తత్వం తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు

0: తత్వము అనగా రెండింటినీ గుర్తించినటువంటిది అని.
1: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రములు యందు తత్వం అసి అన్నారు.
1: ఇన్
0: తత్వం అసి, అదే నేను అన్నాడు.
1: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్వం అసి, థౌ ఆర్ట్ దట్, ఐ యామ్.
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ, ద ప్రిన్సిపల్.
0: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిది మహత్తత్వం.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
0: స్వస్వరూప సంధానమే తత్వము.
1: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
0: అనగా తానెవరు తనను గుర్తించుకోవటమే ఇది ఒక సరైన తత్వము.
1: ద రియల్ తత్వం ఈజ్ రికగ్నైజింగ్ యువర్ రియల్ సెల్ఫ్.
0: బుద్ధి తానెవరో తాను గుర్తించుకోగలరు, అదే నిజమైన బుద్ధి.
1: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్.
0: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమ వీడు బుద్ధిమంతుడు కాదు.
1: యు కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హి అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
0: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో, సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబమనే చెప్పవచ్చు.
1: యూ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
1: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక రీసౌండ్, రిఫ్లెక్షన్, ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
1: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడినవాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఓన్లీ ఆఫ్టర్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గల వాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
1: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness. You have that intellect.
0: Me. Adi medha shakti. Medha. Dantlo puttinatvanti shakti.
1: It is the power which has taken its origin.
0: Ee medha shakti e maya shakti.
1: This power of medha is itself illusion. The power of maya.
0: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముడి దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
1: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకేయి వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫార్ వాట్ సిన్స్, వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
0: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
1: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
0: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే ఇది. ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
1: అవతారం
0: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దే కన్వే ఇండైరెక్ట్లీ ఓన్లీ.
0: కారణం ఏమనగా, మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద రీజన్ ఈజ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ డివినిటీ బేసికలీ. ఇన్ ఆర్డర్ దట్ డివినిటీ మేనిఫెస్ట్,
0: అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
1: వెన్ ఇట్ ఈస్ టోల్డ్ డైరెక్ట్లీ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్
0: దివ్యత్వాన్ని. అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
1: In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly.
0: Ikkada amma neeku upadesham chestaru kaani parinadi teeramuniki velli snanam chesi akkada chuttu emaina untundayemo chuchi avi em chestunnayo chuchukoni ramannadu.
1: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
0: Aame ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూచింది ఏమిటిండాయని. కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
1: లుక్ టు ద సరౌండింగ్స్ అండ్ కమ్ బ్యాక్. షీ వెంట్ విత్ ది అదర్ అండ్ వెన్ షీ వెంట్ అండ్ హ్యాడ్ ద బాత్ ఇన్ సరయు రివర్, వాట్ షీ సా వాస్ గోట్స్ అండ్ షీప్.
0: చూచింది, చూచేటప్పటికి ఎక్కడ చూసినా గానీ మే మే మే అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు ఈ మేకలు.
1: ది షీప్ అండ్ దిస్ గోట్స్ వర్ మేకింగ్ ది సౌండ్ మే మే.
0: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరిగినది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
1: Kaikeyi returned. Rama asked, Mother, did you have your bath? What did you find? What animals did you find?
0: Nayana, gorlu, mekalu, pachigaddini vestunnayannadu.
1: And she said, well, these goats and sheep were grazing.
0: Avi ye vidhanga shabdam chestunnayannadu.
1: What sound were they producing, Mother?
0: Dani swabhavame kada me me me anarustunnayannadu.
1: It is their nature to shout me me.
0: Me ante emiti annadu.
1: He asked, what do you understand by
0: nenevaru aneetundi? Nenevaru aneetundi.
1: Me means who am I?
0: Gorlu kudanu aasistunnayi nenevaru nenevaru nenevaru nenevaru ani prashnistunnayi. Kanuka neevu manavudai puttukodanu neevu nenevaru aneetundi dani gurtinchukolekapothe neevu goritho samaname ani annadu.
1: Even the sheep go on asking, who am I, who am I? After being born as a man, if you are not in a position to know, put the question to yourself to
0: kanuka ee naadu nenevaru aneetundi prashna matram vesukonakunda neevevaru atanevaru itanevaru ani prashna vestunte veeranta gorrulato samaname.
1: Today if you don't put a question to yourself as to who you really are and are interested in knowing who the other person is,
0: prashna vesko, who am I?
1: In the first instance put the question to yourself, who am I?
0: Kanuka nee puttinappudu ee yokka deenito neevu puttavo నీవు గిట్టినంత వరకు కూడా ఆ యొక్క దీంతోనే నీవు గిట్టరాదు.
1: విత్ వాట్ ఎవర్ యు ఆర్ బోర్న్ యు షుడ్ నాట్ డై విత్ ద సేమ్ థింగ్.
0: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
1: వెన్ యు ఆర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
0: సత్యంత వరకు నేనెవరు నేనెవరు అని సత్యసిస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇఫ్ యు డై asking the question, who am I, what is the use of life?
0: Puttinapudu koham ani puttavu satyasamelo soham ani chavali ade sarthakam.
1: When you are born you said, who am I? When you are dying you should say, I am that and die. That sanctifies your life.
0: Kanuka manavuni yendunnatundi ahankara tattvani manam nirmoolam kavinchukovalante oka margane manam anusarinchali.
1: If you want to destroy this ahankara for want of our ego, you will have to just follow a particular path.
0: ఇది ఒక భగవత్ యొక్క మార్గములో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడాను తలింప చేయదు.
1: Except by following the path divine, there is no other path which can lead you on.
0: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
1: when you suffer from this ahankara,